ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్పై అన్లాక్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్స్పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్పై ఈనాటి ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 1వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, మే నెల 22వ తేదీ, శుక్రవారం. ఇప్పుడు సమయం 5:53 దాటి 56 సెకండ్లు. శుభోదయం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సూక్తి సుధ.
1: దేవుని అనుగ్రహం కోరుతున్నాను శైతాను దుష్టశక్తి కీడు నుండి. అనంత కరుణామయుడు అపార కృపాశీలి అయిన అల్లాహ్ నామంతో ప్రారంభిస్తున్నాను. తనకున్నదాంతో సంతృప్తి చెందే మానవుడు దైవ ప్రేమకు పాత్రుడవుతాడు. సంతృప్త హృదయం గల ఈ మనిషి సమాజంలో ఉన్నత స్థానాలకు అర్హుడవుతాడు. సంతృప్తి గల మనిషి హృదయం అసహనం, కాఠిన్యత అనే గుణాలను దరిచేరనివ్వదు. అల్లాహుతాలా ఎవరికైతే ఈ సంతృప్తి అనే సంపదను ప్రసాదిస్తాడో అతనికి నిస్సందేహంగా మహాభాగ్యం లభించినట్లే. దైవ ప్రవక్త హజరత్ మహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసు సుభాషితం ఇలా ఉంది: ఇస్లాం అనే వాస్తవ భాగ్యం లభించినవాడు మరియు పరిమిత ఉపాధి లభించి అల్లాహ్ ప్రసాదించిన ఆ కొద్దిపాటి ఉపాధిపైనే తృప్తి పొందువాడు సాఫల్యం పొందినట్లే అని. అంటే ఒక దాసునికి ఈమాన్ అంటే విశ్వాస భాగ్యం ప్రాప్తమై దాంతోపాటు ఈ ఇహలోకంలో జీవనం సాగించటానికి పరిమితమైన వస్తు సామాగ్రి కూడా లభించి దైవం అతనికి లభించిన దాంతోనే తృప్తి చెందే మనసును ప్రసాదిస్తే ఇక అతని జీవితం శుభకర సంతోషాలకు నిలయమేనని చెప్పవచ్చు. అతనిపై అల్లాహుతాలా యొక్క అపార అనుగ్రహం ఉందని భావించవచ్చు. ఈ ఆత్మ సంతృప్తి కారణంగా అతని జీవితం అష్టైశ్వర్యాలు కలిగిన సంపన్నుడి జీవితం కంటే ఉన్నతంగా మధురంగా సాగిపోతుంది. ఒక మనిషి వద్ద ధనరాశులున్నప్పటికీ అతని మనసు ఇంకా అపరిమిత సంపదకై అరులు చాచినట్లయితే దురాశతో అశాంతి అసంతృప్తికి గురి అయి శారీరక మానసిక ఆందోళన అతని జీవితాన్ని అతలాకుతలం చేస్తుంది. నిజానికి సంపన్నత, పేదరికం, కలిమిలేముల సంబంధం ధనరాశుల కంటే ఎక్కువగా మనసుపైనే ఆధారపడి ఉంటుంది. మనిషి హృదయంలో శాంతి సంతృప్తులున్నట్లయితే ధన సంపదలు లేకపోయినా అతడు సంతోషంగా ఉంటాడు. మనసులో అత్యాశ, పేరాశలు ఉన్నట్లయితే అతని ధనరాశుల వల్ల అతనికి శాంతి సంతృప్తులు ప్రాప్తం కావు. ఈ అత్యాశ, దురాశ అనేవి కేవలం దుర్గుణాలు మాత్రమే కావు, వీటి కారణంగా మానవ సమాజంలో మరెన్నో చెడులు, దుర్మార్గాలు ప్రబలుతున్నాయి. ఈ దుర్గుణాలు జాతులకు జాతులనే సర్వనాశనం చేసిన ఉదంతాలు చరిత్ర పుటల్లో

0: లో ఉన్నాయి. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరోచోట ఇలా సెలవిచ్చారు, మానవులలో ఉండే అన్నిటికన్నా చెడ్డ గుణం అత్యాశ మరియు భయభీతిని పురిగొల్పే పిరికితనం అని. అత్యాశపరుడు ఎప్పుడూ నా దగ్గర అది లేదు ఇది లేదు ఫలానా వాడి దగ్గర అన్నీ ఉన్నాయి అని లోపన కుళ్ళుకుంటూ మదన పడుతూ జీవిస్తాడు. అదేవిధంగా పిరికివాడు అయినదానికి కానిదానికి భయాందోళనలకు గురై నిశ్చింతగా జీవించలేక ప్రతి దానికి భీతులుతుంటాడు. ఈ రెండు గుణాలు అత్యంత హేయమైన స్థితులని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పేర్కొన్నారు. కాబట్టి ఈ భయంకర వినాశకర దుర్గుణాల నుండి విశ్వాసులు తమ మనసులను హృదయాలను మేధను రక్షించుకొని సహనం వహించాలని, సంతృప్తి సహనం కంటే గొప్ప భాగ్యం లేదు అని ఈ హదీసు ద్వారా విశదమవుతుంది. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.
1: సూక్తి శుద్ధ విన్నారు. సమర్పణ శ్రీ మీర్జా గఫార్ బేగ్. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఆకాశవాణి ఢిల్లీ నుంచి రిలే.
2: దిస్ ఇస్ ఆకాశవాణి. The news read by Sarabjit Kaur. Prime Minister Narendra Modi will hold talks with President of Cyprus, Nikos Christodoulis, in New Delhi today. Mr. Christodoulis arrived in New Delhi yesterday from Mumbai. He was received by Union Minister of State for Road Transport and Highways, Ajay Tamta, at the Delhi airport. The President of Cyprus is accompanied by a high-level delegation comprising Minister of Foreign Affairs, Dr. Konstantinos Kombos, Minister of Transport, Communications and Works, Alexis Vaftis, senior officials and business leaders. This is the first visit of President Christodoulis to India in his current capacity. The first International Big Cat Alliance Summit, which was scheduled to take place in New Delhi on 1st of June, has been postponed. It was being organized in conjunction with the 4th India-Africa Forum Summit, as several African countries host big cats and are important partners in global efforts towards conservation, ecological sustainability and biodiversity protection. In a statement, Ministry of Environment, Forest and Climate Change said that following the decision taken in consultation with the chairperson of the African Union and the African Union Commission to convene the 4th India-Africa Forum Summit at a later date, it has been decided that the first IBCA Summit 2 will be convened at a later date. New dates for the summit will be announced in due course following consultations with participating countries and stakeholders. Hamza Burhan, believed to be one of the masterminds behind the 2019 Pulwama terror attack that claimed the lives of over 40 CRPF personnel, was killed yesterday when unknown gunmen opened fire on him in Pakistan-occupied Jammu and Kashmir. Burhan, alias Arjuman Gulzar Dar, alias Doctor, a commander of the Al-Badr terror group, was designated as a terrorist by India in April 2022 for his involvement in a series of terror attacks in Jammu and Kashmir. He had been living undercover as a teacher in POJK following the Pulwama attack. According to local police, Burhan, a principal of a private college in Gojra, Muzaffarabad, was targeted when he came out of his college yesterday morning. The attackers fired multiple shots at close range. Indian Railway Catering and Tourism Corporation, IRCTC, has announced the launch of the upgraded Golden Chariot luxury train for the 2026-27 tourist season, introducing enhanced onboard amenities and promotional offers for travellers. In a statement, IRCTC said that the Golden Chariot, known for showcasing the rich cultural heritage and scenic landscapes of South India, returns in a refreshed form, combining traditional elegance with modern comforts. The train features redesigned interiors, upgraded cabins with plush furnishings, smart TVs and Wi-Fi enabled entertainment systems. The luxury

సమందహసితే క్షణం సశరచాపపాశాంకుశాం అశే

ఇక 6 నుంచి 7 మధ్య ఉండాలి. నేలను 4 నుంచి 6 సార్లు మెత్తగా దున్ని చదును చేసి మడులుగా తయారు చేసి నాటుకోవాలి. రకాల విషయానికొస్తే రైతులు ఎక్కువగా పూసా ఆల్గ్రీన్, పూసా జ్యోతి, జాబ్ నర్గ్రీన్, పూసా హరిత్ రకాలు సాగులు చేస్తున్నారు. ఇక పూసా ఆల్గ్రీన్ అయితే పచ్చని మెత్తని ఆకులను ఉత్పత్తి చేస్తుంది. విత్తే సమయాన్ని బట్టి 6 కోతల వరకు తీసుకోవచ్చు. దిగుబడి ఎకరాకు సుమారు 50 క్వింటాల్ ఉంటుంది. పూసా జ్యోతి వెడల్పైన పచ్చని మందమైన మెత్తని రుచి కలిగే ఆకుకూరలిస్తాయి. మొక్కల్లో ఎదుగుదల చాలా ఎక్కువగా ఉంటుంది. ఆకు ప్రతి కోత తర్వాత పెరుగుతుంది. 6-8 కోతల వరకు తీసుకోవచ్చు. ఎకరాకు దాదాపు 80 నుంచి 160 క్వింటాల దిగుబడి వస్తుంది. జాబ్నగర్ గ్రీన్ ఈ రకంకొస్తే ఆకుపచ్చని దళసరి మెత్తని ఏకరీతి ఆకులనిస్తుంది. సువాసన వస్తుంది. ఎకరాకు 108 క్వింటాల మేర దిగుబడిస్తుంది. నేలలో ఉదజని సూచిక 10 పైన ఉన్నప్పటికీ కూడా సాగు చేసుకోవచ్చు ఈ రకం. ఇక పూసా హరిత్ రకం అయితే చల్లని ప్రాంతాల్లో సాగుకు అత్యంత అనువుగా ఉంటుంది. వెడల్పాటి ఆకులుంటాయి. త్వరగా విత్తనం ఏర్పడుతూ అధిక దిగుబడినిచ్చే రకంగా చెప్పుకోవచ్చు. ఇక అక్టోబర్ నుంచే విత్తుకోవటం మొదలు పెట్టచ్చు. నవంబర్ నుంచి డిసెంబర్ మాసాల్లో నాటిన పంటకి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఎకరాకు రకాన్ని బట్టి 12 నుంచి 14 కిలోల విత్తనం వాడాలి. వరుసల మధ్య 20 సెంటీమీటర్ల వరుసలో మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరం పాటించాలి. ప్రతి విత్తన పాల్లో 2-3 విత్తనాలుంటాయి. ప్రతి కుదురుకు వాటిని విడదీసి ఒకే విత్తనాన్ని విత్తాలి. అనుకూలమైన పరిమాణంలో మడులు తయారు చేసి 20 సెంటీమీటర్ల ఎడంగా గీతలు గీయాలి. ఈ సాళ్లలో గింజలను పైపైగా నాటి

వాటిపై పలుచగా మట్టి చల్లాలి. 3 నుంచి 4 సెంటీమీటర్ల మించి లోతులో నాటకూడదు. నాటిన 8 నుంచి 10 రోజుల్లో మొలకెత్తుతాయి. ఎరువుల విషయానికొస్తే చివరి దిక్కులో ఎకరాకు 10 టన్నుల వరకు బాగా చివికిన పశువుల ఎరువు వేయాలి. ప్రతి ఆకు కోత తర్వాత ఎకరాకు 24 కిలోల నత్రజనిచ్చే ఎరువు పైపాటుగా వేయాలి. దుక్కి సమయంలోనే ఎకరాకు 24 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాషనిచ్చే ఎరువులను వేయాలి. ఇక అంతరకృషి విషయానికొస్తే విత్తిన 20 రోజుల నుంచి ప్రతి 15 రోజులకు ఒకసారి కలుపు నివారణ, ఇంకా అంతరకృషి చేయాలి. ఇక నీటి యాజమాన్యం గురించి చెప్పుకుంటే విత్తిన వెంటనే తేలికపాటి తడి ఇవ్వాలి. ఆ తర్వాత 3వ రోజు ప్రతి 7 నుంచి 10 రోజులకు ఒకసారి తడిస్తూ ఉండాలి. ఇక కోత దిగుబడి గురించి తెలుసుకుంటే నాటిన 6 నుంచి 8 వారాల తర్వాత ఆకులు కోతకు సిద్దంగా ఉంటాయి. 3 నుంచి 4 అంగుళాల పొడవున్న చివరి ఆకులు కొయ్యాలి. మొత్తం ఆకులను కాకుండా ఇలా ఒక మొక్క నుంచి దఫాలుగా కోస్తే ఆకులు దిగుబడి పెరుగుతుంది. సరాసరిన ఒక మొక్క 4 నుంచి 6 కోతలను ఇస్తుంది. ఎకరాకు సరాసరిని 32 నుంచి 40 క్వింటాల దిగుబడి ఇస్తుంది. కోసిన వెంటనే ఆకులను కట్టలుగా కట్టి మార్కెట్కు తరలించాలి. గింజలు ఏర్పడక ముందే మొత్తం ఆకులను కొయ్యాలి. ఉష్ణోగ్రతలు పెరిగితే పంట పూతకొచ్చి విత్తనాలు ఇస్తుంది, ఆకుల ఉత్పత్తి తగ్గుతుంది. ఇక సస్యరక్షణ గురించి తెలుసుకుంటే ప్రధానంగా పేనుబంక, ఆకుల నుంచి రసం పీల్చే పురుగుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. దీంతో ఆకులు ముడతలు పడి మొక్కలు చనిపోతాయి. వీటిని గుర్తించిన వెంటనే 2 గ్రాముల మలాథియాన్ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అయితే పురుగుల మందు పిచికారీ చేసిన 7 రోజుల తర్వాత మాత్రమే ఆకును కోసే పని చేపట్టాలి. ఇక విత్తనోత్పత్తి విషయానికొస్తే పాలకూర సాగు సులభంగా ఉంటుంది. అంతేకాకుండా దిగుబడి కూడా మంచిగా వస్తుంది. అయితే నాణ్యమైన విత్తనం కొరత ఎక్కువగా ఉంది. రైతులు తమ స్థాయిలో విత్తనోత్పత్తి చేపట్టుకుని సొంతానికి వాడుకోవచ్చు. అయితే ఇందులో కొన్ని మెలకువలు పాటిస్తే మంచి విత్తనాన్ని ఉత్పత్తి చేసుకోవచ్చు. ఉత్పత్తి చేసేటప్పుడు సూచించిన వేర్పాటు దూరం పాటించాలి. వరుసల మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 30 సెంటీమీటర్ల దూరం ఉండాలి. ప్రతి 5 వరుసల తర్వాత 1 వరుస ఖాళీగా ఉంచాలి. శాకీయ దశలో, ఇంకా విత్తనం ఏర్పడే దశలో విత్తన సేకరణ సమయంలోనూ 3వసారి క్షేత్ర తనిఖీలు చేపట్టాలి. ఆకుల లక్షణాల ఆధారంగా ముందుగా విత్తనాలిచ్చే మొక్కలను కేళీలుగా గుర్తించి ఏరివేయాలి. విత్తనాలు మొక్క మీద ఊదారంగులోకి మారినప్పుడు మొక్కలను సేకరించాలి. కోత తర్వాత క్షేత్రంలోనే క్యూరింగ్ కోసం ఉంచాలి. 1 వారం పాటు ఆరబెట్టి ఆ తర్వాత విత్తనం తీయాలి. ఇప్పుడు పోషక లోపాల వల్ల, ఇంకా ఉష్ణోగ్రతల్లో వచ్చే మార్పుల వల్ల ముల్లంగి, క్యారెట్, బీట్రూట్ వంటి దుంపల్లో వచ్చే మార్పులు, వాటి నివారణ చర్యల గురించి తెలుసుకుందాం. వాతావరణంలో అధిక ఉష్ణోగ్రతలు, కోతలో జాప్యం వలన వేరు వ్యవస్థ పెరుగుదల ఎక్కువగా ఉండటమే కాకుండా పిండి పదార్థాల తయారీ ముల్లంగిలో ఎక్కువగా తగ్గిపోతూ ఉంటుంది. వేరు మూలంలోని మృదు కణజాలం సరిగ్గా వృద్ధి చెందక వేరు మూలంలో గుంతలేర్పడి ముల్లంగి ఆకారం నాణ్యత కోల్పోతుంది. మార్కెట్లో కూడా ధర తగ్గుతుంది. దీని నివారణకు సరి అయిన సమయంలో ముల్లంగి కోతలు చేపట్టాలి. సరి అయిన ముల్లంగి రకాలను ఎంపిక చేసుకుని ఈ సమస్యను కొంతవరకు నివారించుకోవచ్చు. ఇక దుంప వృద్ధి చెందకపోవడం సమస్యకు చూస్తే ముదురునారు నాడటం వల్ల వేసవిలో అధిక ఉష్ణోగ్రతలతో కూడిన ఎక్కువ పగటి సమయం వల్ల ముల్లంగిల శాకీయ పెరుగుదల సమయం తగ్గిపోతుంది. మొక్కల్లో తయారైన పిండి పదార్థాలు దుంప పెరుగుదలకు కాకుండా మొక్కల ప్రత్యుత్పత్తికి తోడ్పడుతుంది. దుంప పెరుగుదల ఆగిపోయి తద్వారా దిగుబడులు తగ్గిపోతాయి. దీని నివారణకు ఏం చేయాలంటే లేత ముల్లంగి నారుని సరైన సమయంలో నాటుకోవాలి. నేలను చెత్తతో కప్పి క్రమం తప్పకుండా నీటి తడిలిస్తే సరిపోతుంది. నేల ఉష్ణోగ్రతలు తగ్గి తద్వారా ఈ సమస్య నివారింపబడుతుంది. ఇక ముల్లంగి, క్యారెట్ దుంపలలో చీలికలు ఏర్పడటం అనే సమస్య అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. ఈ నల్లరేగడి నేలలో సాగు చేసినప్పుడు నేల గట్టిపడిపోయినప్పుడు గాని, వేరు వ్యవస్థ అభివృద్ది చెందే దశలో నేలలో తేమ అధికమైనప్పుడు గాని వేరు మూలంలో ద్వితీయ పెరుగుదలకు, అంటే 2వసారి పెరుగుదలకు అవకాశం ఉండి దుంపల్లో చీలికలాగా ఏర్పడుతుంది. దీంతో దుంపల ఆకారం అంత చూడటానికి బాగుండవు. దీంతో వినియోగదారులు ఈ దుంపలను కొనుగోలు చేయడం తక్కువగా ఉంటుంది. కాబట్టి మార్కెట్లో ధర పలికే అవకాశం కూడా తగ్గుతుంది. దీని నివారణకు ఏం చేసుకోవాలంటే తేలికపాటి నేలలోనే సాగు చేసుకోవాలి. సరైన సమయంలో సరైన మోతాదులో మాత్రమే నీటి తడిలిస్తే ఈ సమస్య నివారింపబడుతుంది. ఇక క్యారెట్లో పగుళ్లు వస్తుంటాయి కదా, వీటి నివారణకు ఏం చేసుకోవాలంటే జన్యుపరమైన కారణాల వల్ల లేక అమోనియా రూపంలో నత్రజని ఎరువులను అధిక మోతాదులో వాడటం వల్ల కానీ వేరు మూలంలో పగుళ్లు ఏర్పడటం కొంతవరకు గమనిస్తుంటాము. దీని వలన దుంపలు నాణ్యత కోల్పోతాయి. మార్కెట్లో కూడా ధర తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. దీని నివారణకు మొక్కలు వరుసల మధ్య సరైన ఎడం పాటించాలి. నత్రజని ఎరువులను సరైన మోతాదులో సరైన సమయంలో నైట్రేట్ రూపంలో అందించి క్యారెట్లో పగుళ్ల సమస్యను నివారించుకోవచ్చు. ఇక బీట్రూట్లో నల్ల మచ్చలు ఏర్పడటం, దాని నివారణ గురించి తెలుసుకుందాం. ఈ సమస్య అయితే తటస్థ క్షార నేలల్లో బోరాన్ ధాతువు లోపించినప్పుడు గమనిస్తూ ఉంటాము. ఈ బోరాన్ లోపం వల్ల షుగర్ బీట్

ఆకాశవాణి సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాలలో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణప్రసాద్. ముఖ్యాంశాలు. విద్యార్థులు విస్తృత అవగాహన పెంపొందించుకోవడానికి విద్యా పర్యటనలు ఉపయోగపడతాయని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం పొందిన ప్రాజెక్టులు 2028 నాటికి కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రజల ఆరోగ్య రక్షణకు తాగునీటి నాణ్యత పెంపు అత్యంత ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వార్తల వివరాలు. భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ను ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు నిన్న ఢిల్లీలో కలిశారు. విద్యా పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు శాసనసభ్యులు గళ్లా మాధవి ఆధ్వర్యంలో 41 మంది విద్యార్థుల బృందం ఢిల్లీకి వెళ్లింది. విద్యార్థుల బృందంలో 27 మంది బాలికలు ఉండడంపై ఉపరాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తరగతి గదులకే పరిమితం కాకుండా విద్యార్థులు విస్తృత అవగాహన పెంపొందించుకోవడానికి ఈ తరహా విద్యా పర్యటనలు ఉపయోగపడతాయని తెలిపారు. దేశంలోని అనేక మంది గొప్ప శాస్త్రవేత్తలు, నాయకులు ప్రభుత్వ పాఠశాలల నుంచే వచ్చారని ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా పేర్కొంటూ,
1: This always gives a pleasure that we are to back, support and enthusiastically encourage if something happens good. This is one of the finest effort. Those who have come successfully in the examinations with the colorful marks and especially from the rural background and in particular they have studied in the government schools. I will tell you one thing, if we can bear the sufferings, that means we are going to be successful in life.
0: Andhra Pradesh Prabhutvam aamodam pondina అన్ని ప్రాజెక్టుల పనులను ఈ ఏడాది సెప్టెంబర్ కల్లా పూర్తి చేసి 2028 నాటికి కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విశాఖ భాగస్వామ్య సదస్సు ఒప్పందాలు, రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి SIPB ఆమోదించిన ప్రాజెక్టుల పురోగతిపై అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, పెట్టుబడిదారులకు అనుమతులు, ప్రాజెక్టుల పురోగతి, ఉద్యోగాల వివరాల కోసం సింగిల్ పోర్టల్ ఏర్పాటు చేయాలని సూచించారు. భూ కేటాయింపుల్లో పర్యాటక ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. పరిశ్రమల్లో పర్యావరణ హిత సాంకేతికత వినియోగించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రజల ఆరోగ్య రక్షణకు తాగునీటి నాణ్యత పెంపు అత్యంత ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గ్రామీణ నీటి సరఫరా శాఖ ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి పంచాయతీలో వడపోత ఫిల్టర్ బెడ్లను నెల రోజుల్లోగా శుభ్రం చేయాలని ఆదేశించారు. గృహ అవసరాలకు పూర్తి స్థాయిలో శుద్ది చేసిన నీటిని వినియోగించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే ప్రభుత్వం ఆమోదించిన గ్రామీణ తాగునీటి పథకాల పనులకు సంబంధించిన ముందస్తు ప్రక్రియలను వేగంగా పూర్తి చేసి వెంటనే క్షేత్రస్థాయిలో ప్రారంభించాలని మార్గనిర్దేశం చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలకు దిశగా ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి వియంత తెలిపారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో 10వ తరగతి పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నిర్వహించిన షైనింగ్ స్టార్స్ అభినందన కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలో 103 మంది విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. అనంతరం

0: అనిత మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందన్నారు. 100 రోజుల ప్రత్యేక ప్రణాళికల కారణంగా ఈసారి పదో తరగతి ఫలితాలు మెరుగ్గా వచ్చాయని మంత్రి పేర్కొంటూ,
1: పిల్లలకి ముఖ్యంగా చదువుకునే పిల్లల దగ్గర నుంచి కూడా చట్టాల మీద అవగాహన కలగాలి, అదే విధంగా వాళ్ళకి హౌ టు లెర్న్ అనే కన్నా హౌ టు గ్రో అన్నది కూడా పుస్తకాల నుంచి రావాలి. అంటే ఈ రోజు టీచర్స్ మీద కూడా ఎంత బాధ్యత ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మీరందరూ కూడా టాపర్స్, మీ అందరికీ కూడా ఒక గోల్ ఉండాలి, ఒక అచీవ్ అవ్వాలని తప్పని ఉండాలి. దీంతో పాటు ఎప్పుడు కూడా తల్లిదండ్రులు మనం ఏం చేసినా తల్లిదండ్రులు కనిపెద్ద నుంచి ఒక ఆలోచన చేసుకోవాలి.
0: తెలంగాణలో మొక్కజొన్న, జొన్న, ఆయిల్ పామ్, పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కోరారు. హైదరాబాద్ పర్యటన వచ్చిన కేంద్ర మంత్రిని కలిసి నిన్న పలు వినతి పత్రాలు సమర్పించారు. మొక్కజొన్న, జొన్న పంటలను కేంద్ర నోడల్ సంస్థల ద్వారా కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఆయిల్ పామ్ దిగుమతి సుంకం పెంచాలని, హెచ్ పత్తిపై జాతీయ విధానం ప్రకటించాలని కోరారు. సమీకృత ఉద్యాన అభివృద్ది పథకం వంటి కేంద్ర పథకాలకు తెలంగాణకు కేటాయిస్తున్న నిధులు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ సంబంధిత శాఖలతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజనపై న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెడ్ ఆఫీస్ తాడేపల్లి నుంచి శ్రీ జే నానిబాబు గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: ఈ పథకం గృహ వినియోగదారులకు మాత్రం వర్తిస్తుంది. అంతేకాకుండా మరి అదనంగా విద్యుత్ను ఉత్పత్తి చేసి మన విద్యుత్ సంస్థలకు అమ్మి ఆదాయం కూడా పొందొచ్చు అనే యొక్క ముఖ్య ఉద్దేశం.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ఈ ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లో 22A నిషేధిత జాబితాలో ఉన్న భూములపై శాశ్వత హక్కులు అందిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఇప్పటికే 160,000 ఎకరాల భూములను 22A జాబితా నుంచి తొలగించి రైతులకు పూర్తి హక్కులు కల్పించినట్టు ఒక ప్రకటనలో వెల్లడించారు. రహదారి విస్తరణ పనుల్లో భంగంగా నివాసాలు కోల్పోతున్న నంద్యాల బొగ్గులైన్ బాధితులకు అండగా ఉంటామని, వారికి పునరావాసం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్నమిటి ఫరూక్ తెలిపారు. నంద్యాలలో బొగ్గులేని బాధితుల కోసం స్థల సేకరణ ప్రక్రియలో భాగంగా మంత్రి అధికారులతో కలిసి పలు ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ బొగ్గులేని బాధితులకు 2 సెంట్ల స్థలం కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. స్థల సేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేపడతామని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించిన 15వ జాతీయ స్థాయి సబ్ జూనియర్ పురుషులు మహిళల క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలు నిన్న ఘనంగా ముగిశాయి. అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ సమాఖ్య కామన్వెల్త్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల ముగింపు కార్యక్రమంలో అమలాపురం పార్లమెంటు సభ్యులు జి హరీష్ మాథూర్, జిల్లా ఎస్పీ రాహుల్ మీనా పాల్గొన్నారు. జాతీయ స్థాయి పోటీలకు అమలాపురం వేదిక కావడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా హరీష్ మాథూర్ తెలియజేస్తూ,
4: పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని అక్కడికి సెలెక్షన్ క్రైటీరియా ఇక్కడ పూర్తి చేసుకోవడం జరిగింది. జూనియర్, సబ్ జూనియర్, మెన్ అండ్ ఉమెన్ ఈ 4 కేటగిరీలో నుంచి ఎన్నుకోవడం జరిగింది. పిల్లల విషయంలోకి వచ్చేటప్పుడు వారిని ప్రోత్సహించాల్సిన మనం ముఖ్య ఆలోచన ఉండాలని చెప్పి, ఇక్కడ ఉన్న పిల్లలు ఇంకా 12వ స్థాయిలో నేషనల్ స్థాయిలో కూడా వాళ్ళు పోటీ చేయాలని ఒక ఆలోచనతో వీరందరినీ మనం అందరం కూడా ప్రోత్సహించాలని చెప్పి అన్ని పార్టీలు కూడా కలిసి రావడం దానికి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదం కూడా తెలుపకుండా, అసలు ఎక్కడ కూడా ఎక్కువ ఇబ్బందులు రానివ్వకుండా అందరినీ ప్లేయర్ ని అన్ని విధానాలుగా కూడా ఆదుకుంటూ చాలా అద్భుతంగా కార్యక్రమాన్ని నిర్వహించారు.
0: తెలంగాణ ఆర్థికాభివృద్దికి, యువతకు ఉపాధి కల్పనకు పర్యాటక రంగం కీలకమని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. హైదరాబాద్లోని బేగంపేట టూరిజం ప్లాజాలో నిర్వహించిన తెలంగాణ పర్యాటక క్రియేటర్ల సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డిజిటల్ వేదికల ద్వారా తెలంగాణ ప్రకృతి అందాలు, చారిత్రక వైభవం, సంస్కృతి సంపదను ప్రపంచానికి చాటాలని సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట ప్రభుత్వం పర్యాటక రంగానికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని తెలిపారు. పర్యాటక ప్రాంతాల్లో స్వచ్ఛత, కనీస వసతులు, ఆధునిక టెంట్ సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి వివరించారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు 10 జిల్లాల్లోని 15 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 219 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో నిన్న గరిష్ట ఉష్ణోగ్రత 48.1 డిగ్రీలుగా నమోదైందని తెలిపింది. తెలంగాణలో ఈ రోజు రేపు కూడా పలు ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని

0: హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్టంలో నిన్న అత్యధికంగా పెద్దపల్లి జిల్లా, ముత్తారం, సూర్యాపేట జిల్లా, మునగాల్లో 46.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యాయని తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థులు విస్తృత అవగాహన పెంపొందించుకోవడానికి విద్యా పర్యటనలు ఉపయోగపడతాయని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆమోదం పొందిన ప్రాజెక్టులు 2028 నాటికి కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రజల ఆరోగ్య రక్షణకు తాగునీటి నాణ్యత పెంపు అత్యంత ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః కృష్ణప్రసాదోపాధ్యాయః. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య నవదెహల్యాం సైప్రస్ దేశస్య రాష్ట్రపతినా నికోస్ క్రిస్టోడాలిడ్స్ ఇత్యనేన సహ వార్తాలాపం కరిష్యతి. శ్రీ క్రిస్టోడాలిడ్స్ ఇత్యేషః హ్యః నవదెహల్లీం ప్రాప్తవాన్. విమానస్థానకే కేంద్రీయ మార్గ పరివహన రాజమార్గరాజ్యమంత్రి అజయ్ టమ్టా ఇత్యనేన తస్య స్వాగతం కృతం. సహ ముంబైనగరం అపి గతవాన్. ప్రధానమంత్రి మోదీ సైప్రస్ దేశస్య రాష్ట్రపతిః చ పరస్పర హితస్య విభిన్నేషు క్షేత్రేషు ద్విపాక్షిక సహకరణం సుదృఢం కర్తుం చర్చాం కరిష్యతః. వార్తాయాః అనంతరం అనేకేషు సంధిపత్రేషు హస్తాక్షరాణి వినిమయంచ భవిష్యతి. శ్రీమోదీ అతిథివిశేషస్య సమ్మానార్థం భోజస్య ఆయోజనం కరిష్యతి. సైప్రస్ దేశస్య రాష్ట్రపతిః అద్య సాయంకాలే రాష్ట్రపతిభవనే రాష్ట్రపతినా ద్రౌపదీ ముర్ము ఇత్యనయా సహాపి మిలిష్యతి. కేంద్రీయ వాణిజ్యోద్యోగమంత్రి పీయూష గోయలః అద్య అవదత్ యత్ విశ్వం భారతదేశం విశ్వసనీయ సహభాగిరూపేణ పశ్యతీతి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్యస్య పంచరాష్ట్రాణాం యాత్రాయాః విషయ నవదెహల్యాం వార్తాహరాన్ సంబోధయన్ శ్రీ గోయలః అవదత్ యత్ ఇయం యాత్రా సమాజస్య ప్రత్యేకవర్గాయ లాభస్య ప్రత్యాభూతిం కరోతీతి. సః అవదత్ యత్ ప్రధానమంత్రిమండలస్య భ్రమణేన ప్రతీయతే యత్ భారతం వైశ్వికస్తరె దృఢతయా స్థితం అస్తితి. సహ ఏకస్య ప్రశ్నస్యోత్తరె అవదత్ యత్ రాహులగాంధినః నకారాత్మక రాజనీతేః కారణాత్ జనాః నిర్వాచనే కాంగ్రెసేతి దళం నిరాకృతవంతః. పశ్చాత్ అన్యస్మిన్ కార్యక్రమే శ్రీ గోయలః అవదత్ యత్ భారతం అమెరికాంచ స్వాభావిక సహభాగిరూపేణ కార్యం కుర్వంతౌ స్తః. ప్రౌద్యోగికీ నవాన్వేషణం రక్షా డిజిటల్ దత్తాంశ కేంద్రాణి క్వాంటమ్ కంప్యూటింగ్ అథ చికిత్సోపకరణాదిషు క్షేత్రేషు పరస్పరం పూరకరూపేణ కార్యం కురుతశ్చేతి. అష్టమః భారత ఫ్రాన్స్ సముద్రీయ సహకార సంవాదః బుధవాసరే పారిస్ నగరే ఆయోజితః. చర్చాయాం అవైధ సముద్రీయ గతివిధీనాం ప్రతిరోధాయ పరిచాలన సహకారం సుదృఢం కర్తుం ఉభయోః దేశయోః సహభాగిత్వ ప్రతిబద్ధతాం ప్రతి అవధానం దత్తం. సశస్త్రలుంఠనం సాగరీయ ఆతంకవాదః మాదకద్రవ్యాణాం క్రయవిక్రయణం అవైధం అనిర్దిష్టం అథ అనియంత్రిత మత్స్యపాలనం అపి చ అన్యాని సాగరీయ సంకటాని చాపి చర్చితాః. కోల్కతా ఉచ్చన్యాయాలయేన ఆర్జీ కర్ చికిత్సా మహావిద్యాలయే బలాత్కార హత్యా ప్రకరణస్య అన్వేషణార్థం విశేష అన్వేషణదళస్య స్థాపనా కృతాస్తి. త్రిసదస్యీయస్య SIT ఇత్యస్య నేతృత్వం కేంద్రీయాన్వేషణ విభాగస్య పూర్వక్షేత్రస్య సంయుక్త నిదేశకః భవిష్యతి. న్యాయాలయః జూన్ మాసస్య 25 దినాంకాత్ పూర్వం స్వప్రతివేదనం దాతుం దళం ఆదిష్టవాన్. NEET పరీక్షాపత్ర స్రావ ప్రకరణస్య ప్రముఖ వికాసే లాతూరనగరస్య బాలరోగ చికిత్సకః డాక్టర్ మనోజ శిరురే ఇత్యేషః కేంద్రీయాన్వేషణ విభాగేన గృహీతః ఇతి కథ్యతే. సూత్రానుగుణం డాక్టర్ శిరురే ఇత్యేషః స్వపుత్ర్యై NEET పరీక్షాయాః ప్రశ్నపత్రం అకృణోదితి అన్వేషణ సంస్థాః శంకయంతి. 21st-2000 పుల్వామా ఆతంకవాద ఆక్రమణస్య సూత్రధారత్వేన విశ్వసితః హంజా బుర్హాన్ నామకః ఆతతాయి పాకిస్తాన్ అధికృత కాశ్మీరీ అజ్ఞాత భుషుండిధారిభిః నరకం ప్రతి ప్రయాతితః. భారతీయ ఋతు విజ్ఞాన విభాగేన శ్వః ఉత్తరప్రదేశే మధ్యప్రదేశే విదర్భప్రదేశే చ ఉష్ణతరంగా తీవ్రతర ఉష్ణతరంగస్య స్థితిః భవిష్యతి ఇతి మత్వా రక్తసూచనా ఘోషితా. దిల్లీ హర్యాణా చండీగఢ్ తటీయ ఆంధ్రప్రదేశే అపి ఏతాదృశీ స్థితిః భవితుమర్హతి. ఐపీఎల్ క్రికెట్ క్రీడాచక్రె గుజరాత్ టైటన్స్ ఇతి దళేన గతరాత్రౌ అహ్మదాబాద్ నగరస్య నరేంద్రమోదీ క్రీడాంగణే చెన్నై సూపర్ కింగ్స్ దళం 91 ధావనాంకైః పరాజితం. గుజరాత్ టైటన్స్ ఇత్యనేన స్థాపితస్య 33200 ధావనాంకానాం లక్ష్యస్య అనుసరణం కురవత్ చెన్నై సూపర్ కింగ్స్ ఇతి దళం ప్రాయః మధ్య చతుర్దశ కందుక క్షేపణచక్రేషు 40 ధావనాంకాన్యేవ విరచయత్ ఇతి వార్తాః.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో ముందుగా భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం భారత రాజ్యాంగ పరిణామ క్రమం, రాజ్యాంగ సవరణలు ఈ అంశంపై వివరణలు వింటారు. ఇందులో పాల్గొన్నవారు శ్రీ ఎస్ఎల్ఎన్ రాజు, శ్రీమతి పి శ్యామలామణి. ఆ తదుపరి గాంధీ మార్గం, ఇంకా మీరా భజన్స్ వింటారు. చివరిగా లలిత గీతాలు ప్రసారమవుతాయి. 8:30 వార్తా వ్యాఖ్య, 8:35 చిత్రతరంగిణి ఫిలిం గీతాలు ప్రసారమవుతాయి. 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి గానం ప్రసారమవుతుంది. 9:30 నమస్తే అమరావతి కార్యక్రమంలో చిత్రగీతాలు వినవచ్చు. 10:00 ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంపై ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. అనంతరం రావోయే అతిథి శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న సినీ గీతాలు వింటారు. 11:00 గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో విశ్వనాథ సత్యనారాయణ గారి కిన్నెరసాని పాటలు, రామాయణ కల్పవృక్షం కావ్యం నుండి పద్యాలు వింటారు. 11:30 ఎన్సీఆర్టీ వారి ప్రాయుస్త కార్యక్రమం ప్రసారమవుతుంది. 12:10 లాహిరి లాహిరిలో, 12:40 భక్తి సంగీత కార్యక్రమంలో పండిట్ కుమార గంధర్వ గానం చేసిన హిందీ భజనలు వినవచ్చు. 1:10 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో ముందుగా మాదక ద్రవ్యాలకు దూరంగా పిల్లలు ఈ అంశంపై డాక్టర్ వి రాధికారెడ్డి గారితో పరిచయం, ఇంకా లలిత గీతాలు, ఇంకా నిమ్మకాయలోని పోషక విలువలకు సంబంధించిన విశేషాలు వినవచ్చు. 2:30 లలిత గీతాలు ప్రసారమవుతాయి. 3:00 టీన్ టైం, 4:00 యువలయ్య, 5:00 చిత్రగీతాలు వింటారు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమం. 6:30 పల్లెసీమల కార్యక్రమంలో రంగస్థలి శీర్షికన గయోపాఖ్యానం నాటకం నుండి అర్జునుడి పాత్ర పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీ ముత్యాల శ్రీనివాసరావు, హార్మోనియం శ్రీ మోదుగుల శ్రీనివాసరావు. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 పంట సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ముందుగా ఎడగారు వరిలో యాజమాన్య చర్యలు ఈ అంశంపై డాక్టర్ యు వినీత గారితో పరిచయం వింటారు. అనంతరం జానపద గీతం ప్రసారమవుతుంది. ఆ తదుపరి కొబ్బరిలో నల్లముట్టె పురుగు విశేషాలు వినవచ్చు. 7:45 వికసిత భారత్, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 8:00 జీవ వైవిధ్యంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఈ అంశంపై గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీ ఈ శ్రీనివాసరెడ్డి గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 8:15 8:40 దేశభక్తి గీతం. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి. రాత్రి 10:00 అన్నమయ్య హరికథ వింటారు. కథకురాలు నేమాని నాగలక్ష్మి భాగవతారిణి. 11:10 రేపటి కార్యక్రమాల వివరాల అనంతరం ఎఫ్ఎం గోల్డ్ రిలే ప్రసారమవుతుంది. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

0: ఆకాశవాణి సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడిస్తో చర్చలు జరుపుతారు. భారత్ కొనుగోలు చేయదలిచినంత ఇంధనం అమ్మేందుకు అమెరికా సిద్ధంగా ఉందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చెప్పారు. 2019లో 40 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది మరణానికి కారణమైన పుల్వామా ఉగ్రవాద దాడి సూత్రధారి హంజా బుర్హాన్ను పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ చెన్నై సూపర్ కింగ్స్ని 89 పరుగుల తేడాతో ఓడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో సైప్రస్ అధ్యక్షుడితో చర్చలు జరుపుతారు. నిన్న న్యూఢిల్లీ చేరుకున్న నికోస్ క్రిస్టోడౌలిడిస్ విమానాశ్రయంలో కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ సహాయ మంత్రి అజయ్ తమ్తా ఘన స్వాగతం పలికారు. సైప్రస్ అధ్యక్షుడు ముంబై కూడా సందర్శించారు. ఆయనతో పాటు సైప్రస్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఢిల్లీకి వచ్చింది. క్రిస్టోడౌలిడిస్ సైప్రస్ అధ్యక్షుడి హోదాలో భారత్ సందర్శించడం ఇదే మొదటిసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సైప్రస్ అధ్యక్షుడు పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చలు జరుపుతారు. ఈ చర్చల్లో వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, విద్య, సంస్కృతి, మొబిలిటీ, రక్షణ, భద్రత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫిన్టెక్ ఆవిష్కరణలు, పరిశోధనలు వంటి రంగాలు చేర్చారు. వీటితో పాటు బహుళ పాక్షిక వేదికల్లో సహకారంతో పాటు ప్రాంతీయ, ప్రపంచ ప్రాముఖ్యత కలిగిన అంశాలపై కూడా వారు తమ అభిప్రాయాలు పంచుకుంటారు. చర్చల అనంతరం పలు ఒప్పందాలపై సంతకాలు చేసి వాటిని పరస్పరం మార్చుకున్నారు. పర్యటనకు వచ్చిన అతిథి గౌరవార్థం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం విందిస్తారు. సైప్రస్ అధ్యక్షుడు ఈ సాయంత్రం రాష్టపతి భవన్లో రాష్టపతి ద్రౌపది ముర్మును కలుసుకుంటారు. గత 7 జూన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైప్రస్లో జరిపిన చారిత్రాత్మక పర్యటన ముగిసిన 7 ఏడాదిలోపే సైప్రస్ అధ్యక్షుడి పర్యటన జరుగుతోంది. అంతకుముందు గత 2 దశాబ్దాల్లో ఒక భారతీయ ప్రధానమంత్రి సైప్రస్ ను సందర్శించడం ఇదే మొదటిసారి. యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ కు సైప్రస్ ప్రస్తుతం అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో ఈ పర్యటన మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. భారత సైప్రస్ దేశాల మధ్య కాల పరీక్షకు నిలిచిన అత్యంత సన్నిహిత భాగస్వామ్యం ఉందని, వచ్చే 7 ఫిబ్రవరిలో 2 దేశాలు తమ 60 సంవత్సరాల దౌత్య సంబంధాన్ని పూర్తి చేసుకోనున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. భారత్ ఎంత ఇంధనాన్ని కొనుగోలు చేయడానికి సిద్దంగా ఉంటే అంత ఇంధనాన్ని విక్రయించడానికి అమెరికా సిద్దంగా ఉందని ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో చెప్పారు. హోర్ముజ్ జలసంధి మూసివేత కారణంగా ఇంధనం ధరలు పెరిగి భారత్ ప్రభావితం కావడంపై అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. స్వీడన్ భారతదేశ పర్యటనకు బయలుదేరే ముందు మయామిలో విలేకరులతో మాట్లాడిన సందర్భంగా మంత్రి ఈ విషయం వెల్లడించారు.
2: Great ally, great partner. We do a lot of good work with them. And so it is an important trip. I'm glad we're able to do it because I think there'll be a lot for us to talk about. And we'll also meet with the Quad there, which is important. Something, I think my first meeting as Secretary of State was with the Quad. So I believe like I went, I got sworn in, I did the thing in the lobby, and then I went right upstairs and that was my first meeting. And I'm glad we're able to do it now in India. And we're going to do one later in the year as well.
1: Bharat. అమెరికాకు గొప్ప భాగస్వామి అని అభివర్ణించిన ఆయన, క్వాడ్ కూటమి దేశాల మంత్రులను కూడా కలిసే అవకాశం లభిస్తున్నందుకు తన పర్యటనంతో కీలకమైందన్నారు. ఈ నెల 23 తేదీ నుంచి 26 తేదీ వరకు మార్కో రూబియో భారతదేశంలో పర్యటిస్తారు. కోల్కతా, ఆగ్రా, జైపూర్, న్యూఢిల్లీ సందర్శిస్తారు.

ఈ నెల 26వ తేదీన క్వాడ్ సమావేశం నిర్వహిస్తారు. మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ సదస్సుకు అధ్యక్షత వహించనున్నారు. మార్క్ రూబియోతో పాటు ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెనీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి మోటెగి తోషిమిట్సు కూడా హాజరవుతారు. ఉత్పాదకత అనేది ఈనాడు కేవలం సమర్థతకు మాత్రమే పరిమితం కాకుండా ప్రతిఘటన శక్తి, ఆవిష్కరణలు, సమగ్ర వృద్ధి కూడా కలిగి ఉంటుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన ఏషియన్ ప్రొడక్టివిటీ ఆర్గనైజేషన్ పాలక మండలి 68వ సర్వసభ్య సమావేశం ప్రారంభోత్సవంలో ఆయన ప్రసంగించారు. సాంకేతిక సుస్థిరత, మారుతున్న ప్రపంచ పరిణామాలు, ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మిస్తున్న తరుణంలో ఏపీఓ పరివర్తనాత్మక దశలో భాగస్వామ్యం వహించే అవకాశం భారత్కు తగ్గడం గర్వకారణమని గోయల్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో చేపట్టిన సంస్కరణలు ప్రస్తావిస్తూ మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకాలు, పీఎం గతిశక్తి వంటి కార్యక్రమాలను ఉత్పాదక ఆధారిత మార్పులకు నిదర్శనాలుగా ఆయన పేర్కొన్నారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర రైల్వే ఐటీ సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ వేళ నుంచి రాజస్థాన్లో 2 రోజుల పర్యటన ప్రారంభిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు అనేక కొత్త రైల్వే సౌకర్యాలను దేశానికి అంకితం చేస్తారు. రైల్వే మంత్రి ఉదయం 11 గంటలకు జోధ్పూర్ చేరుకుని అక్కడ వివిధ రైలు సేవలు ప్రారంభిస్తారు. జోధ్పూర్ రైల్వే స్టేషన్లో జరిగే ప్రధాన కార్యక్రమంలో గతంలో కేవలం 8 కోచ్లతో నడిచిన జోధ్పూర్ ఢిల్లీ క్యాంట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ను 20 కోచ్లకు విస్తరించి ఆయన జెండా ఊపి ప్రారంభించనున్నారు. అంతేకాకుండా సబర్మతి జోధ్పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ను జాసల్మేర్కు పొడిగించే కార్యక్రమాన్ని కూడా వైష్ణవ్ ప్రారంభిస్తారు. కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ ట్రైనీ డాక్టర్ 2024 ఆగస్టులో రాత్రి భోజన సమయం నుంచి ఆమె అంత్యక్రియల వరకు జరిగిన పరిణామాలపై దర్యాప్తు చేసేందుకు సీబీఐకి చెందిన 3 సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని కోల్కతా హైకోర్టు ఆదేశించింది. 2024 ఆగస్టు 9వ తేదీ రాత్రి ఆ యువ వైద్యురాలిపై ఆసుపత్రిలోనే అత్యాచారం, హత్య జరగడం రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న వైద్య సమాజంలో తీవ్ర ఆగ్రహ వేశాలకు దారితీసింది. ఈ ఘటన జరిగిన వెంటనే ఆధారాలను ధ్వంసం చేశారని, ఉదంతాన్ని తక్కువ చేసి చూపించేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. నిన్న జస్టిస్ శంపా సర్కార్, జస్టిస్ తీర్థంకర్ ఘోషల్తో కూడిన డివిజన్ బెంచ్ ఈ బృందానికి సీబీఐ జాయింట్ డైరెక్టర్ నాయకత్వం వహిస్తారని ఆదేశించింది. కోర్టు ఉత్తర్వులు వచ్చిన 48 గంటల్లోగా ఈ బృందంలోని మిగిలిన 2 సభ్యుల పేర్లు కూడా నియమిస్తారు. ఎనభై మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది మరణానికి కారణమైన పుల్వామా ఉగ్రవాద దాడి సూత్రధారి హంసా బుర్హాన్ను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. 2019లో కశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఈ దాడిలో సీఆర్పీఎఫ్ సిబ్బంది ఘోర మరణానికి గురయ్యారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో గుర్తు తెలియని దుండగులు నిన్న తన కార్యాలయం నుంచి బయటికి వచ్చిన వెంటనే హంజా బుర్హాన్ను కాల్చి చంపినట్లు తెలుస్తోంది. 2026-27 పర్యాటక సీజన్ కోసం అప్గ్రేడ్ చేసిన సరికొత్త గోల్డెన్ చారియట్ లగ్జరీ రైలును ప్రారంభిస్తున్నట్లు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ప్రకటించింది. ప్రయాణికుల కోసం ఇందులో మెరుగైన ఆన్బోర్డ్ వసతులతో పాటు అనేక ఆఫర్లను కూడా ప్రవేశపెట్టింది. దక్షిణ భారతదేశంలో సంపన్న సంప్రదాయ వారసత్వాన్ని, అందమైన ప్రకృతి దృశ్యాలను ప్రతిబింబించేలాగా పేరుగంచిన గోల్డెన్ చారియట్ రైలు ఆధునిక సౌకర్యాలతో సరికొత్త రూపంలో తిరిగి వస్తోందని ఐఆర్సీటీసీ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో రేపటి నుంచి తీవ్రమైన వడగాడ్పులు వీచే అవకాశం ఉన్నందువల్ల భారత వాతావరణ శాఖ ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ వారమంతటా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, కోస్తా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటువంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. వాతావరణ శాఖ అందించిన సమాచారం ప్రకారం బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిషా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈవేళ నుంచి ఈ వారాంతం వరకు వడగాడ్పులు వచ్చే అవకాశం ఉంది. ఐపీఎల్ క్రికెట్లో అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ 89 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించింది. గుజరాత్ టైటన్స్ నిర్దేశించిన 230 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ 13.4

0: జిల్లాలో కేవలం 140 పరుగులకే కుప్పకూలింది. ఈరోజు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడతాయి. వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రైస్టో డౌలిడెస్తో చర్చలు జరుపుతారు. భారత్ కొనుగోలు చేయదలిచినంత ఇంధనం అమ్మేందుకు అమెరికా సిద్దంగా ఉందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చెప్పారు. 2019లో 40 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది మరణానికి కారణమైన పుల్వామా ఉగ్రవాద దాడి సూత్రధారి హంజా బుర్హాన్ను పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ చెన్నై సూపర్ కింగ్స్ ని 89 పరుగుల తేడాతో ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము. 18వ శ్లోకం.

జ్ఞానం, సర్వ విధమైన జ్ఞాన సాధనము. జ్ఞేయం, సర్వ విధమైన జ్ఞాన విషయము, అంటే తెలుసుకోదగిన విషయాలు. పరిజ్ఞాత, శరీరధారి అయిన భోక్త అని. కర్మచోదన, కర్మలను ప్రవర్తింపజేసేది. త్రివిధ, మూడు రకాలుగా ఉంది. కరణం, ఇంద్రియాదులైన పనిముట్లు. కర్మ, ఫలసిద్ధి కోసం కర్త చేసే పని. కర్త, ఇంద్రియాల చేత పనిచేయించే జీవుడు. ఇతి అని. కర్మ సంగ్రహ, కర్మకు గల ఆశ్రయము. త్రివిధ, మూడు రకాలుగా ఉంది.

0: అర్జున,
1: ఒకడు కర్త కావాలంటే అతడి ద్వారా ఒక కర్మ జరగాలి. కర్మ జరగాలంటే దాని వెనకాల ఒక ప్రేరణ, ఒక ఆశ్రయం.

హృదయము అనేవి ఉండాలి. వీటిల్లో కర్మ ప్రేరణ మూడు రకాలు. సర్వ విధమైన జ్ఞాన సాధనము అంటే జ్ఞానం, సర్వ విధమైన జ్ఞాన విషయం అంటే జ్ఞేయం, శరీర మనోరూపాలైన ఉపాధులను ధరించి కర్మ ఫలితాలను అనుభవించే జ్ఞాత, అలాగే కర్మలకు ఆశ్రయం కూడా మూడు రకాలు. ఇంద్రియాలు మొదలైన పనిముట్లు అంటే కరణం, తాను కోరుకున్న ఫలితం కోసం కర్త చేసే పని అనగా కర్మ, మనస్సును శరీరాన్ని ధరించి తన పని కోసం అంటే తన కర్మ కోసం ఇంద్రియాల చేత పని చేయించే కర్త అని.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతి వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736, మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: కార్యక్రమంలో ఇప్పుడు భారత రాజ్యాంగ పరిణామ క్రమం, రాజ్యాంగ సవరణలు ఈ అంశంపై వివరాలు వింటారు. ఇందులో పాల్గొన్న వారు శ్రీ ఎస్ఎల్ఎన్ రాజు, శ్రీమతి పి శ్యామలమణి.
1: రాజ్యాంగం దేశాన్ని శాసించేది, వ్యక్తులను పాలించేది, వ్యవస్థలను నడిపించేది. మొత్తంగా ఒక దేశ స్థితిగతుల జీవన గమన మార్గాన్ని నిర్దేశించేది, ప్రజలను ఏకతాటిపై నడిపించేది, ఆర్థికంగా, సామాజికంగా, అభివృద్ధిపరంగా వ్యక్తులు ఎలా మనుగడ సాగించాలి, ఎలా నడుచుకోకూడదన్న అంశాలు రాజ్యాంగంలో పొందుపరిచి ఉంటాయి. ప్రజాభీష్టాలకు అనుగుణంగా ఒక దేశం గణతంత్రం సాధించినప్పుడు ఆ దేశం ప్రజాస్వామ్య రాజ్యంగా గుర్తింపబడుతుంది. ప్రజలే ప్రభువులై పాలించే ఆ దేశంలో పౌరులంతా పాటించవలసిన నియమ నిబంధనల గ్రంథమే రాజ్యాంగం. ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి రాజ్యాంగం ఎంతో కీలకమైనది. ఇది పాలనకు సంబంధించే చట్టపరమైన అంశాలనే కాదు, భారతదేశ ప్రజల వైవిధ్యతతో కూడిన ఆకాంక్షలను నెరవేర్చే సజీవమైన, చైతన్యవంతమైన, ఉద్బోధక గ్రంథంగా కూడా రాజ్యాంగాన్ని అభివర్ణించవచ్చు.
2: భారతదేశ రాజ్యాంగం 1950 జనవరి 26వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది. దేశానికి 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్యం వస్తే భారతదేశం స్వంత రాజ్యాంగాన్ని రచించుకునేందుకు 2.5 ఏళ్ల కాలం పట్టింది. రాజ్యాంగ రచనలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కీలకంగా వ్యవహరించగా అనేకమంది రాజనీతిజ్ఞులు, న్యాయ నిపుణులు దీని రూపకల్పనలో పాలుపంచుకున్నారు. భారత రాజ్యాంగంలో ఇప్పటి వరకు 106 సవరణలు జరిగాయి. భారతదేశంలో ప్రస్తుతం అమలవుతోన్న రాజ్యాంగంలోని 65% 1935 కాలం నాటి బ్రిటీష్ ఇండియా రాజ్యాంగం నుంచే తీసుకున్నారు. శతాబ్దాల బ్రిటీష్ పాలనా కాలం నుంచి వస్తున్న మార్పుల పరిణామక్రమాల పరిశీలన ఫలితంగా భారత రాజ్యాంగం రూపుదిద్దుకుంది. భారతదేశంలో ఫెడరల్ రాజ్యాంగ వ్యవస్థ అమలవుతోంది. అంటే రాజ్యాంగాన్ని సవరించాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం అత్యంత

0: అత్యంత కీలకం. రాజ్యాంగ సవరణలకు సంక్లిష్టమైన నియమ నిబంధనలు పాటించవలసి ఉంటుంది.
1: రాజ్యాంగం ఏ ప్రజలకు సేవ చేసేందుకు నిర్దేశించిందో ఆ ప్రజల మారుతున్న సామాజిక ఆర్థిక ఆకాంక్షలను ప్రతిబింబించేదిగా ఉండాలి. మారుతున్న కాలానికి తగినట్టు ప్రజల ఆలోచనలు కూడా మార్పులు సంతరించుకుంటాయి. రాజ్యాంగ సవరణలను తీసుకురావడం ద్వారా ఆ మార్పులను అందులో ప్రతిబింబించేటట్టు చేయగలిగినప్పుడే అది సజీవమై మనుగడ సాధించగలుగుతుంది. ఈ అంశాన్ని భారతదేశ సమగ్ర రాజ్యాంగ రూపకల్పన సమయంలోనే గుర్తించిన మన రాజ్యాంగ రూపశిల్పులు రాజ్యాంగంలోని 368వ ప్రకరణంలో రాజ్యాంగ సవరణలకు సంబంధించి విధి విధానాలను కూలంకుషంగా పొందుపరిచారు. భారత రాజ్యాంగ సవరణలను 3 రకాల పద్ధతుల ద్వారా చేపడతారు. సాధారణ మెజారిటీతో పార్లమెంటులో చట్టాన్ని ఆమోదించడం ద్వారా రాజ్యాంగాన్ని సవరించే అవకాశం ఉంది. కొత్త రాష్ట్రాల ఏర్పాటు, పేర్లు మార్పు, ప్రాంతాలు, సరిహద్దులు వంటి విషయాలు దీని పరిధిలోకి వస్తాయి. ఇక 2వ విధానంలోకి వస్తే ఆర్టికల్ 368లో పేర్కొన్న ప్రత్యేక విధానాన్ని అనుసరించడం ద్వారా రాజ్యాంగ సవరణ బిల్లు ఉభయ సభల్లో 3/2 మెజారిటీతో ఆమోదం పొందాలి. చాలా వరకు రాజ్యాంగ సవరణలు ఈ పద్ధతిలోనే జరుగుతాయి. ఇక 3వ పద్ధతిలో రాజ్యాంగంలోని ఫెడరల్ ప్రొవిజనలకు సంబంధించిన మార్పులకు నిర్దేశించిన సవరణల విషయంలో పార్లమెంట్ 3/2 మెజారిటీతో సవరణ బిల్లును ఆమోదించడంతో పాటు దేశంలోని కనీసం సగం రాష్ట్రాలు సవరణలకు తమ ఆమోదాన్ని తెలపవలసి ఉంటుంది. జీఎస్టీ వంటి కీలక అంశాలు ఈ విధానం ద్వారానే దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చాయి. రాజ్యాంగ సవరణ అంశంలో పార్లమెంటుకు కీలక అధికారాలున్నాయి. అందులో ఏ భాగాన్నైనా సవరించే వెసులుబాటు పార్లమెంట్ కలిగి ఉంటుంది.
0: 1951-1964 సంవత్సరాల్లో పలు కీలక కేసుల అంశాల విచారణ సమయాల్లో ప్రాథమిక హక్కులకు సంబంధించిన అంశాలతో సహా రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా సవరణ చేసే హక్కును పార్లమెంటుకు కల్పిస్తూ సవరణలు చేయడం జరిగింది. సర్వసత్తాక భారత రాజ్యాంగంగా పేరుగాంచిన భారతదేశం పలు సందర్భాల్లో ఎదురైన సంక్లిష్ట పరిస్థితులను అధిగమించేందుకు రాజ్యాంగంలో అనేక సవరణలు చేసింది. 1971 ఆర్టికల్ 13, ఆర్టికల్ 368లకు కొత్త క్లాజులను చేర్చడం ద్వారా ప్రాథమిక హక్కుల సవరణకు కూడా పార్లమెంటుకు అధికారం ఉందని స్పష్టం చేసింది.
1: భారత రాజ్యాంగం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు 106 సార్లు దీనిని సవరించారు. అయితే అందులో కొన్నిటిని మాత్రం కీలకంగా చెప్పుకుంటారు. అందులో తొలి రాజ్యాంగ సవరణ 1951 జరిగింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 కింద రూపొందించిన వివిధ చట్టాలకు సహేతుక ఆంక్షలను నిర్దేశించడం ఈ సవరణ ముఖ్య ఉద్దేశం. దేశంలో జమీందారీ వ్యవస్థకు చరమగీతం పాడిన ఈ సవరణ భూ సంస్కరణలకు నాంది పలికిందని చెప్పవచ్చు. తరువాత 1956 భాషా ప్రాతిపాదికన రాష్ట్రాల పునర్విభజన అమలు చేయవచ్చంటూ ఫజల్ అలీ కమిటీ నివేదికలను అనుసరించి రాజ్యాంగంలో మార్పులు చేశారు.
0: ఇక 1976 42వ రాజ్యాంగ సవరణ ఎంతో కీలకమైంది, సంక్లిష్టమైనదిగా చెప్పుకోవచ్చు. ఈ సవరణలను మినీ రాజ్యాంగంగా కూడా అభివర్ణిస్తారు. ఎమర్జెన్సీ కాలంలో రాజ్యాంగంలో కీలకమైన పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. రాజ్యాంగ ప్రవేశికలోని ఆదేశక సూత్రాల్లో సవరణలు ఈ సమయంలో తీసుకువచ్చినవే. ఆర్టికల్ 39(a) ఉచిత న్యాయ సహాయం, 43(a) కింద పరిశ్రమ యాజమాన్యాల్లో కార్మికులు పాల్గొనడం, 48(a) కింద పర్యావరణం, వన్యప్రాణి సంరక్షణ, 4(a) ద్వారా ప్రాథమిక విధులను చేర్చడం, ఆర్టికల్ 74 కింద రాష్ట్రపతి మంత్రిమండలి సలహాకు లోబడి వ్యవహరించేటట్టు చూడడం, కొత్తగా రాజ్యాంగంలో పార్ట్ 14(a) కింద ఆర్టికల్ 323(a), 323(b)ని చేర్చి ట్రిబ్యునళ్ల ఏర్పాటుకు వీలు కల్పించడం వంటి పలు కీలక సవరణలను ఈ సమయంలోనే రాజ్యాంగంలో చేపట్టారు. ఆర్టికల్ 368కి క్లాజ్ 4, క్లాజ్ 5 చేర్చడం ద్వారా రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ను అయినా సవరించేందుకు పార్లమెంటుకు అపరిమిత అధికారాలను కల్పిస్తూ సవరణలు చేశారు. ఎమర్జెన్సీలో ఆమోదం పొందిన ఈ సవరణ పౌర స్వేచ్ఛను, న్యాయ వ్యవస్థ అధికారాలను హరించి పౌర హక్కులను నిర్వీర్యం చేసిన సవరణగా చరిత్రలో నిలిచిపోయింది.
1: తరువాతి కాలంలో అంటే 1978లో 44వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని అప్పటి ప్రభుత్వం తీసుకువచ్చింది. ఇది ఎమర్జెన్సీ విధింపుకు సంబంధించి 352 చట్టంలో సవరణలకు మూలంగా నిలిచింది. అప్పటి వరకు చట్టంలో ఉన్న అంతర్గత కల్లోలాల స్థానంలో సాయుధ తిరుగుబాటు అనే పదం జనబాహుళ్యంలోకి వచ్చింది ఈ సమయం నుంచే. అలాగే ఎమర్జెన్సీని కోరుతూ రాష్ట్రపతికి కేబినెట్ లిఖితపూర్వక సలహా ఇవ్వడం తప్పనిసరి చేస్తూ చట్టాన్ని చేసి రాజ్యాంగంలో పొందుపరిచారు. ఎమర్జెన్సీ పాలన సమయంలో నెల రోజుల లోపల 2/3 మెజారిటీతో పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొందాలి. దీనిని కొనసాగించాలంటే ప్రతి 6 నెలలకు 3/2 మెజారిటీతో పార్లమెంట్ రెన్యూవల్ చేయాలి. ఇక ఎమర్జెన్సీ సమయంలో రాజ్యాంగ సవరణలో చేపట్టిన అన్నిటికంటే ముఖ్యమైన అంశం ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితాలో నుంచి తీసి లీగల్ రైట్గా మార్చడం. చట్టబద్ధ ప్రక్రియ ద్వారా తప్ప ఏ వ్యక్తి ఆస్తిని ప్రభుత్వం స్వీకరించడానికి వీలు లేకుండా రాజ్యాంగంలో సవరణలు చేశారు.
0: ఇక 1985లో 52వ రాజ్యాంగ ప్రకరణాన్ని చేపట్టారు. ఈ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో 10వ షెడ్యూల్ను చేర్చారు. పార్టీ పిరాయింపుల చట్టాన్ని తీసుకువస్తూ సవరణ చేశారు. 1988వ సంవత్సరంలో చేపట్టిన 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కును 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించారు. యువతను రాజకీయ ప్రక్రియలో భాగస్వామ్యం చేయడమే లక్ష్యంగా రాజ్యాంగంలో ఈ సవరణను చేపట్టారు. తరువాతి కాలంలో 1992లో చేసిన 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా పంచాయతీరాజ్, మున్సిపాలిటీల ఏర్పాటు, ఇవి వికేంద్రీకృత ప్రజాస్వామ్య పాలనను విప్లవాత్మకం చేశాయని చెప్పుకోవాలి. ఇక 2014లో చేపట్టిన 99వ రాజ్యాంగ సవరణ ప్రకారం నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్ కమిషన్ ఏర్పాటు ద్వారా సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి వీలు కల్పించేలా రాజ్యాంగ సవరణను చేపట్టినా ఇది రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధంగా సుప్రీంకోర్టు దీనిని కొట్టివేసింది.
1: ఇక 2016లో చేసిన 101 రాజ్యాంగ సవరణ ఫెడరలిజానికి గొప్ప ముందడుగుగా చెప్పుకోవచ్చు. ఒకే దేశం ఒకే పన్ను విధానంతో ప్రజల్లోకి తీసుకువచ్చిన జీఎస్టీ పలు ప్రశంసలు పొందింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి పన్ను విధానానికి ఈ సవరణ శ్రీకారం చుట్టి కొత్త చరిత్రను సృష్టించింది. భారతదేశ రాజ్యాంగంలో చేపట్టిన 106వ సవరణ చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్కు వీలు కల్పిస్తూ తీసుకువచ్చిన రాజ్యాంగ సవరణ చట్టం. ఇది 2 దశాబ్దాలుగా ఎదురైన ఎన్నో అడ్డంకులను అధిగమిస్తూ చేపట్టిన ఈ రాజ్యాంగ సవరణం భవిష్యత్ కాలంలో మహిళల రాజకీయ సాధికారతకు బాటలు పరిచిందనే చెప్పుకోవాలి. సర్వసత్తాక సార్వభౌమత్వ దేశంగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన అతిపెద్ద ప్రజాస్వామిక రాజ్యంగా చెప్పుకునే భారతదేశంలో స్వాతంత్ర్యం సిద్ధించిన 7 దశాబ్దాలకు పైగా కాలంలో చేసిన పలు రాజ్యాంగ సంస్కరణలు దేశవ్యాప్తంగా పలు రంగాల్లో పెనుమార్పులను తీసుకువచ్చాయి. కొన్ని తరాల భవిష్యత్తును నిర్దేశిస్తూ భవిష్యత్ దార్శనిక దృక్కోణంతో దశాబ్దాలకు పూర్వం రూపొందించిన రాజ్యాంగం క్రమానుగత మార్పులను చేసుకుంటూ కొంగొత్త రూపును సంతరించుకుంటూ ప్రజాస్వామ్య వ్యవస్థలో మనుగడ సాగిస్తూనే ఉంటుందన్నది అతిశయోక్తి కాదు.
2: మీరింతవరకు భారత రాజ్యాంగ పరిణామ క్రమం, రాజ్యాంగ సవరణలు ఈ అంశంపై వివరాలు విన్నారు. ఇందులో పాల్గొన్నవారు శ్రీ ఎస్ఎల్ఎన్ రాజు, శ్రీమతి పి శ్యామలామణి.
3: ఇప్పుడు గాంధీ మార్గం.

3 పౌండ్ల పన్ను గురించి పూజ్య బాపూజీ తన ఆత్మకథలో ఇలా రాసుకున్నారు. బాలసుందరం కేసుతో గిరిమిటయ్యాలతో నాకు సంబంధం పెరిగింది. అటు ప్రభుత్వం కూడా ఎక్కువ పన్నులు వసూలు చేసి వీరిని బాధించటం ప్రారంభించింది. అందువల్ల వారిని గురించి చదవవలసి వచ్చింది. 1894 నేటాల్ ప్రభుత్వం వారు గిరిమిటియాలు సాలీన తలకు 25 పౌండ్ల చొప్పున, అంటే 375 రూపాయలు పన్ను కట్టాలని బిల్లు తయారు చేశారు. దీన్ని చూసి ఆశ్చర్యపోయాను. ఈ విషయం కాంగ్రెస్ సమావేశంలో చర్చకు ప్రవేశపెట్టాను. అందులో ఈ బిల్లుకి వ్యతిరేకంగా కట్టి ప్రయత్నం చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించబడింది. 1860 నేటాల్ నందలి తెల్లవారు అక్కడి భూములు కొన్నారు. అక్కడ భూములు చక్కెర తోటల పెంపకానికి అనుకూలంగా ఉన్నాయని తెలుసుకున్నారు. అయితే కూలీలు దొరకటం కష్టమైంది. ఆ దేశంలో నివసించే జూలు జాతివారు ఈ కూలీ పనికి తగనందున ఇతర దేశాల నుండి కూలీవాళ్లను రప్పించటం అవసరమని భావించారు. అందువల్ల నేటాల్ ప్రభుత్వం వారు బ్రిటిష్ ప్రభుత్వం వారితో సంప్రదింపులు జరిపి భారతదేశం నుండి కూలీవారిని వలస తీసుకుని పోయేందుకు అనుమతి సంపాదించారు. ఈ కూలీజనం నేటాల్లో 5 ఏండ్లు పనిచేయటకి అంగీకరిస్తూ గిరిమిటి మీద సంతకం చేయాలి. గడువు దాటిన తర్వాత వారిష్టం. అంటే అక్కడే నివసించదలిస్తే నివసించవచ్చు, శక్తి ఉంటే భూమి కొనుక్కోవచ్చు. ఈ విధంగా తెల్లవాళ్లు గిరిమిటియాలకు ఆశ పెట్టారు. 5 సంవత్సరాల తర్వాత భారతదేశ కూలీలు కాయకష్టం చేసి ప్రయోజనం పొందొచ్చు అని తెల్లవాళ్లు ప్రకటించారు.

0: గాంధీ మార్గం విన్నారు.
1: జోష్ఫుల్ గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏదో చేయకుండా ఉంటూ ఫైనల్ గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదాన్ని చేసేయాలి అంటే సండడే సండడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతి అసలు ట్యూన్ చేయాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.
2: ఇప్పుడు లలిత గీతం వింటారు.

0: లలితగీతం విన్నారు.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: ఆర్ రేప్ మర్డర్ కేస్. పుల్వామా టెర్రర్ అటాక్ మాస్టర్ మైండ్ హంజా బుర్హాన్ కిల్డ్ బై అన్నోన్ గన్మెన్ ఇన్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కశ్మీర్. US Secretary of State Marco Rubio says Washington is ready to sell as much energy as India is willing to buy. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి
2: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనపై వార్తా వ్యాఖ్య మీరిప్పుడు వింటారు. అంతర్జాతీయ దౌత్యం, ఆర్థిక సంబంధాలు, ఇంధన భద్రతను బలోపేతం చేయడం ముఖ్య ఉద్దేశాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల 6 రోజుల పాటు 5 విదేశీ దేశాలలో అత్యంత ప్రాధాన్యత కలిగిన పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి చోటు చేసుకున్న ప్రస్తుత తరుణంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో జరిగిన ఈ పర్యటన అంతర్జాతీయ దౌత్యరంగంలో భారతదేశ వ్యూహాత్మక విజయంగా నిలిచింది. ఈ దేశాల పర్యటనలో భాగంగా తొలుత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ను సందర్శించిన నరేంద్ర మోదీ ఆ దేశ అధ్యక్షులు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో కలిసి ఇంధన భద్రత, వాణిజ్యం, పెట్టుబడులపై కీలక చర్చలు జరిపారు. భారత్కు దీర్ఘకాలిక ఎల్పీజీ సరఫరా, రక్షణ సహకారం, వాణిజ్యాలు, వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలకు సంబంధించి కీలక ఒప్పందాలు జరిగాయి. వీటిలో భాగంగా భారతీయ చమురు నిల్వ కేంద్రాల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తన ముడి చమురు నిల్వ సామర్థ్యాన్ని 3 కోట్ల బారెళ్లకు పెంచేలా ప్రణాళికలు సిద్దం చేసింది. అలాగే గుజరాత్లోని వడినార్ వద్ద ఒక నౌకా మరమ్మతుల పరిశ్రమ స్థాపించడానికి అంగీకారం కుదిరింది. భారత్లో మౌలిక సదుపాయాల రంగంలో 5 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు యుఏఈ ప్రకటించింది. పశ్చిమాసియా సంక్షోభం ఉన్నప్పటికీ భారత్కు దీర్ఘకాలిక ఎల్పీజీ సరఫరా హామీ లభించింది. వ్యూహాత్మక చమురు నిల్వలపై ముందడుగు పడింది. అనంతరం ప్రధానమంత్రి నెదర్లాండ్స్లో పర్యటించి ఆ దేశ ప్రధానమంత్రి రాబ్ జెటెన్తో సమావేశమయ్యారు. వారి సమక్షంలో రక్షణ, గ్రీన్ హైడ్రోజన్, సెమీ కండక్టర్లు, నీటి నిర్వహణ, విలువైన ఖనిజాలు, ఇతర కీలక రంగాల్లో ఇరు దేశాల మధ్య 17 ఒప్పందాలు కుదిరాయి. ఈ పర్యటనలో అత్యంత కీలకమైన విజయం సాంకేతిక రంగంలో దక్కింది. భారత సంస్థ టాటా ఎలక్ట్రానిక్స్ గుజరాత్లోని ధోలేరాలో నిర్మిస్తున్న సెమీ కండక్టర్ ప్లాంట్ కోసం ప్రపంచంలోనే అత్యంత అరుదైన లితోగ్రఫీ పరికరాల సరఫరాకు డచ్ సంస్థ ASML తో చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. టాటా సంస్థ 91,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో నిర్మించబోయే సెమీ కండక్టర్ ప్లాంట్ కోసం స్మార్ట్ ఫోన్లు, కృత్రిమ మేధ, సూపర్ కంప్యూటర్లలో వాడే అత్యాధునిక మైక్రోచిప్లను ముద్రించడానికి ఉపయోగించే అధునాతన లితోగ్రఫీ పరికరాలను సరఫరా చేయడానికి ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది. నెదర్లాండ్స్ నుంచి స్వీడన్కు చేరుకున్న నరేంద్ర మోదీ వాణిజ్యం, సాంకేతికత, రక్షణ రంగం తదితర అంశాలపై ఆ దేశ ప్రధానమంత్రి వుల్ఫ్ క్రిస్టరన్స్తో చర్చలు జరిపారు. నార్వేను సందర్శించిన ప్రధానమంత్రి ఓస్లోలో జరిగిన 3వ భారత్ నార్టిక్ సమ్మిట్లో పాల్గొన్నారు. గ్రీన్ హైడ్రోజన్లు, బ్లూ ఎకానమీ, సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థపై చర్చలు జరిపారు. దాదాపు 43 ఏళ్ల తర్వాత ఒక భారత ప్రధాని నార్వే పర్యటించడం ఇదే తొలిసారి. నార్వే ప్రధాని జోనాస్ గర్స్టర్తో నరేంద్ర మోదీ చర్చలు జరిపారు. నార్వే అత్యున్నత పౌర పురస్కారమైన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది రాయల్ నార్వేజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ను రాజు హెరాల్డ్ నుండి నరేంద్ర మోదీ స్వీకరించారు. ఇలా ఉండగా ఓస్లోలో జరిగిన 3వ భారత్ నార్టిక్ సమ్మిట్ ద్వారా ఉత్తర యూరప్ దేశాలతో సంబంధాలు సరికొత్త స్థాయికి చేరాయి. నరేంద్ర మోదీతో పాటు నార్డిక్ దేశాలైన డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్, నార్వే, స్వీడన్ దేశాల ప్రధానమంత్రులు ఈ సదస్సులో పాల్గొన్నారు. భారత్ నార్టిక్ సంబంధాలను గ్రీన్ టెక్నాలజీ, ఇన్నోవేషన్, స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి పెంచాలని సదస్సులో ప్రతినిధులు ఉమ్మడి నిర్ణయానికి వచ్చారు. పర్యటన చివరి రోజున నరేంద్ర మోదీ ఇటలీ చేరుకుని ఆ దేశ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో సమావేశమయ్యారు. ఇరు దేశాలు 2029 నాటికి పరస్పర వాణిజ్యాన్ని 23.2 బిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. భారతదేశానికి దీర్ఘకాలిక ఇంధన సరఫరాను సురక్షితం చేయడం, గ్రీన్ ఎనర్జీ, సెమీ కండక్టర్లు, కృత్రిమ మేధస్సు వంటి రంగాల్లో యూరప్ దేశాలతో సాంకేతిక భాగస్వామ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జరిపిన ఈ పర్యటన గ్లోబల్ సప్లై చైన్ను సురక్షితం చేసుకోవడంలో, అత్యాధునిక సాంకేతికతను భారత్కు రాబట్టడంలో 100% విజయవంతమైందని దౌత్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది అంతర్జాతీయంగా భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేసిందని చెప్పవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐదు దేశాల పర్యటనపై వార్తా వ్యాఖ్య

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్ర తరంగిణి ఫిలింగితాలు వింటారు. మూడు ముళ్ళు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం, సంగీతం రాజు నాగేంద్ర, రచన వేటూరి.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఈ కథ ఒక ఫోటోగ్రాఫర్ ఇంకా తన మనసులోని మాటది. ఓ లవ్లీ, వెల్ డన్, బిజినెస్ లోన్ అప్రూవ్ అయింది. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో. అదే లోన్ తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైం కి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం ఫోటోనైనా తీ. మీరెవరు?
2: ఆర్బీఐ అంటోంది.
1: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
3: సంఘర్షణ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం, సాహిత్యం వేటూరి.

0: ఈ కథ ఒక ఫోటోగ్రాఫర్ ఇంకా తన మనసులోని మాటవి. ఓ లవ్లీ, వెల్ డన్, బిజినెస్ లోన్ అప్రూవ్ అయింది. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో. అదే లోన్ తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైం కి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం ఫోటోనైనా తీ. మీరెవరు?
1: ఆర్బీఐ అంటోంది.
0: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.

వినబోతున్న పాట సరైనడు చిత్రానికి జుబిన్ నటియా, సమీరా భరద్వాజ్ గానం, సాహిత్యం శ్రీమణి, సంగీతం తమనెస్ఎస్.

ఫిలింగ్ గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం కర్ణాటక సంగీతం ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో ఎంఎస్సి సుబ్బులక్ష్మి గారి గానం వింటారు. ముందుగా సారసాక్ష పంతువరాళి రాగం ఆదితాళం స్వాతి తిరుణాల్ వారి రచన.

పరి మరి పమని పసాని పమని కలిసాని పరమ భాగవతము నివర శశి విభాకర సనటి సర

గడి సని పని సరి సా బాప.

మరింతవరకు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గానం విన్నారు. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నమస్తే అమరావతి కార్యక్రమంలో ఫిలిం గీతాలు వింటారు. యోగి ఈ చిత్రానికి కార్తీక్ సునీత గానం.

వినబోతున్న పాట కలేజా. ఈ చిత్రానికి హేమచంద్ర, శ్వేత గానం, సంగీతం మణిశర్మ, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి.

0: నమస్తే అమరావతి కార్యక్రమంలో మీరు ఇంతవరకు ఫిలిం గీతాలు విన్నారు. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజనపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. అతిథి శ్రీ జే నానిబాబు గారు, డెప్యూటీ జనరల్ మేనేజర్ మరియు నోడల్ ఆఫీసర్ ఫర్ పిఎం సూర్యగర్ స్కీమ్, న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెడ్ ఆఫీస్ తాడేపల్లి నుంచి. పరిచయం చేస్తున్న వారు రావుల సాయి గురేష్.
2: సోలార్ పవర్ సే దేశ్ కే లోగో కో బిజ్లీ దేనే కే సాథ్ హీ ఉన్కా బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై. హర్ ఘర్ కో సూర్య ఘర్ బనానా చాహతా హై. హర్ పరివార్ కో ఘర్ మే బిజ్లీ బనాకర్ వహీ బిజ్లీ బేచ్కర్ కమాయి కా ఏక్ ఔర్ సాధన్ దేనా చాహతా హై. ఇసీ ఉద్దేశ్ కే సాథ్ హమ్నే పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనా షురూ కీ హై. అభీ యే యోజనా ఏక్ కరోర్ పరివారో కే లియే హై.
1: శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. దేశంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలు, అధిక విద్యుత్ బిల్లులు మరియు పర్యావరణ పరిరక్షణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం పునరుత్పాదకత ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో ప్రజలు తమ ఇళ్ల పైకప్పులపై సౌర విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకునేలా ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజన అనే మహత్తర పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా సాధారణ కుటుంబాలకు తక్కువ ఖర్చుతో లేదా సబ్సిడీ సహాయంతో రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థలు అందుబాటులోకి తీసుకురావడం, విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించడం, శుభ్రమైన ఇంధన వినియోగాన్ని పెంచడం ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. ఈ పథకం కేవలం విద్యుత్ ఉత్పత్తికే పరిమితం కాకుండా దేశాన్ని ఇంధన స్వావలంబన దిశగా తీసుకువెళ్లడం, కార్బన ఉద్గారాలను తగ్గించడం, గ్రామీణ పట్టణ ప్రాంతాలలో సౌరశక్తి వినియోగాన్ని విస్తరించడం వంటి దీర్ఘకాల ప్రయోజనాలను కూడా లక్ష్యంగా పెట్టుకుంది. ఈనాటి ఈ కార్యక్రమంలో ఇప్పుడు మనం ఈ పథకం యొక్క లక్ష్యాలు, అర్హతలు, సబ్సిడీలు, దరఖాస్తు విధానం, ప్రజలకు కలిగే ప్రయోజనాలు మరియు అమలులో ఉన్న పరిస్థితుల గురించిన పూర్తి సమాచారం మనకు అందించేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ నెట్గ్రాబ్ హెడ్ ఆఫీస్ తాడేపల్లి నుంచి డిప్యూటీ జనరల్ మేనేజర్ అండ్ నోడల్ ఆఫీసర్ ఫర్ పిఎం సూర్యగర్ శ్రీ జే నానిబాబు గారు. సార్తో మనం మాట్లాడి మరింత సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్
3: నమస్తే అండి. అందరికీ నమస్కారం.
1: సార్, కార్యక్రమంలో ముందుగా ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకం ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం ఏమిటంటారు?
3: చాలా సంతోషం అండి. ఈ యొక్క ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజన యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, రాయితీతో మీ ఇంటిపై సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకోండి, విద్యుత్ బిల్లు తగ్గించుకోండి అనే నినాదంతో 1 కోటి గృహాలకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇవ్వడం కోసం కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం అండి. ఈ పథకం గృహ వినియోగదారులకు మాత్రం వర్తిస్తుంది. అంతేకాకుండా మరి అదనంగా విద్యుత్తును ఉత్పత్తి చేసి మళ్ళీ విద్యుత్ సంస్థలకు అమ్మి ఆదాయం కూడా పొందొచ్చు అనే యొక్క ముఖ్య ఉద్దేశం ఈ యొక్క పిఎం సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకం యొక్క ఉద్దేశం సార్.
1: సార్, ఈ పథకం అమలు ఎప్పుడు ప్రారంభమైంది? ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమలు పరిస్థితి ఎలా ఉంది?
3: ఈ పథకం ఫిబ్రవరి 2024 ప్రారంభమైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 38,92,000 గృహాలకు ఈ పథకం అమలు చేయడం జరిగింది సార్.
1: సార్, ఈ పథకం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సబ్సిడీలు, రాయితీలు ఏమిటి?
3: ఈ కేంద్ర ప్రభుత్వం ద్వారా గరిష్టంగా 78,000 సబ్సిడీ 3 కిలోవాట్ల కెపాసిటీ వరకు ఉంది సార్. దీనికి విపులంగా చెప్పాలనుకుంటే 1 కిలోవాట్కి 30,000 సబ్సిడీ, అదే విధంగా 2 కిలోవాట్లకి కెపాసిటీకి 60,000, 3 కిలోవాట్ల కెపాసిటీ దాని మీద ఎంతైనా సరే 78,000 సబ్సిడీగా ఇవ్వడం జరుగుతుంది సార్ కేంద్ర ప్రభుత్వం. అదే రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే ఎస్సీ ఎస్టీ వారికి 200 యూనిట్ లోపల ఉన్న వారికి ఉచితంగా ఈ పథకం కూడా అమలు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా 200 రూపాయల వరకు అద్దెగా చెల్లించడం కూడా జరుగుతుంది. ఎంచేదంటే వాళ్ళ యొక్క ఇంటిపై రూఫ్ ఇచ్చినందుకు. ఈ విధంగా మరి కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ కూడా ఈ అమల్లో ఉంది సార్.
1: సార్, ఈ పథకంలో భాగంగా సౌర ప్యానెల్స్ ద్వారా సుమారుగా ఎన్ని యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు?
3: ఒక కిలో వాట్కి 120 యూనిట్లు చేయొచ్చు సార్. అదేవిధంగా 2 కిలోవాట్లకి కెపాసిటీకి 240, 3 కిలోవాట్లకి 360 యూనిట్లు విద్యుత్తుని ఉత్పత్తి చేయొచ్చు సార్. ఈ యొక్క సోలార్ ప్యానల్స్ ద్వారా ఉత్పత్తి అయ్యే యూనిట్ల వివరాలు సార్ ఇవి.
1: సార్, ఈ పథకంలో ఉపయోగిస్తున్న సాంకేతికత ఏమిటి?
3: సార్, ఇది సాధారణంగా అందరికీ తెలిసిన విషయమే సార్. సోలార్ ప్యానల్స్ లో మనం సెల్స్, సిలికాన్ సెల్స్ ను ఉపయోగిస్తాం సార్. వాటి ద్వారా సౌరశక్తిని ఉపయోగించుకొని

0: విద్యుత్ ఉత్పత్తి చేయడం అనేదే ఇందులో ఉన్న టెక్నాలజీ సార్.
1: సార్, ఈ పథకానికి అర్హులు ఎవరు? ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
0: అవును సార్, ముఖ్యంగా ఏంటంటే ఈ పథకానికి అందరూ అర్హులే సార్. ముఖ్యంగా మరి అవసరమైన పత్రాలు కూడా చాలా తక్కువ, కరెంట్ బిల్లు, అదేవిధంగా మరి బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఎంచేతంటే సబ్సిడీ వచ్చినట్లయితే ఆ అకౌంట్కి నేరుగా లబ్ధిదారుకి అందుతుంది. ఆ మొబైల్ నెంబరు ఏదైతే ఎలక్ట్రిసిటీ బిల్కి అనుసంధానం అయి ఉంటుందో ఆ యొక్క మొబైల్ నెంబర్ కూడా అవసరమై ఉంటుంది సార్.
1: సార్, మనం పత్రాల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి, మరి పథకానికి అప్లికేషన్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలంటారా లేకపోతే ఆఫ్లైన్ ద్వారానా?
0: ఇది పిఎం సూర్యగర్ పోర్టల్ అని ఉందండి, ఈ పథకం ఆన్లైన్ ద్వారానే చేయడం జరుగుతుంది. నమోదు చేయడం కూడా ఇది చాలా సులభతరం, ఎంచేదంటే ఆ పోర్టల్లో మరీ ఎక్కువ సమాచారాన్ని ఇవ్వకుండా ఇబ్బంది పెట్టకుండా ఈ ఆన్లైన్ ద్వారా ఈ యొక్క పథకాన్ని నమోదు చేసుకునే విధానం ఉందండి, పిఎం సూర్యగర్ పోర్టల్.
1: సరే, ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడానికి ఎంత స్థలం అవసరమవుతుంది?
0: 1 కిలోవాట్కి సార్, 1 కిలోవాట్ సోలార్ ప్యానల్స్ కెపాసిటీ యొక్క యూనిట్ ఏర్పాటు చేసుకోవడానికి 10x10 100 చదరపు అడుగులు అవసరం ఉంటుంది సార్. అది కూడా నీడ పడని ప్రదేశం ఉండాలి సార్, చెట్లు కానీ ఏమన్నా వాటి ద్వారా మరి నీడ పడకుండా ఉండే ప్రదేశము. 1 కిలోవాట్కి 100 చదరపు అడుగులు ఉంటే సరిపోతుంది.
1: సార్, అంటే ఇప్పుడు ఆ నీడ పడని ప్రదేశం అని మాట్లాడుకుంటున్నాం కదా సార్, ఇప్పుడు మనకి స్లాబ్ ఉండదనుకోండి, సో కింద కూడా ఇది ఏర్పాటు చేసుకునే దానికి అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా?
0: అంటే ఇది రూఫ్ టాప్ అనే పథకం కాబట్టి మనం రూఫ్ మీద చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్. స్లాబ్ లేకుండా ఒక ఉన్న వేరే స్లోపుడ్ రూఫ్ ఉన్నా పెట్టుకోవడానికి అనువుగా స్ట్రాంగ్ గా ఉన్నట్టు భావిస్తే దాని మీద మనం చేసుకోవచ్చు సార్.
1: సార్, సౌర ప్యానెల్ సిస్టమ్ ఏర్పాటుకు మొత్తం ఖర్చు ఎంత అవుతుంది? అందులో ప్రభుత్వ సబ్సిడీ ఎంత వరకు లభిస్తుంది?
0: 1 కిలోవాట్కి సుమారు మనకి ఖర్చు అయ్యే ఖర్చు 1 కిలోవాట్ కెపాసిటీ ప్లాంట్ కి 60,000 అవుతుంది సార్. దీంట్లో 1 కిలోవాట్కి మరి ప్రభుత్వం ఇచ్చే రాయితీ సబ్సిడీ 30,000, ఫోను మనకి 30,000 ఉంటుందండి. ఇది కూడా ఈ 30,000 కూడా మరి మనకి బ్యాంక్ లోన్ కూడా వెళ్ళవచ్చు. ఇది బ్యాంక్ లోన్ కూడా మన నామినల్ వడ్డీతో 5.5%, 5.5%తో మనకి బ్యాంక్ లోన్ కూడా లభిస్తుందని తెలియజేస్తున్నాం సార్.
1: సార్, సౌర విద్యుత్ వాడకం వల్ల ప్రజలకు కలిగే ప్రధాన ప్రయోజనాలు ఏమిటి?
0: ప్రధాన ప్రయోజనాల దృష్టిలో ఏంటంటే సార్, ఇది మెయిన్ మనం వాడే కరెంటు బిల్లును తగ్గించుకోవడం సార్ మొదటిది. అదే విధంగా ఈ ప్లాంట్లు సౌర విద్యుత్తును వాడకం ద్వారా ఉపయోగించే ఈ యొక్క ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల పర్యావరణాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం సార్. ఇది పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదు. అదే విధంగా మనం ఏదైతే 30,000 అంటున్నాం కదా, 1 కిలోవాట్కి పెట్టిన మొత్తం 5 సంవత్సరాల్లో మనకి అప్పు తీరుతుంది సార్. ఇది మిగిలిన 20 సంవత్సరాలు కూడా ఉచితంగా మనం పొందవచ్చు. ఇవి ఈ సౌర విద్యుత్ వాడకం ప్లాంట్ వల్ల వచ్చే ప్రధాన ప్రయోజనాలు సార్.
1: సార్, మనం వాడుతున్న ఈ సోలార్ ప్యానెల్స్ ఒక వారంటీ కానీ గ్యారంటీ కానీ సాధారణంగా ఎంతకాలం వరకు ఇస్తూ ఉన్నారు?
0: సాధారణంగా వచ్చే సార్ మనకి ప్యానెల్స్ మీద 25 సంవత్సరాల వరకు ఈ వారంటీ గ్యారంటీ ఉంటుంది సార్. 25 సంవత్సరాలు ప్యానెల్స్ మీద రెగ్యులర్ గా మనం ఆ దుమ్ము ధూళిని క్లీన్ చేసుకుంటూ వాష్ చేసుకుంటూ ఉండి ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే మనం 25 సంవత్సరాల వరకు ఈ ప్యానెల్స్ కి ఎటువంటి నష్టం ఉండదు సార్.
1: సార్, సౌర విద్యుత్ ఉత్పత్తి గరిష్టంగా రావడానికి పాటించాల్సిన సూచనలు ఏంటి?
0: గరిష్టంగా రావడానికి సార్ మనం ఈ సోలార్ ప్యానెల్స్ ఓపెన్ ప్లేస్ లో పెట్టడం జరుగుతుంది కాబట్టి రూఫ్ టాప్ మీద, అక్కడ రోడ్డు సైడ్ కానీ ఇతరత్ర దగ్గరలో ఏమన్నా డస్ట్ ఉన్నట్లని మనం గ్రహించినట్లయితే అవి ఆ ప్యానెల్స్ మీద డస్ట్ పడి విద్యుత్ ఉత్పత్తి తగ్గుతుంది సార్. దానివల్ల ఏంటంటే ఎప్పటికప్పుడు శుభ్రంగా దాన్ని క్లీన్ చేసుకున్నట్లయితే దుమ్ము ధూళించి అదే విధంగా ఏదన్నా ఇతరత్ర ఇట్లు నీడ పడకుండా ఉండేటట్లు చూసుకున్నట్లయితే ఉత్పత్తి అనేది మనకి గరిష్టంగా రావడానికి అవకాశం ఉంది సార్.
1: సార్, ఈ పథకం వల్ల పర్యావరణానికి కలిగే ప్రయోజనాలు ఏమిటంటారు?
0: పర్యావరణానికి వస్తే సార్ వాడకం వల్ల ఏంటంటే పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదు సార్. దీనివల్ల విద్యుత్ను ఆదా చేయడమే కాకుండా పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం, అదే విధంగా కాలుష్యాన్ని ఉండదు కాబట్టి మన అందరి ప్రజలందరి యొక్క ఆరోగ్యాన్ని మనం కాపాడే వాళ్ళని అవుతామని ఈ పథకం ద్వారా కూడా మన ముఖ్య ఉద్దేశం సార్. ఒక విద్యుత్తుని మనం ఆదా చేసినట్లయితే ఒక విధంగా విద్యుత్తుని మనం ప్రొడ్యూస్ చేసినట్టే లెక్క, అది ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం సార్.
1: సార్, సోలార్ విద్యుత్ వాడకం వల్ల విద్యుత్ బిల్లు ఎంతవరకు తగ్గే అవకాశం ఉంది?
0: గణనీయంగా మన

0: 90% వరకు 90% వరకు కూడా ఈ విద్యుత్ బిల్లు తగ్గే అవకాశం ఉంది. ఇది ఈ ప్లాంట్ పెట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా దీని మీద అనుభవం కలిగి ఉన్నారు కాబట్టి 90% వరకు కూడా విద్యుత్ ఆదా అవుతుంది సార్, తప్పకుండా ఆదా అవుతుంది.
1: సార్, ఈ పథకం గ్రామీణ ప్రాంతాలకు ఎలా ఉపయోగపడుతూ ఉంది?
0: మెయిన్ గా ఏంటంటే సార్, ఈ ఈ పథకాన్ని గ్రామీణ ప్రాంతాలలో కాకుండా పట్టణ ప్రాంతాల ప్రజలు కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఏంటంటే గ్రామీణ ప్రాంతాలంటే కరెంటు బిల్లులతో కట్టలేక సతమతం అవుతూ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇది మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి ఈ కరెంటు వాడకం ద్వారా గణనీయంగా కరెంటు బిల్లులు తగ్గడంతో మరి ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలకి ఇది ఎంతగానో అవసరం ఉందని తెలియజేస్తుంది.
1: సార్, ఈ పథకం అమలులో ఎదురవుతున్న ప్రధాన సవాళ్లేంటి? వాటి పరిష్కారానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి?
0: అదే సార్, మంచిది. ఈ పథకంలో ఎటువంటి సమస్యలు అనేవి ఇబ్బందులు కూడా లేవు సార్, ఎంచేతంటే ప్రజల్లో ఈ పథకం మీద అవగాహన కల్పించడానికి మేము చాలా ప్రచార కార్యక్రమాలు చేస్తున్నామండి. ఎట్లాగంటే డోర్ టు డోర్ క్యాంపెయిన్, పాంప్లెట్స్ ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నాం ఈ ఈ పథకాన్ని వాడుకోవడానికి, ఈ పథకం మీద ఉండే మరి లాభాలు తెలియజేయడానికి కూడా చక్కని పాంప్లెట్స్ కూడా ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి అందజేయడం జరుగుతుంది సార్. అదేవిధంగా మరి ప్రచార రథాల ద్వారా ఈ నాటకాలు ఈ కార్యక్రమాల యొక్క లబ్ధి ఎలా ఉంటుంది అనేది నాటకాల ద్వారా, అదే విధంగా మరి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, పత్రికల ద్వారా, ఇతర సాధ్యమైనంత వరకు ప్రజలకు చేరువ అవ్వాలన్న ఉద్దేశంతో అన్ని విధాలుగా కూడా ప్రచారం చేయడం దీని మీద జరుగుతుందని తెలియజేస్తాం.
1: సార్, మనం చూస్తున్నాం ప్రజల్లో అనేక అపోహలు ఉన్నాయి. అంటే వర్షాకాలంలో ఈ పనితీరు ఎలా ఉంటుంది, సాధారణంగా విద్యుత్ కనెక్షన్ కొనసాగింపు ఎలా, సోలార్ మరియు రెగ్యులర్ పవర్ రెండు కలిపి మనం వాడుకోవచ్చా లేదా వాడితే మన ప్రాబ్లమా, పిల్లలు ఉన్న ఇళ్లలో భద్రత వంటి అంశాలు, ఇలాగే చాలా అపోహలు ఉన్నాయి కదా సార్. సో ఆ అపోహలు ఏంటి, వాటి నివృత్తికి సంబంధించిన వివరాలు?
0: తప్పకుండా అండి, వర్షాకాలంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు సార్, ఎంచేదంటే ఇది వర్షాకాలంలో కూడా మబ్బులు ఉన్నంతసేపు తప్ప మిగతా మబ్బు వెళ్ళిపోయిన తర్వాత ఉండే ఆ యొక్క రేడియేషన్ ద్వారా ఈ సోలార్ విద్యుత్తు సోలార్ ప్యానల్స్ ద్వారా విద్యుత్ లభించడం జరుగుతుంది. అదే విధంగా కూడా పిల్లలకి ఎటువంటి ప్రమాదం లేదు సార్, ఎంచేదంటే హాని అనేది ఎటువంటి విధంగా కూడా లేదు. ప్యానల్స్ ముట్టుకున్న షాక్ కొట్టడం గాని అలాంటివి గాని ఎటువంటి ఇబ్బందులు లేవు. ఈ సిస్టమ్ లో ఎక్కడ కూడా ఏ విధంగా అనుకోకుండా పిల్లలు గాని టచ్ చేసినట్లయితే షాక్ కొట్టి ఇబ్బంది పడడం అలాంటివి ఏమి లేవు సార్. చాలా పిల్లలున్నా సరే ప్రతి ఇంటికి పిల్లలున్న ఇంట్లో కూడా చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ధైర్యంగా ఈ ప్లాంట్ ని ఏర్పాటు చేసుకోవచ్చు.
1: సార్, ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు ఎంతమంది లబ్ధి పొందడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ లో?
0: సార్, మన ఆంధ్రప్రదేశ్కి వచ్చినట్లయితే సార్, మన ఏపీలో 1,50,705 మంది కుటుంబాలు లబ్ధిదారులు కుటుంబాలకి ఈ మన రాష్ట్రంలో ఇంతవరకు ప్లాంట్లు ఏర్పాటు చేసి ఈ పథకం ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది సార్.
1: సార్, ప్రజలు తమ సందేహాలు లేదా అభిప్రాయాలను ప్రభుత్వం వరకు ఎలా తెలియజేయగలరంటారు?
0: సార్, మనకి దీనికి ఎటువంటి ప్రజలు ఇబ్బంది పడకుండా లబ్ధిదారులు చక్కటి టోల్ ఫ్రీ నంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఆ నెంబర్ మీకు ఇప్పుడు తెలియజేస్తాను అందరికీ, లబ్ధిదారులందరికీ. అదేవిధంగా 1912 సార్, 1912 అనే టోల్ ఫ్రీ నెంబర్ గాని కాల్ చేసినట్లయితే ఇమ్మీడియట్ గా మరి వారి యొక్క సందేహాలు గాని అభిప్రాయాలు గాని చేసుకోవడానికి ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
1: సార్, భవిష్యత్తులో ఈ పథకంలో ప్రభుత్వం తీసుకురానున్న మార్పులు లేదా విస్తరణలు ఏమైనా ఉన్నాయా?
0: ఉన్నాయి సార్, తప్పకుండా. అందరు లబ్ధిదారులకి అదే ఈ కార్యక్రమం అందజేయడానికి సబ్సిడీతో ముందుకు వెళ్తున్నాం. అదే విధంగా బీసీ వారికి కూడా అదనంగా మరి సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీతో పాటు స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ అదనంగా మరి ఒక 20,000 ఇవ్వడానికి ప్రభుత్వం వారు అందించడానికి తగిన ఏర్పాట్లు త్వరలో రానున్నాయని తెలియజేస్తున్నాం సార్, బీసీ వారికి కూడా.
1: సార్, ఇంతవరకు ఈనాటి ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని ఇవాళ ప్రధానమంత్రి సూర్యకర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
0: థ్యాంక్ యూ సార్. అదే విధంగా చివరిగా ఏంటంటే మోడల్ సోలార్ విలేజెస్ అని చెప్పి తీసుకోవడం జరుగుతుందండి. ప్రతి మోడల్ సోలార్ విలేజెస్ లో ఈ ఒక్క కార్యక్రమం కాకుండా రెన్యూబుల్ ఎనర్జీ కార్యక్రమానికి సంబంధించి అన్ని కూడా ఏర్పాటు చేసి ఆ మోడల్ గా ఆ విలేజ్ ని ముందు తీసుకోవడం జరుగుతుంది సార్. తర్వాత అన్ని గ్రామాలు కూడా ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది సార్. అదే విధంగా మరి ప్రభుత్వం వారు ఎన్నో ఆలోచనలతో సోలార్ ప్యానల్స్ తయారు చేసే యూనిట్లు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అదే విధంగా సోలార్ పార్క్స్ ను కూడా ఏర్పాటు చేయడానికి కూడా మరి ఎన్నో సన్నాహాలు చేస్తున్నారు. అదే విధంగా గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్నిటిని కూడా సోలార్ పెట్టి చక్కగా మరి అన్ని గవర్నమెంట్ బిల్డింగ్స్ మీద కూడా ఏర్పాటు చేయడానికి, నెట్ జీరో గా ఏర్పాటు చేయడానికి మరి ప్రభుత్వం వారు సన్నాహాలు తీసుకుంటున్నారు సార్. దీని మీద అమలు చేయడానికి మా నెట్ క్యాప్ నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి, త్వరలో అమలు చేస్తామని తెలియజేస్తుంది. ఇంధనాన్ని కూడా మనం ఏ విద్యుత్తునన్నా సరే మనం ఇంధనాన్ని పొదుపు చేస్తూ మరి ఇంధన పొదుపు మరి భాగంగా మనమందరం పాల్గొని దేశాన్ని మా అదే విధంగా మన యొక్క గ్రామాన్ని ముందు మనం అభివృద్ధి చేసుకున్న వాళ్ళని తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
1: ఇంతవరకు ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. అతిథి శ్రీ జే నానిబాబు గారు, డెప్యూటీ జనరల్ మేనేజర్ మరియు నోడల్ ఆఫీసర్ ఫర్ పిఎం సూర్యగర్ స్కీమ్, న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెడ్ ఆఫీస్ తాడేపల్లి నుంచి పరిచయం చేసిన వారు రాహుల్ సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం రాబోయే అతిథి ఈనాటి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా తమకు ఇష్టమైనటువంటి ఏ చిత్రం నుంచి పాటను కోరుకోవచ్చు. మరి మీరు చేస్తున్న వాట్సాప్ నెంబర్ 0866248888 ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీరు కోరుకున్న చిత్రగీతాలు వినవచ్చు. మరి ఈనాటి రాబోయే అతిథి కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట కోరుతున్న శ్రోతలు నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, దమ్మోజ్ కృష్ణమ్మ మరియు వీరందరూ కోరుతున్నారు ప్రేమమూర్తులు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పడిన పాట, గీత రచన సి నారాయణరెడ్డి. మరి వీరి కోసం ఈ పాట

ఈనాటి రాబోయే తిథి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాటను కోరుతున్న శ్రోతలు విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుండి ఎం ప్రతాప్. మరి వీరు కోరుతున్నారు ఎవడు చిత్రం నుంచి కార్తీక్ శ్రేయ ఘోషల్ పాడిన పాట, గీత రచన సిరివెన్నెల. మరి వీరి కోసం ఈ పాట.

0: సుప్రభాత వేళ, శుభోదయం పలుకుతూ,
1: మంగళధ్వనితో మేలుకొలుపుతూ,
0: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ,
1: సూక్తులతో సుధలు పంచుతూ,
0: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ,
1: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ,
0: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ,
1: వనితల వికాసానికి సమవాణిని వినిపిస్తూ,
0: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ,
1: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ,
0: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ,
1: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 90 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి, మన ఆకాశవాణి.
2: ఈనాటి రావయతిథి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు చల్లపల్లి నుండి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్ మరి వీరు కోరుతున్నారు ఆనంద భైరవి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీతరచన వేటూరి, సంగీతం రమేష్ నాయుడు, మరి వీరి కోసం ఈ పాట

మరి నటి రాబోయే తిథి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు వెంకట శివనాగేశ్వరరావు, నాగమణి, వీరందరూ కోరుతున్నారు, భట్టి ప్రభుల నుంచి కోరుతున్నారు, వీరందరూ కూడా చిత్రం అడవిరాముడు. మరి ఈ పాటని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడారు, గీత రచన వేటూరి. మరి వీరందరి కోసం ఈ పాట

0: 90 సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయ గానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశం మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమరగాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం.
1: ఇనటి కార్యక్రమంలో ఇద్దుమైలార నుండి సహస్ర వర్షశ్రీ, అంకిత్, హర్షిత్ మీరందరూ కోరుతున్నారు. పంతులమ్మ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడినపాట, గీతరచన వెట్టూరి, సంగీతం రాజన్ నాగేంద్ర, మరి వీరందరి కోసం ఈ పాట

మహామండలం కజగ్రామం నుండి తిరువదిల వెంకట సుబ్బారావు, శ్రీదేవి, ప్రసన్నకుమార్, శ్రీలక్ష్మి, మరి వీరందరూ కోరుతున్నారు. గూడు పుఠాని చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడారు. గీతరచన దాసరథి, సంగీతం ఎస్పి కోదండపాణి.

ఈనాటి రాబోయే తుది కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట పల్నాటి సింహం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడారు. గీత రచన వేటూరి. మరి పాటను కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమనగుర్తు నుండి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, రామకృష్ణయ్య, మరి వీరందరి కోసం ఈ పాట

0: ఏమండి భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి.
1: వస్తున్నా అమ్మా. ఇషూ
0: అబ్బా ఉండు నాన్న, టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
1: అమ్మా ఇంకా పడుకోలేదా?
2: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథా గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
1: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేదెవరు?
0: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.
3: ఈనాటి రావాయితీ కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు రఘునాథపురం గ్రామం నుండి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాన్షి, గీతిక, ప్రణీత్, వెంకన్న, మరి వీరందరూ కోరుతున్నారు అతనికంటే ఘనుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన సి నారాయణ రెడ్డి, సంగీతం చక్రవర్తి.

0: మీరింతవరకు రావోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు గుర్తు చేసుకుందాం. ఈనాటి గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో విశ్వనాథ సత్యనారాయణ గారి కిన్నెరసాని పాటలు, రామాయణ కల్పవృక్ష కావ్యం నుంచి పద్యాలు వింటారు.
1: రాళ్లవాగు దాటి పదాంతరములు దాటి అసట కిన్నెరసాని నాయాత్మయందు నిప్పటికి దాని సంగీతమే నదించు. ఇప్పటి అంటే 1924 నాటికి అన్నమాట, అప్పుడు రాసింది పుస్తకం. ఓహో కిన్నెరసాని, ఓహో కిన్నెరసాని, ఊహామాత్రములోపల ఎల నిలువవే జవరాలా, కరగిపోతి నిలువెల్లను తరలించితి నా జీవము, మరగిపోయి నా గుండి అసురిగిపోయనే ప్రియురాలా. ఓహో ఓ కిన్నెరసాని, తన ఎడ తప్పేయున్నది అనుకోవే నాధునిజ వనితలు, నీవలే కఠినలు కనిపించరు.

రాళ్ళపైన తొలినాళుల కాలిడగా ఓర్వలేవు రాళ్ళను కొండల గుట్టల ఎలా ప్రవహించదవు. నీవు మహాపతిశీలవు కావని నేనంటినటే, అటులంటిన నా కంఠము కథా త్రెంచకబోదిన ఓహోసాని. మున్ను భగీరథ భూపతి వెన్ను వెంట పరువెత్తిన అన్నాకధుని వైఖరిను నదిని సన్న త్రోవ ఓహోసాని. కిన్నెర మహాపతివ్రత, అందరూ తెలుగు కన్యలకి మళ్ళీనే బుద్ధిగ్న హృదయ. ఎక్కువ తెలుగు కుటుంబాలకు సామాన్యమైన అత్తాకోడళ్ల పోరాటం ఆ ఇంట్లోనూ విలిసింది. కిన్నెర హృదయం శోకం చేత ప్రళయ సముద్రమైంది. ఆవేశ హృదయంతో కిన్నెర అడవుల వెంట పరిగెత్తింది. భర్త పోయి ఆమెను వద్దని కౌగిలించుకున్నాడు. ఆమె అతని కౌగిట్లోనే కరయి నీరై వాగై ప్రవహించింది. అతడు శోకించి శోకించి శిలయైనాడు. ఇదిగో చేతులను చాచితి ఏడ్చుచుంటి కంఠమెత్తి ముదితా వినిపించుకొనకపోటివటే ప్రియురాల, ఈ నీకై ఏడిచి ఏడిచి నా కంఠము సన్నబడియే, నా కన్నులు మందగించే నా కాయము కొయ్యవారే. ఓహో కిన్నెరు సాని, ఏడుపురన లోపల నా యొడలే నేనెరుగను, నా ఈ దేహమిదేమోర్రాయిన్నది. ఓహో కరిగింది కరిగింది కరిగింది కరిగింది, కరిగి కిన్నెర సాని వరదలై పారింది. తరుణి కిన్నెర సాని తరకల్లు కట్టింది, పడతి కిన్నెర సాని పరుగుళ్ళు వెట్టింది. కరగగా కరగగా కాంత కిన్నెర సాని తరగ చాలుల మధ్య తలతళ మెరిసింది. నురుసు పిండులతోడ బిరబిరా నడిచింది, ఇసుక నేలలపైన బుసబుసా పొంగింది. మాటి మాటికి కొండ మాదిరిగా పడి ఉన్న తన నీటు కాన్ని చేతుల కౌగిలిస్తుంది, పలకవాయని మ్రోతపడి పల్కరిస్తుంది, పతి గుట్టపై తాను రాలి ఏడుస్తుంది. నీలిమబ్బుల ఓలు నిడివి నీ చేతుళ్ళు నన్నింక కౌగిలించక రావు కాబోలు, కడు ప్రేమతో చేరగా తీవు కాబోలు, నెమ్మదిగా నా యొడల్ని మురవు కాబోలు. జలదేవతలు వచ్చి చలబెట్ట పతి గుట్ట వదలగాలేక యాముదిత కిన్నెర సాని తల్లి దగ్గర నుండి తన మెడకు పలుపోసి లాగగాబడ్డట్టి లేగలా సాగింది. బ్రతికి ఉన్నప్పుడు అతివ కిన్నెర సాని ఎంత ఒయ్యారియో, ఎంత నెమ్మది సానో అంత ఒయ్యారమ్ము అడుగడుగు పోయింది, అంత ఇల్లాలి నెమ్మది తనము చూపింది. కరటాలలో నురువు తెరచాలులో నీటి పొరజాలులో కిన్నెరటు కదలి ఇటు కదలి చిటి తరంగాలతో పొటి తరంగాలతో నటనాలు మొదలెట్టినే, క్రొన్నీటి తుటుములా కదలాడినే. నడి నీటిలో మేలి జడసందులో నీటి ముడి పొందులో కిన్నెరటు వంగి ఇటు వంగి రంగారు నలలతో పొంగారు నలలతో చెంగు చెంగున దూకినే, కృంగ్రత్త సింగారములు ఒలికినే. గలుగల్లున వెల్లువల పెళ్ళున కొల్లు అలుగల్లున కిన్నెరటు తృప్తి ఇటు తృప్తి. ఎలుకుటందియలునా తలుకుటందియలునా అలల నురుసులు తోచినే, ఆ మధ్య జలతలా పొంగెత్తినే. అల కోనలో మంచు వలి సోనలో వెల్లువల వానలో కిన్నెరటులోడి ఇటులోడి రసమేలు రూపుతో పసమేలు చూపుతో సొగసు వంపులు వంగినే. కిన్నెవెన్నెలా చుగురు ముంపులు చూపిని జిలుగు తందియలతో కులుకు క్రొన్నడలతో బెలది కిన్నెల సాని పలుత్రో వెలుగపోయి తెలిపూల తెనవాకలు సాగగా చేసి తెనుగు ఆగై పారిని నెత్తావి తెలుగు పాటలు పాడిని. కోణాలన్నీ ముంచుకొని వచ్చు సెలయేటి చానా కిన్నెర సాని జల జలా శ్రవించు తరగలో పైకెగయు నురుగులో
కృంగృత్త తేనె కాలు.

0: కూరెనో అమృతంపు వానశినుకులు జారెనో చెరకు పానకమెర్ర జీరపాకము ఓలే తరుణి కిన్నెర పాట తారవాడుట చూచి పువ్వులో లే సంజరువులో దానిమ్మ తెల తెల్లనైపోయను కొంజిల్క పలుకులో పసదప్పెను.
1: ఇలా వెళ్ళి
0: నదిగా ప్రవహించి నాట్యం చేసి ఏమిటి పాపం దాని తిప్పలన్నీ పోలి చివరికి నదీనాం సాగరోగతి గనక సముద్రంలో మాత్రం ప్రవేశించక తప్పని స్థితిగా ఉంటే ఈ కిన్నెరేమో పతివ్రతాయి, ఆ సముద్రుడేమో పరపురుషుడు, ఈవిడికి ఇష్టం లేదు. అసలు ఈవిడి ఇక్కడ బయలుదేరిందని ఆ సముద్రుడికెట్టా తెలుసు? ఆ రోజుల్లో గలిపిల్లలే పోయి ఊదెను, మొగిలు కన్నెలే పోయి చెప్పెను, తగని కోరిక చేత తనలో కడలి రాదు సొగసు కిన్నెరసాని చూడాలేననిపించి ఉరటలుగెను, మిసెక్కి చూచెను, మిసమిసని మింటికై పొంగెను, మసక మసకల కళ్ళు విప్పెను, ఎంత దూరానందో ఈ చిన్ని పడుతంచు సంతోషమే మేను సగమలమ్ముగా మారి విరిమిరి చూచెను, బొటవ్రేళ్ల నిలచెను, ఉబికి కెరటాలు గులాడెను, గుబురులై ఉప్పొంగిపోయెను, తన యొడలు తనకేమో తెలియనట్లయిపోయి తరుణి కిన్నెర ఎందమే లోకమైపోయి సలపెలా కాగెను, గలగలా ఊగెను, తన నీటి గుణమెందు పోయెను, తన చల్లదనమెందు దాగెను, పరగ తనలోనున్న బడబాగ్నిశిఖ పొంగి తన శరీరం మెల్ల దహించినట్లుగా తటపటయిపోయెను, తపించిపోయెను, గంగ తన ఇల్లాలు కాదటే, యమున తన ఇల్లాలు కాదటే, ఎంతమంది లేరు ఇన్ని ఏళ్ళు వచ్చి చిన్ని వాగును చూచి చిత్తమిరించుకో తనకు నిధి తగదు కడలిరాజునకు ఏనాటి ముసలి కడలి ఏనాటి పెద్ద ఈ కామమునకై బడలిపోయనటన్న తనకేమి పరువు కడలిరాజునకు తనకున్న మర్యాద ఎంత తనకున్న గౌరవం బెంత లోకాలు తప్పు త్రోవల పోవునాయేని సర్ది చెప్పకలట్టి సామంతుడి రాజు తానుగా అడిగినా తప్పుదారులకు అన్ని వాగుల వంటిదవునా అన్ని పోగుల వంటిదవునా మంచి కిన్నెరసాని మగనికెక్కిన సాన కొంచెమేమో పొంగి కోపమిట్లయినంత తన్ను పొందునటే తనకు దక్కునటే ఉగులాడిన కడలి చూచి ఉబికిపోయిన కడలి చూచి ఉప్పు పెనగా వచ్చి ఉర్వి అంతా పొంగి తెప్పలై నేలపై తేలియాడున ఎంచు కలవళం పడెను జగములల్లీను కడలి పొంగినదంతే కాని కడలి ఉబికినదంతే కాని కడలితా చెలియలీ కట్టదాటుని ఎంచు కడలి మాత్రము బద్ది గడచిపోగుని ఎంచు కడగి అనుకొనిరి ముడుత మానిసులు అన్ని విధముల లోకమాడెను అన్ని రీతుల జగము చెప్పెను చిన్ని కిన్నెరసాని చిత్తాన పొగలగయుకుడు నిప్పుగలు లోన కుమిలించి రగిలించుట ఎవరి రుగుదురు నవ్వేటి జనులు. ఓ నాథ నిను వీడి వచ్చి ఓ రాజ నిను వదలి వచ్చి నా యొడలు సైతము నానాజనులు కోర ఈ యవపుం బ్రతుకేల పొంది తినిరా అంచు వగచినది అంచులురలినది అసటనే నిలచిపోనెంచు అసటనే ఆగిపోనెంచు కాని నీటి గుణము కదలిపోవునే గాని చాన కిన్నెర కొరికి సాగించునే తాను జలజలా కదలి బిలబిలా కదలి రాయడ్డముగ చేసి నిలుచు పొదలడ్డముగ చేసి ఆగు ఇంత నీచి తినంచు నుంచి లోను పొంగి పొంత పొంతల రాళ్ళు పొదలు పై పై పొంగి అడవి పరుగెత్తు అంతలో ఏడ్చు ఆయని కిన్నెర ఏడ్చెన్ తన మనోహరుడు శిలయైనాడని తానేమో ఈ వాగైనానని హాయని కిన్నెర ఏడ్చెన్. ఇలా పాపం కొంతసేపటి ఏడుస్తుంది. ఏడిస్తే ఎవరికి గోదావరి నది అడ్డం వచ్చి ఈ నదిని తనలో కలుపుకుంటుంది. ఆ రీతిగా పరపురుష సంఘం పరిహారం అయిందని అర్థం. గోదావరి దేవి గుండె జల జలలాడి ఆదగొని మనసు కదలాడి జాలి పాదులో పెళ్ళగిలి ఊడి కిన్నెరా గేదంగి తెల్లరే చెత్తు క్రొత్తరగలో చదుకొని పెను తరగలూగి ఆవాగు అదుకొని ఆమె వగపాగి గోదావరి దేవి కొసతలుకు ముత్తెముల మాదిరి శలంగు కెరటాలు చిన్ని సాధు కిన్నెర తరంగాలు లేదలుకు వెన్నెలలో దలిరు మల్లికల ముదలించిన ఎట్లు పొలిచే అవ్వాని పాదలించిన ఎట్లు పొలిచే. ఇలా కలిసిపోయినారు ఇద్దరు కలిసి. అప్పుడు కొంచెం కలుసుకున్నాడు సముద్రుడు, కోపం వచ్చింది. అతను ఏదో కొంచెం పెళ్ళాన్ని బెదిరించబోయినాడు. ఆవిడేం సామాన్యురాలు కాదు, బెదిరించిన చేత కాకపోయింది. వెళ్లిపో కిన్నెర నడుస్తూ ఉంది. నడుస్తూ ఉండగా అవి అనేక ఋతువుల ఎందు అనేక రకాలుగా ఉంటుంది ఈ కిన్నెర. ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క రీతిగా ఉంటుంది ఆ కిన్నెర. శిశిరాగమము వచ్చి చెట్లయాకులు దూసే ముసలులై జంతువులు ముడుచుకొని కన్మూసే పతి ప్రేమ చూరాడి బహుగాననుభవించి పొలతి దేహం మెల్ల ముడుతల్లు పడ్డట్లు పొలిచింది కిన్నెరా. నిలుకడల్ వలచింది కిన్నెర రాలి ఎండిన యాకులోలిబడి నీరముల్ మాగి ఎర్రని క్రొత్త మధువు కాలువయట్లు తోచింది కిన్నెరా. ఎర్రనై ఏషింది కిన్నెరా ఋతువు ఋతువున మారు ఋతులలో కిన్నెరా కారు కారున మారు కాంతిలో కిన్నెరా తెలుగు సత్కయ్యాదు పలుకందుకోలేని చెవులూరి జలముల్ల ప్రోగు.

0: ఇయ అతన్ని దర్శనము చేసే త్రోవ ఆ చిందికిన్నెరా. తెలుగు యాత్రికుల గందిచ్చు చల్లని నీడ పుణ్యాత్మ కిన్నెరా. తెలుగు యాత్రికుల గందిచ్చు చల్లది నీరు పూతాత్మ కిన్నెరా. తెలుగు దైవము భద్రాద్రిపై నెలకొన్న రామయ్య అతన్ని దర్శనము చేసే త్రోవ కాచింది కిన్నెరా.
1: అరణ్యకాండంలో భాగం. ఈ అరణ్యకాండం మనకు స్వరాజ్యం వచ్చినా 2-3 ఏళ్లలో రాసింది, అంటే సుమారు 1950 ఆ ప్రాంతాల్లో రాసింది అన్నమాట. రావణుడు సీతను ఎత్తుకుపోతూ ఉంటే ఆ సమయంలో దేవతలు అన్న మాటలు, త్రేత మొదలు చివర ధృతి తనాయించెను మురికి కాల్వ యొడ్డు మోచినట్లు ఆపగాభమైన ఆదిమాసుర శక్తి పెద్ద త్రవ్వి లంక పెట్టినట్లు ఛాందసుడంచు చెప్పెదరు సరసగర్భుని గుర్చి వెర్రివార్కొందరు వాని లౌకికము కోటికి నెక్కినది ఏమి పంచమాయందున మూడు లోకములు అయిన ప్రభుత్వము మాది పేరు దైనందిన నాకభోగ పరిణామము వారిది సర్వమూరుగాన్ మనసున తెలియదు బ్రహ్మకు ధనుజుల దశ ప్రేమ తనకు తనకే ఎపుడున్ తన నాలుగు నోళ్ల వేదంబును సత్యము ధర్మము ఒక్క మొగి ఘోషించున్ ఎపుడున్ వారిని రెచ్చిపోవుమతి ఎందే నిల్పు వారేమో నిస్త్రపులై బ్రహ్మ సదానుకూలుడని తాత్పర్యము దీపింతురు అశ్రప సంతానమునైన ఒక్క ఒడిగా రానిచ్చు నాపైకి వారిపైన్ మమ్మును బెట్టు మాపైన వారింబెట్టు పర్యాయమై. అంతో ఇంతయు మధ్య వీడొకడు, అంటే రావణాసురుడు, బ్రహ్మాభంబుగా మారే ఈ ఇంతన్ జానకి దేవి చేమడియువో ఏదో ప్రమాణముగా సంతోషింపరు దైత్యులు ఈ జగదధిష్ఠాతృత్వమే కావలను సంతోషింతుము మేము దేవతలము అస్మశ్రేయమున్ కూర్చునా. మరియు నహో యథేచ్ఛముగ మమ్మును వీడిన సర్వలోక సంభరణము చేయునందనుక వచ్చిన సో తన గొప్ప ఏమి ఆసురమును సౌరము ఈ ద్వయము చొప్పడరాదు అధికత్వరేఖచే.

இருவுரு பத்தவைருளை இந்தயு ஆரணி நிச்சவன்னிகான். காதையா தனுதான சர்வஜகதீ காண்டாயமான பிரபா பிரதுர்பாவ சமுர்த்தத்தங் கனுனகோ பை நிதருன்னாரு தாமா தாமோதரதுர்ஜடுல் முகுரு தானை வாரிலோ சக்தி சே காதே లోకము త్రిప్పి త్రిప్పి సృజనల్ కావించుటం చేశడున్ విధి ఈ చిత్ర విచిత్ర కల్పనలు పుష్పించున్ సురారాతి విశ్లధమేధాకృతి దుస్వభావమున అజ్ఞత్వంబు నైచ్యంబు పైన మోహం పడిపోవుటే సహజమై ఆ దైత్యులున్ శాంతితాపదముల్ పొందరు పొందనీరు ఇతరులన్ ప్రాణానిలద్వేషులై. ఏమి చిత్రము రాక్షస సృష్టి సాధు ఘటనముగనైన పల్కరించుటకు కాదు. ఎవరిపైననో ఎందుకో ఎప్పుడు కోపమే మొగమ్మున మాటలో ధూమరేఖ. ఏ లోకమ్ముల మీది కించనరు మేమీ దేవతానీకమే హాలిన్లోకువయైతిమి ఎంతదనుకన్ నాకమ్ముపై చూపే ఉత్తాలంబైచను దీప్రశక్తిగను చింతంబోరు వైరాజముల్ హేలా తైజసలోక వాంఛకనరు అల్పిష్ఠుల్ మతి క్రూరులున్ స్త్రీల చెరబట్టుటన్నను చెంగలించుచు అక్కటా దొంగచాటుగా ప్రాణములను తీయుటన్నను వారికి తెచ్చికొన్న ప్రథమ గుణములు తల్లి గర్భమున నుండి అక్కటా ఊళ్లపైనబడి అందిన స్త్రీలను దొంగిలించుచున్ చిక్కిన ఎట్టి మానవుల చిత్రబధం పొనరించుచున్ మరిన్ పిక్కువ పిల్ల పాపయను భేదములేక చెరించుచుండు ఈ జక్కుల మూక ఔ విధవయాతి హరించుటలేదయనడున్. వారి ప్రగల్భ వాక్యములు వారి సమర్థతలోటు కాదు. తత్క్రూరత పచ్చినెత్తురులు క్రోల్చుటయున్ వచించు భికరాకారము ఘొరకాయములు కాలికి బుద్ధిని చెప్పుట ఏ సుధాహారులనైల లోన ఏముడు తడైనను చాలు ఎదిర్చి నిల్చినన్. అయ్యో మకుటాయమానమైనట్టి గుణమతీతమున్నది ఒకడు సర్వాతిశాయి మరియును త్రిలోకి రాక్షసమయము చేయు యత్నమున నీతి జాతియు హద్దు లేదు. చుటులత ఇట్టి ఈ ఎడవి జంతువులే నయమైన వీరలు ఎచ్చటో ఒకచోట నాగరుల సాడ్పున రాజ్యము పెట్టి సంధి దుర్ఘట కుటిలోగ్రబుద్ధి తెరరాజులతో ప్రసగింపు తీర్పు చేయుటయును లోనలోన అది ఒక్కటి పాలన చెయ్యకుంటయును. ఆ కుటిల నీతికి నిలేదు హద్దు పద్దు అకట కౌటిల్యము స్వభావమందులేని అమరతకి భాగస్వాములగుట వీరు విధి పొనర్చెడు వ్యూహ కల్పిత సమృద్ధి. ఇది శబరి రామఘట్టం. శబరిని అడిగాడు రాముడు, మరి మంచి పళ్ళే తీసుకొచ్చావా అని. అంగీకరించిన అస్మదానీతముల్ పండ్లారగింపవే ప్రణనాథ అన్నది శబరి. ఎట్లా అన్నది? సృక్వాంతముల్ సెలవుల చివర్లు జఠర సంధ్యా బాలచంద్ర శృంగాగ్రములుగా. అప్పుడు అవి నీవు తిని చూచి అతి రుచ్యములటంచు తెలియక నేనెట్లు తినగలుగుదు అన్నాడు స్వామి. అప్పుడు ఆయన యొక్క నేత్రాంతముల్ పూర్ణిమా చంద్రికావల్లీకి సాలములుగా. స్వామి, ప్రతి వృక్షమందున ప్రథమమందు నేను రుచి చూచియే తెచ్చినానంగ శబరి. శ్రీరామచంద్రుండు నిబిడమంద మృదు సుహాసుడు చూచే సౌమిత్ త్రివంక. అంటే అది కూడా తప్పేన రాముడి దేశం. ఆ చిరునవ్వునన్ శబరి ఆరసి ఇంచుక సంచలించి స్వామి చెడు చేత చేసి తినో

0: ఏనా కాదు, మరెట్లా గుండ్రు చించూచుట ఎంచు స్వామి మతి సుందరి, నేనొకడన్ భుజింపగా తోచదు నాకు. నీవు మనతో అనుజుండును తిందామా అనన్. ఆవిడంది కదా, ఒక ముక్కగానయినా ఊరకనే రుచి చూడన్, తిన్నవే ఒక పదియో మరిన్ పరకయో మరి పాతికయో ఎగున్ ఫలప్రకరము. కుచ్చి నిండినది రామా, విరామము లేదు ప్రణనాయక. అకటాశ్రమం పడితివి ఆ ఫలముల్తిన వేదయామతి అని నరాముండు శబరి వృత్తాంతమడుగుచు. ఒక్కొక్క ఫలము కోయుచు ముక్కలారగించుచును, చిత్రముగా ప్రసంగించుచును. ధరాత్మజాహృతి విస్మృతి నందినట్లు కాళ్ళు కండెలు కట్ట కానలో తిరిగినది ఇది మౌని పరిచర్యక సగుఫలము. కుశలును దర్భలు కుసుమముల్ తెచ్చినది అగ్ని పరిచర్యక సగుఫలము. నారబట్టలు గాలికి ఆరగా బట్టినది వర్ష ఋతు సేవ కెసగుఫలము. పిడుకలు ఉముక కప్పి సుభద్రపరచినది అగ్ని పరిరక్షక సగుఫలము. ఇది దీర్ఘకాలపు శ్రద్ధ కెసగుఫలము. ఇది పతిగాక కోరి నన్నే వరించి నవ ప్రతిక్షాబ్ధివేలవై నయన వివృత తామరసముల చొచ్చిన దాని ఫలము. పతి ఇట్లు చెప్పుచుండగా పతి చెప్పుచు తినుచునుండ బంధుర శబరీనత నేత్రం భోజమ్ముల అతను విధాద్రులు ఫలించిరాయననుండెం. అంత శ్రీరామచంద్రుండు సౌమిత్రి సమానీత జలంబుల అంగుళీ ప్రక్షాళనంబును అధర సమ్మార్జనంబును చేసి శబరీ రామచంద్రులిద్దరూ మాట్లాడుకుంటున్నారట. ఈయన అడుగుతాడు, ఆవిడ సమాధానం చెబుతుంది. పద్యం మొదట్లో ఈయన అడగటం, అవ్వా నివ్వరి వెన్నుల ఎట్లు ముగ్గు ముట్టవలెనయ్యని శిరంబును నమంగా. ప్రభువా నీ ఆత్మవాగిట రంగవల్లి నిను చుటకు ఇంతగా పండినదటంచు. అవా ఎంతో తపించి నీ ఆయువెల్ల నార్చి నీ విట్టులెండి ఏకైతి వనగా. ప్రభువా స్నేహము చేత ఆర్ద్రము చేసి ఇంత దివ్యగా వెలిగింపవేయటంచు. అవ్వా నీకిట్లు తీవ్రవ్రతాభిషంగము నన్ను ప్రాణాలు గూళ్ళు పట్టినవనంగా. ప్రభువా నీ ఇంత తీవ్రదయాభిషంగము నన్ను ప్రాణము గూట చేరినదటంచు. మరి నీ మాటలు ఊహ చేసినను సామాన్యార్థములు కావు, నిర్భర దివ్యార్థములై కనంబడెడు. అవ్వా ఎవరే నీవు? నీ పరమోదార ఫలానుభూతిని శ్రమల్వాసెన్ మరేనింక ఎవ్వరనంచాడదవీవు. ఆశ్వయుజ సంబంధాంబుదాంతాలక ఆశ్వయుజ సంబంధ అంబుదాంతాలక
1: మీరింతవరకు గుర్తు చేసుకుందాం శీర్షికన విశ్వనాథ సత్యనారాయణ గారి కిన్నెరసాని పాటలు, రామాయణ కల్పవృక్షం కావ్యం నుండి పద్యాలు విన్నారు.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: కార్యక్రమాల తర్వాత మీరు వినబోయే పాట ప్రేమ కావాలి చిత్రానికి అనూస్ గురువార అంజనా సౌమ్య పాడారు. రచన భువనచంద్ర, సంగీతం అనూప్ రూబెన్స్.
1: Listen to my heart, it's beating for you. Listen to my heart.

0: యు ఆర్ మై గర్ల్.
1: కార్యక్రమంలో చివరిగా మీరు వినబోయే పాట పార్థసారథి చిత్ర పాడారు. చిత్రం సీను, రచన వెన్నెలకంటి.

మీరింతవరకు గుర్తు లాహిరి లాహిరిలో కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 12 గంటలు దాటి 30 నిమిషాలు కావస్తోంది. కొద్ది క్షణాల్లో వార్తాప్రసారం. హైదరాబాద్ నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడిస్తో చర్చలు జరుపుతున్నారు. అంతర్జాతీయ సరిహద్దుల రక్షణ అనేది విస్తృతమైన ప్రాదేశిక బాధ్యత అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నికలకు ఎన్నికల కమిషన్ తేదీలు ప్రకటించింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు హైదరాబాద్లో జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడిస్తో చర్చలు జరుపుతున్నారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ చర్చలు జరుగుతున్నాయి. బహుళ పక్ష వేదికల్లో సహకారంతో సహా ప్రాంతీయ అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలపై కూడా వారు తమ అభిప్రాయాలను పంచుకుంటారు. ఈ చర్చల అనంతరం పలు ఒప్పందాలపై సంతకాలు చేసి వాటిని పరస్పరం మార్పిడి చేసుకుంటారు. క్రిస్టోడౌలిడిస్ భారతదేశంలో 4 రోజుల పర్యటన కోసం వచ్చారు. ఆయనతో పాటు ఆ దేశ విదేశాంగ మంత్రి, రవాణా సమాచార ప్రజాపాలన శాఖ మంత్రి, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా ఉంది. క్రిస్టోడౌలిడిస్ సైప్రస్ అధ్యక్షుడి హోదాలో భారత్ను సందర్శించడం ఇదే మొదటిసారి. సైప్రస్ అధ్యక్షుడు ఈరోజు సాయంత్రం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుసుకుంటారు. భారత్ సైప్రస్ దేశాల మధ్య కాల పరీక్షకు నిలిచిన అత్యంత సన్నిహిత భాగస్వామ్యం ఉంది. వచ్చే 7 ఫిబ్రవరిలో ఇరు దేశాలు తమ 65 సంవత్సరాల దౌత్య సంబంధాలను పూర్తి చేసుకోనున్నాయి. అంతర్జాతీయ సరిహద్దుల భద్రతను ఏదో ఒక విడిగా చేపట్టే పనిగా కాకుండా ఎప్పటికప్పుడు ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు వీలుగా మరింత విస్తృతమైన ప్రాంతీయ ప్రాదేశిక బాధ్యతగా

0: చూడాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. ఈరోజు న్యూఢిల్లీలో సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ వేడుకలో ఆయన ప్రసంగించారు. సరిహద్దులో ఎన్నో సున్నితమైన పరిస్థితులు, అనేక సవాళ్లు ఉన్నప్పటికీ ఈ బలగాలు దేశం గౌరవాన్ని నిరంతరం కాపాడుతూ వస్తున్నాయని అమిత్ షా అన్నారు.
1: సీమా సురక్షా బల్ కే జిన్ జవానోని అప్ని అప్రితమ్ దేశ భక్తి ఔర్ కర్తవ్య పరాయణతా కా ప్రదర్శన్ కర్తే హువే అప్నా సర్వోచ్చ బలిదాన్ దియా హై వో సభీ 2000 సే జ్యాదా జవానో కో మన్ పూర్వక్ శ్రద్ధాంజలి ఔర్ ఆదర్ పూర్వక్ నమన్ కర్నా చాహతా హూ.
0: దేశ రక్షణలో ప్రాణాలు అర్పించిన 2000 మందికి పైగా జవాన్లకు తాను నివాళి అర్పిస్తున్నట్లు అమిత్ షా పేర్కొన్నారు. అక్రమ చొరబాట్లు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, నకిలీ నోట్ల చలామణి, ఆయుధాల స్మగ్లింగ్ వంటి కొత్తగా ఆవిర్భవిస్తున్న భద్రతా ముప్పులను ఆయన సందర్భంగా ప్రస్తావించారు. మరింత సమగ్రమైన, సమన్వయంతో కూడిన భద్రతా వ్యవస్థ అవసరమని కేంద్ర హోంమంత్రి చెప్పారు. అందుకోసం రాష్ట్ర పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలు, గూఢచర్య సంస్థలు, స్థానిక పరిపాలనా యంత్రాంగం మధ్య మరింత మెరుగైన సమన్వయం ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. క్వాడ్ కూటమి విదేశాంగ మంత్రుల సమావేశం ఈ నెల 26వ తేదీన న్యూఢిల్లీలో జరుగుతుంది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆహ్వానం మేరకు ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మోటెగి, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ సమావేశంలో పాల్గొనేందుకు న్యూఢిల్లీకి వస్తారు. స్వేచ్ఛాయుతమైన, పారదర్శకమైన హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతం కోసం నిర్దేశించిన క్వాడ్ దార్శనికతకు అనుగుణంగా గత 1వ జూలై తేదీన వాషింగ్టన్ డీసీలో జరిగిన చర్చలకు కొనసాగింపుగా విదేశాంగ మంత్రుల సమావేశం ఉంటుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రాధాన్యతా రంగాల్లో క్వాడ్ సహకారాన్ని ముందుకు తీసుకువెళ్లడంపై మంత్రులు తమ అభిప్రాయాలు పంచుకుంటారు. ప్రస్తుతం కొనసాగుతున్న క్వాడ్ కార్యక్రమాల పురోగతిని సమీక్షిస్తారు. అలాగే హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతంలో తాజా పరిణామాలు, పరస్పరం ఆసక్తి ఉన్న ఇతర అంతర్జాతీయ అంశాలపై కూడా వారు చర్చిస్తారు. న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా, జపాన్ విదేశాంగ మంత్రులు, అమెరికా విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్తో ద్వైపాక్షిక సమావేశాలు జరపడంతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా మర్యాదపూర్వకంగా కలుసుకుంటారు. ఈరోజు అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా జీవులన్నిటికీ ఉమ్మడి భవిష్యత్తు నిర్మించడంలో పౌరులు తమ వంతు సహాయం అందించాలని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ పిలుపునిచ్చారు. గ్లోబల్ ప్రభావం కోసం లోకల్గా చర్యలు తీసుకోండి అనే ఇతివృత్తంతో ఈ ఏడాది జీవ వైవిధ్య దినోత్సవం జరుగుతోంది. జీవ వైవిధ్యానికి జరిగే నష్టాన్ని అరికట్టడానికి, పునరుద్ధరించడానికి ప్రతి ఒక్కరూ చర్యలు చేపట్టాలనే పిలుపని భూపేందర్ యాదవ్ ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. సుసంపన్నమైన జీవ వైవిధ్యమే అనేక సుస్థిర అభివృద్ధి సవాళ్లకు సరైన సమాధానమని ఆయన అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ హెడ్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వైడి ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 10 రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ఖాళీ అవుతున్న 24 స్థానాల ద్వైవార్షిక ఎన్నికల తేదీలను భారత ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది. వచ్చే నెలలో తమ పదవీకాలం పూర్తి చేసుకోబోతున్న వారిలో మాజీ ప్రధానమంత్రి హెచ్డి దేవెగౌడ, కేంద్ర మంత్రులు జార్జ్ కురియన్, రవ్నీత్ సింగ్ తదితరులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక నుంచి తలో 4 స్థానాలు, రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుండి చెరో 3 స్థానాలు, జార్ఖండ్ నుంచి 2 స్థానాలు, అలాగే మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం నుంచి చెరో 1 స్థానం చొప్పున ఖాళీకాలున్నాయి. ఎన్నికల కమిషన్ తెలియజేసిన వివరాల ప్రకారం వచ్చే నెల 1వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుండగా జూన్ 18వ తేదీన పోలింగ్ జరుగుతుంది. అదే రోజున ఓట్ల లెక్కింపు కూడా చేపడతారు. మహారాష్ట, తమిళనాడు రాష్ట్రాల్లో చెరొక స్థానానికి రాజ్యసభ ఉప ఎన్నికను కూడా కమిషన్ ప్రకటించింది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో గెలుపొందిన నేపథ్యంలో మహారాష్ట ఉప ముఖ్యమంత్రి సునేత్ర అజిత్ పవర్, అన్నాడీఎంకే ఎంపీ సివి షణ్ముగంలు తమ పదవులకు రాజీనామా చేయడంతో ఈ స్థానాలు ఖాళీ. ఈ ఉప ఎన్నిక కూడా వచ్చే నెల 18వ తేదీనే జరుగుతుంది. ఐఆర్సీటీసీ హోటల్ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ ఆరోపణల కేసులో రాష్ట్రీయ జనతాదళ్ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులు, ఇతరులపైన ఆరోపణల నమోదుపై తన నిర్ణయాన్ని ఢిల్లీ కోర్టు ఈరోజు జూన్ 9వ తేదీకి వాయిదా వేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ కేసుపై దర్యాప్తు జరుపుతుండగా సిబిఐ నమోదు చేసిన

0: ప్రధాన నేరం ఆధారంగా ఈ విచారణ జరుగుతుంది. 2004 నుండి 2009 మధ్యకాలంలో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న టైంలో ఐఆర్సీటీసీ హోటళ్ల నిర్వహణ కాంట్రాక్ట్ల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది. దర్యాప్తు సంస్థ అందించిన సమాచారం ప్రకారం నిర్దేశిత విధానాలను పాటించకుండా ఒక ప్రైవేట్ కంపెనీకి హోటల్ నిర్వహణ కాంట్రాక్టులను కట్టబెట్టినట్లు లాలూ ప్రసాద్ యాదవ్ పైన ఆరోపణలు వచ్చాయి. ఆ కంపెనీకి ఆర్జేడీ అధినేత అత్యంత సన్నిహితులతో సంబంధాలున్నట్లుగా సమాచారం. కేంద్ర రైల్వే ఐటీ సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ ఈవేళ నుంచి రాజస్థాన్లో 2 రోజులు పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు అనేక కొత్త రైల్వే వ్యవస్థలను రాష్ట్రానికి అంకితం చేస్తారు. ఈ ఉదయం జోధ్పూర్ చేరుకున్న అశ్విని వైష్ణవ్ అక్కడ వివిధ రైలు సేవలను ప్రారంభిస్తున్నారు. జోధ్పూర్ రైల్వే స్టేషన్లో జరిగే ప్రధాన కార్యక్రమంలో జోధ్పూర్ ఢిల్లీ క్యాంట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ను 20 కోచీలతో పొడిగించి జెండా ఊపి ప్రారంభిస్తున్నారు. 40 మందికి పైగా సీఆర్పీఎఫ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన 2019 పుల్వామా ఉగ్రదాడి సూత్రధారులో ఒకడిగా భావిస్తున్న హంజా బుర్హాన్ను నిన్న పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో గుర్తు తెలియని దుండగులు హతమార్చారు. ముజఫరాబాద్లోని గోజ్రాలో ఉన్న ఒక ప్రైవేట్ సంస్థ ప్రిన్సిపల్గా ఉన్న బుర్హాన్ నిన్న ఉదయం తన కళాశాల నుంచి బయటకు వచ్చిన సమయంలో దుండగులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో రేపటి నుంచి తీవ్రమైన వడగాడ్పులు వచ్చే అవకాశం ఉన్నందువల్ల భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ వారం అంతటా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని హెచ్చరించింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, కోస్తా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయి. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిషా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ రాష్ట్రాల్లో రేపటి నుంచి ఈ వారాంతం వరకు వడగాడ్పులు వీస్తాయి. ఐపీఎల్ క్రికెట్లో నిన్న అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ చెన్నై సూపర్ కింగ్స్ను 89 పరుగుల తేడాతో ఓడించింది. ఈరోజు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో 7:30 ప్రారంభమయ్యే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. మొత్తాన్ని ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టో డోలెడెస్తో చర్చలు జరుపుతున్నారు. అంతర్జాతీయ సరిహద్దుల రక్షణ విస్తృతమైన ప్రాదేశిక బాధ్యత అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఈవేళ తేదీలను ప్రకటించింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు హైదరాబాద్లో జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. సాయంత్రం 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, ఇప్పుడు లలిత సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో భక్తి సంగీతం. పండిత్ కుమార గంధర్వ గానం చేసిన హిందీ భజనలు వింటారు.
2: ద వాయిస్ దట్ అవేకన్స్ ద నేషన్, ద వాయిస్ దట్ విట్నెస్డ్ అ ఫ్రీడమ్ స్ట్రగుల్, the voice which have been touching our hearts and memories, the voice that reminds us our history, the voice connecting different languages across India, the voice preserving our arts and traditions, and this voice have been echoing through generations. This voice isn't just the waves being transmitted, but the bonds being transformed since 90 years. Come, let's celebrate 90 years of Akashvani, voice of the nation.
1: Pandit Kumar Gandharva ganam chesina Hindi bhajanallo munduga Kabir Das bhajana Aaz Mujhe ippudu meeru vintaru.

0: ఒక మధురమైన స్వరం. 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మవడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే, మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.
1: ఈనాటి కార్యక్రమంలో పండిట్ కుమార గంధర్వ గానం చేసిన హిందీ భజనలు వింటున్నారు. ఇప్పుడు ఆజ్ నందకే సూర్దాస్ భజన వింటారు.

ఆకాశవాణి విజయవాడ స్టిల్ ద వాయిస్ ఆఫ్ ద నేషన్ 90 glorious years 1936 టు 2026 ఇట్స్ ఎ సిక్సర్ ఆకాశవాణి 90 years నాట్ అవుట్ ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ సాక్షిగా స్టిల్ బ్యాటింగ్ ఫర్ యూ ఫర్ ఎవర్.

0: ఆకాశవాణి
1: 90 సంవత్సరాల గౌరవప్రదమైన ప్రయాణం.
0: మన భారతదేశం విన్న తొలి స్వరం
1: ఆకాశవాణి.
0: కోట్ల హృదయాలను ఏకం చేస్తూ,
1: కోట్లాది గుండెల చప్పుడుగా.
0: కేవలం ఒక ప్రసార సేవ మాత్రమే కాదు,
1: సమాజ స్వరం
0: మన ఆకాశవాణి.
1: సమాచారాన్ని అందించడమే కాదు,
0: భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన శక్తివంతమైన వేదిక.
1: 9 దశాబ్దాల విశ్వసనీయత,
0: 90 ఏళ్ల అనుబంధం.
1: యుద్ధాలప్పుడు ధైర్యం చెప్పింది,
0: విపత్తులప్పుడు తోడుగా నిలిచింది.
1: గ్రామం నుంచి నగరం వరకు
0: సమాచారం,
1: వినోదం,
0: విజ్ఞానాన్ని అందిస్తూ
1: సంస్కృతికి అద్దం పట్టింది.
0: మారుతున్న కాలంతో పాటు
1: సరికొత్త సాంకేతికతతో
0: మీ ముందుకు సరికొత్తగా
1: ఆకాశవాణి. వినండి,
0: ఆస్వాదించండి. కార్యక్రమంలో ఇప్పుడు మీరా భజన్ వింటారు.

మీరింతవరకు పండిత్ కుమార గంధర్వ గానం చేసిన హిందీ భజనలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఫిల్మ్ గీతాలు వింటారు.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

0: 90 ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్, 90 ఇయర్స్ ఆల్ ఇండియా రేడియో, కోట్లాది మంది గుండె చప్పుడు ఆకాశవాణి.
1: ఓ ఆకాశవాణి, టైమ్లెస్ ఫ్లేమ్, ఈచ్ నోట్ యు సెండ్ స్టిల్ స్పీక్స్ అవర్ నేమ్, అండ్ ఇన్ యువర్ సాంగ్ వి హియర్ అవర్ ఓన్, ఎ కంట్రీస్ హార్ట్ ఇన్ ఎయిర్ వేవ్స్ సోన్.
0: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఈతరం జెన్ జీ కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నాం.
2: నువ్వు నేను ఈ చిత్రానికి సందీప్ ఉషా బృందం పాడిన పాట ఇప్పుడు మీరు వింటారు. రచన కులశేఖర్.

90 సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, దేశభక్తి గీతాలు, హృదయాన్ని తాకే కథలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్యుల అమూల్య సలహాలు, ప్రతి మాటలో నమ్మకం, ప్రతి స్వరంలో బాధ్యత. ఇది కేవలం ప్రసారం కాదు, మనసుల్ని కలిపే మాధుర్యం. కాలం మారినా, తరాలు మారినా ఈ స్వరం మాత్రం ఎప్పటికీ మారదు. 90 వసంతాల అజరామర ప్రయాణం మన అందరి ఆకాశ

0: ఆకాశవాణి 90 వసంతాల స్వర ప్రయాణం.
1: తరం మారినా టెక్నాలజీ మారినా
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన.
0: ఆరోగ్యానికి విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.
2: కార్యక్రమంలో ఇప్పుడు 100% లవ్ చిత్రానికి టిప్పు పడిన పాట వింటారు.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి సమయం 1 గంట దాటి 20 నిమిషాలు కావస్తోంది. ఇప్పుడు ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కే ఉమారాణి. ముఖ్యాంశాలు. వికసిత్ భారత్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించేలా రాష్ట అభివృద్ది కొనసాగుతోందని పేర్కొన్న కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు. ఆర్థిక ఇబ్బందులున్న ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందన్న మంత్రి వై సత్యకుమార్ యాదవ్. రాష్టంలోని 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. వేసవిలో భక్తుల రద్దీకి అనుగుణంగా దర్శన ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించిన టీటీడీ. వికసిత్ భారత్ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించేలా రాష్టంలో అభివృద్ది కొనసాగుతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దిని ముందుకు తీసుకెళ్లే దిశగా కేంద్ర ప్రభుత్వ సహకారం, రాష్ట ప్రాధాన్యత అంశాలపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి నిన్న ఢిల్లీలో సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడులు, అభివృద్దికి ప్రపంచస్థాయి గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తోందని పేర్కొన్నారు. ప్రపంచస్థాయి విమానాశ్రయాలు, పోర్టులు, లాజిస్టిక్స్ క్యారిడార్లు, తయారీ పరిశ్రమల కేంద్రాలు, విద్య, వైద్య సంస్థల అభివృద్దితో రాష్టం పురోగమిస్తోందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. రాష్టంలో గురుకుల విద్యార్థులకు త్వరలో క్రీడా కిట్లు, ట్రాక్ సూట్లు, బూట్లు అందజేయనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలో విజేతలుగా నిలిచిన క్రీడాకారులను గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి నిన్న అభినందించి సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడలు కూడా విద్యార్థుల అభివృద్దికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. క్రీడలు విద్యార్థుల్లో మానసిక, శారీరక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. రాష్ట ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రోత్సాహకాలను అందిస్తోందని మంత్రి వివరించారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పాల్గొని లబ్దిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని తెలిపారు. ప్రజలకు అవసరమైన సమయంలో ప్రభుత్వం సహాయం అందించేందుకు కట్టుబడి ఉందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సత్యకుమార్ పేర్కొంటూ
1: 9.65 లక్షల నిధుల్ని చెక్కుల ద్వారా పంపిణీ చేయడం జరిగింది. ఇది యాక్సిడెంట్ల కారణంగా గాని, ఇతర అనారోగ్యం కారణంగా గాని, దీర్ఘకాలిక అనారోగ్యం కారణంగా గాని, లేదని ఎవరైనా ఇంట్లో మరణం సంభవిస్తే ఆసుపత్రి ఖర్చులు రీఎంబర్స్ చేయడం జరుగుతా ఉంది. రాష్ట్రంలో ఏనాడు లేని విధంగా ఆరోగ్య వ్యవస్థ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టు ఇవాళ నాణ్యమైన మెరుగైన వైద్య సేవలను అందిస్తూనే ఒకవైపు, రెండవ వైపు వైద్యం అతి ఖరీదుగా మారిన నేపథ్యంలో ఆ కుటుంబాలను ఆదుకోవడం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి కూడా 100 కోట్ల రూపాయలని ఇవాళ రాష్ట్రంలో ప్రజలకు అందజేయడం జరుగుతోంది.
0: జూన్, జులై నెలల్లో రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో 10 రాష్ట్రాల్లోని 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ మేరకు జూన్ 18న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. జూన్ 1న నోటిఫికేషన్ విడుదల కానుండగా నామినేషన్ల దాఖలకు జూన్ 8 చివరి తేదీగా నిర్ణయించింది. జూన్ 9న నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు జూన్ 11వ తేదీ వరకు గడువు ఇవ్వగా జూన్ 18న ఎన్నికల రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. వీటిలో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రస్తుతం రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వాని, సానా సతీష్ల పదవీకాలం ఈ నెల 26వ తేదీన ముగియనుంది. దీంతో రాష్టంలోని 4 రాజ్యసభ స్థానాలకు జూన్ 18న ఎన్నికలు జరగనున్నాయి. స్వచ్ఛ సర్వేక్షణ్లో ప్రజల భాగస్వామ్యం కీలకమని విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. విజయవాడలో ఆయన ఈరోజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్ దేశవ్యాప్తంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన కార్యక్రమమని తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో విజయవాడ నగరం మెరుగైన స్థానాన్ని సాధించేందుకు ఈ నెల 31వ తేదీ వరకు సిటిజన్ ఫీడ్బ్యాక్ సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తరపున వచ్చే ప్రతినిధులకు ప్రజలు సహకరించాలని ఆయన కోరుతూ
2: మీ అందరికి కూడా అతి ముఖ్యమైనటువంటి విజ్ఞప్తి, స్వచ్ఛ సర్వేక్షణ అనేది మన రాష్ట్రంలో, దేశంలో అత్యంత ప్రధానమైనటువంటి అంశం. సిటిజన్ ఫీడ్బ్యాక్ అని ఒక సర్వేను కూడా కండక్ట్ చేస్తా ఉన్నాం. దానికి వస్తున్నటువంటి ప్రతినిధులకి మీరు సహకరించండి. వీళ్ళు ప్రభుత్వం పంపిస్తున్నటువంటి సర్వేలో పాల్గొంటున్న వ్యక్తులు కాబట్టి ఎవరూ కూడా దీన్ని ఆలోచన చేయాల్సిన అవసరం. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని మీ సిటిజన్ ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిందిగా కోరుతాను.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వేసవి సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగినా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శన ఏర్పాట్లు చేస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా భక్తుల రద్దీని ముందుగానే అంచనా వేసి క్యూలైన్ల నిర్వహణ నిరంతర పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు. ప్రతిరోజు సాధారణ దర్శనాలతో పాటు అదనంగా 1500 మందికి పైగా భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తున్నామని తెలియజేస్తూ
3: టెలిగ్రామ్ యొక్క ఉధృతి చాలా ఎక్కువగా ఉంది, దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి అనే దాని మీద చాలా బాగా వర్కౌట్ చేశాము. ప్రతిరోజు కూడా దాదాపు 1500 మందిని ఎక్స్ట్రా దర్శనం చేపించే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది. నిన్న గురువారం 79,000 మందికి దర్శనం చేపించాం. ఇది ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే టైం మేనేజ్మెంట్ చేయటం. సామాన్య భక్తులను దృష్టిలో పెట్టుకుని టీటీడీ అడ్మినిస్ట్రేషన్ సకల పగడ్బందీగా ప్లాన్ చేయడం జరిగింది.
0: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట ప్రభుత్వం విస్తృత స్థాయిలో యోగా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించిందని తూర్పుగోదావరి జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో వివిధ శాఖల సమన్వయంతో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు, మండల కార్యాలయాల్లో ప్రతిరోజు గంటపాటు యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యాలయాల్లో వై బ్రేక్ యోగా పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. యోగా ద్వారా శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే ప్రధాన లక్ష్యమని ఆయుష్ అధికారి వివరించారు. పర్యావరణ పరిరక్షణ ద్వారా జీవ వైవిధ్యాన్ని పెంపొందించాలన్న ఉద్దేశంతో ఈరోజు అంతర్జాతీయ జీవ వైవిధ్య అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నారు. భూమిపై ఉన్న జీవాల మధ్య భేదాన్నే జీవ వైవిధ్యం అంటారు. పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో దోహదం చేసే లక్షలాది

0: జంతు జాతులు, వృక్షజాతులు, నీటి వనరులు ఈరోజు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. వీటిని పరిరక్షించడం ద్వారా వాతావరణ కాలుష్యాన్ని అరికట్టవచ్చు. పెరుగుతున్న కాలుష్యం, అడవుల నరికివేత, వాతావరణ మార్పుల వల్ల అంతరించిపోతున్న జీవరాశులను సంరక్షించడం, తద్వారా పర్యావరణాన్ని కాపాడడంపై ప్రజల్లో అవగాహన పెంచడం ఈరోజు నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నెంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. పురాతన దేవాలయాల అభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం వంజంగి గ్రామంలో నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర ఆలయ 15వ వార్షికోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రి ఈరోజు పాల్గొన్నారు. అనంతరం ఆముదాలవలస జగ్గుశాస్త్రపేట వద్ద 382 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న విద్యుత్ ఉపకేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆముదాలవలసను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వికసిత్ భారత్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించేలా రాష్ట్రాభివృద్ది కొనసాగుతోందని పేర్కొన్న కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందన్న మంత్రి వై సత్యకుమార్ యాదవ్. రాష్ట్రంలోని 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. వేసవిలో భక్తుల రద్దీకి అనుగుణంగా దర్శన ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించిన టీటీడీ. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం. ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
2: ఈ కథ ఒక గృహిణి ఇంక తన మనసులోని మాటది.
3: కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీస్ అన్ని అయిపోయాయి.
2: బడ్జెట్ రెడీ అయిందా?
3: 5,000 మిగిలాయి.
2: కొత్త చీర తీసుకుంటావా?
3: వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను. ఇంకోటి
2: వద్దు. ముందుగా బడ్జెట్ వేసుకోండి. చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి.
3: చెప్పవులే,
2: ఇక వెళ్ళమ్మా.
4: ఆర్బీఐ అంటోంది,
2: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
0: ఈనాటి వనితావాణి కార్యక్రమంలో ముందుగా మాదక ద్రవ్యాలకు దూరంగా పిల్లలు డాక్టర్ వి. రాధికారెడ్డి గారితో పరిచయం వింటారు.
5: కౌమారదశ అనేది ప్రతి మనిషి జీవితంలో ఒక ముఖ్యమైన దశ. ఈ దశలోని వారు జీవితానికి సంబంధించిన లక్ష్యాలను చేరుకోవడానికి సరైన బాట వేసుకుంటారు. అలాగే ఈ దారిలో వివిధ రకాల ఆకర్షణలు అనేవి అడ్డంకులుగా నిలుస్తూ ఉంటాయి. ఇటువంటి అడ్డంకులలో ఒక ముఖ్యమైనది మాదక ద్రవ్యాలు. మరి ఈ రోజుల్లో గనక మనం చూస్తే కౌమారదశలోని వారు కూడా మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షితులవుతున్నారు. మరి దీనికి గల కారణాలేంటి? అలాగే ఇలా మాదక ద్రవ్యాల పట్ల బానిసలుగా మారిన వారికి తల్లిదండ్రులు లేదా గురువులు ఏ విధంగా ప్రవర్తించాల్సి ఉంటుంది అన్నది ఈ రోజు మనతో చర్చించడానికి మానసిక వైద్య నిపుణులు డాక్టర్ వి. రాధికారెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం డాక్టర్.
6: నమస్తే అండి.
5: డాక్టర్ గారు, ఒకప్పటి పరిస్థితి కనుక చూసుకుంటే ఈ మాదక ద్రవ్యాల వినియోగం అనేది పెద్ద పెద్ద నగరాల్లోనే ఉండేది. కానీ ఈ రోజుల్లో గనక చూస్తే బడి పిల్లలు కూడా ఈ మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షితులవుతున్నారు అని వార్తలు చూస్తున్నాం. మరి దీనికి గల కారణాలు ఏంటండి?
6: మత్తు పదార్థాలు అనేవి చాలా సంవత్సరాల నుంచి, 100 ఏళ్ళకి పైన పడిన చరిత్ర ఉంది దీనికి. పేపర్లలో కానివ్వండి, టీవీలో, అదర్ సోషల్ మీడియాలో ఎక్కడైనా సరే వీటి గురించి ఎక్కువ చర్చించడం జరుగుతుంది. ఆ తర్వాత ఎక్కువ వినియోగిస్తున్నారు చిన్న పిల్లల దగ్గర నుంచి అనేది కూడా మనం చూస్తున్నాం. మెయిన్ గా అవైలబిలిటీ అండ్ యాక్సెసిబిలిటీ, ఇవి రెండు ముఖ్యమైన కారణాలు. ఒకప్పుడు అందరికి అన్ని అందుబాటులో ఉండేవి కాదు. ఇప్పుడు చిన్న చిన్న పట్టణాలకి అందుబాటులోకి కూడా వస్తూ ఉన్నాయి. కొన్ని రకాల పదార్థాలు అయితే చాలా తక్కువ ధరకి లభించేవి కూడా ఉన్నాయి, కాబట్టి వాడకం అనేది పెరిగింది. ఇంకొకటి ఏంటంటే పిల్లలు మనకి ఇప్పుడున్న నెట్వర్కింగ్ కానివ్వండి, మనకి ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఆ తర్వాత చిన్న పిల్లల్లో కూడా ప్రతి విషయం తెలుసుకునే అవకాశాలు కూడా పెరిగాయి. ఒకప్పుడు మనకి ఫోన్లు లేవు, లేకపోతే ఈ ఇంటర్నెట్ లేదు. ఇప్పుడు ఇవన్నీ ఉండడం మూలంగా ప్రతిదీ కమ్యూనికేషన్ వ్యవస్థ బాగా పెరిగి కూడా ప్రతి విషయం ప్రతి ఒక్కరికి అవసరానికంటే ముందే కూడా కొన్ని తెలియడం వల్ల కూడా మనకి ఇవన్నీ యూసేజ్ లోకి రావడానికి ఛాన్సెస్ పెరిగిపోయాయని చెప్పచ్చు. ఖచ్చితంగా అవైలబుల్ ఎప్పుడైతే అవుతుందో నేచురలీ వాడకం కూడా పెరుగుతుంది.
5: డాక్టర్ గారు, పిల్లలు గనక ఇలా మత్తు పదార్థాల పట్ల ఆకర్షితులు అవడంలో స్నేహితుల పాత్ర లేదా ఇంట్లోని పరిస్థితుల పాత్ర ఏ విధంగా తోడ్పడుతుంది?
6: అంటే ఇప్పుడు మత్తు పదార్థాలు అన్నింటిలో ఫస్ట్ ముఖ్యమైనది ఆల్కహాల్, కానీ నెక్స్ట్ మిగతావన్నీ చూస్తే రకరకాల డ్రగ్స్ అనేది మనం ఇప్పుడు ఎక్కువ వింటున్నాం. వాటిల్లో గంజాయి ఒకటి. గంజాయి అనేది చాలా తక్కువ ఖరీదుగా కనిపిస్తూ ఉంది. ఇంకా కొన్ని మిగతావి కొకెయిన్, ఎల్ఎస్డి ఇట్లాంటివన్నీ కూడాను కొంచెం మిడిల్ టైప్ ఆఫ్ సిటీస్లో కాస్త తక్కువగానే దొరుకుతున్నాయి. ఇవి కాకుండా మెడిసిన్స్, నేను ఇందాక చెప్పిన కొన్ని మెడిసిన్స్ ఏంటంటే అవి పెద్ద ఖరీదైనవి కాదు, కానీ మత్తు కలిగించే ఇవి ఉన్నవి. ఆ తర్వాత పిల్లల్లో వీటిని వాడకం ఎందుకు పెరుగుతుంది అని అంటే ముఖ్యంగా ఆల్కహాల్ను వదిలేస్తే మిగతా అన్ని కూడాను మొట్టమొదట ఎక్కువగా మనకి అడాల్సెంట్ ఈ కౌమార దశలోనే మొదట వీటికి ఇన్వాల్వ్ అవడం అవుతుంది. ఆ ఏజ్లో ఏంటంటే ఆ పిల్లలు ఎలా ఉంటారు, వాళ్ళకి ప్రతిదీ తెలుసుకోవాలన్న ఆలోచన ఎక్కువ ఉంటుంది, రిస్క్స్ ఎక్కువగా తీసుకుంటా ఉంటారు. ఎమోషనల్గా వాళ్ళ మీద వాళ్ళకి పెద్దగా కంట్రోల్ అనేది ఉండదు, ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం పెద్దగా తెలియదు. ఆ తర్వాత పూర్తిగా మెచ్యూర్ అయ్యారని మనం అనలేము, అట్టనేసి వాళ్ళకి ఏమీ తెలియదు అనుకోవడానికి లేదు. సో అటువంటి దశలో ఏంటంటే వాళ్ళు ఏదో ఒకటి ఒక ప్రయోగం చేయాలనే దీంతోనే మొట్టమొదట సిగరెట్ కాల్చడము లేదా మొట్టమొదట ఒక మత్తు పదార్థాన్ని వాడి చూడడము, ముఖ్యంగా కాలేజీలో సీనియర్స్ యొక్క ప్రభావం జూనియర్స్ మీద. తర్వాత వీళ్ళు ఆ ఏజ్ లో ముఖ్యంగా 18 ఇయర్స్ బిలో ఏజ్ లో ఏదైనా ఇట్లాంటిది మొదట ప్రయత్నించినట్టయితే ఆ బ్రెయిన్ యొక్క మెచ్యూరిటీ పూర్తిగా, ఆ కణాల మెచ్యూరిటీ పూర్తిగా వచ్చిండదు. బ్రెయిన్ యొక్క పరిస్థితి అలా ఉంటుంది. అప్పుడు ఏంటంటే ఆ మెదడులో ఎప్పుడైతే వీటికి ఎక్స్పోజ్ అవుతారో ఆటోమేటిక్ గా బ్రెయిన్ లోని చాలా డిఫరెంట్ కెమికల్ రియాక్షన్స్ తో అయితేనే, ఫిజియలాజికల్ గా వాళ్ళు వచ్చే మార్పులతో అయితే దానికి మళ్ళీ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎప్పుడైతే ఇది పూర్తిగా మెచ్యూరిటీ రావడానికి 25 సంవత్సరాలు పడుతుంది. సో మనం ముందుగా దానికి ఎక్స్పోజ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ అడిక్షన్ కి అంటే అలవాటు నుంచి వ్యసనం కింద మారే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అదే ఆ బ్రెయిన్ 25 సంవత్సరాల తర్వాత అయితే అది జడ్జ్ చేయగలుగుతుంది ఈ పదార్థం మనం తీసుకోవచ్చా తీసుకోకూడదా అని. యంగ్ స్టేజ్ లో ఎప్పుడైతే వీటికి ఎక్స్పోజ్ అవుతున్నారో ఆటోమేటిక్ గా వాళ్ళు ఎక్కువగా వ్యసనాల బాట పట్టేదానికి ఛాన్సెస్. ఆ తర్వాత రెండోది ఏంటంటే మీరు అన్నట్టు కుటుంబ పరమైన ఎక్కువగా చాలా మందిలో ఏంటంటే కుటుంబం సరిగా లేకపోవడం, తల్లిదండ్రుల మధ్య కొన్ని విభేదాలు ఉండడం, ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడం, బాల్యం అనేది సరిగా మంచి పరిస్థితుల్లో పెరగకపోవడం కూడా ఒక కారణం అవుతుంది. అండ్ మూడవది మనస్తత్వం. కొన్ని మనస్తత్వం వాళ్ళకి బార్డర్ లైన్ మనస్తత్వం అని లేదా కొంచెం యాంటీ సోషల్ మనస్తత్వం, ఇలాంటి ట్రేట్స్ చిన్నప్పటి నుంచి కూడా కొంచెం కాండక్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, సో ఇలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు కూడా తొందరగా వ్యసనాలు బాట పట్టేదానికి ఛాన్సెస్ ఉన్నాయి.
5: డాక్టర్ గారు, మొదటిసారి ఇలా మత్తు పదార్థాలు వాడడం మొదలు పెట్టినప్పుడు వాళ్ళు కొంచెం డిఫెన్సివ్ గా ఉంటారు, నేను ఇంకా దీనికి అలవాటు కాలేదు, నేను ఇది క్యాజువల్ గా చేస్తున్నాను, నేను కావాలంటే ఎప్పుడైనా మానేయగలను, ఇది ఎంతవరకు నిజం?
6: అంటే అది ఒక స్టేట్ ఆఫ్ మైండ్, మనం దాన్ని డినైల్ అంటాం. ఎప్పటికప్పుడు మనల్ని కరెక్ట్ గా ఇబ్బంది పడకుండా

0: ఉంచుకోవడానికి మనసుని కొన్ని డిఫెన్సెస్ ప్లే చేస్తూ ఉంటుంది. ఏదైనా మనం ఇప్పుడు ఉదాహరణకి ఒక పరీక్ష ఫెయిల్ అయ్యామనుకోండి, ఫస్ట్ మనం ఏమంటాం, మనం చదవక ఫెయిల్ అయ్యాము అని అనుకోం, మనం ఏమనుకుంటాం వెంటనే, పేపర్ కష్టంగా వచ్చింది, లేకపోతే కరెక్షన్ సరిగా లేదో, లేకపోతే మార్కులు బాగా వేయలేదు, అంటే దాన్నే డినైల్ అంటాం. అంటే దాన్ని మన మైండ్ మనసు యాక్సెప్ట్ చేయదన్నమాట. మత్తు పదార్థాలకి అలవాటు పడినాళ్ళు, బానిసలైన వాళ్ళ ఫ్యామిలీస్ లో కూడా మనకి ఇదే కనిపిస్తుంది. కానీ వన్స్ ఒక స్టేజ్ వరకు అది పనిచేస్తుందేమో కానీ తర్వాత వాళ్ళు మానాలనుకున్నా మానలేకపోయే పరిస్థితే ఎక్కువ ఉంటుంది. తర్వాత కుటుంబ సభ్యులు కూడాను చాలాసార్లు దాన్ని ఒక ప్రాబ్లం కింద గుర్తించకపోవడం కూడా ఈ డినయల్లో భాగమే. మనం ఏమి చేయలేము, ఇది తనంతట తను మానుకోవాలి కానీ మనమేమి చేయలేము అలాంటి ప్రొటెక్టివ్ దీనిలో ఫ్యామిలీ ఉంటూ ఉంటారు. ఒక వ్యక్తి మానాలంటే ఏదైనా ఇలాంటి అలవాట్లని కుటుంబ సభ్యులు, సొసైటీ సహకారం కూడా చాలా అవసరం అవుతుంది.
1: చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు, కుటుంబ సభ్యుల సహకారం అనేది ఉండాలని. ప్రపంచంలో ప్రతి మనిషికి ఏదో ఒక కష్టం అనేది ఉంటుంది. కష్టాలు మర్చిపోవడానికి మత్తు పదార్థాలు వాడుతున్నామని చెప్పడం అసలు సబబు కాదు.
0: కానీ అంటే ఎమోషనల్ గా వాళ్ళలో సమస్యలు, కొన్ని ఒత్తిళ్లు ఉంటే ఉండొచ్చు. అందుకనే వ్యసనము అన్న తర్వాత దాన్ని మానసిక వ్యాధి కింద గుర్తించండి అని చెప్తున్నా. అలవాటు వేరు, ఎప్పుడో ఒకసారి ఏదైనా ఒకటి ఆల్కహాలో సిగరెట్ ఇంకోటో తీసుకోవడం అనేది వేరు, ఒక ఫంక్షన్ అని పార్టీ అని. కానీ నేను అది లేకపోతే ఉండలేను, లేకపోతే దానివల్ల నాకు ప్రమాదం ఉందని తెలిసినా తీసుకోవడం, లేదా ఇంకా దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా కంటిన్యూ చేయడం, ఇలాంటివి అనేది అనేటప్పటికి ఏంటంటే పూర్తిగా దాన్ని వ్యసనం కింద మనం ట్రీట్ చేయాలి.
1: డాక్టర్ గారు, ఈ కౌమర దశలో వారు గనక మత్తు పదార్థాలను వాడుతుంటే వాళ్ళు కుటుంబ సభ్యులకు తెలిసి చెయ్యరు, కానీ తల్లిదండ్రులు ఎప్పుడు అనుమానించాల్సి ఉంటుంది పిల్లలు ఇలా ఏమన్నా మత్తు పదార్థాలు వాడుతున్నారేమో అని?
0: అవును, ఇప్పుడు ఎవరికైనా సరే ముఖ్యంగా మా సైడ్ నుంచి మేమిస్తున్న అడ్వైజ్ సందేశం ఏంటంటే, ఎప్పుడు కూడాను తల్లిదండ్రులు ఇప్పుడున్న ఈ బిజీ ప్రపంచంలో మన పిల్లలు గదిలో కూర్చొని చదువుకుంటున్నారులే, లేకపోతే ఏదో కంప్యూటర్ ముందు కూర్చున్నారు ఆడుకుంటున్నారు అలా అనుకోవద్దు. ఏది కూడాను వాళ్ళని గమనించడం అనేది ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు తల్లిదండ్రులు అంటే ప్రతిదీ ఎక్కువగా పట్టించుకుని వాళ్ళని మొత్తం అంతా కంట్రోల్ పెట్టాలి అనే పద్ధతి కరెక్ట్ కాదు. పూర్తిగా లిబరల్ గా వదిలేయడం కరెక్ట్ పద్ధతి కాదు. ముఖ్యంగా ఈ యంగ్ అడాల్సెంట్ ఏజ్ పిల్లలతో తల్లిదండ్రులు ఎక్కువ స్నేహభావంతో ఉండాలి. వాళ్ళతో కొంచెం బాగా మాట్లాడుతూ, వాళ్ళతో కొంత టైం స్పెండ్ చేస్తూ, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, వాళ్ళు రోజు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు డెఫినెట్ గా గమనించుకుంటూ ఉండాలి. ఆ తర్వాత పిల్లలు కొంచెం డల్గా ఉంటున్నా, ఎక్కువ ఎవరితో మాట్లాడకుండా ఉంటున్నా, ఒంటరిగా గడపడానికి ప్రయత్నిస్తూ ఉన్నా, వీలైనంత వరకు వాళ్ళ గదుల్లోనే ఉంటూ ఉన్నా, సరిగా స్కూలు కాలేజు అటెండ్ అవ్వలేకపోతూ ఉన్నా, అకాడమిక్స్ లో అప్పటి వరకు బాగుండే వ్యక్తి తగ్గిపోతూ ఉన్నా, సో ఇలాగా ప్రవర్తనలో ఏదైనా మార్పులు మనకి గమనించినట్లయితే ఖచ్చితంగా వాటి మీద శ్రద్ధ పెట్టాలి.
1: మరి ఈ దశలోని పిల్లల పట్ల ఉపాధ్యాయులకు కూడా ఒక విధమైన బాధ్యత అనేది ఉంటుందండి. మరి వాళ్ళ దృష్టికి కనుక వస్తే ఇలా పిల్లలు మత్తు పదార్థాలు వాడుతున్నారని, వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవ్వాల్సి ఉంటుంది, అలాగే తల్లిదండ్రులు ఇంకా ఉపాధ్యాయుల మధ్య రిలేషన్ అనేది ఎలా ఉంటే బాగుంటుంది?
0: అంటే ఎక్కువ టైము ఈ వయసు పిల్లలు వాళ్ళు స్కూల్లో కాలేజ్లో ఉంటూ ఉంటారు. స్కూల్స్ లో గాని కాలేజెస్ లో గాని కొంతమంది పిల్లలకి ఒక టీచర్ని, ఒక మెంటర్ గా లేకపోతే ఒక కౌన్సిలర్ గా ఉంచినట్లయితే వాళ్ళు ఆ పిల్లల సమస్యలు ఏ ఉన్నా వాళ్ళతో చెప్పుకునే ఫ్రీనెస్ కానీ అలాంటివి ఉంటే బాగుంటుంది. ఆ తర్వాత పిల్లల్ని డీల్ చేసేటప్పుడు టీచర్స్ స్కూల్లో వాళ్ళ క్లాస్లో వాళ్ళ ప్రవర్తనని మనం తల్లిదండ్రులు ఎలా గమనిస్తారో టీచర్స్ కూడా అదే విధంగా కొంత గమనించేదానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ వాళ్ళు చేయొచ్చు. ప్రతి ఏజ్లోనూ రకరకాల టెంప్టేషన్స్ ఉంటాయి, కానీ కొన్ని మొరాలిటీస్ ఉంటాయి, మనం ఈ పని చేయకూడదు, చేయడం వల్ల మనం రిస్క్లో పడతాం అనేది. కానీ ఆ ఏజ్కి ఏంటి, మనం చేసి ఒకసారి రిస్క్ అయితే ఏంది చేసి చూద్దాం అనే ఏజ్ అది. కాబట్టి మనం వాళ్ళకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి తెలియజేయడం వల్ల, ఒక పని చేయడం వల్ల మనకి నష్టం ఎంత ఉంటుంది, లాభం ఎంత ఉంటుంది, కొన్ని పనులు మనం ఎప్పటికీ జీవితంలో చేయకూడదు, సో ఇలాంటివి మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల డెఫినెట్గా ఏదైనా కొంత టెంప్ట్ అయ్యే పిల్లల్లో అయినా కానీ డెఫినెట్గా వాళ్ళకి అవగాహన ఏర్పడుద్ది, వాళ్ళు మళ్ళీ ఇంకా కొంతమందికి చెప్పగలుగుతారు.
1: డాక్టర్ గారు, మన చుట్టుపక్కల సమాజంలో గనక చూసినట్లయితే పిల్లలకి ఎవరికైనా ఈ విధంగా మాదక ద్రవ్యాలతో కానీ ఇలా సమస్య కానీ ఉన్నట్టు కుటుంబ సభ్యుల దృష్టికి వస్తే వాళ్ళు ఏం చేస్తారంటే వెంటనే దండించడం, అంటే కొట్టడం, తిట్టడం ఇలా చేస్తారు. అంతేగాని సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్లొచ్చు, నయం చేయొచ్చు అన్న ఆలోచన అనేది రాదు. ఇటువంటి వాటి ద్వారా ఈ సమస్యను ఎంతవరకు తగ్గించు?

0: మొట్టమొదటిసారిగా వాళ్ళ పరిధిలో వాళ్ళు ఏం చేయగలరు అనేదే యూజువల్ గా ఏ కుటుంబంలో అయినా తల్లిదండ్రులుగా వాళ్ళు పెద్దలు ఇంట్లో ఉండేవాళ్ళు అది చేయడం ట్రై చేస్తారు. ఒకప్పుడైతే ఇంట్లో చాలా మంది పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, ఈ పిల్లలు కూడాను తల్లిదండ్రులు కాకపోతే తాతగారి దగ్గర అమ్మమ్మ దగ్గర వాళ్ళవి చెప్పుకోవడానికో ఇంకోటో అవకాశం ఉండేది. ఒకరు దండించినా ఇంకొకరు దగ్గర తీయడం అనేది ఉండేది. ఇప్పుడు మనకు ఆ అవకాశం కూడా చాలా వరకు తగ్గిందని చెప్పచ్చు ఇప్పుడున్న ఫ్యామిలీ సిస్టమ్స్లో. అది ఒకటి. ఆ తర్వాత వాళ్ళు గమనించుకునేటప్పటికేనే కూడా చాలా లేట్ అయిపోతూ ఉంది. మన పిల్లలకి ఎక్కువ టైం మనం చేయలేకపోతున్నాం కాబట్టి వాళ్ళు అడిగిన ఇవ్వడం, వాళ్ళకి మనం అన్ని బాగా చూసుకుంటున్నాము అనే ఆలోచనలో ఉంటున్నారు. వాళ్ళకి కావాల్సినవి ప్రొవైడ్ చేయడంలో ఎటువంటి తప్పు లేదు, కానీ ఆప్ట్గా ఏ టైంకి ఏది ఇవ్వాలి, ఏ వయసుకి ఏది ఇవ్వాలి అనేది కూడా ముఖ్యమైనది. సో కుటుంబంలో సర్టన్ రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి ఖచ్చితంగా తల్లిదండ్రులు పెట్టుకోవాలి. దాని ప్రకారమే ఇంట్లో అందరూ నడవడానికి ప్రయత్నించాలి. ఆ తర్వాత వాళ్ళు వన్స్ తెలిసిన తర్వాత ఒక్కసారిగా అన్ని కట్ చేయడం చేస్తుంటారు. పూర్తిగా కాలేజ్ మాన్పిచ్చేసి ఇంట్లో కూర్చోబెట్టడం, సెల్ ఫోన్ లాగేసుకోవడం, లేదా కంప్యూటర్ వైర్లు కట్ చేయడం, ఇలాంటివి చేస్తుంటారు. అంటే ఆల్ ఆర్ నన్ లాగా ఇస్తే అన్ని ఇవ్వడం, లేకపోతే అన్నిటినీ కట్ చేయడం. కానీ తల్లిదండ్రులు పిల్లల పట్ల వాళ్ళ ప్రేమ, వాళ్ళ అఫెక్షన్ అనేది అన్కండిషనల్ గా ఉండాలి. కాబట్టి వాళ్ళని ఆ టైంలో ముఖ్యంగా ఎక్కువ తల్లిదండ్రుల సపోర్ట్, సోషల్ సపోర్ట్ అనేది చాలా అవసరం. వాళ్ళు ఎందుకు ఇలా అవుతూ ఉన్నారు, వాళ్ళలో ప్రాబ్లం ఏంటి, వాళ్ళ మనస్తత్వంలో ప్రాబ్లమా, లేకపోతే కుటుంబ పరిస్థితిలో ప్రాబ్లమా, లేదా ఇంకేదైనా బయట ఇతర పరిస్థితుల వల్ల తన ఏమన్నా సఫర్ అవుతున్నాడా అనేది చూడాలి. మన వాళ్ళని వీళ్ళని బ్లేమ్ చేయడం కాదు. చాలాసార్లు మేము చూస్తుంటాం, ఇదిగో ఆ ఫ్రెండ్స్ అలవాటు చేశారు, లేకపోతే వేరే వాళ్ళు వల్ల ఇలా అయ్యాడు మా అబ్బాయి, లేకపోతే స్వతహాగా మావాడు మంచోడు. సో అలాంటి భ్రమలన్నింటిలోంచి బయటకు రా. యాజ్ ఇట్ ఈస్ గా వాస్తవానికి ఎందుకు ఇలా జరుగుతుంది, ఆ పరిస్థితులను విశ్లేషించుకుని అవసరమైతే వైద్యుల సలహా తీసుకుని చేయాల్సి ఉంటుంది.
1: డాక్టర్ గారు, సహజంగా గనక మనం చూసినట్లయితే కౌమర దశలో ఉండే పిల్లల్ని డీల్ చేయడం అనేది తల్లిదండ్రులు కొంచెం కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా ఇలా మత్తు పదార్థాలకు బానిసలుగా గనక మారితే ఇంకా కష్టంగా ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో డాక్టర్ గారు, మీరు తల్లిదండ్రులకు ఇచ్చే సలహా ఏంటండి?
0: అంటే తల్లిదండ్రులు ఇది మనకి వచ్చేది కాదు, మనకి మనం బాగున్నాం, మన పిల్లలు అంతా మనం బాగా చూసుకుంటున్నాం అని ఎప్పుడు అనుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తల్లిదండ్రులు పిల్లలే ఉంటున్నారు ఒక ఇంట్లో. సో ఒక్కొక్కరు ఒంటరిగా గడిపే టైం పెరిగిపోతుంది. సో అలాంటి పరిస్థితుల్ని కొంతవరకు మార్చుకోవాలి. ప్రతి ఇంట్లో కూడాను కామన్ గా కొన్ని రూల్స్ అనేవి పెట్టుకోవాలి, వాటి ప్రకారంగా అందరూ నడుచుకునే ప్రయత్నం చేయాలి. పిల్లల్లో చాలా ఫోర్సెస్ ఉంటాయి, చాలా ప్రెషర్స్ ఉంటాయి. అంటే మిగతా పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చారు కదా, మీరెందుకు ఇవ్వలేదనో, లేకపోతే బయట అడ్వర్టైజ్మెంట్ చూసాము మనకు అది కావాలను, అలాగా పిల్లలు టెంప్ట్ అవడం అనేది సహజం. ఎందుకంటే వాళ్ళకి ఆ మెచ్యూరిటీ లేదు కాబట్టి. వాళ్ళ ఆలోచనలకు అనుకూలంగా అనుగుణంగా ఉంటూనే అట్ ది సేమ్ టైం దేనికి ఎప్పుడు కంట్రోల్ అనేది, మనం కట్ ఆఫ్ పాయింట్ ఎప్పుడు పెట్టాలనేది తల్లిదండ్రులకి అవగాహన ఉండాలి. దాని ప్రకారంగా వాళ్ళు చేయడానికి ట్రై చేయాలి. ఎక్కువగా పిల్లలు మనల్ని చూసి నేర్చుకోవడమే ఉంటుంది కాబట్టి, సో దానికి తగినట్టుగా మన ప్రవర్తన మెయింటైన్ చేయడం అనేది కంపల్సరీగా అవసరం.
1: కౌమర దశలోని పిల్లల్లో మత్తు పదార్థాల వాడకం, అలాగే అటువంటి వారితో తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయుల ప్రవర్తన ఎలా ఉండాలి అన్న విషయాల గురించి ఈరోజు మానసిక వైద్య నిపుణులు డాక్టర్ వి రాధికారెడ్డి గారు చాలా చక్కగా అవగాహన కల్పించారు. మీకు ధన్యవాదాలు డాక్టర్ గారు. నమస్కారం.
0: నమస్తే.
2: మీరింతవరకు మాదక ద్రవ్యాలకు దూరంగా పిల్లలు డాక్టర్ వి రాధికారెడ్డి గారితో పరిచయం విన్నారు.
3: ఈ కథ ఒక గృహిణి ఇంక తన మనసులోని మాటది.
4: కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీస్
3: అన్ని అయిపోయాయి. బడ్జెట్ రెడీ అయిందా?
4: 5,000 మిగిలాయి.
3: కొత్త చీర తీసుకుంటావా? వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను. ఇంకోటి వద్దు, ముందుగా బడ్జెట్ వేసుకోండి. చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి. చెప్పవులే, ఇక వెళ్ళమ్మా.
5: ఆర్బీఐ అంటుంది,
3: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
2: కార్యక్రమంలో ఇప్పుడు ఒక లలిత గీతం విందాం.

0: కార్యక్రమంలో ఇప్పుడు విశేషాలు వింటారు.
1: నిమ్మకాయలోని పోషక విలువలు విశేషాలు. ప్రతి ఇంట్లోనూ వంటగదిలో చేరువగా ఉండేది నిమ్మకాయ. చాలా వంటల్లో నిమ్మకాయను వాడుతూ ఉంటాం, కానీ దాని ఉపయోగాలన్నీ పూర్తిగా తెలియవు. సహజంగా వాడుకునే నిమ్మకాయలో ఎన్ని సుగుణాలున్నాయో తెలుసుకు

0: ఉన్నావా? నిమ్మకాయ కోస్తే వచ్చే వాసన ఎంత తాజాగా ఉంటుందో! ఆ వాసనను ఇష్టపడని వారే ఉండరు. తాజా నిమ్మకాయలో బోలెడన్ని ఆరోగ్య సుగుణాలున్నాయి. రోజుకొక నిమ్మకాయ రసాన్ని ఏదో ఒక రూపంలో తీసుకుంటే ఆ రోజుకి శరీరానికి అవసరమైన సి విటమిన్ను అందిస్తున్నట్లే. నిమ్మకాయ శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. నిమ్మలో ఉండే విటమిన్ సి కాల్షియంను ఎముకలు స్వీకరించేలా చేస్తుంది. దానివల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. నిమ్మరసంలోని ఫ్లావనాయిడ్లు క్యాన్సర్ కణాల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. గ్రీన్ టీలో కొంచెం నిమ్మరసం కలుపుకుని తాగితే ఆ టీలోని 80% యాంటీఆక్సిడెంట్లు శరీరానికి అందుతాయని అధ్యయనాలు తెలిపాయి. నిమ్మరసాన్ని తరచుగా తీసుకోవడం వల్ల శరీరంలోని అదనపు కొవ్వు కరిగి బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపి మేలు చేస్తుంది. ఉదయాన్నే నిద్రలేస్తూనే గ్లాసుడు గోరువెచ్చని నీటిలో కాసింత నిమ్మరసం పిండుకొని త్రాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన మలినాలు శుభ్రమవుతాయి. ముఖ్యంగా మూత్రవిసర్జనకు అడ్డంకులు తొలగుతాయి. అంతేకాదు, ఇలా గోరువెచ్చని నీటిలో తేనె నిమ్మరసం కలుపుకుని త్రాగడం వల్ల నోటి దుర్వాసన రాకుండా చేస్తుంది. రోగనిరోధక శక్తి ఎంత పెరిగితే అంత మంచిది. లేకపోతే ఋతువులు మారినప్పుడు, అకస్మాత్తుగా వాతావరణంలో మార్పులొచ్చినప్పుడు జ్వరం వంటి సమస్యలు వస్తాయి. అందుకని వీలైనంత వరకు నిమ్మను తీసుకుంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. మలేరియా, కలరా, టైఫాయిడ్ వంటి జబ్బులను కలిగించే బ్యాక్టీరియాను అడ్డుకునే శక్తి నిమ్మకాయలో ఉంది. రక్తనాళాలను చురుకుగా ఉంచి అధిక రక్తపోటును తగ్గించే గుణం బయోఫ్లావినాయిడ్స్కి ఉంది. ఈ విటమిన్ నిమ్మరసంలో దొరుకుతుంది. మధుమేహం ఉన్నవాళ్లకు కంటిచూపు మందగించే అవకాశం ఉంది. అలాంటి వాళ్లు అప్పుడప్పుడు నిమ్మను ఏదో ఒక రకంగా వాడితే సమస్య తీవ్రమవదు. నీటిలో నిమ్మరసం కలుపుకుని త్రాగడం వల్ల కాలేయం నుండి బైల్ అనే యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. ఈ యాసిడ్ జీర్ణశక్తిని మరింత శక్తివంతం చేస్తుంది. జీర్ణ ప్రక్రియలో మిగిలిన మలినాలను తొలగిస్తుంది. నిమ్మరసంలో యాంటీవైరల్, యాంటీబ్యాక్టీరియల్, రోగనిరోధక శక్తిని పెంపొందించే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. నిమ్మరసంలో సి విటమిన్ ఒక్కటే కాదు, విటమిన్ ఏ, విటమిన్ బి కాంప్లెక్స్, పొటాషియం, ఇనుము, కాల్షియం, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, పెక్టిన్ ఫైబర్లు ఉంటాయి. జీర్ణశక్తిని పెంచడమే కాకుండా చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. నిమ్మరసంలో కొంచెం తేనె కలుపుకుని త్రాగితే కడుపు నిండుగా ఉండి బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. చర్మంపై ముడతలు, మచ్చలు ఏర్పడకుండా చేస్తుంది. ఫైల్స్ వ్యాధిని నియంత్రిస్తుంది. శరీరానికి అత్యంత ముఖ్యమైన ఇనుము శోషణలో ముఖ్య పాత్రను పోషిస్తుంది. సూక్ష్మజీవులతో పోరాడే శక్తిని కలిగి అనేక ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది. పంటి చిగుళ్ల నుండి రక్తం కారడాన్ని నిరోధిస్తుంది. కీళ్ల నొప్పులు రాకుండా చేస్తుంది. గుండెలో మంట, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. ఆస్తమా, శ్వాస సంబంధ రోగాలకు బాగా పనిచేస్తుంది.
1: కార్యక్రమంలో చివరిగా ఒక లలిత గీతం విందాం.

కార్యక్రమంలో తర్వాత గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు గానం చేసిన లలిత గీతం వింటారు. రచన ఇంద్రగంటి శ్రీకాంత శర్మ.

లలిత సంగీత కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు పి సుశీలా గారు గానం చేసిన లలిత గీతం వింటారు. రచన డాక్టర్ సాయికృష్ణ యచేంద్ర గారు.

0: है बदल जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल.
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री.
2: కార్యక్రమంలో తర్వాత సిహెచ్ కుసుమకుమారి గారు గానం చేసిన లలిత గీతం వింటారు. రచన డాక్టర్ సి నారాయణరెడ్డి గారు.

కార్యక్రమంలో చివరిగా పెమ్మరాజు సుబ్బారావు, మల్లాది సూరిబాబు గారు గానం చేసిన లలిత గీతం వింటారు. రచన ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు.

లలిత గీతాలు విన్నారు శ్రోతలకు ఒక గమనిక. ఈరోజు 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమాలు రేడియో సెట్లలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ మరియు డిటిహెచ్ ఛానల్లో మాత్రమే వినవచ్చు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం, ఇప్పుడు టీన్ టైమ్. ఈనాటి టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు. ముందుగా దీవానా చిత్రానికి సమీర్ రచన, సంగీతం నదీం శ్రావణ్.

టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటున్నారు. తర్వాత వినబోయే పాట విజయ్ పద్ చిత్రానికి అల్కా యాగ్నిక్, కుమార్ సాను పాడారు. రచన జమీర్, సంగీతం అను మాలిక్.

కార్యక్రమంలో చివరిగా మీరు వినబోయే పాట కరణ్ అర్జున్ చిత్రానికి ఇందీవర్ రచన, సంగీతం రాజేష్ రోషన్, పాడినవారు కుమార్ సను, అల్కా యాగ్నిక్.

మీరింతవరకు టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు యువలయ. ఈనాటి యువలయ కార్యక్రమంలో కొన్ని క్విజ్ క్వశ్చన్స్ ఉంటాయి. మరి ఈ క్విజ్ క్వశ్చన్స్ కి వాట్సాప్ ద్వారా మీరు సమాధానాలు పంపించాలి. పంపించాల్సిన నెంబర్ 0866248812. సో మొట్టమొదటి ప్రశ్న మీకోసం వచ్చేస్తుంది. ఫస్ట్ ఎయిడ్ లేదా ప్రథమ చికిత్సలో సిపిఆర్ అంటే ఏంటి? సిపిఆర్ ఫుల్ ఫామ్ సిపిఆర్ అంటే ఏమిటి?

సో ఫస్ట్ ఎయిడ్ లేదా ప్రథమ చికిత్సలో సిపిఆర్ అంటే ఏంటి అంటే ఎంత చక్కగా ఆన్సర్స్ అయితే పంపించేశారు. మరి ఇంతకీ ఎవరెవరు పంపించారు ఏంటో చూద్దాం. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించిన వారు ఎవరు అని అంటే గాంధీ మార్కెట్ ఇంకొల్లు నుంచి హుస్సైన్ దాదా, అక్రమ్ అన్నారం, వినయ్ కుమార్, అరవింద్, రాజాసాబ్, కరీముల్లా, తయ్యూబ్, మరి వీరు రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఆ తర్వాత రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరంటే నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీవిష్ణు, కైలాస్, మనోజ్, తనోజ్, ఇంకా ప్రసాద్, ఎల్ఐసి కాలనీ నెల్లూరు, హర్నాథపురం నుంచి శేషాద్రి నెల్లూరు నుంచి, శ్యామ్ నెల్లూరు నుంచి, ఇంకా నంద్యాల టెక్కే నుంచి రామచంద్ర, సువర్ణ, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని, రాధాప్రకాష్ ఖమ్మం నుంచి, ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, కడప నుంచి వినయ్, శ్రీదేవి, శైలజ, వీరమ్మ, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, సుమతి ఆత్మకూరు నంద్యాల డిస్టిక్ నుంచి, సుబ్రహ్మణి పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి, ఎం కొండారెడ్డి సిద్ధవటం నుంచి, పెడన్న జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు, రాధా ఖమ్మం నుంచి, ఎస్ రెండుసార్లు పంపించేశారు, విజయ్, కైలా, సాయి శ్రీనివాస్, పవన్, కృతిక, మార్తినగర్ అనంతపురం నుంచి రైట్ ఆన్సర్, ఇంకా మల్లికార్జున, అభిరామ్, కేశవనగర్ ధర్మవరం నుంచి, సో నేమ్ యా వరగంటి బదరి, విశాల, నెల్లూరు నుంచి, వైసీహెచ్ డేవిడ్, దొనకొండ నుంచి, అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రమేష్, అనంతపురం నుంచి అనురాధ, వైష్ణవి, వావిళ్ళ, భానుప్రకాష్, వావిళ్ళ నుంచి, ఇంకా డి వాణి, మార్తి టౌన్షిప్ నంద్యాల నుంచి, నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి, నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్నం వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్, జి చంద్రశేఖర్ కొల్లాపూర్, నాగర్ కర్నూలు డిస్టిక్ నుంచి, ఇంకా బృందావనం పద్మశ్రీ, శ్యామ్, పావని, చిరంజీవి, సాయిరాం, తనూజ, శశాంక్, అచ్యుత్, శ్రీవత్స, హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి, ఇంకా చిలుక నారాయణ, అనసూయ, యమున, జనకంపేట, నిజామాబాద్ డిస్టిక్ నుంచి, కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి, బతిని రవికుమార్, ఇంకా వజ్రపుకొత్తూరు శ్రీకాకుళం డిస్టిక్ నుంచి, సో కొంచెం టైపింగ్లో మిస్టేక్ ఉన్నా సరే, ఎస్ కొంచెం టైపింగ్ మిస్టేక్ ఉందండి, బట్ కరెక్ట్గా పంపిస్తే బాగుండేది. సో రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల, లలిత, మల్లిక్, సత్తుపల్లి నుంచి, ఇంకా నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి రామకృష్ణయ్య, సుభాషిణి ఆల్రెడీ పంపించారు కదా, ఎస్ మళ్ళీ పంపించారు, ఓకే. ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరు అని అంటే కందేరి గోపీనాథ్, సుధారాణి, తిరుపతి నుంచి, సారీ రాంగ్ ఆన్సర్ పంపించారండి, ప్రసాద్ అండ్ కుటుంబ సభ్యులు తెనాలి నుంచి, రైట్ ఆన్సర్ కాదు మీరు పంపించింది. అండ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి శ్రీను, శివరామయ్య, పూజిత, చందు, కీర్తిక, లిఖిత, అశ్విని కుమార్, ఉమా నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్, మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి రైట్ ఆన్సర్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి నాగేంద్రప్ప, సారీ ఎస్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద జానకిరాజు, నాగేంద్రప్ప ఉడేవు, మొలకల్మూరు తాలూకా కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్, ఇంకా దైద నుంచి నల్గొండ డిస్టిక్ దైద నుంచి త్రివేణి, చిన్మయ్యి, ప్రీతం, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమోజ్ వెంకటాచారి, పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ, నంద్యాల జిల్లా నుంచి అహోబిలం నుంచి వెంకటేశ్వర్లు, లక్ష్మి, నరేందర్ రెడ్డి, రామకృష్ణయ్య, వినయ్ కుమార్, ఇంకా వారి మిత్రబృందం, దంపరు బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామణి, వసుంధర, ఇనమడు గురించి, అనంతపురం జిల్లా పెదవడుగూరు గ్రామం నుంచి తెలికి రాఘవేంద్ర, రామలక్ష్మి, దేవేంద్ర యాదవ్, ప్రజాయాదవ్,

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని. ఎస్, సిపిఆర్ అంటే ఏంటి అనేది ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశారు, కానీ నేను అడిగింది సిపిఆర్ ఫుల్ ఫామ్ ఏంటి అనేది. ఎస్, మీరు పంపించిన ఆన్సర్ అయితే రైటేనండి, వీరా కనకారావు గారు వీరభద్రపురం నుంచి. ఎస్, ప్రొసీజర్ అయితే మీరు పంపించింది కరెక్టే, కానీ సిపిఆర్ అంటే ఫుల్ ఫామ్ నేను అడిగానమాట. ఓకే, ఇంకా ఫక్రుద్దీన్ ఫైజా అనంతపూర్ నుంచి రైట్ ఆన్సర్. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ రైట్ ఆన్సర్. నాగమణి ఒంగోలు అరెస్ట్ అన్నారండి, అరెస్ట్ కాదండి, అరెస్ట్ అయితే హార్ట్ అరెస్ట్ అయితే చేసే ఈ కార్యక్రమం సిపిఆర్ అంటారనమాట. ఆ సిపిఆర్ అంటే ఏంటి అన్నది నా క్వశ్చన్. ఓకే, సో క్వశ్చన్ కొంచెం జాగ్రత్తగా వింటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. నేను సిపిఆర్ అండి, సిబిఆర్ కాదు అడిగింది, క్రూడ్ బర్త్ రేట్ అన్నారు, సో సారీ, రాంగ్ ఆన్సర్. ఇంకా ఎం రావు ఒంగోలు నుంచి, ఎస్ రైట్ ఆన్సర్ పంపించారండి. ఇంకా వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మి, కామేశ్వరి, శ్రీనివాస్ రైట్ ఆన్సర్. హంపాపురం నుంచి రాంగ్ ఆన్సర్ అండి, నేమ్స్ అన్నీ పంపించేశారు బట్ విషయం లేదు. సో నేమ్స్ అన్నీ ఆన్సర్ లేకుండా నేమ్స్ అన్నీ పంపించేస్తే ఎంత ఫాస్ట్గా చదివేస్తున్నా సరే మీ పేర్లు చదవడం అనేది జరగదనమాట. కరెక్ట్ ఆన్సర్ ఉంటేనే మీ పేర్లు వస్తాయి. ఓకే, సో ఇంకా కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ఇల్లెందు నుంచి రాజేష్ ఖన్నా, సునీతారాజ్, భానురాజ్, అమిత్ ఖన్నా, అమ్మి రైట్ ఆన్సర్. అండ్ సిపిఆర్ అడిగితే బీపీఆర్ గురించి పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. ఎస్ ఎస్ ఎస్, చాలా చాలా కొన్ని రాంగ్ ఆన్సర్స్ కూడా ఉన్నాయి. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద రైట్ ఆన్సర్. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్. ఎన్ పార్థసారథి భరత్ నగర్ సిద్దిపేట నుంచి రైట్ ఆన్సర్. దైద భిక్షన్ దైద వెంకటి, గాంధీనగర్ మిర్యాలగూడ నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్. సో సగం ఆన్సరే పంపించారండి రఘువీర్ సింగ్ సుగుణాబాయ్ గారు, ఫుల్ ఆన్సర్ పంపించలేదు, ఫుల్ ఆన్సర్ పంపించాలి కదా. గణేష్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి అనంత టౌన్షిప్ నుంచి, ఎస్ రైట్ ఆన్సర్ పంపించారండి. సో వీళ్ళందరూ రైట్ ఆన్సర్ పంపించారు. ఇంతకీ సిపిఆర్ అంటే కార్డియో పల్మనరీ రిససిటేషన్. సో ఈ ఇందులో ఏంటంటే హార్ట్ ఆగిపోతే ఆ హార్ట్ని పనిచేయించడానికి ఇచ్చేటువంటి ఫస్ట్ ఎయిడ్ని ఈ సిపిఆర్ అని అంటారనమాట. సో చాలామంది రైట్ ఆన్సర్ పంపించారు. సో ఫస్ట్ వన్ అవర్, ఈ హార్ట్ ప్రాబ్లం అని ఏదైనా వచ్చినప్పుడు ఫస్ట్ వన్ అవర్ని గోల్డెన్ అవర్ అంటారు. ఈ గోల్డెన్ అవర్లో ప్రథమ చికిత్స చేయించి హాస్పిటల్కి తరలించడం అనేది చాలా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో సెకండ్ క్వశ్చన్ మీకోసం వచ్చేస్తుంది, పంజాబ్ కేసరి ఎవరు? పంజాబ్ కేసరి ఎవరు? క్లూ ఏంటంటే సైమన్ గోబ్యాక్. సో ఈ సైమన్ కమిషన్ వచ్చినప్పుడు సైమన్ గోబ్యాక్ నినాదాలతోటి వీరు చాలా పాపులర్ అయ్యారు. సో పంజాబ్ కేసరి ఎవరు అనేది ఆన్సర్ పంపించేసేయండి.

ఎస్, మరి సెకండ్ క్వశ్చన్ అడిగేశాను యువలయాలో పంజాబ్ కేసరి ఎవరు అని. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించారు ప్రసాద్ ఎల్ఎస్సీ నెల్లూరు నుంచి, ఎల్ఎస్సీ కాలనీ నెల్లూరు నుంచి. ఎస్ రైట్ ఆన్సర్ అండి, కంగ్రాచులేషన్స్. అండ్ తర్వాత ఇంకా రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరంటే శేషాద్రి నెల్లూరు నుంచి, శ్యామ్ నెల్లూరు నుంచి, గాంధీ మార్కెట్ ఇంకొల్లు నుంచి, హుసైన్ దదా అక్రమ్ అన్నారం, విజయ్ కుమార్ కిచ అరవింద్, రాజా సాబ్ కరీముల్లా తయ్యూబ్. మరి వీరు రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఇంకా రైట్ ఆన్సర్ పంపించారు దొంతి రమేష్ గగన్ పెరుమాళ్ళ అనంతపురం నుంచి, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీ విష్ణు, కైలాస్, మనోజ్, తనోజ్ రైట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్. రాధాప్రకాష్ ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు రైట్ ఆన్సర్. నాగేంద్రప్ప ఉడేవు మొలకలమూరు తాలూకా కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరు అంటే విజయ్ కైలాస్, సాయి శ్రీనివాస్, పవన్ కృతిక, మారుతినగర్ అనంతపురం నుంచి, అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రమేష్, మార్కాపురం శివాజీనగర్ నుంచి మస్తాన్వలి ఫాతిమా, గణేష్ నెల్లూరు నుంచి, అంజన్ దేశరెడ్డిపల్లి నుంచి. ఎస్ రైట్ ఆన్సర్ పంపించలేదండి, ఫుల్ ఆన్సర్ పంపించలేదు, ఆన్సర్ పంపించాలి. సో ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరంటే కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి, నంద్యాల టెక్కే నుంచి రామచంద్ర,

సువర్ణ. బతిని రవికుమార్, వజ్రపుకొత్తూరు, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ. ఎం రావ్ ఒంగోల్ నుంచి. సుమతి ఆత్మకూరు నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి. వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి. అనంతపురం నుంచి అనురాధ. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి. తెనాలి నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్. కందేరి గోపీనాథ్, సుధారాణి తిరుపతి నుంచి. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజ్లీ వెంకటేష్, శ్యామల, అయాన్, సియోన్, నాగర్పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ముర్హరి యశోద, జానకిరాజు. చిలుక నారాయణ, అనసూయ, యమున, జనకంపిట నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి. నాగమణి ఒంగోల్ నుంచి. ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి. కీర్తికా లిఖిత, అశ్విని కుమార్, ఉమా నెల్లూరు నుంచి. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోస్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య. పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ, నంద్యాల జిల్లా నుంచి. అహోబిలం నుంచి వెంకటేశ్వర్లు, లక్ష్మి, వినయ్ కుమార్, ఇంకా ముంతా పెద్దన్న. రాపూర్ నుంచి నారాయణ, వారి మిత్రబృందం. వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మి, కామేశ్వరి, శ్రీనివాస్. ఆన్సర్ పేరు పంపించలేదండి, ఆన్సర్ అయితే పంపించేశారు. పేరు కూడా పంపిస్తే బాగుండేది కదా. సో పేరు పంపిస్తే మీ పేరు చదవడం పాసిబుల్. ఓకే, సో ఈసారి పేరు పంపించండి. సుబ్రమణి పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద రైట్ ఆన్సర్. దైద భిక్షం వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ, నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్. ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్. వైసీహెచ్ డేవిడ్, దొనకొండ నుంచి రైట్ ఆన్సర్. నేదనూరి కళ్యాణచారి, రుత్విక్, శ్రీవైష్ణవ్, కల్వకుర్తి, నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్. ఫక్రుద్దీన్ ఫైజా, అనంతపూర్ నుంచి రైట్ ఆన్సర్. ఇంకా వీరా కనకారావు, వీరభద్రపురం నుంచి రైట్ ఆన్సర్. ఎన్ పార్థసారథి, భరత్ నగర్, సద్దిపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా దైద త్రివేణి, చిన్మయి, ప్రీతం, నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్. డి వాణి, మారుతి టౌన్షిప్ నుంచి, నంద్యాల నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం జిల్లా పెదవడుగూరు గ్రామం నుంచి తెలికి రాఘవేంద్ర, రామలక్ష్మి, దేవేంద్ర కుమార్, తేజ యాదవ్ రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరు అనంటే విజయశేఖర్, రమణారెడ్డి, ప్రసాద్ నంద్యాల నుంచి, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, శ్రీకాకుళం నుంచి భాస్కర్ రావు, సాగి మౌనిక, సందీప్ వర్మ, సంజయ్ రామ్, దుర్గా బాచ్పల్లి హైదరాబాద్ నుంచి. ఇంకా కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్, చిత్తూరు నుంచి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి పూజ, నార్కెట్మల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్నం వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్, వెలివర్తి సత్యనారాయణ, జయలక్ష్మి, వాస్మీనగర్ కార్ఖానా సికింద్రాబాద్ నుంచి, దాసరిపాలెం నుంచి పోలు శివదాసు రెడ్డి, శరపతమ్మ వారి కుటుంబ సభ్యులు. భానుమక్కల్ నుంచి ఎఫ్ఎంఎస్ సర్దార్, రాలా గజపతి రాయ్. సో టైపింగ్ మిస్టేక్ అనుకోవాలా, అసలు తప్పే పంపించారనుకోవాలా? సో టైప్ చేసేటప్పుడు కొంచెం పేరు మాత్రం కరెక్ట్గా పంపించండి. సో అడిగింది ఆషామాషి మనుషుల పేర్లు కాదు కదా, సో అందుకని కొంచెం టైప్ చేసేటప్పుడు జాగ్రత్తగా టైప్ చేయండి. పేరు కరెక్ట్గా ఉండేట్లుగా ఉంటేనే అది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, దంపూర్ బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామణి, వసుంధర, ఇనమడుగు నుంచి, తుమ్మ పద్మావతి,
ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువోల్లంక అవనిగడ్డ నుంచి. ఇంకా చేబ్రోల్ రామకృష్ణయ్య, సుభాష్ని, ఇనమడుగు నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి. కొత్తగూడెం డిస్టిక్ ఇల్లెందు నుంచి రాజేష్ ఖన్నా, సునీతారాజ్, భానురాజ్, అమిత్ ఖన్నా, అమ్మి, రఘువీర్ సింగ్, సుగుణాబాయి, ఏలూరు నుంచి. మల్లీశ్వరి మార్కాపురం నుంచి. వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గ శివయ్య, ముంత పెద్దన్న, కుంచి రామ్మూర్తి, కుంచివానిపేట నుంచి. ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి శ్రీను, శివరామయ్య, పూజిత, చందు. వైష్ణవి వావిళ్ళ, భానుప్రకాష్ వావిళ్ళ, నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి. పాపినేపాలెం నుంచి సూర్యనారాయణ, సిద్ధయ్య. తాళ్ళూరి శ్రీనివాస చక్రవర్తి, మాధవి, ఎలమంచిలి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా, ప్రొద్దుటూరు, కడప జిల్లా నుంచి. నెల్లూరు వేదాయపాలెం నుంచి మనోజ్, తనోష్. ఎస్, మరి వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారు. సో రైట్ ఆన్సర్ ఏంటంటే పంజాబ్ కేసరి, లాలా లజపత్ రాయ్. వీరిని పంజాబ్ కేసరి అని పిలుస్తారు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎస్, ఇంకొకళ్ళు ఆన్సర్ పంపించారు. వరగంటి బదరి, విశాల, నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. ఎస్, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఓఆర్ఎస్ ఫుల్ ఫామ్ ఏంటి? ఓఆర్ఎస్ ఫుల్ ఫామ్ ఏంటి? ఈ ఎండలకి చాలా చాలా అవసరం. సో ఈ ఓఆర్ఎస్ ఫుల్ ఫామ్ ఏంటి అనేది మీరు ఆన్సర్ పంపించండి వాట్సప్ ద్వారా.

ఎస్, ఓఆర్ఎస్ అంటే ఏంటి అని అడిగాను. సో చాలామంది చాలామంది చాలామంది ఆన్సర్స్ పంపించేశారు. సో చూద్దాం ఎవరెవరు ఆన్సర్స్ పంపించారు, రైట్ ఆన్సర్స్ ఎక్కడున్నాయో ఏంటో చూసేద్దాం. సో ఫస్ట్ ఫస్ట్ ఫస్ట్ రైట్ ఆన్సర్ ఎవరు పంపించారు అని అంటే, అగెయిన్ ప్రసాద్, ఎల్ఐసి కాలనీ, నెల్లూరు నుంచి ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించారు. కంగ్రాట్స్ అండి. సో నెక్స్ట్ ఇంకా రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరంటే, శ్యామ్ నెల్లూరు నుంచి, వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి, శేషాద్రి నెల్లూరు నుంచి, ఇంకా సుమతి ఆత్మకూరు నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి, ఇంకా రాధాప్రకాష్ ఖమ్మం నుంచి, గాంధీ మార్కెట్ నుంచి, ఇంకొల్లు నుంచి, హుసైన్ దాదా అక్రమ్ అన్నారం, వినయ్ కుమార్ కిచ అరవింద్, సుభాష్ని కరీముల్లా తయ్యూబ్, మరి వీరు రైట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మిడతల రామ్మూర్తి గారు హాఫ్ రైట్ ఆన్సర్ పంపించారండి, ఫుల్ రైట్ ఆన్సర్ కాదు, చిన్న మిస్టేక్ ఉందన్నమాట. సో రైట్ ఆన్సర్ ఏంటనేది చెప్తాను, జస్ట్ ట్యూన్ చేసి వింటూ ఉండండి. రాధా ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్, ఇంకా నాగమణి ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్, గణేష్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్, ఇంకా యూపీ వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్ రైట్ ఆన్సర్, ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి శ్రీను శివరామయ్య పూజిత చందు రైట్ ఆన్సర్, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని రైట్ ఆన్సర్, ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్, ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువోల్లంక అవనిగడ్డ నుంచి ఎస్ రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరంటే, శరణ్య బుజ్జి మీరు కూడా హాఫ్ రైట్ ఆన్సర్ పంపించారండి. ఇంకా హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ రైట్ ఆన్సర్, అనంతపురం డిస్ట్రిక్ట్ హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రమేష్ రైట్ ఆన్సర్. యా, రైట్ ఆన్సర్ తోటి పాటు ఒక క్వశ్చన్ కూడా పంపించారు. ఈ క్వశ్చన్కి ఎస్ నేను ప్రోగ్రామ్ చివరిలో ఆన్సర్ చెప్తానండి, జస్ట్ వెయిట్. శ్రీరామదాసు అంజాచారి బ్రహ్మచారి చిలకమరి ఉపేంద్రాచారి తిప్పర్తి నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి యా ఆన్సర్ అయితే పంపించారు. బట్ ఒక చిన్న క్వశ్చన్ కూడా అడిగారు, ఎస్ నేను మీకు ఆన్సర్ చెప్తాను అట్ ద ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్. సో ఇంకా నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరు అని అంటే, డి వాణి వెంకటేశ్వరరావు మారుతి టౌన్షిప్ నంద్యాల నుంచి రైట్ ఆన్సర్, వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి రైట్ ఆన్సర్. ఎస్, చిన్న మిస్టేక్ తోటి పంపిస్తూ ఉన్నారు అందరూ. రమేష్ దొంతి గగన్ పెరుమాళ్ళు అనంతపురం నుంచి రైట్ ఆన్సర్, కందేరి గోపీనాథ్ సుధారాణి తిరుపతి నుంచి రైట్ ఆన్సర్, ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి రైట్ ఆన్సర్, ఫక్రుద్దీన్ ఫైజా అనంతపురం నుంచి రైట్ ఆన్సర్, నేదనూరి కళ్యాణచారి రుత్విక్ శ్రీవైష్ణు కల్వకుర్తి నాగర్కర్నూలు డిస్ట్రిక్ట్ రైట్ ఆన్సర్, లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రైట్ ఆన్సర్. సో అగైన్ చిన్న కరెక్షన్ ఉంది మీకు కూడా. నల్గొండ డిస్ట్రిక్ట్ హ్యాపీ హోమ్స్ నుంచి త్రివేణి చిన్మయి ప్రీతం, మధుసూదన్ రెడ్డి అనంత టౌన్షిప్ నుంచి, ఇంకా నాగేంద్రప్ప ఉడేవు మొలకలమూరు తాలూకా కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ శ్యామల అయాన్ సియోన్ నాగర్పండు అశోక్ బాబు శోభన్ బాబు సాయి ప్రకాష్ సుష్మా రైట్ ఆన్సర్, పాపిన్యపాలెం నుంచి సూర్యనారాయణ సిద్ధయ్య రైట్ ఆన్సర్ పంపించారు, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద రైట్ ఆన్సర్, ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్, దస్తగిరి సంధ్య యాస్మిన్ సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్, బృందావనం పద్మశ్రీ శ్యామ్ సాయిరామ్ తనూజ.

చిరంజీవి, పావని, శశాంక్, అచ్యుత, శ్రీవత్స, హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి. రైట్ ఆన్సర్ సుబ్రహ్మణి పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి. రైట్ ఆన్సర్ కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ఇల్లెంద నుంచి రాజేష్ ఖన్నా, సునీతారాజ్, భానురాజ్, అమిత్ ఖన్నా, అమ్మి. రైట్ ఆన్సర్ ఇంకా రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరంటే వైష్ణవి, భానుప్రకాష్, వావిళ్ళ, నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి. రైట్ ఆన్సర్ విజయశేఖర్, రమణారెడ్డి, ప్రసాద్, ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి. రైట్ ఆన్సర్ హంపాపురం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గ శివయ్య, ముంత పెద్దన్న. రైట్ ఆన్సర్ డాక్టర్ శ్రీనివాస్ సామల, గజ్వేల్ నుంచి. రైట్ ఆన్సర్ బత్తిని రవికుమార్, వజ్రపు కొత్తూరు, శ్రీకాకుళం డిస్టిక్ నుంచి. రైట్ ఆన్సర్ వెలివర్తి సత్యనారాయణ, జయలక్ష్మి, వాసవి నగర్ కార్ఖానా, సికింద్రాబాద్ నుంచి. రైట్ ఆన్సర్ వీర కనకారావు, వీరభద్రాపురం నుంచి. రైట్ ఆన్సర్ మల్లికార్జున, అభిరామ్, కేశవనగర్, ధర్మవరం నుంచి. రైట్ ఆన్సర్ ఇంకా వాళ్ళే చిత్రమైన ఆన్సర్ పంపించారు ఒకళ్ళు. సో పేరు కూడా పంపించలేదు, కానీ ఆన్సర్ ఏంటో ఆన్సర్ ఏంటంటే మరి వీరు పంపించింది ఎస్ తెనాల్ నుంచి పంపించారు. డీహైడ్రేషన్కి రీహైడ్రేషన్కి చాలా చాలా చాలా తేడా ఉందండి. సో తేడా ఏంటనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను ఆన్సర్ చివరిలో. ఓకే, పేర్లన్నీ చదివిన తర్వాత చెప్తాను. ఓకే, సో ఇంకా కర్ణాటక స్టేట్ చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, దైద భిక్షం, వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ నుంచి. రైట్ ఆన్సర్ కీర్తిక, లిఖిత, అశ్విని కుమార్, ఉమా, నెల్లూరు నుంచి. రైట్ ఆన్సర్ పార్థసారథి, భరత్ నగర్, సిద్దిపేట నుంచి. రైట్ ఆన్సర్ మార్కాపురం నుంచి ఫణీంద్ర, మల్లీశ్వరి. రైట్ ఆన్సర్ అగైన్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుంచి. మరి మీరు కూడా రాంగ్ ఆన్సరే పంపించారండి. ఓ, డీహైడ్రేషన్కి రీహైడ్రేషన్కి చాలా తేడా ఉంది. సో ఆ తేడా మనం గమనించుకోవాలి. సో డీహైడ్రేషన్ వచ్చినప్పుడే రీహైడ్రేషన్ అవసరం అన్నమాట. ఓకే, సో నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పూర్ణం, వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్. రైట్ ఆన్సర్ అసలు రేడియేషన్ వరకు వెళ్ళిపోయారు మన ఫ్రెండ్ ఒకళ్ళు. సో అసలు రేడియేషన్కి ఈ క్వశ్చన్కి సంబంధమే లేదండి. ధర్మవరం, కేశవనగర్ నుంచి మామిళ్ళ, రామాంజనేయులు, సాయిరంగ. రైట్ ఆన్సర్ ఇంకా రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరు అనంటే వరగంటి, బదరి, విశాల, నెల్లూరు నుంచి ఎస్ రైట్ ఆన్సర్ పంపించారు. కె రవీందర్ రెడ్డి, సర్వేపల్లి నుంచి. రైట్ ఆన్సర్ జి చంద్రశేఖర్, కొల్లాపూర్ నుంచి. రైట్ ఆన్సర్ ఓ, స్పెక్ట్రోస్కోపీల ద్వారా వెళ్ళిపోయారు. సో నేను అడిగే క్వశ్చన్స్ చాలా సింపుల్ క్వశ్చన్స్, మన రోజువారీ జీవితంలో మనకు అవసరపడే వాటికి సంబంధించిన క్వశ్చన్సే ఉంటాయండి. సీరియస్ క్వశ్చన్స్, ఎక్కడికో వెళ్ళిపోయే క్వశ్చన్స్, స్పెక్ట్రోస్కోపీలు ఇలాంటివన్నీ ఉండవు. ఓకేనా? సో రాంగ్ ఆన్సర్ నిజామాబాద్, వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, జానకిరాజు. రైట్ ఆన్సర్ బుజ్జి, ఒంగోలు నుంచి. రైట్ ఆన్సర్ వేటపాలెం, రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, హేమలత. మీరు కూడా డీహైడ్రేషన్కి వెళ్ళిపోయారండి, సారీ, రాంగ్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడు గురించి వాస్తు, చెబ్రోల్ రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీ విష్ణు, కైలాస్, మనోజ్, తనోజ్. రైట్ ఆన్సర్ ఇంకా చిత్తూరు నుంచి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి పూజ, దిలీప్, అన్విత. రైట్ ఆన్సర్ ఏవీరావు, ఒంగోలు నుంచి. రైట్ ఆన్సర్ శరణ్య, బుజ్జి, ఆదోన్ నుంచి. రైట్ ఆన్సర్ దంపూరు, బలరామ్ రెడ్డి, సుగుణమ్మ, సౌదామణి, వసుంధర, ఇనమడు గురించి, తుమ్మ, పద్మావతి. రైట్ ఆన్సర్ అనంతపురం నుంచి అనురాధ. రైట్ ఆన్సర్ తాళూరు శ్రీనివాస్ చక్రవర్తి, మాధవి, ఎలమంచలి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. రైట్ ఆన్సర్ సో ఇంత అయిపోయాక ఇప్పుడు క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు. సో క్వశ్చన్ అయిపోయిందండి, ఆన్సర్ కూడా చెప్పేశాను. సో ఎనీవే మరి ఇప్పుడు చెప్తున్నాను రైట్ ఆన్సర్. ఓఆర్ఎస్ అంటే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్. సో డీహైడ్రేషన్ అంటే మన శరీరంలో నీటి శాతం తగ్గిపోయినప్పుడు మనం తీసుకోవాల్సిన ఈ సొల్యూషన్ ఓఆర్ఎస్ అంటే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్. శరీరంలో నీటి క్వాంటిటీ తగ్గిపోవడాన్ని డీహైడ్రేషన్ అంటారు. మరి ఈ నీటిని మనం తిరిగి మన శరీరానికి అందించడాన్ని రీహైడ్రేషన్ అంటారనమాట. సో ఈ ఓఆర్ఎస్ అనేది ఈ ఎండాకాలం చాలా చాలా చాలా అవసరం మన శరీరానికి.

నంత నీళ్లు తప్పనిసరిగా తీసుకోండి. మిట్ట మధ్యాహ్నం పూట ఎండలో వీలైనంత వరకు బయటికి వెళ్లకుండా ఉండండి. వడగాల్పులకి గురి కాకుండా జాగ్రత్తగా వెళ్ళాలి. తగిన అవసరం ఉంటే గనక తగినంత తలకి ఏదైనా ఆచ్ఛాదన పెట్టుకుని గొడుగు వేసుకుని నీళ్లు ఎక్కువగా తాగుతూ వెళ్ళాలి. సో ఇన్ ఎనీ కేసు దాహం ఎక్కువయ్యి శరీరానికి నీటి శాతం తగ్గిపోయిందనిపించి జ్వరం లాంటి సింప్టమ్స్ ఉంటే ఈ ఓఆర్ఎస్ సొల్యూషన్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. సో ఈ ఓఆర్ఎస్ సొల్యూషన్ అంటే ఏదో కొనుక్కోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక గుప్పడి పంచదార, చిటికెడు ఉప్పు ఒక గ్లాస్ నీళ్లలో కలిపి అది తీసుకున్నా సరే శరీరం వడదెబ్బకి గురి కాకుండా ఉంటుంది. సో ఇది ఈ క్వశ్చన్కి సంబంధించి. మరైతే ఇందాక మన ఫ్రెండ్స్ ఒకళ్ళు ఒక ప్రశ్న అడిగారు, ఆకాశవాణికి మేము వచ్చి కలవచ్చా అని. తప్పకుండా వచ్చి కలవచ్చండి. అయితే మీరు ముందుగా ఒక ఆకాశవాణి డైరెక్టర్ గారికి ఒక లెటర్ రాయండి. మీరు ఏ రోజు రావాలనుకుంటున్నారు అని వారికి ఒక లెటర్ రాస్తే వారి పర్మిషన్ ఇస్తారు. వారి పర్మిషన్ తోటి మీరు ఆకాశవాణికి వచ్చి వారిని కలవచ్చు.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన రుద్రవీణ చిత్రం నుంచి సిరివెన్నెల రచన.
1: చీకటమ్మ చీకటి ముసటైన చీకటి ఎచ్చనైన ఊసులెన్నో రెచ్చగొ

0: గాలికెదురు లేదు, కడలికంతు లేదు. అలుపెరుగని, సొగసు తరగని పచ్చదనంతో నిండిన ప్రకృతిలా, సంస్కృతి సంప్రదాయాలతో మీ ఇంట, మీ వెంట, మీ యాపులో ఉంటా అంటూ కొత్తగా సరికొత్తగా మీ యాపు తలుపు తడుతూ తన వాణితో శ్రవణానందం కలిగిస్తూ శ్రోతల హృదయాపులను స్పృశిస్తున్న 16 అణాల నవయవ్వన 90 వసంతాల వాణి మన ఆకాశవాణి.
1: కార్యక్రమంలో ఇప్పుడు కుమార్ సాను పాడిన 16 చిత్రం నుంచి ఈ పాట, సుద్దాల అశోక్ తేజ రచన.

ఎదిగి ఒదిగి పయనిస్తూ కాలంతో పాటు పరుగెడుతూ గలగలపారే సెలయేరులా ఉరకలేస్తూ వస్తున్న ప్రవాహంలా సమయమే తానై ప్రతి ఇంటా శుభోదయంతో తన వారినందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ మనోరంజితంగా సాగిపోతూ చరిత్ర పుటల్లో తన స్థానం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా నిత్య మంగళధ్వనులతో నిరంతరాయంగా నిత్య యవ్వనంగా ఉర్రూతలూగిస్తున్న 90 వసంతాల నిత్య యవ్వనవాణి

0: కాలగర్భంలో పుట్టిన స్వరం, కాలాన్ని దాటి తరాలను తాకిన నాదం.
1: పల్లె పొలిమేరల నుంచి పట్టణ ప్రాంగణాల వరకు ప్రతి హృదయంలో ప్రతిధ్వనించిన ఆత్మీయ పలుకు ఆకాశవాణి.
0: తొంభై ఏళ్ల ఈ ప్రస్థానం కేవలం ప్రసారాల పరంపర కాదు, దేశపు జ్ఞాపకాలను మోసుకొచ్చిన కాల సాక్ష్యం.
1: వార్తగా విజ్ఞానాన్ని వెలిగించి, సంగీతంగా మనసుల్ని మురిపించి,
0: సాహిత్యంగా సంస్కృతిని పరిరక్షించి, జాతి స్వరంగా నిలిచిన మహోన్నత వేదిక.
1: అనేక భాషల హారంలో భారత ఆత్మను మోగించిన నాద బ్రహ్మ
0: ఆకాశవాణి. తరాలు మారినా, కాలం మారినా ప్రజల గుండెల్లో నిలిచే ఆ స్వరం చిరంజీవి.
1: భాషల్ని, భావాల్ని, సంస్కృతుల్ని కలిపి జీవనధార
0: ఆకాశవాణి. తొంభై ఏళ్ల ఈ మహాప్రస్థానం కాలపుటల్లో చెరిగిపోని చరిత్ర,
1: ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జ్ఞాపకం.
0: స్వరం వినిపించిన ప్రతిసారి దేశం ఒక్కటై పలికిన పేరు
1: ఆకాశవాణి.
2: కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట ఉన్నికృష్ణన్ సుజాత పాడిన, క్షమించాలి, ఉన్నికృష్ణన్ సునీత పాడిన ఎగిరే పావురమ్మ చిత్రం నుంచి సిరివెన్నెల రచన.

స్వాతంత్ర కాంక్ష నుంచి నవభారత నిర్మాణం వరకు 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకి పునాది పడింది జూన్ 1923. మొట్టమొదటి రేడియో ప్రసారం బాంబే ఇంకా చెన్నై రేడియో క్లబ్ ద్వారా జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ జూలై 23న స్థాపించగా, అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 23న జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం. 1930లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా, జూన్ 8న 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా

0: విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ, బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి.
1: కార్యక్రమంలో చివరిగా వినబోయే పాట హరిహరన్ చిత్ర పాడిన ఆనంద్ చిత్రం నుంచి, వేటూరి రచన కేఎం రాధాకృష్ణన్, సంగీతం.

0: ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో నిర్వహించిన పోటీలలో ఎస్ఏ రైడింగ్ లో 3వ బహుమతి సాధించి ఈ రోజు వన్డే ఆర్జేగా మనతో ఉన్నారు లోహిత సుగాత్రి. వెల్కమ్.
1: థ్యాంక్ యూ సార్.
0: మరి లోహిత సుగాత్రి పేరు చాలా కొత్తగా ఉంది, బాగుంది. ఏంటి లోహిత సుగాత్రి అంటే?
1: లోహిత అంటే అదొక నది పేరు, సుగాత్రి అంటే అమ్మవారి పేరుగా చెప్పారు మా అమ్మ వాళ్ళు.
0: అవునా? ఎక్కడుంది ఈ లోహిత అనే నది తెలుసా?
1: బ్రహ్మపుత్ర నది.
0: నార్త్ ఈస్ట్ లో అరుణాచల్ ప్రదేశ్ లో బ్రహ్మపుత్ర నదితో కలిసి ఒక నది పేరు లోహిత. చాలా బాగుంటుంది తెలుసా లోహిత నది. సో అలాగే ఆ నదిలాగే ఈ రోజు కూడా నువ్వు ఫస్ట్ టైం ఇక్కడికి వస్తున్నావు కాబట్టి నీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి?
1: చాలా హ్యాపీగా ఉంది.
0: హ్యాపీయేనా?
1: చాలా ఎక్సైట్మెంట్ తో వచ్చాను. చాలా బాగా అంటే ఎలా మాట్లాడతానా ఏంటా అని అనుకుంటూ వచ్చాను, కానీ చాలా బాగుంది.
0: రేడియో స్టేషన్ కి ఎలా వచ్చావు అసలు? అంటే ఇక్కడ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు, ఇక్కడికి రావాలి ఎలా అనేది నీకు ఎలా తెలుసు?
1: మా రిలేటివ్స్ చెప్పారు ఇక్కడ ఎస్ఏ రైటింగ్ జరుగుతుందని. వాళ్ళ వాట్సాప్ స్టోరీస్లో చూస్తే అందులో చూసి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేశాను. తర్వాత ఇందులో నాకు 3rd ప్రైజ్ వచ్చింది.
0: ఫస్ట్ 3rd ప్రైజ్ సంపాదించినందుకు కంగ్రాచులేషన్స్.
1: థ్యాంక్ యూ.
0: మరి 1st ప్రైజ్ ఎందుకు మిస్ అయ్యాను అనుకుంటున్నావు?
1: అంటే వాళ్ళు నాకన్నా మంచిగా రాసుంటారు, నాకు కొంచెమే తెలుసు. నాకు తెలిసిందంటే నేను బాగా రాశాను అనుకున్నాను. నాకు మొత్తం ఏం తెలియదు, కొంచెం తెలుసు కాబట్టి అది రాశాను.
0: మరి ఎగ్జామ్కి రావడానికి ముందు ఆకాశవాణి గురించి నీకేం తెలుసు?
1: అంటే ఒక పాటలు ఒకటే ఉంటాయేమో, అవి ప్లే చేస్తారేమో అనుకున్నాను. ఇక్కడికి వచ్చాక తెలిసింది చాలా మంది ఉంటారు, చాలా చాలా వర్క్స్ ఉంటాయని ఇక్కడికి వచ్చాకే తెలిసింది.
0: ఆకాశవాణికి వచ్చాక నువ్వు పరీక్ష రాసేటప్పుడు ఎలా ఫీల్ అయ్యావు? ఆ కాంపిటీషన్ అండ్ నువ్వు గెలిచావు లేకపోతే నీకు 3rd ప్రైజ్ వచ్చిందని తెలిసినప్పుడు ఎలా అనిపించింది నీకు?
1: ఫస్ట్ 3rd ప్రైజ్ అనగా నాకు వచ్చిందని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. తర్వాత ఇక్కడికి వచ్చాక చాలా బాగా అనిపించింది. మంచిగా చూసుకున్నారు, అంటే ఎస్ఏ రైటింగ్ రాస్తున్నప్పుడు కానీ ఆ తర్వాత కానీ వాటి సర్టిఫికేట్స్ అవన్నీ ఇచ్చారు. చాలా మంది ముందు సర్టిఫికేట్ తీసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది.
0: దాంతోపాటు వాళ్ళ ఆర్జీగా కూడా వచ్చాం. సో మరి ఇవాళ ఫస్ట్ సాంగ్ ఏది ప్లే చేయబోతున్నాను?
1: తొలి ప్రేమ మూవీలో
0: ఏ సాంగ్?
1: నీ మనసే సాంగ్.

0: అలాగే లోహిత, ఈరోజు నువ్వు వండే ఆర్జేగా రావడంతో పాటు ఇంకో స్పెషాలిటీ కూడా ఉంది. ఈరోజు ఇంటర్నేషనల్ బయోలాజికల్ డైవర్సిటీ డే. లోహిత్ అనే ప్రాంతం ఏదైతే ఉందో నీ పేరుకు సూట్ అయింది అరుణాచల్, ఇక్కడ కూడా చాలా బయోలాజికల్ డైవర్సిటీ ఉంటుంది. సో ఈరోజు మళ్ళీ బయోలాజికల్ డైవర్సిటీ డే కూడా అవటం వల్ల దీని గురించి నీ మాటలో చెప్తావా?
1: జీవ వైవిధ్యం అంటే మన భూమిపై ఉన్న అన్ని రకాల జీవులు, మొక్కలు, జంతువులు, పక్షులు, సూక్ష్మజీవులు, అలానే అవి నివసించే పర్యావరణ వ్యవస్థల సమాహారాన్నే జీవ వైవిధ్యం అంటారు. మన ఆహారం, మందులు, స్వచ్ఛమైన గాలి, నీరు, ఇవన్నీ వైవిధ్యంపై ఆధారపడి ఉంటాయి. అయితే ఈ అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే 22న జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి జీవ వైవిధ్యంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రకటించింది. మొదటగా 1993లో ఈ దినోత్సవాన్ని డిసెంబర్ 29న జరిపేవారు. అయితే 2000 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి సాధారణ సభ దీనిని మే 22కు మార్చింది. ఎందుకు అంటే 1992 మే 22న కెన్యాలోని జీవ వైవిధ్యం ఒప్పందం ఆమోదించబడింది. ప్రస్తుతం అడవుల నరికివేత, కాలుష్యం, వాతావరణ మార్పులు, సహజ వనరుల అధిక వినియోగం వల్ల అనేక జీవజాతులు అంతరించిపోతున్నాయి. జీవ వైవిధ్యం తగ్గిపోతే ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుంది. మన జీవ వైవిధ్యం కూడా ప్రభావం పడుతుంది. ప్రకృతి సమతుల్యత దెబ్బతినకుండా ఉండాలి అంటే చెట్లను నాటడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, అడవులను సంరక్షిస్తూ పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచాలి. ప్రకృతి మనకు ఎన్నో వరాలు ఇస్తుంది. అందుకే ప్రకృతిని కాపాడటం మన అందరి బాధ్యత.

0: జీవ వైవిధ్యం గురించి చాలా బాగా చెప్పావు లోహిత. అసలు నువ్వేమవ్వాలనుకుంటున్నావు? నీకు ఎలాంటి అంబిషన్స్ ఉన్నాయి?
1: నేను చిన్నప్పటి నుండి ఐఏఎస్ ఆఫీసర్ అవుదాం అనుకుంటున్నాను. అదే నా ఎయిమ్, అదే నా డ్రీమ్ గా ఉంచుకుని దానికోసం చాలా కష్టపడుతూ ఉన్నాను.
0: మరి లోహిత, నీకు ఎలాంటి హాబీస్ ఉన్నాయి?
1: హాబీస్ అంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు వంట, కుకింగ్ మా అమ్మకి హెల్ప్ చేయడం అన్నీ చేస్తూ ఉంటాను.
0: ఇప్పుడు సోషల్ మీడియాకి మనం చాలా బాగా అడిక్ట్ అయిపోతున్నాం, లైక్ రకరకాల సోషల్ మీడియా యాప్స్కి. మరి దానివల్ల టైం కిల్ అయిపోవట్లేదా? మన ఫోకస్ రెడ్యూస్ అవ్వట్లేదా? మరి ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు ఆ ఫోన్ చూడటాన్ని? మనం ప్రొడక్టివ్గా ఎలా యూజ్ చేసుకోవచ్చు అనుకుంటున్నాం
1: అంటే ఫోన్ అంటే ఎక్కువగా చూడకోకుండా మనకి ఏమన్నా అవసరం ఉంటే చూడడం, అలా చూస్తే మనం దానికి అడిక్ట్ అవ్వకుండా ఉంటాము. ఎంత వరకు మనం తక్కువగా ఉంటే అంత మనకే చాలా మంచిది హెల్త్కి కూడా.
0: కానీ మరి రేడియో వినడం వల్ల ఎలా ఉంటుంది అంటావు?
1: రేడియో అనేది, రేడియో వింటూ మనం అన్ని రకాల పనులు కూడా చేసుకోవచ్చు. మొబైల్ ఫోన్ అంటే మనం చూడాలి, చూస్తేనే ఏదన్నా చేయొచ్చు, కానీ రేడియో అలా కాదు. రేడియో చక్క ఒక చోట పెట్టుకొని మనం దాన్ని వింటూ అందులో వచ్చే పాటలను వింటూ హ్యాపీగా వాటిని ఎంజాయ్ చేస్తూ మన వర్క్ అని కంప్లీట్ చేసుకోవచ్చు.
0: 90 సంవత్సరాలు ఆకాశవాణి స్టార్ట్ చేసి, 90 సంవత్సరాలు అంటే ఎన్నో టెక్నాలజికల్ చేంజెస్ చూసుంటుంది. ఎందుకంటే 90 ఇయర్స్ నుంచి చూసుకుంటే కంప్యూటర్స్ వచ్చాయి, తర్వాత లేటెస్ట్గా ఇప్పుడు మొబైల్ ఫోన్స్, ఇంకా చెప్పాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. స్టిల్ ఇప్పటికీ కూడా 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో కూడా మళ్ళీ కొత్తగా యువతను ఆకర్షిస్తూ ముందుకు వస్తుంది కదా, ఏ విధంగా సాధ్యమవుతుంది అంటున్నారు? ఇది
1: రేడియో అనేది ముందుగా అందరికీ అందుబాటులో ఉంటుంది. రేడియో అనేది ఒక ఇమాజినేషన్ అన్నమాట. వింటూ వారికి వారు ఇమాజిన్ చేసుకుంటూ చాలా ఆనందంగా వాళ్ళ వాళ్ళ వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు కంప్యూటర్స్ అవన్నీ అయితే స్క్రీన్ కాబట్టి మనం చూడాలి, స్క్రోల్ చేసుకుంటూ ఉండాలి.
0: రేడియో గురించి చాలా బాగా చెప్పారు లోహిత. అలాగే నీ అంబిషన్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని, నువ్వు మరింతగా నీ లైఫ్లో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.

ఈనాటి యువవాణి కార్యక్రమంలో ఇప్పటి వరకు వన్డే ఆర్జే లోహిత సుగాత్రి చెప్పిన మాటలు విన్నారు కదండి. మరికొన్ని సరికొత్త విశేషాలతో రేపటి యువవాణి కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 6 గంటలు కావస్తోంది. ముందుగా 6 గంటలకు హిందీలోను, అనంతరం 6 గంటల 10 నిమిషాలకు ఆంగ్లంలోను వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, ఆ తర్వాత 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు విశాఖపట్టణ కేంద్రం నుంచి, తిరిగి 6 గంటల 20 నిమిషాలకు సంస్కృత వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి.
1: नमस्कार, आकाशवाणी समाचार के साथ मैं लवलीन निगम. भारत और साइप्रस ने आतंकरोधी नवाचार और प्रौद्योगिकी, उच्च शिक्षा और अनुसंधान तथा सांस्कृतिक सहयोग पर संयुक्त कार्य समूह की स्थापना सहित विभिन्न क्षेत्रों में आज कई समझौते किए. नई दिल्ली में प्रधानमंत्री नरेंद्र मोदी ने साइप्रस के राष्ट्रपति निकोस क्रिस्टोडोलाइडिस के साथ विभिन्न क्षेत्रों में द्विपक्षीय सहयोग मजबूत करने पर चर्चा

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. అధిక ఉష్ణోగ్రతలు, వడగాలుల నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్టంలో ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, సాఫ్ట్వేర్, డ్రోన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ప్రత్యేక గ్రోత్ క్లస్టర్లను నిర్మిస్తున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా సమగ్ర అభివృద్దికి కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. దేశంలోనే మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో హోంగార్డులకు ప్రత్యేక ఆరోగ్య బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నామని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పారు. రాష్టంలో తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలు, వడగాలుల నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు అధికార యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఉన్నతస్థాయి అధికారులతో ముఖ్యమంత్రి రాష్టంలో తీవ్రస్థాయి ఉష్ణోగ్రతల నేపథ్యంలో అధికారులు తీసుకుంటున్న చర్యలపై ఈరోజు సమీక్ష నిర్వహించారు. వడగాలుల పరిస్థితి నుంచి ప్రజలు ఉపశమనం పొందేలా ఎక్కడికక్కడ టెంట్లు, చలివేంద్రాలు ఏర్పాటు చేసి చల్లని నీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలున్న ప్రాంతాల్లో స్థానికంగా సెలవులు ప్రకటించేలా చూడాలని కోరారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎక్కడా తాగునీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా చూడాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అదేవిధంగా ఎండల తీవ్రత గురించి తెలియజేస్తూ ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమీక్షకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, విపత్తు నిర్వహణ, వైద్య ఆరోగ్య, పురపాలక, పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్టంలో ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, సాఫ్ట్వేర్, డ్రోన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లో 22 ప్రత్యేక గ్రోత్ క్లస్టర్లను నిర్మిస్తున్నామని రాష్ట విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం కొండాపురం మండలం టీ కొండూరు గ్రామంలో 3,000 కోట్ల రూపాయలతో నిర్మించిన 600 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ రాష్టంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం వల్లనే పెట్టుబడులు తరలివస్తున్నాయని తెలిపారు. ఆధునిక ఆర్థిక వ్యవస్థకు ఆవిష్కరణలే కీలకమని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ కేవలం క్లీన్ ఎనర్జీని వినియోగించడమే కాదని, దేశానికి కూడా ఎగుమతి చేసే స్థాయికి ఎదుగుతోందని మంత్రి లోకేష్ వెల్లడిస్తూ,
1: And that is why we are really excited about dedicating this project to the nation. Close to 3,000 crores worth of investment has been done here. On 2,400 acres, 600 megawatts of solar generation plants have been implemented in less than 11 months. And this is a very new technology where close to 12 lakh advanced Topcon bifacial solar modules have been installed and deployed here. And these are all manufactured in SAEL's own facilities in Uttar Pradesh.
0: ఇదిలా ఉండగా కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ముద్దనూరు మండలం పెనికలపాడులో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని మంత్రి నారా లోకేష్ సందర్శించారు. సంపదను పెంచే లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస నియోజకవర్గంలో ఆయన ఈరోజు పర్యటించారు. స్థానిక మున్సిపాలిటీ పరిధిలో 3,82,00,000 రూపాయలతో నిర్మిస్తున్న 33/11 kV సబ్స్టేషన్కు కేంద్ర మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం బూర్జ మండలం మదనాపురం కూడలిలో 6 కోట్ల రూపాయల వ్యయంతో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ రాష్ట్రానికి 100,00,000,000 పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. వీటి వల్ల భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు అధికంగా లభిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల తోడ్పాటు ఉంటే వేగంగా అభివృద్ది జరుగుతుందని అన్నారు. నూతన ప్రాజెక్టులు జిల్లాకు తీసుకురావాలనే ప్రయత్నం జరుగుతోందని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా వెనుకబడిన జిల్లా కాదని, అవకాశాల జిల్లా అని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. హోంగార్డ్ ఆరోగ్య బీమా సహాయ కేంద్రాన్ని రాష్ట హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఈరోజు విశాఖపట్నంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలోనే మొదటిసారిగా హోంగార్డులకు ప్రత్యేక ఆరోగ్య బీమా సౌకర్యాన్ని రాష్ట ప్రభుత్వం అందిస్తోందని చెప్పారు. హోంగార్డులకు ఉన్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ ఆరోగ్య బీమా ద్వారా ప్రతి ఏడాది 3,00,000 నుండి 33,00,000 రూపాయల వరకు ఆరోగ్య బీమా సౌకర్యం అందుబాటులో ఉంటుందని హోంమంత్రి చెప్పారు. దీని ద్వారా సుమారు 3,140 మంది హోంగార్డులు లబ్ది పొందనున్నారని తెలిపారు. హోంగార్డులకు పూర్తి ఉచితంగా ఈ బీమా సదుపాయాన్ని అందిస్తున్నామని

0: పొడి, అనిత వివరిస్తూ.
1: సుమారుగా 975 మందికి హోంగార్డ్స్ కి వాళ్ళ కుటుంబాలకి భరోసాగా నిలబడడానికి, రేపొద్దున ఏదైనా కష్టం వస్తే నన్ను చూసుకునే వాళ్ళు ఎవరున్నారు అని బాధపడకుండా, నాకంటూ ఒక ఇన్సూరెన్స్ ఉంది, నాకు ఏదైనా ఇబ్బంది కలిగినా నా కుటుంబం మీద భారం పడదు అని ధైర్యంగా వాళ్ళతో వచ్చిన డిసీజన్ గాని వాళ్ళకు వచ్చిన ప్రాబ్లమ్ గాని ఓవర్కమ్ చేసుకునే ధైర్యాన్ని కల్పించినందుకు, ఆ 2+2 అంటే భార్య భర్త అదేవిధంగా ఇద్దరు పిల్లలకి కలిపి పర్ యానం 33 లాక్స్ వరకు కూడా వాళ్ళకి ఆరోగ్య హెల్త్ ఇన్సూరెన్స్ ఈ రోజు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు.
0: ప్రజలకు వంట గ్యాస్ విషయంలో ఏమాత్రం ఇబ్బంది కలగకూడదనే కృతనిశ్చయంతో ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వివిధ శాఖల ఉన్నతాధికారులతో అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ గ్యాస్ ఏర్పాటు చర్యలను వేగంగా ప్రజలకు అందించాలని లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. మారుతున్న కాలానికి తగినట్లుగా ప్రజలు పైప్డ్ నేచురల్ గ్యాస్ PNG వైపు మరలుతున్నారని, దీన్ని మరింత వేగవంతం చేసేలా గ్యాస్ కంపెనీలు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని నాదెండ్ల మనోహర్ సూచించారు. ఈ సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి MT కృష్ణబాబు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ కన్నబాబు, పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ నఫూర్ తదితరులు పాల్గొన్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో దేశీయ పరిశ్రమలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ 5.0 తీసుకురావడం పట్ల రాష్ట్ర సూక్ష్మ చిన్న మత్స్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. ఈ పథకం ద్వారా గుర్తింపు పొందిన బ్యాంకులు అందించే అదనపు క్రెడిట్ సదుపాయాలపై కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో సుమారు 2,77,000 MSME యూనిట్లు ఉన్నాయని చెప్పారు. వీటిలో తయారీ రంగంలో 4.98 లక్షల యూనిట్లు, సేవా రంగంలో 10 లక్షల యూనిట్లు, వ్యాపార కార్యకలాపాలలో 5.74 లక్షల యూనిట్లు ఉన్నాయని మంత్రి తెలిపారు. రుణం చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్న సూక్ష్మ చిన్న మత్స్యతరహా పరిశ్రమలకు 100%, నాన్ MSME రంగాలకు 90% వరకు ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ 5.0 పథకం ద్వారా క్రెడిట్ గ్యారంటీ కవరేజీని అందిస్తారని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో రాబోయే 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రం, కొమరిన్ ప్రాంతం, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని మిగిలిన భాగాలు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ వివరాలను అమరావతి వాతావరణ కేంద్రం అధికారి బి శేఖర్ తెలియజేస్తూ,
2: ఉత్తర తమిళనాడు మరియు దాని పరిసర ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనము బలహీనపడినది. తీవ్ర వడగాలులు 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉన్నది. రాత్రిపూట వెచ్చగా ఉండే అవకాశం ఉన్నది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉన్నది. బలమైన గాలులు గరిష్టంగా గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది.
0: ప్రజలంతా ఇంధన పొదుపు చర్యలు పాటించాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు రాష్ట ప్రభుత్వం తీసుకున్న పొదుపు చర్యలలో భాగంగా నో వెహికల్ డేను మంత్రి ఈరోజు పాటించారు. ఈ సందర్భంగా పాలకొల్లు నుండి రైలులో సాధారణ ప్రయాణికులతో కలిసి ఆయన విజయవాడ చేరుకున్నారు. విజయవాడ రామవరప్పాడు రైల్వే స్టేషన్ నుండి గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయం వరకు మంత్రి సైకిల్ ద్వారా ప్రయాణించారు. తాడేపల్లి వద్ద మంత్రి రామానాయుడుకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరు ఒకే సైకిల్పై పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అధిక ఉష్ణోగ్రతలు, వడగాలుల నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, సాఫ్ట్వేర్, డ్రోన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ప్రత్యేక గ్రోత్ క్లస్టర్లను నిర్మిస్తున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా సమగ్ర అభివృద్దికి కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. దేశంలోనే మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో హోంగార్డులకు ప్రత్యేక ఆరోగ్య బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నామని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తల ఇంతటితో సమాప్తం.
3: సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవదిల్ల్యాం సైప్రస్ దేశస్య రాష్ట్రపతినా నికోస్ క్రిస్టోడోలైట్స్ ఇత్యనేన సహ చర్చితవాన్. సహ ఉక్తవాన్ యత్ అగ్రిమేషు పంచవర్షేషు నివేశ ప్రవాహః ద్విగుణీకర్తుం భారత సైప్రస్ దేశయోః లక్ష్యమస్తి.

ఈనాటి పల్లెసీమలు కార్యక్రమంలో రంగస్థలి శీర్షికన గయోపాఖ్యానం నాటకం నుంచి అర్జునుడి పాత్ర పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీ ముత్యాల శ్రీనివాసరావు, హార్మోనియం శ్రీ మోదుగుల శ్రీనివాసరావు.

దేవా, ఆ ధర్మ నిరతుల ఉదాహరణముగా గైకొననేల అని మాటను దప్పుట అనుచితంబని గదా, అని మాటను దప్పుట అనుచితంబని గదా దశరథే.

తలుకులో నిలుపంగా దలచిగానే అఖిల సంపదలను వాసి అడవుల తగని ఇడుములు గుడి

మహాత్మా మహాత్మా ఘోషతిని ధన్యోస్మి దేవా ధన్యోస్మి.

మాధవ క్షత్రియ వంశ సంజాతుడనై ధనుర్బాణములను హస్తమున ధరించి యుద్ధ సన్నద్ధుడనయ్యుండ ఇంక వేరుగాడుగనేలా దేహత్యాగమున కీయకొనినట్లు

దేవ శ్రీకృష్ణ, నీ అనుగ్రహమున మహాయోగీంద్రులకు దుర్లభమైన శ్రీమతి నారాయణ ప్రథమావతార దర్శనము కలిగినది. ధన్యుడనైతే నీ మహాత్మ, ధన్యుడనైతే నీ మధుసూదన. నీ అవతార సందర్శనానంతరమున నాకు సమరోత్సాహం అధికమవుతున్నది. ఎట్లనినా నీవు సమస్త భూతాంతర బహిస్సంగతుడవు, అనంత బ్రహ్మాండ మండితోదరుడు, నిఖిల చరాచర పరుడవు, పరాత్పరుడవు. అట్టి వాణిని నిన్ను కయ్యంబున నిలిచి గెలిచి తిన్నయే నిన్ను కయ్యంబున నిలిచి గెలిచి తిన్నయే నింగా

ప్రభువున రణమే నిశ్చయించుకుంటే మాధవ గయుడు నిరపరాధుండగొడచే అబద్ధుండు. నీ చెల్లెలిని నాకేల వ్యసంగితివి, మరి ఒక మహారాజ కుమారునికి అర్పింపలేకపోతేవా? ఇంత మాత్రపు కన్య దొరకకపోయిన ఎడల బ్రహ్మచారిన ఇందునే వాసుదేవా,

0: దేవా, నీ పాదములు తెమ్మునే వచ్చాను. ఏమి రోషలజ్జా పరాక్రమహీనుండనుగా, మదీయ దుర్వార ప్రతాపాదులు నీ కను చూపేదా. పాల నేత్ర విజయములకు దారుణాస్తంభంలో నా చెంతనున్నవి, ఇంకనూ బాయలేదు. ఆ శంకరుని కరుణా కటాక్ష దత్త పాశుపతాత్రములు ఇదిగో. ఏమి రుద్రుడు నిండు మగతనము లేనివాడా, అతడు సగమాడుది ఏమో గాని, మరి నీవేమో పూర్ణముగా ఆడుదాను గుదివే బావా. నిరంతర నారీలు నీవు శంకరుని పౌరుషము గురించి ఎంత నక్కరలేదులే. అర్జునుని గెలుచుట సులగు నరకాసురాధులను గెలుచుట అనుకుంటేవి కాబోదు. ధర్మమునకు కట్టుబడి ఉండు చే ఊరకండవలసి వచ్చాను గాని మగంటిమి చాలక కాదులే. అరణ్యవాసానంతరము మేము ధార్త రాష్ట్ర శత నిర్మూలనము చేయనప్పుడే మా పరాక్రమ మెరుగుగలవులే. ఆ నీ చతుర్బాహువులు చతుస్సహస్ర కామిని దృఢాలింగనమురకైనను చతుర్లక్ష గోగణ పరిపాలనమురకైనను అక్కరకు వచ్చునేమో కాని చతురంగ బలోపేతుడని చతురోపాయ నెరింగి చతుర్థ శబ్దలు నేర్చి చాతుర్పద ధర్మ ప్రకారం చతుర బోధి ఫలిత భూతలమును చతురతతో పాలించు. ఈ విజయుని గెలుచుటకు ఉపకారం పోదు బావ. ఆ నీ చక్రాయుధ ప్రతిమానముకు గాండేవు మనకున్నది. నేను కిరాతుడును, నీవు గారడి విద్యలు వాడవు. అందుచేతనే గారడి వాణి కరమునందుడు పెరము అంటే చక్రము ధరించిన నీవును హాలికుని విధమున నాగల భుజమున దాల్చు. నీ సహోదరుడు బలభద్రుడు మాకు విరపు కలిగింపరులే. ఓ ఆత్మ శ్లాఘ పరాయణ.
1: మీరింతవరకు గయోపాఖ్యానం నాటకం నుంచి అర్జునుడి పాత్ర పద్యాలు విన్నారు. నిర్వహణ శ్రీ ముత్యాల శ్రీనివాసరావు, హార్మోనియం శ్రీ మోదుగుల శ్రీనివాసరావు.

0: ఈనాటి పల్లెసీమల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
2: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
1: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
2: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
1: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
2: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
1: నినదిద్దాం.

0: అలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

0: ఆకాశవాణి వ్యవసాయ సూచనలు వింటారు.
1: వర్మీ కంపోస్టు ఉపయోగాలు, తయారీలో మెళకువల గురించి తెలుసుకుందాం. సాంప్రదాయ వ్యవసాయంలో ఒకప్పుడు నేలలో విరివిగా లభించే వానపాములు నేటి ఆధునిక వ్యవసాయంలో రసాయనిక ఎరువుల వాడకం పెరగడం, సేంద్రీయ ఎరువుల వాడకం తగ్గడం వల్ల ఈ వానపాముల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. వానపాములు నేల ఆరోగ్య

భూమి పైపొరల్లో ఉంటూ బొరియలు చేయని రకాలివి. ఇవి వర్మీ కంపోస్ట్ తయారీకి బాగా అనుకూలంగా ఉంటాయి. ఇవి మట్టిలో గల సేంద్రీయ పదార్థాలని తునాతునకలు చేసి జీవన ఎరువులుగా మారుస్తాయి. 90% వ్యర్థ పదార్థాలని 10% మట్టిని ఆహారంగా తీసుకుని నాణ్యమైన కంపోస్టుగా మారుస్తాయి. వీటిలో పునరుత్పత్తి శక్తి ఎక్కువ కాబట్టి రైతులు ఇటువంటి రకాలను ఎన్నుకోవడం మంచిది. వీటి జీవితకాలం సుమారుగా 2.5 సంవత్సరాలు. వానపాముల సంతతిని వృద్ధి చేయడాన్ని వర్మీ కల్చర్ అని, అవి విసర్జించే పదార్థాలని వర్మీ కాస్టింగ్స్ అని, వీటి ద్వారా తయారయ్యే ఎరువుని వర్మీ కంపోస్ట్ అని అంటారు. మానవునికి ఉపయోగం లేక వదిలివేసిన కుళ్లిన కూరగాయలు, పళ్ళు, ఆకులు, చెత్త చెదరం, కొబ్బరి పీచు, పశువుల పేడ మొదలైన వాటిని వానపాములు ఆహారంగా తీసుకుంటాయి. ఇవి పర్యావరణంలోని వ్యర్థ పదార్థాలను తిని కాలుష్య నివారణకి తోడ్పడటమే కాకుండా విలువైన ఎరువును రైతుకు అందిస్తాయి. వానపాముల ఉనికి కదలిక వల్ల నేల గుల్లబారుతుంది. ఫలితంగా నీరు, గాలి చొరబడే శక్తి పెరుగుతుంది. ఇక వర్మీ కంపోస్ట్ తయారీ విధానాన్ని గనక మనం చూసినట్లయితే, సుమారుగా 15 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పు, 1.5 అడుగుల ఎత్తు ఉండే విధంగా మనం బెడ్లు తయారు చేసుకోవాలి. ఈ బెడ్లో అడుగు భాగం నున్నగా గట్టిగా ఉండేటట్లుగా ప్లాస్టరింగ్ చేయాలి. నీరు బెడ్లలో నిలబడకుండా బెడ్కి ఒకవైపున చిన్న రంధ్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి. సిమెంట్ బెడ్కి ఎండ తగలకుండా చల్లటి పందిరి నీడను కల్పించాలి. ముందుగా కంపోస్ట్ చేయవలసిన పదార్థాలన్నింటినీ, అంటే చెత్త, ఆకులు, పంట కోశాక మిగిలిన పంట అవశేషాలు, పిచ్చి మొక్కలు ఇలాంటివన్నీ కూడా ఒక 4 రోజుల పాటు ఒక గొయ్యిలో వేసి అవి ఒక మాదిరిగా కుళ్లే వరకు కూడా కుళ్లబెట్టాలి. ఆ తర్వాత పాక్షికంగా కుళ్ళిన ఈ వ్యర్థ పదార్థాలను తెచ్చి వర్మీ కంపోస్ట్ బెడ్ల మీద వేసి కంపోస్ట్ చేసుకోవచ్చు. అయితే బెడ్లలో వీటికి వేయబోయే ముందు ఆ బెడ్ అడుగున బెడ్డింగ్ మెటీరియల్ సుమారుగా 15 సెంటీమీటర్ల మందాన్ని తయారు చేసుకోవాలి. ముక్కిన కొబ్బరి పీచు లేదా కొద్దిగా ముక్కిన చెరకు పిప్పిని ముక్కలుగా కొట్టి సమానంగా బెడ్డంతా కూడా పలచగా పరచాలి. బెడ్డింగ్ మెటీరియల్ వేశాక దానిమీద పాక్షికంగా కుళ్లబెట్టి ఉంచుకున్న వ్యర్థ పదార్థాలను వేయాలి. ఆ తర్వాత పేడ నీళ్లు చిలకరించాలి. కొద్దిగా ముక్కిన పేడని ఈ వ్యర్థ పదార్థాల మీద పొరగా వేసుకోవాలి. పచ్చి పేడను వేయకూడదు. వానపాముల్ని చదరపు కిలోమీటర్లకి 1000 వానపాముల చొప్పున ఈ బెడ్ల మీద వదులుకోవాలి. వర్మీ కంపోస్టుకు అనువైన వానపాములు బొరియలు చేయని రకాలు ఐసినియా ఫోటేడా, యూడ్రిలస్ యూజ్ని మొదలైనవి. పాత గోనె సంచుల్ని కానీ వరిగడ్డిని కానీ ఈ బెడ్ల మీద కప్పుకోవాలి. ప్రతిరోజు పల్చగా నీరు చిలకరిస్తూ ఉండాలి. నీళ్లు ఎక్కువగా పోయకూడదు. 2-3 నెలల్లో మంచి సస్యపోషణ గల వర్మీ కంపోస్ట్ తయారవుతుంది. ఈ బెడ్ నుండి తయారైన వర్మీ కంపోస్ట్ను తీయడానికి 4-5 రోజుల ముందు ఈ బెడ్ మీద నీరు చల్లకూడదు. ఇలా చేయడం వల్ల వానపాములు తేమను వెతుక్కుంటూ బెడ్ అడుగు భాగానికి చేరతాయి. అప్పుడు తయారైన కంపోస్ట్ని మనం తీసుకోవచ్చు. బెడ్ నుండి కంపోస్ట్ని బయటకు తీసి శంఖాకారంగా గుట్టలు గుట్టలుగా పోసి జల్లెడతో జల్లించి పంట పొలాలకి వేసుకోవాలి. బాగా తయారైన వర్మీ కంపోస్ట్ పొడి పొడిలాడుతూ కాఫీ రంగులో ఉంటుంది. సంవత్సరానికి ఈ విధంగా 1 బెడ్ నుండి 4 సార్లు కంపోస్ట్ చేసుకోవచ్చు. దీనివల్ల 3 టన్నుల వరకు కంపోస్ట్ లభిస్తుంది. ఇక వర్మీ కంపోస్ట్ వల్ల కలిగే ఉపయోగాల గురించి మనం చూసినట్లయితే, నేల ఉత్పాదకతకు కావలసిన అనుకూల లక్షణాలు పెరుగుతాయి. వేసిన పైరుకే కాక తర్వాత 2-3 పైర్ల వరకు దీని ప్రభావం ఉంటుంది. మొక్కలకి కావలసిన అన్ని పోషకాలు ఇందులో లభ్యమవుతాయి. పోషకాల సమతుల్యత ఉంటుంది. వర్మీ కంపోస్ట్ తయారు చేయడం సులభము, అలాగే ఖర్చు తక్కువ. రసాయన ఎరువులు వాడాల్సిన ఆవశ్యకత తగ్గి ఖర్చు ఆదా అవుతుంది. పలు రకాల ఎంజైమ్లు, హార్మోన్లు, అమినో ఆమ్లాలు తయారై మొక్కలు చురుగ్గా పెరగడానికి తోడ్పడతాయి. రోగ నిరోధక శక్తి పెంచే ఆక్సినోమైట్లు తయారవడం వల్ల పైరు ఆరోగ్యంగా ఉండి పురుగుమందులు వాడాల్సిన అవసరం తగ్గి లాభం చేకూరుతుంది. భూమిలో ఉపయోగకరమైన సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి. అలాగే నేల సహజ సిద్ధమైన ఆరోగ్యాన్ని కలిగి ఉంటుంది. కూరగాయలు, పళ్ళు, ఇతర ఉత్పత్తుల నాణ్యత పెరుగుతుంది. వాటికి మంచి రంగు, రుచి, వాసన, రవాణాలో నిల్వ ఉండే గుణం కూడా పెరుగుతుంది. సేంద్రీయ వ్యర్థాల

0: ను వర్మీ కంపోస్టు తయారీకి ఉపయోగించడం వల్ల మంచి ఎరువు లభ్యమవుతుంది. పరిసరాల కాలుష్య నివారణకి తోడ్పడతాయి. దిగుబడితో పాటు ఫలసాయం నాణ్యత పెరుగుతుంది. వర్మీ కంపోస్టుకు ఉపయోగించిన వ్యర్థ పదార్థాలను బట్టి, స్థానిక వాతావరణ పరిస్థితులను బట్టి తయారైన కంపోస్టులోని పోషకాల శాతంలో కొద్దిపాటి తేడాలుండొచ్చు. దీనిలో నత్రజని 1.5 నుండి 2%, భాస్వరం 0.5 నుండి 1.5%, పొటాషియం 0.5 నుండి 1% ఉంటుంది. ఇవి కాక కాల్షియం, మెగ్నీషియం, గంధకం, రాగి, ఇనుము, మ్యాంగనీస్, జింకు, మాలిబ్డినం, బోరాన్ పోషకాలు కూడా లభిస్తాయి. సాధారణ పైర్లన్నింటికీ ఎకరానికి 1 నుండి 1.5 టన్నుల కంపోస్ట్ చేయొచ్చు. కుండీల్లోని మొక్కలకి 200 గ్రాముల చొప్పున వేసుకోవచ్చు. ఇక వర్మీ వాష్ విషయానికి వచ్చినట్లయితే, వానపాముల శరీర భాగాల నుండి అవి విసర్జించే వర్మీ క్యాస్టింగ్స్ నుంచి తయారయ్యే ద్రవాన్నే వర్మీ వాష్ అంటారు. ఇందులో మొక్క పెరుగుదలకి దోహదపడే హార్మోన్లు, అమైనో ఆమ్లాలు, విటమిన్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వర్మీ వాష్ తయారీ విధానాన్ని మనం చూసినట్లయితే, వానపాములు ఉండడానికి అనువుగా బెడ్ ఏర్పాటు చేసుకోవాలి. దీనికి ఒక పెద్ద సైజు మట్టి పాత్ర లేదా పెద్ద ప్లాస్టిక్ డ్రమ్ ఉపయోగించుకోవచ్చు. పాత్ర అడుగు భాగంలో ఒక రంధ్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దానిని సూది సహాయంతో మూసి ఉంచాలి. పాత్ర అడుగు భాగాన్ని మొదటి 3-4 అంగుళాలు ఇసుకతోనూ, ఆ పైన 3 అంగుళాలు చిన్న చిన్న ఇటుక ముక్కలు రాళ్లతోనూ నింపాలి. దానిమీద బాగా మాగిన సేంద్రియ పదార్థాన్ని పాత్రలో 1/4 వంతుల వరకు నింపాలి. ఇందులో వీలైనన్ని ఎక్కువ వానపాములు వదలాలి. అంటే 150 నుండి 200 వానపాముల్ని వదులుకోవాలి. పాత్రలో ఎప్పుడు 50 నుండి 60% తేమ ఉండేటట్లుగా ప్రతిరోజు నీటిని చిలకరిస్తూ ఉండాలి. వానపాముల విసర్జన పూర్తిగా తయారైన తర్వాత ఎక్కువ నీరు పోసుకోవాలి. పాత్ర అడుగు భాగంలోని రంధ్రం నుండి టీ డికాషన్ లాంటి ద్రవం బొట్లు బొట్లుగా స్రవించటం మొదలవుతుంది. దానిని సేకరించాలి. ఇలాగే మరో 2 సార్లు నీరు పోసి వచ్చిన ద్రవాన్ని సేకరించాలి. దీన్నే వర్మీ వాష్ అంటారు. ఇది అత్యంత విలువైన సేంద్రియ ద్రవ ఎరువు. సేంద్రియ పదార్థమంతా వర్మీ క్యాస్టింగ్స్గా మారిపోయినప్పుడు దానిని తీసేసి కొత్తగా సేంద్రియ పదార్థాన్ని వేస్తే వానపాముల నుండి మరలా క్యాస్టింగ్స్ తయారవడం ప్రారంభమవుతుంది. ఇదే పద్ధతి ఎక్కువసార్లు చేయడం వల్ల అవసరమైనంత వర్మీ వాష్ లభిస్తుంది. ఇక వర్మీ కల్చర్ విషయానికి వచ్చినట్లయితే, వానపాముల సంతతిని వృద్ధి చేయడాన్ని వర్మీ కల్చర్ అంటారు. వానపాముల్ని ఎక్కువ సంఖ్యలో అభివృద్ధి చేయడానికి 1:1 నిష్పత్తిలో పేడ అలాగే ఎండిన ఆకుల్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ప్రతి 10 కిలోల వ్యర్థ పదార్థాలకి 50 వానపాముల చప్పున వదులుకుని నీడలో ఆరపెట్టుకుని అనుకూలమైన వాతావరణ పరిస్థితులను కల్పిస్తే 2 నెలల్లో వానపాముల సంఖ్య 100 రెట్లు పెరుగుతుంది. దీన్ని వర్మీ కల్చర్ అని అంటారు.
1: వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రసార విశేషాలు. ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. 7:15 పంటసీమలు కార్యక్రమంలో ఎడగారు వరిలో యాజమాన్య చర్యలు, డాక్టర్ యు వినీత గారితో పరిచయం వింటారు. ఇంకా జానపద గీతం, తర్వాత కొబ్బరిలో నల్లముట్టె పురుగు వివరాలు వింటారు. 7:45 వికసిత భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణలో హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:00 జీవ వైవిధ్యంతో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, ఈ అంశంపై

గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ప్రొఫెసర్ శ్రీ ఇ శ్రీనివాసరెడ్డి గారి ప్రసంగం వింటారు. 8:15 90 వసంతాల ఆకాశవాణి భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా విశ్రాంత ఉప సంచాలకులు డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారు ఆకాశవాణితో పంచుకున్న జ్ఞాపకాలు వింటారు. ఈ కార్యక్రమ నిర్వహణ డాక్టర్ జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి, ఇంకా కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. రాత్రి 8:30 తెలుగులో జాతీయ వార్తలు. విశాఖపట్నం కేంద్రం నుంచి 8:40 దేశభక్తి గీతం. 8:45 హిందీ వార్తలు. 9:00 ఆంగ్ల వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 9:15 స్పాట్ లైట్ కార్యక్రమం. 9:30 కరెంట్ అఫైర్స్. ఈ రెండు కార్యక్రమాలు కూడా ఢిల్లీ కేంద్రం నుంచి. రాత్రి 10:00 అన్నమయ్య హరికథ వింటారు. కథకురాలు నేమాని నాగలక్ష్మి భాగవతారిణి. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: అలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ సైప్రస్ దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా పలు ఒప్పందాలు కుదిరాయి. కేంద్ర ఎన్నికల సంఘం 24 రాజ్యసభ స్థానాలకు జరగనున్న ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను ఈరోజు ప్రకటించింది. భారత డేటా సెంటర్ ద్వారా దాదాపు 100,000 ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఏర్పడతాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా మరికొద్దిసేపట్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సైప్రస్ అధ్యకులు నికోస్ క్రిస్టోడౌలిడెస్ ఈరోజు న్యూఢిల్లీలో సమావేశమై రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఉగ్రవాదం, సృజనాత్మకత, టెక్నాలజీ, ఉన్నత విద్య, పరిశోధన, సాంస్కృతిక సహకారం కోసం సంయుక్త కార్యాచరణ బృందాలను ఏర్పాటు చేసే అంశాలు ఇందులో ఉన్నాయి. సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు, బహుపాక్షిక వేదికలపై సహకారం గురించి కూడా చర్చించారు.

0: ప్రపంచ స్థాయి సమస్యలపై కూడా అభిప్రాయాలు పంచుకుందామని ప్రధానమంత్రి తెలిపారు.
1: భారత్ ఆర్ సైప్రస్ కే బీచ్ యే స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ దోనో దేశో కే ఫైనాన్షియల్ ఆర్ సర్వీసెస్ హబ్ కో జోడ్కర్ కామర్స్ కే లియే క్యాపిటల్ అన్లాక్ కరేగీ. యే సైప్రస్ కే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎనర్జీ ఆర్ అగ్రికల్చర్ సెక్టర్ మే భారతీయ కంపెనీస్ కే లియే నయే అవసర్ ప్రదాన్ కరేగీ ఆర్ భారత్ కే తేజీ సే బడతే షిప్పింగ్ ఆర్ మెరిటైమ్ క్షేత్రో మే నయా నివేశ్ లేకర్ ఆయేగీ.
0: సైప్రస్ అధ్యక్షులు నికోస్ మాట్లాడుతూ, గత ఏడాదిలో భారత్ సైప్రస్ సంబంధాలు అలాగే ఈయూ భారత్ సంబంధాలు పురోగతి సాధించాయన్నారు. ఆయన 4 రోజుల భారత పర్యటనలో భాగంగా ఈరోజు రాత్రి రాష్టపతి ద్రౌపది ముర్మును కలుసుకుంటారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు ఉదయం 19వ రోజ్గార్ మేళాలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖలు సంస్థల్లో కొత్తగా నియమితులైన యువతకు 51,000 పైగా నియామక పత్రాలను పంపిణీ చేస్తారు. 19వ రోజ్గార్ మేళా దేశవ్యాప్తంగా 47 ప్రదేశాల్లో జరుగుతుంది. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ఎంపికైన ఈ కొత్త అభ్యర్థులు రైల్వే, హోం వ్యవహారాలు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, ఉన్నత విద్యా విభాగం వంటి భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాల్లో చేరతారు. ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రధానమంత్రి నిబద్దతకు అనుగుణంగా ఈ దార్శనికతను వాస్తవ రూపంలోకి తీసుకురావడానికి రోజ్గార్ మేళా ఒక ప్రధానమైన కార్యక్రమంగా నిలుస్తోంది. గడిచిన 18 రోజ్గార్ మేళాల ద్వారా సుమారు 12 లక్షల నియామక పత్రాలు జారీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం 24 రాజ్యసభ స్థానాలకు జరగనున్న ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను ఈరోజు ప్రకటించింది. ఈ స్థానాలు 10 రాష్ట్రాలకు చెందినవి ఉన్నాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక నుంచి 4 చొప్పున, రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుంచి 3 చొప్పున, జార్ఖండ్ నుంచి 2 సీట్లు, అలాగే మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం నుంచి ఒక్కొక్క సీటు ఖాళీలున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే నెల 1న విడుదలవుతుంది. పోలింగ్ 18న జరగనుండగా అదే రోజు ఓట్ల లెక్కింపు కూడా నిర్వహిస్తారు. అలాగే మహారాష్ట్ర, తమిళనాడులో ఒక్కో రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నికలు కూడా ప్రకటించారు. ఈ ఉప ఎన్నికలు కూడా 18న నిర్వహిస్తారు. హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ విభాగం దేశంలోనే అరుదైన మైలురాయిని చేరుకోవడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసుపత్రి వైద్య సిబ్బందికి అభినందనలు తెలిపారు. నిమ్స్ యూరాలజీ విభాగం ఇప్పటివరకు 2,000 కిడ్నీ మార్పిడులను విజయవంతంగా పూర్తి చేసి దక్షిణ భారతదేశంలోనే 1 స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా గుజరాత్, లూథియానా తర్వాత నిమ్స్ 3వ స్థానంలో నిలిచింది. ఈ కిడ్నీ మార్పిడి చేయించుకున్న వారిలో 95% మంది రాజీవ్ ఆరోగ్యశ్రీ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఉచితంగా చికిత్స పొందారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. న్యూఢిల్లీలో జరిగిన అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇన్ ఇండియా లీడర్షిప్ సదస్సు జరిగింది. ఈ సదస్సులో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ పాల్గొని మాట్లాడుతూ, భారత డేటా సెంటర్ ద్వారా దాదాపు 100,000 ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఏర్పడనున్నాయని తెలియజేశారు. ఏఐ, కూలింగ్ టెక్నాలజీలు, స్మార్ట్ గ్రిడ్స్, పునరుత్పాదక శక్తి రంగాల్లో అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. డేటా సెంటర్లు భవిష్యత్ ఆయిల్ ఎకానమీగా మారతాయని పేర్కొన్నారు. నేషనల్ క్వాంటమ్ మిషన్ లక్ష్యాల్లో సగానికి పైగా ఇప్పటికే సాధించామని తెలియజేశారు. 2030 నాటికి డేటా సెంటర్ సామర్థ్యం 6.5 గిగావాట్లకు చేరుతుందని వెల్లడించారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ 2 రోజుల రాజస్థాన్ పర్యటనలో భాగంగా జోధ్పూర్ రైల్వే స్టేషన్లో ఢిల్లీ కాంట్కు వెళ్లే 20 కోచ్ల వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించారు. ఇంతకుముందు 8 కోచ్లతో నడిచిన ఈ రైలు ఇప్పుడు పెరిగిన సీటింగ్ సామర్థ్యంతో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తుంది. ఈ సందర్భంగా భగత్ కీ కోఠీలో వందే భారత్ స్లీపర్ కోచ్ వర్క్షాప్ 2వ దశను ప్రకటించారు. జైసల్మేర్ స్టేషన్లో కొత్త కోచ్ కేర్ కాంప్లెక్స్ను వర్చువల్ గా ప్రారంభించారు. రైల్వే బడ్జెట్లో రాజస్థాన్ కు 10,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించామని, రాష్టంలో భారీ రైల్వే అభివృద్ది పనులు చేపడతామని తెలియజేశారు.
2: జోధ్పూర్ సే ఢిల్లీ కి జో వందే భారత్ ట్రైన్ హై బహుత్ హి ఏక్ పాపులర్ ట్రైన్ హై జబ్ సే చాలూ హుయి తబ్ సే 150% సే అధిక ఇస్కా రహతా థా ఆక్యుపెన్సీ తో అబ్ ఇస్కో 8 కోచ్ సే బడాకర్ యా సీధా 20 కోచ్ మే కన్వర్ట్ కర్ దియా గయా హై సాథ్ హి సాథ్ ఆజ్ జైసల్మేర్ సే అహ్మదాబాద్ కి సర్వీస్ భీ శురూ హోగీ ఔర్ జోధ్పూర్ మే నయీ గాడియా శురూ హో సకే ఇస్కే లియే ఏక్ కోచింగ్ టర్మినల్ కి వ్యవస్థా భీ జోధ్పూర్ సే హోగీ ఔర్ హరిద్వార్ కి ఏక్ జో బహుత్ బడీ డిమాండ్ హై ఉస్కే ఊపర్ భీ కామ్ చల్ రహా హై ఆనే వాలే సమయ మే వో డిమాండ్ భీ పూరీ హోగీ.
0: దేశంలో తీవ్ర ఎండల కారణంగా గత 4 రోజులుగా విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయికి చేరిందని విద్యుత్ మంత్రిత్వ శాఖ తెలిపింది. నిన్న మధ్యాహ్నం సమయంలో దేశవ్యాప్తంగా గరిష్ట విద్యుత్ వినియోగం 270.82 గిగావాట్లకు చేరి ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను అధిగమించింది. సాధారణంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల మధ్య గరిష్ట విద్యుత్ డిమాండ్ ఉంటుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తీవ్ర వేసవిని దృష్టిలో ఉంచుకుని అవసరమైనంత విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం సిద్దంగా ఉందని, ప్రజలు విద్యుత్తును పొదుపుగా వినియోగించాలని సూచించింది. కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశంలో ఇంటిపై సోలార్ ప్యానెల్స్ అమరిక విధానం వేగంగా దూసుకుపోతోందని, ప్రస్తుతం కేవలం 8 రోజుల్లోనే కొత్తగా 100,000 కుటుంబాలు ఈ పథకంలో చేరాయని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా స్వచ్ఛ ఇంధన ఉద్యమం ఎంతో వేగంగా విస్తరిస్తోందో ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయని మంత్రి సామాజిక మాధ్యమం ద్వారా తెలియజేశారు. సిబిఎస్ఈ 12వ తరగతి బోర్డు పరీక్షల ఆన్సర్ బుక్ స్కాన్ చేసిన ఫోటోకాపీ పొందడానికి దరఖాస్తు గడువును ఈ నెల 24 వరకు పొడిగించారు. ముందుగా ఈ గడువు రేపటితో ముగియాల్సి ఉంది. గత కొన్ని రోజులుగా సిబిఎస్ఈ వెబ్సైట్పై అధిక ఒత్తిడి ఉండడంతో సాంకేతిక అంతరాయాలు ఏర్పడ్డాయని బోర్డు తెలిపింది. స్కాన్ కాపీ అందుకున్న తర్వాత విద్యార్థులకు వెరిఫికేషన్, రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి 2 రోజుల సమయం ఉంటుందని పేర్కొంది. ఐపీఎల్ క్రికెట్ పోటీల్లో భాగంగా ఈరోజు రాత్రి ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు, క్రీడాధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఉప్పల్ జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ పనులు జరుగుతున్నందున మల్కాజ్గిరి ట్రాఫిక్ పోలీసులు ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు విధించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, సైప్రస్ దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా పలు ఒప్పందాలు కుదిరాయి. కేంద్ర ఎన్నికల సంఘం 24 రాజ్యసభ స్థానాలకు జరగనున్న ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను ఈరోజు ప్రకటించింది. భారత డేటా సెంటర్ ద్వారా 100,000 ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఏర్పడతాయని కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా మరికొద్దిసేపట్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఈనాటి పంటసీమలు కార్యక్రమంలో ఎడగారు వరిలో యాజమాన్య చర్యలు ఈ అంశం గురించి డాక్టర్ యు వినీత గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: డాక్టర్ యు వినీత గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: మీరు నెల్లూరులో ఉన్న పరిశోధన కేంద్రంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు కదండి?
2: అవునండి.
1: ఏ విభాగంలో చేస్తున్నారండి?
2: నేను అగ్రానమీ అని పంటల ఉత్పత్తి విభాగము.
1: అక్కడ ఎటువంటి పరిశోధన చేస్తూ ఉంటారండి?
2: ముఖ్యంగా మనకు నెల్లూరు జిల్లాలో వరి మీద ఎక్కువగా పరిశోధనలు చేస్తుంటాము. ఇక్కడ ముఖ్యంగా మనకి రబీ సీజన్లో అగ్గి తెగుళ్ళు ప్రధానమైన సమస్య కాబట్టి మన వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి విడుదలయ్యే రకాలన్నీ కూడా అగ్గి తెగుళ్ళను తట్టుకునే రకాలు మరియు ఇక్కడ అంటే ప్రాంతీయంగా రైతులకు వచ్చే సమస్యలు ఏవైనా ఉంటే ముఖ్యంగా దోమపోటు కానీ లేదంటే వివిధ పంటను పండించే పద్ధతుల్లో వాళ్లకున్న సమస్యలు వాటి మీద మనం ఎక్కువగా ఇక్కడ పరిశోధనలు జరుపుతుంటాము.
1: మరి అయితే మన రాష్ట్రంలో చూసుకున్నట్టయితే మన రైతులు పండించే ప్రధానమైన ఆహార పంటలో వరి ముఖ్యమైనది కదండి. మరి ఈ వరిని ఖరీఫ్ కాలంలోను రబీ కాలంలోనూ ఎక్కువగా పండిస్తూ ఉంటారు. అయితే మరి నెల్లూరు వైపు అటువైపు ప్రాంతాల్లో రైతులు ఎడగారు కాలంలో కూడా వరిని సాగు చేస్తూ ఉంటారు కదండి. మరి ముందుగా ఈ ఎడగారు వరి ప్రాధాన్యత ఏంటంటారు?
2: ముఖ్యంగా మన రాష్ట్రంలో వరిని ప్రధానంగా సార్వ మరియు దాల్వ కాలాల్లో పలు వాతావరణ పరిస్థితుల్లో పండిస్తున్నాము. సో సార్వ చూసుకున్నట్లయితే దాదాపు 28 లక్షల హెక్టార్లలోను, అదే దాల్వాలో అయితే 15.8 లక్షల హెక్టార్లలో సాగు అవుతూ దాదాపు 142 లక్షల టన్నులు ఉత్పత్తి చేస్తున్నాము. అయితే నెల్లూరు జిల్లాలో దీనికి భిన్నంగా ముఖ్యంగా మనకి ఎడగారు అంటాము, ఎండాకాలం పైరు. అంటే రబీ సీజన్ మనకి మార్చి ఏప్రిల్లో కోతకు వస్తుంది కాబట్టి వెంటనే ఏప్రిల్లో మనం నారు పోసుకొని అంటే మిగిలిన రాష్ట్రం అంతా కూడా ఖరీఫ్ అనేది జూన్ జూలై మాసాల్లో మొదలైతే నెల్లూరు జిల్లాలో ఏప్రిల్లోనే నారు పోసుకుంటాం అనమాట. అందుకని దీన్ని అర్లీ ఖరీఫ్ అని గాని ఎడగారు గాని లేదంటే వేసవి పంట అని గాని పిలుస్తాము. ఇక్కడ ముఖ్యంగా మనకు నెల్లూరు జిల్లాలో ఎక్కువ ఏరియా అనేది రబీలో సాగు అవుతుంది. దాదాపు 2 లక్షల హెక్టార్లు రబీలో వరిని సాగు చేస్తుంటారు. అదే ఈ ఎడగారులో అయితే దాదాపు 50,000 నుంచి 60,000 హెక్టార్ల వరకు వరి సాగు అవుతూ ఉంటుంది.
1: మరి ఎడగారులో వేసుకోవడానికి అనువైన వరి రకాలు ఏవో చెప్తారా?
2: ముఖ్యంగా ఈ ఎడగారులో ఏంటంటే మనం ఏప్రిల్లో నారు పోసుకోవడం వలన ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ఈ పంటకాలం అనేది ఉంటుందండి. అయితే ఈ టైంలో మనకి ఎక్కువ సూర్యరశ్మి అనేది రోజులో ఎక్కువ గంటలు ఉండడం వలన మనకు చాలా రకాలు అంటే ఫోటో సెన్సిటివ్ రకాలని ఈ సీజన్ లో వేసుకోలేమన్నమాట. ముఖ్యంగా ప్రస్తుతం బాగా డిమాండ్ ఉన్న తెలంగాణ సోనా RNR 15048 అనేది లాస్ట్ 2 సంవత్సరాలుగా మనకు రైతులు వేస్తున్నారు. అది యాక్చువల్ గా బాగా ఫోటో సెన్సిటివ్ అనమాట, అంటే సూర్యరశ్మి యొక్క కాంతి యొక్క కాలావధికి సెన్సిటివ్. సో అది మనం మామూలుగా అయితే ఈ సీజన్ లో మనకు 4 నెలలు అంటే షార్ట్ డ్యూరేషన్ వెరైటీస్ అంటాము, 4 నెలలకు మాత్రమే పంట కోతకు వచ్చే రకాలను వేసుకుంటాము. కానీ ఈ రకం ఏంటంటే దీనికి సెన్సిటివిటీ ఉండడం వలన మనకు దాదాపు 6 నెలల వరకు దాని యొక్క కాల పరిమితి పెరిగే అవకాశం ఉంది మరియు దిగుబడులు కూడా చాలా తక్కువగా వస్తాయి. కాబట్టి రైతులకి మనం ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ RNR 15048 అనేది కేవలం రబీ కాలానికి మాత్రమే వేసుకోండి, ఎడగారు సీజన్ కి ఈ రకం పనికిరాదు. కాకపోతే ఇప్పుడు మనకు ప్రస్తుతము మన వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి రకాలు తర్వాత కాటన్ దొర సన్నాలు ఈ సీజన్ లో వేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ సీజన్ లో మనకు తక్కువ కాల పరిమితి అంటే 4 నెలలు పంట కాలము లేదా 120 నుంచి 125 రోజుల వరకు పంటకు కోతకు వచ్చే రకాలను మాత్రమే వేసుకోవాలి. అలాంటి రకాల్లో మనకు ప్రస్తుతము ఎడగారు సీజన్ కి వాడుకోదగిన రకాలు ఏంటంటే ముఖ్యంగా ఫస్ట్ ఇది నెల్లూరు మసూరి, దీన్ని మనం NLR 3449 అని కూడా అంటాము, నెల్లూరు మసూరి. తర్వాత కాటన్ దొరసన్నాలు 1010 అంటారు రైతులు. తర్వాత శ్వేత అనే రకం NLR 40024. ఈ శ్వేత అనే రకం ఏంటంటే ముఖ్యంగా ఎడగారులో వేసుకోదగిన రకాలన్నీ కూడా బాగా ఎండ వేడిమికి తట్టుకునేటట్లు ఉండాలి. సో ఈ మనకున్న రకాలన్నింటిలో కూడా శ్వేత అనేది బాగా ఎంత ఎక్కువ ఎండలు వచ్చినా కూడా బాగా తట్టుకుని మనకు మంచి దిగుబడిని ఇస్తుంది. కాబట్టి ఈ శ్వేత రకాన్ని ఈ సీజన్ లో వేసుకోవచ్చు. తర్వాత మనకి భరణి అని NLR 30491, రైతులు 91 సన్నాలు అన్ని కూడా పిలుస్తుంటారు. ఈ రకాలను మనము ఈ సీజన్ లో వేసుకోవచ్చు. అంతేకాకుండా మనకు ఈ మధ్య కాలంలో మనకు ఈ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి అంటే విడుదలకు సిద్ధంగా ఉన్న రకాలు కొన్ని ఉన్నాయి. అవి వచ్చేసి NLR 3354, NLR 3217, తర్వాత NLR 40054, NLR 3442. ఈ రకాలన్నింటినీ కూడా అంటే ఇవి ఇంకా విడుదల అవ్వలేదు కానీ ఎడగారు సీజన్కి బాగా ఉపయోగపడే రకాలన్నమాట. వీటిలో మనము అంటే ఇప్పుడు సూచించినటువంటి నెల్లూరు మసూరి కానీ, కాటన్ దర సున్నాలు కానీ, తర్వాత శ్వేత కానీ, భరణి కానీ, తర్వాత 33-54, 32-17, 40-54, 34-242 ఈ రకాలని మనం ఎడగారులో వేసుకున్నట్లయితే మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది.
1: మరి వినిత గారు, ఈ మధ్య కాలంలో మరి వరి నాటేటప్పుడు ఎక్కువగా శ్రీ పద్ధతి అని చెప్పేసి పాటిస్తూ ఉన్నారు కదా, మరి ఈ శ్రీ పద్ధతులని ఎడగారు వరిలో కూడా పాటించవచ్చు అంటారా?
2: ముఖ్యంగా అంటే ఈ ఎడగారు వరిలో మనకు టెంపరేచర్స్ అంటే విత్తనం వేసే టైంకి ఏప్రిల్ 15 నుంచి మనం నారు పోసుకుంటాము. ఏప్రిల్ మే నెలల్లో మనకు విపరీతంగా ఉష్ణోగ్రతలు ఉండడం వలన భూమి లోపలి పొరల్లో ఉన్న నీరంతా కూడా ఆవిరైపోయి ఆ లవణాలంతా భూమి పై పొరల్లో పేరుకుంటాయి. దాని వలన ఇక్కడ మనకి మోర్టాలిటీ అంటే మొక్కలు ఎక్కువ చనిపోయేవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ శ్రీ పద్ధతిలో గానీ అంటే మనకు చాలా చిన్న వయసు నారు నాటుతాం కాబట్టి అవి చౌడుకు తట్టుకునే శక్తి వాటికి చాలా తక్కువ ఉంటుంది. అది కానీ లేదంటే ఏదైనా డ్రమ్ సీడర్ తో వేయడం గానీ అట్లా నేరుగా విత్తే పద్ధతులు ఈ సీజన్ వరకు పనికిరావండి. ముఖ్యంగా మనకి బాగా ఎండలు ఉన్నప్పుడు అంటే బాగా తగ్గిన తర్వాత అయినా వేసుకోవచ్చు, కానీ బాగా ఎండలు ఉన్నప్పుడు ఈవెన్ మెషిన్లతో నాట్లు వేసినా కూడా అంటే ఈ మెషిన్లతో నాటు గానీ డైరెక్ట్ గా సోయింగ్ చేసుకోవడం వలన కానీ లేదంటే ఈ శ్రీ పద్ధతిలో గానీ మనకి చిన్న మొక్కలు నాటడం వలన అవి ఎక్కువ ఈ చౌడుకు గానీ ఎండకు గానీ తట్టుకోలేక చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సీజన్ లో మనము మామూలుగానే నారు పోసుకుని నాటుకునే పద్ధతి అయితేనే బాగుంటుంది.
1: మరి నాటుకునే ముందు వరి గింజల్లో నిద్రావస్థ అనేది ఉంటుంది కదండి, ఈ నిద్రావస్థను తొలగించడానికి ఏ విధంగా చేయాలంటారు?
2: సో అంటే ఇప్పుడు మనకు రబీ సీజన్ లో పంటకు కోతకు వచ్చిన రకాలన్నీ కూడా దాదాపు ఏప్రిల్ మే నెలలో వస్తాయి. మనకి ఏప్రిల్లో గానీ నారు పోసుకున్నట్లయితే అంటే రబీ సీజన్ కోత కోసిన వెంటనే విత్తనాలను మళ్ళీ నారు పోసుకోవాలి అని అంటే ఆ రకానికి ఒకవేళ నిద్రావస్థ కానీ ఎక్కువగా ఉన్నట్లయితే మామూలుగా అయితే ఏ ప్రతి రకానికి కూడా 2 నుంచి 3 వారాలు మనకు నిద్రావస్థ ఉంటుంది. ఒకవేళ నిద్రావస్థను మనం బ్రేక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే అంటే ఫ్రెష్ గా కోత కోసిన వరి గింజల్ని 6.3 మిల్లీలు గాఢ నత్రికాంలాన్ని 1 లీటర్ నీటిలో కలుపుకొని మనం ఏదైతే ఈ విత్తనాన్ని మనం మండకట్టాలనుకుంటున్నామో దాన్ని రాత్రంతా గాఢ నత్రికాంలం కలిపిన నీటిలో నానబెట్టి మరుసటి రోజు మండకట్టుకుని వాడుకున్నట్లయితే ఈ నిద్రావస్థను మనం తొలగించుకోవచ్చు.
1: మరి ఎడగారు వరిలో విత్తన శుద్ధి అనేది కూడా పాటించాలంటారా, అది ఏ విధంగా చేయాలి విత్తన శుద్ధి?
2: మామూలుగా ఏంటంటే విత్తనాల ద్వారా వ్యాపించే తెగుళ్లు కానీ బ్యాక్టీరియాలు కానీ మనకు చాలా వరిలో ఉన్నాయి. సో మనం విత్తిన తర్వాత దాదాపు 4 రోజుల వరకు కానీ 20 నుంచి 4 రోజుల వరకు ఎలాంటి బ్యాక్టీరియా కానీ శిలీంద్రపు తెగుళ్లు రాకుండా ఉండాలంటే విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే చాలా మంచిది. సో మనకు వరిలో ముఖ్యంగా విత్తన శుద్ధి ఈ కార్బెండిజం అనే మందుని అంటే పొడి విత్తన శుద్ధి అయితే 1 కేజీ విత్తనానికి 3 గ్రాములు కార్బెండిజం మందును కానీ లేదా నీటిలో నానబెట్టి మండగట్టుకున్నట్లయితే 1 లీటర్ నీటిలో 1 కేజీ విత్తనాన్ని నానబెట్టి దానికి 1 గ్రాము కార్బెండిజం మందును గాని మనం కలిపి రాత్రి నానబెట్టి మరుసటి రోజు మండి కట్టుకున్నట్లయితే మనకు తర్వాత విత్తిన 20-25 రోజుల వరకు మనకు ఎలాంటి తెగుళ్ళు అనేవి ఆశించకుండా ఉంటాయి.
1: మరి అలాగే నారుమడి ఏ విధంగా తయారు చేసుకోవాలండి?
2: నారుమడిని ముఖ్యంగా 10 నుంచి 12 రోజుల వ్యవధిలో 3 దఫాలుగా దమ్ము చేసుకుని చదును చేసుకోవాలండి. నీరు పెట్టడానికి తీయడానికి కూడా కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. 1 ఎకరం పొలం నాటడానికి మనకు 5 సెంట్ల నారుమడి అవసరం ఉంటుంది. సో 5 సెంట్లు అంటే 200 చదరపు మీటర్లు. ఈ 200 చదరపు మీటర్లలో మనకి 5 నుంచి అంటే 1 ఎకరాకి మనకి 30 కిలోల విత్తనం అవసరం వస్తుంది. కాబట్టి 5 సెంట్ల నారుమడిలో ఒక్కొక్క సెంటులో 5 నుంచి 6 కిలోల విత్తనాన్ని మనము చల్లుకోవాలి. సో ఈ 200 చదరపు మీటర్లలో 200 కిలోలు బాగా పశువుల ఎరువును గాని వేసి మనము దమ్ము చేసుకున్న తర్వాత మొత్తం ఈ 5 సెంట్లకు కలిపి మనకు 1-2 కిలోలు యూరియా, తర్వాత 6.5 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, తర్వాత 2 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువును చివరి దమ్ములో వేసి నారుమడిని చదును చేసి మండగట్టిన విత్తనాన్ని వెదజల్లాలి. తర్వాత నారు 1 ఆకు పూర్తిగా విచ్చుకునే వరకు 6 తొడులు ఇచ్చి తర్వాత పలుచగా నీరు కట్టాలి. విత్తనం విత్తిన 7 లేక 8వ రోజు బ్యూటాక్లోర్ అనే కలుపు మందును గానీ లేదా పైరజో సల్ఫ్యూరాట్ ఇథైల్ అనే కలుపు మందును గానీ మనం పిచికారి చేసినట్లయితే చాలా వరకు కలుపు మొలవకుండా ఉంటుంది. అంతేకాకుండా మనకి ఒకవేళ అంటే ఈ మందులు గానీ వేయలేని పక్షంలో గడ్డిజాతి కలుపు అనేది ఎక్కువగా ఉన్నట్లయితే నారుమడిలో ముఖ్యంగా ఊదర లాంటి గడ్డిజాతి కలుపు ఎక్కువగా ఉన్నట్లయితే ఈ సైహలోఫాప్ పీ బ్యూటైల్ అనే కలుపు మందు దీన్ని 1 లీటర్ నీటికి 2 మిల్లీలు చొప్పున మనం పిచికారి చేసుకున్నట్లయితే ఊదర వంటి గడ్డిజాతి కలుపుని మనము నిర్మూలించుకోవచ్చు. తర్వాత మనం విత్తనం వేసిన తర్వాత 10 నుంచి 12 రోజులప్పుడు మళ్ళీ ఒకసారి 2 కిలోల యూరియాని గానీ వేసుకున్నట్లయితే మనకు నారు అనేది సమర్థవంతంగా పెరుగుతుంది. అంతేకాకుండా మనం ఒకవేళ అంటే ఈ కాండం తులిచే పురుగు కానీ మనం గమనించినట్లయితే అది కానీ తర్వాత ఆకుముడత పురుగులు కానీ గమనించినట్లయితే వాటి గుడ్లను మనం 1 సెంటు నారుమడికి 160 గ్రాములు కార్బోఫ్యూరాన్ గుళికలను వేసుకోవాలి.
1: మరి నారుమడిని ఏ నెలలో వేసుకుంటే మంచిదంటారు?
2: సో ఎడగారు సీజన్లో మనకు ముఖ్యంగా ఏప్రిల్ 15 నుంచి మే 15 వరకు నారు పోసుకోవాలి. తర్వాత మే 15 నుంచి జూన్ 15 వరకు మనకు నాట్లు వేసుకున్నట్లయితే మంచిదండి. ఎందుకంటే ముఖ్యంగా మనం కానీ లేటుగా వేసుకున్నట్లయితే మనం పంట కోత అనేది కోత సమయంలో ముఖ్యంగా ఆగస్టు సెప్టెంబర్లో వర్షాలు పడే అవకాశం ఎక్కువ. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఈశాన్య ఋతుపవనాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నైరుతి ఋతుపవనాల కంటే అంటే 33% నైరుతి ఋతుపవనాలు అయితే దాదాపు 66% మించి మనకు ఈశాన్య ఋతుపవనాలు ఉండడం వలన అవి మనకు ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో వస్తాయి కాబట్టి మనకు లేటుగా వేయడం అనేది చేయకూడదు. ముఖ్యంగా ఏప్రిల్ 15 నుంచి మే 15 లోపల నారు ఖచ్చితంగా పోసుకోవాలి.
1: నారుమడి తయారీ గురించి చెప్పారు కదండి, మరి ప్రధాన పొలాన్ని ఏ విధంగా తయారు చేయాలంటారు?
2: నాట్లు వేయడానికి ముందుగా దాదాపు 15 రోజుల ముందుగానే మనం పొలాన్ని తయారు చేసుకోవాలి. మొదటగా పొలాన్ని 1-2 సార్లు బాగా దున్నుకొని వీలైతే లేజర్ గైడెడ్ లెవెలర్ సహాయంతో పొలాన్ని బాగా చదును చేసుకుని 2-3 సార్లు రోటోవేటర్ సహాయంతో పొలాన్ని బాగా దమ్ము చేసి చెక్కతో గానీ పల్లమానతో గానీ చదును చేయాలి. పొలం గట్ల మీద ఉన్న కలుపును పూర్తిగా తీసివేసి కలుపు నుంచి పైరుకు సంక్రమించే శిలీంధ్రాలను పురుగులను నివారించుకోవచ్చును.
1: మరి ఎడగారి వరిలో నాట్లు వేసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలండి?
2: సో ముఖ్యంగా ఏంటంటే నారు పీకేటప్పుడు మొక్కలు బాగా లేత ఆకుపచ్చగా ఉండాలి. తర్వాత 4 నుంచి 6 ఆకులున్న నారు నాటితేనే మంచిది. వీలైనంత వరకు లేత నారు నాటడం వలన అధిక పిలకలు పెట్టి దిగుబడి ఎక్కువగా వస్తుంది. నారు కట్ట చివర్లని తుంచినట్లయితే మనము మొవ్వు చంపే పురుగును వాటి యొక్క గుడ్లను నాశనం చేయొచ్చు. ముఖ్యంగా ఈ సీజన్లో 1 చదరపు మీటర్కి అంటే ఇక్కడ మనకి సూర్యరశ్మి ఎక్కువగా ఉండడం వలన మొక్క బాగా పొడవు పెరుగుతుంది కాబట్టి 1 చదరపు మీటర్కి దాదాపు 66 మొక్కల వరకు వేసుకోవాలి. అంతేకాకుండా ఈ రబీ సీజన్లో నారు చూసుకున్నట్లయితే ఎక్కడైతే కొంచెం చౌడు ఉండడం కానీ అలాంటి పరిస్థితుల్లో మనకి నారు పీకుతున్నప్పుడు బాగా తెగిపోతుందండి. అంటే దానికి కారణము మనకు ఆ పై పొరల్లో లవణాలు పేరుకొని ఉంటాయి. అలాంటప్పుడు మనము ముఖ్యంగా ఏంటంటే బాగా నారు పీకక ముందుగా 1 వారం ముందుగా మనకు 1 సెంటు నారుమడికి మనకు అక్కడున్న చౌడు లవణాల సాంద్రతను బట్టి 4-6 కిలోలు జిప్సం కానీ వేసుకొని తర్వాత పొలంలో నీటిని బాగా నిలగట్టి తర్వాత ఆ నీటినంతా తీసివేసినట్లయితే మనకు ఈ చౌడు ప్రభావం అంటే లవణాల ప్రభావం కంట్రోల్ చేసుకోవచ్చు.
1: ఎడగారి వరిలో తీసుకోవాల్సిన ఎరువుల యాజమాన్య పద్ధతుల గురించి చెప్తారు.
2: సో ముఖ్యంగా ఎరువుల్ని మనం భూసారాన్ని అనుసరించి వేయాలి. ముఖ్యంగా రసాయన ఎరువులతో పాటు సేంద్రీయ ఎరువుల్ని లేదా జీవన ఎరువుల్ని వాడి పైరుకు సమతుల్యంగా ఎరువుల్ని అందించాలి. ముఖ్యంగా మనం రైతాంగం ఎక్కువగా నత్రజని భాస్వరం పొటాష్ ఎరువులను మాత్రమే ఎక్కువగా వాడుతున్నారు. సో ఈ నత్రజని అనేది ఏంటంటే నీటిలో బాగా కరిగిపోతుంది కాబట్టి ఒకసారిగా మనం వేసినట్లయితే పంట చివరి వరకు నత్రజని అనేది అందుబాటులోకి రాకుండా ముఖ్యంగా భూమి లోపలి పొరల్లోకి నీటి ద్వారా ఇంకిపోవడం కానీ తర్వాత ఎండ వేడిమికి ఆవిరైపోవడం కానీ గాలిలో కలిసిపోవడం కానీ ఇలాగా చాలా రకాలుగా ఈ నత్రజని అనేది వ్యర్థం అవుతుంది కాబట్టి దీన్ని మనం 3-4 దఫాలుగా వేసుకోవాలి. దీన్ని ముఖ్యంగా యూరియా రూపంలో కానీ వేసుకున్నట్లయితే దాదాపు 104-120 కిలోల వరకు యూరియాని వేసుకోవచ్చు. 3 దఫాలుగా వేసుకున్నట్లయితే ప్రతిసారి 40 కిలోల యూరియాని వేసుకొని ముఖ్యంగా దమ్ము చేసిన వెంటనే కానీ నాటిన వెంటనే కానీ మనకు 40 కిలోల యూరియాని తర్వాత బాగా పిలకలు పెట్టే దశలో అంటే నాటిన 35-40 రోజులప్పుడు మరి 40 కిలోలు తర్వాత చిరుపుట్ట దశలో 40 కిలోల యూరియాని వేసుకున్నట్లయితే నత్రజనిని మనము సమర్థంగా వినియోగించుకోనవచ్చును. అంతేకాకుండా తర్వాత ఈ భాస్వరం ఎరువు మనం భాస్వరం కానీ చూసుకున్నట్లయితే నత్రజని లాగా ఈ భాస్వరం అనేది నీటిలో పూర్తిగా కరగదు. మనం వేసినప్పుడు అంటే ఇది ఎక్కువ వృధా అయ్యే శాతం కూడా చాలా తక్కువ కాబట్టి దీన్ని మొత్తం సిఫారసు చేసిన 24 కిలోల భాస్వరాన్ని ముఖ్యంగా మనం వరిలో ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేయిస్తూ ఉంటాము. ముఖ్యంగా ఏంటంటే ఈ ఎడగారు సీజన్లో మనం రబీ సీజన్లో విరివిగా ఎరువులు వాడడం వలన ఎడగారు సీజన్లో మనం సిఫారసు చేసిన దానికంటే కూడా మనం పరిశోధనలో తేలిందంటే ఈ భాస్వరం ఎరువాన్ని పూర్తిగా వేయకపోయినా లేదంటే సగానికి తగ్గించినా అంటే దాదాపు మనకి 75 కిలోలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసినా కూడా సరిపోతుందని మనకు పరిశోధనలో తేలింది. కాబట్టి వీలైనంత వరకు మనకు అక్కడ ఉన్న ఆ యొక్క భూసారాన్ని బట్టి తక్కువగానే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకోవాలి. 75 కిలోలు అయితే 1 ఎకరాకి సరిపోతుంది. అంతేకాకుండా ఈ భాస్వరాన్ని మనం అధికంగా వాడటం వలన విపరీతంగా ఉష్ణోగ్రతలు ఎడగారు సీజన్లో ఉండడం వలన పాచి అనేది ఎక్కువగా డెవలప్ అవుతుంది. సో ఈ పాచి ఎక్కువ అయినట్లయితే మనకు మొక్కలు చనిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి ఈ భాస్వరాన్ని వీలైనంత వరకు తక్కువగా వేసుకోవాలి. ఒకవేళ ఈ పాచి కానీ వచ్చినట్లయితే మనకు పొలంలో నీటంతటిని బాగా తీసివేసి కాపర్ సల్ఫేట్ అనే మందును కానీ బ్లైటాక్సిన్ కానీ మనం పిచికారి చేసి తర్వాత ఒక 2 రోజుల తర్వాత మనం నీళ్లు పెట్టినట్లయితే ఆ పాచిని కూడా మనము నిర్మూలించుకోవచ్చు. అయితే ఇంకొకటి కూడా రైతాంగం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ భాస్వరం ఎరువుని వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందడానికి, పిలకలు పెట్టడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మొత్తం సిఫారసు చేసిన భాస్వరం కానీ, వేయదలుచుకున్న భాస్వరం కానీ మొత్తాన్ని మనం దమ్ములోనే వేయాలి. ముఖ్యంగా ఏంటంటే భాస్వరాన్ని పైపాటుగా ఎప్పుడు కూడా వాడకూడదు. ఎందుకంటే పైపాటుగా వాడడం వలన మనకు వేరు వ్యవస్థ అనేది మొదట్లో తయారవుతుంది. కాబట్టి పైపాటున భాస్వరం వేయడం వలన ఉపయోగం లేకపోవడమే కాకుండా ఈ భాస్వరం ఎరువులు ఎక్కువ, అంటే రేట్ ఎక్కువ కాబట్టి రైతులకు ఖర్చు పెరుగుతుంది. కాబట్టి పైపాటుగా భాస్వరం ఎరువులను వేసుకోకుండా ఉంటే మంచిది. తర్వాత ఈ పొటాష్ ఎరువు. సో పొటాష్ చూసుకున్నట్లయితే మనకు ఎకరాకి 16 కిలోల పొటాష్ కావాలి. దీన్ని మనం మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో వేస్తున్నాము. ఈ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని మనకి ముఖ్యంగా 1 ఎకరాకి 30-40 కిలోల వరకు వేసుకోవాలి. దీన్ని మనం 2 దఫాలుగా వేసుకోవాలి. మొదటి 15-20 కిలోలు వచ్చి మొదట దమ్ములో వేసుకోవాలి, తర్వాత 15-20 కిలోలు వచ్చి చిరుపొట్ట దశలో వేసుకోవాలి. ఈ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వలన మొక్కలకి బాగా, అంటే

0: దృఢత్వం ఉండి ఎక్కువ పిలకలు పెట్టి తర్వాత తాళ్ళు గింజలు ఎక్కువ ఏర్పడకుండా గింజ అనేది బాగా బరువుగా ఉండేదానికి తర్వాత మొక్క చీడపీడలను తట్టుకునేదానికి ఉపయోగపడుతుంది కాబట్టి భాస్వరం ఎరువుని తప్పకుండా ఈ ఎడగారు సీజన్ లో వేయాలండి. తర్వాత ఇంకోటి ఏంటి, ఈ ఎరువుల విషయాల్లో ప్రధాన సమస్య జింక్. కాకపోతే ఈ రబీ సీజన్ లో మాత్రమే జింక్ లోపం వస్తుంది, కానీ ఎడగారు సీజన్ లో మనకు జింక్ లోప లక్షణాలు కనపడవు. కాబట్టి ఈ సీజన్ లో మనం జింక్ వేయాల్సిన అవసరం కూడా ఉండదు.
1: మరి రైతులు సాధారణంగా ఈ సేంద్రీయ వ్యవసాయం అనేది కూడా ఎక్కువగా పాటిస్తున్నారు కదండి వరి పండించడంలో, మరి దీన్ని ఎడగారులో కూడా పాటించవచ్చు అంటారా సేంద్రీయ వ్యవసాయాన్ని?
0: సో సేంద్రీయ వ్యవసాయం చూస్తే మనము ఇక్కడ మన వ్యవసాయ పరిశోధన స్థానంలో చేసిన ఈ పరిశోధనల ఫలితంగా మనకు తెలియదు ఏంటంటే, ఒకవేళ ఎవరైనా రైతు పూర్తిగా సేంద్రీయ వ్యవసాయం చేయదలుచుకుంటే రబీ సీజన్ కంటే సేంద్రీయ వ్యవసాయంలో ఎడగారులోనే అధిక దిగుబడులు సాధించాము. ఎందుకంటే ముఖ్యంగా రబీ సీజన్లో చీడపీడల ఉధృతి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, అదే ఎడగారులో అయితే మనకు చీడపీడల ఉధృతి చాలా తక్కువగా ఉండడం వలన, తర్వాత ఈ మనం వేసిన సేంద్రీయ ఎరువులన్నీ కూడా అధిక ఉష్ణోగ్రత వలన తొందరగా కుళ్ళిపోవడం, తొందరగా మొక్కకు అందుబాటులో రావడం జరుగుతుంది. కాబట్టి ఈ సేంద్రీయ వ్యవసాయం అనేది ఎడగారులో బాగా వేసుకోవచ్చు. సో మనం సేంద్రీయ వ్యవసాయంలో పాటించాల్సిన పద్ధతులు ఏంటంటే, ముఖ్యంగా మనకు అంటే ఎక్కడైనా వీలు తొందరగా రవి కోత పోయిన వెంటనే మనకు జీలుగా జనుము లాంటి పచ్చిరొట్ట పైర్లను వేసుకొని కలియదున్నాలి, అది పూత దశలో ఉన్నప్పుడు కలియదున్నాలి. తర్వాత ఒక ఎకరాకి 4 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి, తర్వాత 1 టన్ను వానపాముల ఎరువు. ఈ ఎరువులను వేసుకొని తర్వాత ముఖ్యంగా ఈ వానపాముల ఎరువుని 2 దఫాలుగా కూడా మొదటి సగభాగము నాటిన వెంటనే వేసుకొని తర్వాత 25 రోజులప్పుడు కూడా వేసుకోవచ్చు. అంతేకాకుండా వేపపిండిని కూడా మనం ఎకరాకు 200 కిలోలు వేసుకోవాలి, దాన్ని కూడా 2 దఫాలుగా వానపాముల ఎరువు తర్వాత వేపపిండిని కలిపి మనం 2 దఫాలుగా వేసుకోవాలి. అంతేకాకుండా జీవన ఎరువులు అనేటివి ఉన్నాయి మనకి. జీవన ఎరువుల్లో అజోస్పైరిల్లం అని అంటే ఈ అజోస్పైరిల్లం అనే బ్యాక్టీరియా గాల్లో ఉన్న నత్రజనిని స్థిరీకరించి మొక్కలకు అందుబాటులో నత్రజనిని తీసుకొస్తుంది. తర్వాత PSB అంటాం, ఫాస్ఫరస్ సాల్యుబులైజింగ్ బ్యాక్టీరియా, ఇది కూడా భూమిలో అంటే భూమి పొరల్లో మనకి అతుక్కుపోయి ఉన్న భాస్వరాన్ని కూడా మొక్కలకు అందుబాటులోకి తీసుకొస్తాయి. కాబట్టి దీన్ని కూడా మనము ఈ అజోస్పైరిల్లం కానీ PSBని కానీ ఎకరాకు 1-2 కిలోలు చొప్పున వేసుకోవాలి. సో దీంట్లో మనకు 1 కిలో వచ్చేసి దమ్ములో వేసుకోవాలి, ఇంకొక కిలో నాటిన 25-30 రోజుల లోపల వేసుకుని మనం ఈ రకంగా సేంద్రీయ వ్యవసాయం చేసుకోవాలి. ఎక్కడైనా మనకు చీడపీడల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు, ముఖ్యంగా పురుగులు ఎక్కువగా ఉన్నట్లయితే ఈ నీమ్ సీడ్ కెర్నల్ ఎక్స్ట్రాక్ట్ అంటాము, NSKE ద్రావణం కానీ లేదంటే వేప నూనె కానీ మనం పిచికారి చేసుకోవాలి. ఒకవేళ తెగుళ్ళు కానీ మనకు వచ్చినట్లయితే, ఈ ముఖ్యంగా లీఫ్ స్పాట్ ఆకుమచ్చ తెగులు లాంటివి వస్తాయి, దానికి మనకు సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ అనే దాన్ని వాడుకున్నట్లయితే కూడా మనకు తెగుళ్లను నివారించుకోవచ్చు. సో అన్నిటికంటే ముఖ్యంగా ఈ సీజన్లో మనకి పురుగు తెగుళ్ల ఉధృతి అనేది చాలా తక్కువగా ఉంటుంది.
1: ఈ ఎడగారి వరిలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇవన్నీ చాలా చక్కగా వివరించారు. రైతు సోదరులు అందరూ కూడా ఈ యాజమాన్య పద్ధతులు ఇవన్నీ కూడా చక్కగా పాటించి మంచి దిగుబడి సాధించాలని ఆశిద్దామండి. నమస్కారం.
0: నమస్కారం అండి.
2: ఎడగారు వరిలో యాజమాన్య చర్యలు, ఈ అంశం గురించి డాక్టర్ యు వినీత గారితో పరిచయ కార్యక్రమం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు జానపద గీతం వింటారు.

జానపద గీతం విన్నారు. చివరిగా కొబ్బరిలో నల్లముట్టె పురుగు గురించిన విశేషాలు వింటారు. కొబ్బరిలో నల్లముట్టె పురుగు గురించి తెలుసుకుందాం. ఈ పురుగు అన్ని వయసుల కొబ్బరి చెట్లను, తోటలను, అంటే నారుమడి ఎదిగిన తోటలు, వరిచేల గట్లు, చేపల

చెరువుల గట్లు, ఇలా అన్నింటినీ ఆశిస్తూ ఉంటుంది. కొబ్బరి ఆకుల్లో అడుగు భాగాన చేరి పత్రహరితాన్ని గోకి తింటుంది. రంపపు పొట్టు వంటి రెట్టలతో నోటి ధారాలతో గూళ్లను కట్టి ఆకులను అతికించి ఆ గూళ్లలో ఉంటుంది. దీని లక్షణాలని ఏ విధంగా గమనించవచ్చు అంటే, ఈ పురుగు ఆశించిన ఆకులపై ఎండిన మచ్చలు ఏర్పడతాయి. పురుగు తీవ్రత పెరిగిన కొద్దీ మచ్చలన్నీ కలిసిపోయి ఆకు మొత్తం ఎండిపోయినట్టు కనిపిస్తుంది. ఈ విధంగా చెట్టుపై ఆకులన్నీ ఎండి వాలిపోతాయి. తోట అంతా కాలిపోయినట్లు కనిపిస్తుంది. ఎక్కువ ఉధృతంగా ఉన్నప్పుడు కాయలు కూడా దెబ్బతిని రాలిపోతాయి. ఈ పురుగు వల్ల నష్టాన్ని మనం ఏ విధంగా గమనించవచ్చు అంటే, చిన్న మొక్కలను ఆశించినప్పుడు మొక్కలు గిడసబారిపోయి ఆలస్యంగా కాపుకు వస్తాయి. పెద్ద మొక్కలను ఆశించినట్లయితే ఆకులలో ఆహారము తయారు చేసుకోగల పత్రహరితాన్ని తినేసి మొక్కకు ఆహార పదార్థాల సరఫరా తగ్గిపోయేటట్టు చేస్తుంది. అంతేకాక కాపు తగ్గడమే కాకుండా కాయ సైజు కూడా తగ్గిపోతుంది. ఆకులు ఎండిపోవటం వల్ల పిందెలు రాలిపోయి పొత్తులు రాక దిగుబడులు తగ్గుతాయి. ఈ నష్టాన్ని కోలుకోవటానికి చెట్టుకు 2 నుండి 3 సంవత్సరాలు పడుతుంది. దీని జీవితకాలం ఏ విధంగా ఉంటుందంటే, బూడిద రంగు రెక్కలు గల తల్లిపురుగు కింద వరుస ఆకుల్లో పాత గూళ్లు ఉన్న దగ్గర గుడ్లు పెడుతుంది. గుడ్లు 5 రోజుల్లో పొదగబడి చిన్న లార్వాలుగా మారి ఆకులను తింటూ ఎదుగుతాయి. గొంగళి పురుగులు ఆకు మడతల్లో తింటూ దాదాపు 1 నెల ఎదుగుతాయి. రెట్టెలలో గూడు కట్టుకుని నిద్రావస్థ దశ 10 నుండి 12 రోజుల్లో పూర్తి చేసుకుని రెక్కల పురుగ్గా మారుతుంది. ఈ విధంగా 6 వారాల్లో దాని జీవిత చక్రం పూర్తవుతుంది. నల్లముట్టె పురుగు నివారణకు ఏ విధమైన యాజమాన్య పద్ధతులను చేపట్టుకోవాలి అంటే, పురుగు ఆశించి ఎండిన అడుగు వరుస ఆకులు తీసి కాల్చివేయాలి. పురుగు తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు, అంటే 1 లేదా 2 ఆకులకు పురుగు ఉన్నచో, గొనియోజస్ నెఫామ్టిడిస్ అనే బదనికను 10 పురుగులు లేదా బ్రాకాన్ హెబిటర్ 20 పురుగులు చెట్టుకు చొప్పున తోటలో 10% చెట్లకు విడుదల చేయాలి. నల్లముట్టె పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ సంఖ్యలో బదనికలు విడుదల చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువగా పురుగు ఆశించిన ఆకులకు డైక్లోరోవాస్ 1 మిల్లీలీటర్ నీటిలో కలుపుకుని పిచికారీ చేసుకోవాలి. పురుగు స్థాయి తీవ్రంగా ఉన్నప్పుడు గొంగళి పురుగు దశలో ఉన్నచో వేరు ద్వారా మోనోక్రోటోఫాస్ 10 మిల్లీలీటర్ నీటిలో కలుపుకుని ఎక్కించాలి. మందు పెట్టిన 45 రోజుల వరకు కొబ్బరి బోండాలు గాని కొబ్బరి కాయలు గాని కొయ్యరాదు. కొబ్బరి తోటల పరిసరాల్లో ఉన్న తాటి చెట్లను కూడా ఈ పురుగు ఆశిస్తుంది. కాబట్టి ఈ చెట్లపై కూడా బదనికలు విడుదల చేసుకోవాలి. పురుగు సోకి ఎండిపోయిన తోటలకు సిఫారసు మేరకు ఎరువులు 1 కిలో యూరియా, 2 కిలోల సూపర్ ఫాస్ఫేట్, 21 లేదా 2 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ చెట్టుకు సంవత్సరానికి చొప్పున వేసి నీళ్లు పెట్టిన తర్వాత అవి కోలుకుని మళ్లీ కాపుకు వస్తాయి. కొబ్బరిలో నల్లముట్ట పురుగు గురించిన విశేషాలు మీరింతవరకు విన్నారు.

0: ఈనాటి పంటసీమలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. సమయం 7:45 కావస్తోంది. వికసిత భారత్ కార్యక్రమం మరికొంచెం సేపట్లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 7:45 ప్రకటించిన అంశం కొద్ది క్షణాల్లో. ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన ఈ విషయమై పుట్రేవు మానస గారి ప్రసంగం.
2: రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన అసంఘటిత రంగంలోని కార్మికులు ప్రధానమైన అభద్రతా భావాలలో ఒకటి తరచుగా అనారోగ్యానికి గురి కావడం మరియు అటువంటి కార్మికులు వారి కుటుంబ సభ్యులు వైద్య సంరక్షణ ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఉండటం. ఆరోగ్య సౌకర్యాల విస్తరణ ఉన్నప్పటికీ భారతదేశంలో మానవలేమికి అనారోగ్యం అత్యంత ప్రబలమైన కారణాలలో ఒకటిగా ఉంది. పేదరికానికి దారితీసే ఆరోగ్య ఖర్చుల ప్రమాదం నుండి పేద కుటుంబాలకు రక్షణ కల్పించడానికి ఆరోగ్య బీమా ఒక మార్గమని స్పష్టంగా గుర్తించబడింది. అయితే గతంలో ఆరోగ్య బీమాను అందించడానికి చాలా ప్రయత్నాల రూపకల్పన మరియు అమలు రెండిటిలోనూ ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. పేదలు ఆరోగ్య బీమాను దాని ఖర్చు లేదా గ్రహించిన ప్రయోజనాలు లేకపోవడం వల్ల తీసుకోలేకపోతున్నారు లేదా తీసుకోవడానికి ఇష్టపడరు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య బీమాను నిర్వహించడం కష్టం. దేశంలోని మొత్తం శ్రామిక శక్తిలో అసంఘటిత రంగంలోని కార్మికులు 93% ఉన్నారు. కొన్ని వృత్తిపరమైన సమూహాలకు ప్రభుత్వం కొన్ని సామాజిక భద్రతా చర్యలను అమలు చేస్తోంది, కానీ కవరేజ్ చాలా తక్కువ. చాలామంది కార్మికులకు ఇప్పటికీ ఎటువంటి సామాజిక భద్రతా కవరేజ్ లేదు. ఈ కార్మికులకు సామాజిక భద్రత కల్పించాల్సిన అవసరాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఒక బిల్లును ప్రవేశపెట్టింది. అదే రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన. 1 April 2008 కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ద్వారా ప్రవేశపెట్టబడింది అసంఘటిత కార్మికులు మరియు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఆరోగ్య సంరక్షణ సేవలు మరియు సామాజిక భద్రతను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. బిలో పోవర్టీ లైన్ దిగువన వర్గానికి చెందిన గుర్తింపు లేని కార్మికులకు ఆరోగ్య బీమా కవరేజీని అందించడం ఈ పథకం లక్ష్యం మరియు వారి కుటుంబ సభ్యులు ఈ పథకం కింద లబ్ధిదారులుగా ఉంటారు. ఇది ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రులలో చేరడానికి నగదురహిత బీమాను అందిస్తుంది. ఈ పథకం 1 April 2008 నమోదు చేయడం ప్రారంభించింది మరియు భారతదేశంలోని 25 అమలు చేయబడింది. 2014 మొత్తం 36 మిలియన్ కుటుంబాలు నమోదు చేయబడ్డాయి. ప్రారంభంలో రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన అనేది కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ కింద ఒక ప్రాజెక్ట్. ఇప్పుడు ఇది 1 April 2015 ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు బదిలీ చేయబడింది. పసుపు రేషన్ కార్డును కలిగి ఉన్న ప్రతి బిలో పోవర్టీ లైన్ కుటుంబం వారి వేలుముద్రలు మరియు ఛాయాచిత్రాలను కలిగి ఉన్న బయోమెట్రిక్ ప్రారంభించబడిన స్మార్ట్ కార్డును పొందడానికి ₹30 రిజిస్ట్రేషన్ రుసుమును చెల్లిస్తుంది. దీని వలన వారు ఎంపానెల్ చేయబడిన ఆసుపత్రులలో ఏదైనా ఒక కుటుంబానికి సంవత్సరానికి ₹30,000 వరకు ఇన్ పేషెంట్ వైద్య సంరక్షణను పొందగలుగుతారు. ముందుగా ఉన్న అనారోగ్యాలు మొదటి రోజు నుండి వర్తిస్తాయి. ఇంటి పెద్ద, జీవిత భాగస్వామి మరియు 3 పిల్లలపై ఆధారపడిన పిల్లలు లేదా తల్లిదండ్రుల కోసం కవర్ చేయబడతాయి. 2012-13 కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వం రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజనకి మొత్తం 1,096.7 crore కేటాయించింది. మొత్తం బిలో పోవర్టీ లైన్ జనాభాను కవర్ చేయడానికి ఉద్దేశించినప్పటికీ ఇది 31 March 2011 భారతీయ జనాభాలో కేవలం 10% మందిని మాత్రమే నమోదు చేసుకుంది. అలాగే ఖజానాకు సంవత్సరానికి కనీసం 3,350 crore ఖర్చవుతుందని అంచనా. ఈ పథకం ప్రపంచంలోని అత్యుత్తమ ఆరోగ్య బీమా పథకాలలో ఒకటిగా ప్రపంచ బ్యాంక్, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ నుండి ప్రశంసలు పొందింది. జర్మనీ తన సొంత సామాజిక భద్రతా వ్యవస్థను పునరుద్ధరించడానికి స్మార్ట్ కార్డ్ ఆధారిత నమూనాను స్వీకరించడానికి ఆసక్తిని కనబరిచింది. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనది, దాని ప్రస్తుత ఖరీదైన 2.5 మిలియన్ల పిల్లలకు వౌచర్ ఆధారిత ప్రయోజనాల వ్యవస్థను భర్తీ చేయడం ద్వారా రెండు దేశాల మధ్య సహకార ఒప్పందంలో భాగంగా రూపొందించబడిన ఇండో జర్మన్ సామాజిక భద్రతా కార్యక్రమం ఈ సహకారానికి మార్గదర్శకంగా ఉంది. ఈ స్కీమ్లో ఉన్న పెద్ద మార్పులలో ఒకటి అన్సర్వ్ చేయని ప్రాంతాలకు పెట్టుబడులను తీసుకురావడం. భారతదేశంలో ఆరోగ్య సంరక్షణలో చాలా ప్రైవేట్ పెట్టుబడులు పట్టణ ప్రాంతాలలో తృతీయ లేదా ప్రత్యేక సంరక్షణపై దృష్టి సారించాయి. అయితే రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన రాకతో దృశ్యం మారుతోంది. గ్లోబల్ హెల్త్ కేర్ సిస్టమ్స్ వంటి కొత్త యుగ కంపెనీలు, కోల్కతాకు చెందిన కంపెనీ మరియు సీకోయా క్యాపిటల్ మరియు ఎలివర్ ఈక్విటీ వంటి టైర్ వన్ క్యాపిటల్ ఫండ్లచే నిధులు సమకూర్చబడిన సెమీ అర్బన్ రూరల్ సెట్టింగ్లలో స్టేట్ ఆఫ్ ఆర్ట్ హాస్పిటల్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ ధోరణి భారతదేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు ఎంతో అవసరమైన మౌలిక సదుపాయాలను సృష్టించగలదు. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన వివిధ ఆరోగ్య సంరక్షణ ఖర్చులను కవర్ చేస్తుంది. వీటిలో అనారోగ్యాలు, వ్యాధులు లేదా ప్రమాదాల కోసం ఆసుపత్రిలో చేరడం, ఆసుపత్రికి వెళ్లే ముందు మరియు పోస్ట్ ఖర్చులు, రవాణా ఖర్చులు, ₹100 సందర్శనకు వార్షిక పరిమితి ₹1,000, ప్రమాదాలకు దంత చికిత్స, సహజ మరియు సిజేరియన్ డెలివరీల కోసం డే కేర్ చికిత్సలు మరియు ప్రసూతి ఖర్చులు. అయితే రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన కవర్ చేయని సదుపాయాలు HIV ఆర్ AIDS చికిత్స పాలసీ

0: ఈశాన్య రాష్ట్రాలు మరియు జమ్మూ అండ్ కాశ్మీర్ కోసం భారత ప్రభుత్వం 90% కవర్ చేస్తుంది. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు 10% కవర్ చేస్తాయి. లబ్ధిదారులు నామమాత్రపు వన్ టైం రిజిస్ట్రేషన్ రుసుము ₹30 చెల్లిస్తారు. ఇది పరిపాలనా ఖర్చులను కవర్ చేస్తుంది. ఈ సెటప్ తక్కువ ఆదాయ కుటుంబాలకు సరసమైన ఆరోగ్య బీమాను నిర్ధారిస్తుంది. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన నమోదు. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన కోసం నమోదు ప్రక్రియ అర్హత కలిగిన బిలో పోవర్టీ లైన్ కుటుంబాలు ఎలక్ట్రానిక్గా జాబితా చేయబడి అధికృత బీమా కంపెనీలకు సమర్పించడంతో ప్రారంభమవుతుంది. ఈ కంపెనీలు జిల్లా స్థాయి అధికారులతో కలిసి గ్రామాలలో ఎన్రోల్మెంట్ షెడ్యూళ్లను ఏర్పాటు చేస్తాయి. తరువాత బిలో పోవర్టీ లైన్ జాబితా ప్రతి గ్రామంలోని నిర్దేశిత స్టేషన్లలో ప్రదర్శించబడుతుంది. నమోదు తేదీ మరియు స్థానాన్ని చూపుతుంది. మొబైల్ స్టేషన్లు వ్యూహాత్మకంగా ఉంటాయి. తరచుగా ప్రభుత్వ పాఠశాలలు వంటి ప్రదేశాల్లో బయోమెట్రిక్ డేటా మరియు కుటుంబ ఫోటోలు సేకరించబడతాయి మరియు స్మార్ట్ కార్డులు జారీ చేయబడతాయి. ఒకసారి లబ్ధిదారులు ₹30 రిజిస్ట్రేషన్ రుసుముతో వారు వారి స్మార్ట్ కార్డులను అలాగే స్కీమ్ ప్రయోజనాలను వివరించే సమాచార కరపత్రం మరియు నెట్వర్క్ ఆసుపత్రుల జాబితాను అందుకుంటారు. మొత్తం ప్రక్రియ సమర్థవంతంగా ఉంటుంది మరియు సాధారణంగా 10 నిమిషాలు పడుతుంది. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన కార్డ్ వివరాలు మరియు ఆన్లైన్ ధృవీకరణ. స్వాస్థ్య బీమా కార్డ్ అని కూడా పిలువబడే రాష్ట్రీయ స్వాస్థ్య బీమా కార్డ్ గణనీయమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. నెట్వర్క్ ఆసుపత్రులలో నగదు రహిత లావాదేవీలను అనుమతిస్తుంది మరియు భారతదేశం అంతటా పోర్టబిలిటీ ప్రయోజనాలను అందిస్తుంది. స్మార్ట్ కార్డ్ రోగి సమాచారాన్ని నిల్వ చేయడం మరియు వేలిముద్రలు మరియు ఛాయాచిత్రాల ద్వారా లబ్ధిదారుల గుర్తింపుతో సహా వివిధ విధులను అందిస్తుంది. బయోమెట్రిక్ వైఫల్యం విషయంలో కార్డుపై ఉన్న ఫోటో ప్రత్యామ్నాయ గుర్తింపు పద్ధతిగా పనిచేస్తుంది. లబ్ధిదారులు తమ స్మార్ట్ కార్డులను నేరుగా ఎన్రోల్మెంట్ స్టేషన్లలో స్వీకరిస్తారు. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా పథకం అర్హత ప్రమాణాలు. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా పథకంలో నమోదు చేసుకోవడానికి దరఖాస్తుదారులు ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. దరఖాస్తుదారు అసంఘటిత రంగంలోని పనిచేయాలి మరియు దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు చెందినవారై ఉండాలి. జిల్లా బీపీఎల్ జాబితా. దరఖాస్తుదారుని జిల్లా దారిద్ర్యరేఖకు దిగువన జాబితాలో చేర్చాలి. దారిద్ర్యరేఖకు ఎగువన, దారిద్ర్యరేఖకు కొద్దిగా పైన ఉన్న వ్యక్తులు కూడా రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన కవరేజ్కి దరఖాస్తు చేసుకోవచ్చు. సంక్షేమ బోర్డుల కింద నమోదు చేసుకున్న వ్యక్తులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పునరుద్ధరించబడిన రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన. అక్టోబర్ 2014లో పునరుద్ధరించబడిన రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన ప్రారంభించబడింది. బ్యాంకు ఖాతా తెరవడం మరియు ఆధార్ కార్డు జారీతో అనుసంధానించబడే రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజనలో నమోదు. ప్రస్తుతం ఈ పథకం 3 కోట్ల మంది కార్మికులను కవర్ చేస్తుంది. దీనిని నిర్మాణ రంగానికి కూడా విస్తరించనున్నారు. ఆమ్ ఆద్మీ బీమా యోజన మరియు జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకం వంటి ఇతర సంక్షేమ పథకాలను చేర్చడానికి ఒకే కేంద్ర స్మార్ట్ కార్డ్ జారీ చేయబడుతుంది. 2008లో ప్రవేశపెట్టిన రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన అసంఘటిత కార్మికులు మరియు పేద కుటుంబాలకు ఆరోగ్య సంరక్షణ మరియు సామాజిక భద్రతను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. హాస్పిటలైజేషన్ కవరేజ్ మరియు సరసమైన రిజిస్ట్రేషన్ వంటి సమగ్ర లక్షణాలతో రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన ప్రాప్యత మరియు స్థోమతకి ప్రాధాన్యత ఇస్తుంది. మొబైల్ స్టేషన్లు మరియు నామమాత్రపు రుసుములతో సులభతరం చేయబడిన క్రమబద్ధీకరించబడిన నమోదు ప్రక్రియ లబ్ధిదారులకు స్మార్ట్ కార్డుల సత్వర జారీని నిర్ధారిస్తుంది. అయితే అవుట్ పేషెంట్ ఖర్చులు, ఆసుపత్రులలో చేరడం మరియు మందులు పెరగడం వల్ల బీమా కంపెనీలు తమ పాలసీల నుండి అనేక వ్యాధులను మినహాయించవలసి వచ్చింది మరియు దీని వలన బిలో పోవర్టీ లైన్ కుటుంబాలకు అది భరించలేనిదిగా మారింది. చాలా మంది లబ్ధిదారులు ఉన్నత తరగతులకు చెందిన వారేనని, లక్ష్యం చేసుకున్న లబ్ధిదారులు కాదని కూడా నివేదిక కనుగొంది. ఈ లక్ష్యాలను ఎదుర్కొని బిలో పోవర్టీ లైన్ కుటుంబాలకు ఈ పథకం చేరితే కొంత ప్రయోజనం ఉంటుంది.
1: రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన ఈ పథకం గురించి పుట్రేవు మానస గారి ప్రసంగం విన్నారు. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: నీ స్వర సంతకంతో ఎందరినో మేడ్కొల్పి మదిని హృదిని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
2: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.
1: అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి,
2: స్వరాలతో మైమర్పించే వీణాపాణి, విశ్వకీర్తి నొందిన విమలావాణి,
1: మానవులను సృష్టించేది బ్రహ్మ,
2: విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపరబ్రహ్మ నీవు.
3: భగవద్గీత పారాయణం.
4: శ్రీమద్ భగవద్గీత.

0: శ్రోతలకు ఒక గమనిక. ఈ రాత్రి 8:15 90 వసంతాల ఆకాశవాణి కార్యక్రమాల్లో భాగంగా భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా విశ్రాంత ఉప సంచాలకులు డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారు ఆకాశవాణితో పంచుకున్న జ్ఞాపకాలు ఈ కార్యక్రమం వింటారు. నిర్వహణ డాక్టర్ జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి, కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ. గమనిక విన్నారు.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. జీవ వైవిధ్యంతో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు. గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీ ఈ శ్రీనివాసరెడ్డి గారి ప్రసంగం వింటారు.
1: జీవ వైవిధ్యం అంటే అన్ని వనరుల నుండి లభించే జీవుల మధ్య ఉండే వైవిధ్యం. భూమిపై ఉన్న సమస్త జీవరాశికి ఇదే ఆధారం. ఇందులో జాతుల లోపల, జాతుల మధ్య మరియు పర్యావరణ వ్యవస్థల అంతటా ఉండే వైవిధ్యం ఉంటుంది. ఇది మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు, జన్యు నిర్మాణాన్ని మరియు పర్యావరణ వ్యవస్థల సంక్లిష్టతను ప్రతిబింబిస్తుంది. సక్రమంగా పనిచేసే జీవావరణ వ్యవస్థల ద్వారా ఆరోగ్యకరమైన సమాజాలు నిలబడతాయి. ఇవి స్వచ్ఛమైన గాలి, మంచినీరు, సహజ ఔషధాలు మరియు ఆహార భద్రత వంటి కీలకమైన సేవలను అందిస్తాయి. ఈ జీవావరణ వ్యవస్థలు వ్యాధులను కూడా నియంత్రిస్తాయి, వాతావరణాన్ని స్థిరీకరించడంలో సహాయపడతాయి. ఉదాహరణకు, అడవులు ఏటా 2.6 బిలియన్ టన్నులకు పైగా కార్బన్ డయాక్సైడ్ను గ్రహిస్తున్నాయి. ఇది వాతావరణ నియంత్రణకు దోహదపడటంతో పాటు కాలుష్యంతో ముడిపడి ఉన్న వ్యాధుల సంభవాన్ని తగ్గిస్తుంది. అయినప్పటికీ జీవ వైవిధ్య నష్టం అపూర్వమైన వేగంతో పెరుగుతోంది. సుమారు 10 లక్షల జాతులు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి. ఇది కీలకమైన సేవలకు ముప్పు కలిగిస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రజారోగ్య ప్రమాదాలను తీవ్రతరం చేస్తోంది. జీవ వైవిధ్యం నష్టం వల్ల ముఖ్యంగా వ్యవసాయం, మత్స్య పరిశ్రమ

0: పరిశ్రమ మరియు ఆరోగ్య సంరక్షణ వంటి రంగాలలో తీవ్రమైన ఆర్థిక పరిణామాలు కూడా ఏర్పడుతున్నాయి. వ్యాధుల వ్యాప్తి వలన కలిగే ఆరోగ్య సంరక్షణ ఖర్చులు మరియు పరాగ సంపర్కాల క్షీణత వల్ల కలిగే వ్యవసాయ నష్టాలతో సహా జీవ వైవిధ్య నష్టం యొక్క ప్రపంచ ఆర్థిక ప్రభావం ఏటా $10 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా. ఉదాహరణకు, ఏటా $235 బిలియన్లకు పైగా విలువైన పంటలకు పరాగ సంపర్కం చేసే తేనెటీగల జనాభా క్షీణించటం ప్రపంచ ఆహార భద్రత మరియు పోషణకు ముప్పు కలిగిస్తుంది. ప్రపంచ ఆహార పంటలలో 75% కంటే ఎక్కువ పరాగ సంపర్కాలపై ఆధారపడి ఉంటాయి. ఇవి ప్రపంచ వ్యవసాయ ఉత్పత్తికి ఏటా సుమారుగా 200 నుండి 500 బిలియన్ల మేర దోహదపడుతున్నాయి. ఆధునిక మందులలో 50% కంటే ఎక్కువ సహజ వనరుల నుండి ఏర్పడుతున్నాయి. వీటిలో శిలీంధ్రాల నుండి లభించే యాంటీబయాటిక్స్ మరియు మొక్కల సమ్మేళనాల నుండి లభించే నొప్పి నివారణ మందులు కూడా ఉన్నాయి. అడవులు భూమిపై ఉన్న జీవ వైవిధ్యంలో 80% నిల్వ ఉంచుతాయి. ఏటా సుమారు 2.6 బిలియన్ కార్బన్ డైఆక్సైడ్ శోషించుకుంటూ వాతావరణ మార్పులను తగ్గించడంలో సహాయపడతాయి. కానీ ఆక్రమణకు గురైన విదేశీ జాతులు 60% జాతులు అంతరించిపోవడానికి కారణమవుతున్నాయి. దీనివల్ల ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా $400 బిలియన్ ఆర్థిక నష్టం ఏర్పడుతోంది. అంతేకాకుండా ఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థలు ప్రపంచ మంచినీటి వనరులలో 75% అందిస్తున్నాయి. నీటి శుద్ధీకరణలో చిత్తడి నేలలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రపంచ జనాభాలో 6% ప్రాతినిధ్యం వహిస్తున్న ఆదివాసీ ప్రజలు జీవ వైవిధ్య పరిరక్షణ మరియు సుస్థిర నిర్వహణలో కీలక భాగస్వాములుగా ఉన్నారు. వారు ప్రపంచవ్యాప్తంగా 3.8 మిలియన్ చదరపు కిలోమీటర్ల పైగా భూమిని నిర్వహిస్తూ ఇందులో అనేక జీవ వైవిధ్యాలను కాపాడుతున్నారు. ప్రజలు అనేక విధాలుగా జీవ వైవిధ్యంపై ఆధారపడి ఉంటారు. మానవ ఆరోగ్యం, ఉత్పాదకత, జీవనోపాధికి అవసరమైన పర్యావరణ వ్యవస్థ వనరులు, ఉత్పత్తులు, సేవలు వంటి అనేక వాటి మీద ఆధారపడి ఉంటుంది. పర్యావరణ వ్యవస్థలు, సేవలు ఇకపై సామాజిక అవసరాలు తీర్చలేకపోతే జీవ వైవిధ్య నష్టం ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావాన్ని కూడా కలిగిస్తుంది. జీవ వైవిధ్య నష్టం ఆందోళనకర స్థాయిలో జరుగుతోంది. ఇటీవల అంచనాల ప్రకారం సహజ ప్రామాణిక స్థాయి కంటే ప్రస్తుతం జాతులు అంతరించిపోవటం 10 నుండి 100 రెట్లు ఎక్కువగా ఉంది. దీనికి ప్రధాన కారణం అటవీ నిర్మూలన, ఆవాసాల విచ్ఛిన్నం మరియు వాతావరణ మార్పు వంటి మానవ కార్యకలాపాలే. ఈ నష్టం వల్ల పరాగ సంపర్కం, నేల సారవంతం, నీటి శుద్ధి వంటి ముఖ్యమైన పర్యావరణ వ్యవస్థ సేవలకు ముప్పు కలుగుతోంది. దీని ప్రత్యక్ష పరిణామాలు మానవ ఆరోగ్యంపై మనకి కనపడుతూ ఉంటాయి. ఉదాహరణకు, మంచినీటిని శుద్ధి చేసే చిత్తడి నేలల క్షీణత 1970 నుండి ప్రపంచవ్యాప్తంగా చిత్తడి నేలల విస్తీర్ణంలో 35% తగ్గుదలకు దారితీసింది. దీనివల్ల నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు పెరగడంతో పాటు 2 బిలియన్లకు పైగా ప్రజలకు నీటి లభ్యత తగ్గుతోంది. జీవ వైవిధ్యం ఆరోగ్యకరమైన సుస్థిరమైన ఆహార వ్యవస్థలకు పునాదిగా ఏర్పడుతోంది. ఆహారాన్ని అందించే పర్యావరణ వ్యవస్థల నుండి జాతులలోని జన్యు వైవిధ్యం వరకు పోషణ మరియు జీవ వైవిధ్యం వివిధ స్థాయిలో పరస్పరం అనుసంధానించబడి ఉంటాయి. జీవ వైవిధ్యం నేల సారవంతం, సహజ తెగుళ్ల నియంత్రణ, పరాగ సంపర్కం మరియు నీటి నియంత్రణ వంటి కీలక పర్యావరణ వ్యవస్థ సేవలకు కూడా తోడ్పాటును అందిస్తుంది. వ్యవసాయ భూభాగాల్లో జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడం ద్వారా కనీస పర్యావరణ ప్రభావంతో పోషకమైన ఆహారాన్ని ఉత్పత్తి చేయగల సుస్థిర ఆహార వ్యవస్థలను మనం ప్రోత్సహించవచ్చు. ఆరోగ్య సంరక్షణలో ముఖ్యంగా ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో సాంప్రదాయమైన వైద్యం కీలక పాత్ర పోషిస్తోంది. ప్రపంచ జనాభాలో 60% మంది సాంప్రదాయ వైద్యాలని ఇప్పటికీ వినియోగిస్తున్నారు. సాంప్రదాయ వైద్యంలో వివిధ పద్ధతుల్లో ఔషధ మొక్కలు వాడటం జరుగుతుంది. ఈ ఔషధ మొక్కలను అడవుల నుండి సేకరిస్తారు. కానీ అడవుల తరుగుదల వల్ల ఈ ఔషధ మొక్కలు అనేక జాతులు అంతరించిపోతున్నాయి. దీనివల్ల సాంప్రదాయ వైద్యానికి అతిపెద్ద దెబ్బ తగులుతోంది. 2030 నాటికి జీవ వైవిధ్యం సుస్థిరాభి లక్ష్యాలను సాధించడంలో అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తుందనేది నిర్విదాంశం. ముఖ్యంగా సుస్థిరాభి లక్ష్యం మొదటిది, జీవ వైవిధ్యం గ్రామీణ ప్రాంతాల్లో వనరులను మరియు ఆదాయాన్ని అందించడంలో ఎంతో తోడ్పాటు పడుతోంది. గ్రామీణ జనాభాలో 50%, అంటే 50% నుండి 90% వరకు తమ జీవనోపాధి కోసం పర్యావరణ వ్యవస్థలపై ఆధారపడి ఉన్నారు. వంట చెరకు, స్వచ్ఛమైన నీటి సరఫరా, విభిన్న రకాల ఔషధ మొక్కలు, ఆహారం మొదలైన వాటిని అందించడం ద్వారా మానవులకు జీవ వైవిధ్యం తోడ్పాటును అందిస్తోంది. అలాగే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు 2 కనుక మనం తీసుకున్నట్టయితే, ఆహార భద్రతను కల్పించడం మరియు సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా ప్రపంచ ఆకలి నిర్మూలించడం కూడా దీనివల్ల సాధ్యపడుతోంది. నదులు, గడ్డి మైదానాలు, అడవులు మొదలైన పర్యావరణ వ్యవస్థల నుండి సేకరించిన ఆహారంపై అనేక మంది ప్రజలు ఆధారపడి ఉన్నారు. దీనివల్ల మనకి జీవ వైవిధ్య పరిరక్షణ అనేది ఆరోగ్యకరమైన వ్యవసాయ పర్యావరణ వ్యవస్థలతో పాటు ఈ వ్యవస్థల్లో ఆరోగ్యకరమైన విత్తనాలు, సారవంతమైన నేల మరియు ఉన్నతమైన నీటి నిర్వహణ వ్యవస్థలకు ఇది ఎంతో తోడ్పాటును అందిస్తుంది. అదేవిధంగా అన్ని వయసుల వారికి ఆరోగ్యకరమైన జీవితాలు అందించడం సుస్థిరాభివృద్ధి లక్ష్యం 3 యొక్క ప్రధాన లక్ష్యం. ప్రతి 4 మరణాలలో 1 పర్యావరణ ప్రమాదకారాలతో ముడిపడి ఉంది. ఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థ గాలి, నేల మరియు నీటి కాలుష్యం తగ్గించడంలో సహాయపడుతుంది. సుస్థిర వ్యవసాయం రసాయన ఎరువులు మరియు పురుగుమందుల వాడకాన్ని కనిష్ట స్థాయికి తగ్గించి ఈ రసాయన ఉత్పత్తుల యొక్క అన్ని దుష్ప్రభావాల నుండి కూడా మానవులను కాపాడుతుంది. జీవ వైవిధ్యం పరిరక్షణకు మరియు ఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థ సజావుగా పనిచేయటానికి లింగ సమానత్వం అత్యవసరం. సుస్థిరాభి లక్ష్యాల 5లో ఇది చాలా ముఖ్యమైనది. అడవుల నుండి తీసుకొచ్చే కట్టెలు, ఆహారాన్ని సేకరించడం వంటి పర్యావరణ వ్యవస్థలను సేవలను ఉపయోగించి పోషణను అందించడంలో, కుటుంబాన్ని పోషించడంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. సహజ వనరుల నిర్వాహకులుగా మహిళల పాత్ర మనం గుర్తించడం సుస్థిర అభివృద్ధికి తోడ్పాటును అందించడమే అవుతుంది. స్వచ్ఛమైన మరియు నిరంతర నీటి సరఫరాకు సహజ నదీ పర్యావరణ వ్యవస్థలు ముఖ్యమైనవి. అందువల్ల నదీ పారివాహక ప్రాంతాల్లో జీవ వైవిధ్య పరిరక్షణ అనేది నీటి సుస్థిర నిర్వహణతో ముడిపని ఉన్న ఒక సమర్థమైన పరిష్కారం. ఇది భూగర్భ జలాలను సమర్థవంతంగా తిరిగి నింపి తాగునీటిని పునరుత్పత్తి చేయగలదు. దీనివల్ల మనం సుస్థిరాభి లక్ష్యాల్లో 6ని మనం సాధించగలుగుతాము. అలాగే సుస్థిరాభి లక్ష్యాల్లో 7 అందరికీ సరసమైన మరియు స్థిరమైన ఇంధన వనరులను అందించడంలో తోడ్పాటును అందిస్తోంది. అందువల్ల జీవ వైవిధ్య పరిరక్షణలో పెట్టుబడి పెట్టడం అంటే వేడి చేసుకోవడానికి మరియు వంట చేసుకోవడానికి సహజ వనరులపై ఆధారపడే కోట్లాది మంది ప్రజలకు పెట్టుబడి పెట్టడమే. అదనంగా జీవ ఇంధనాలను ఉత్పత్తి చేయడంలో ప్రకృతి సహకారం కీలకం. సరైన పరిరక్షణ చర్యలను అమలు చేయడం వల్ల ఇంధన సరఫరా యొక్క మన్నికను పెంచడంలో కూడా సహాయపడుతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. తద్వారా సుస్థిరాభి లక్ష్యాలు 7ను మనం సాధించిన వాళ్ళం అవుతాము. అలాగే జీవ వైవిధ్యం మరియు ఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థలు సుస్థిర పారిశ్రామికరణకు సహాయపడే తక్కువ ఖర్చుతో కూడిన స్థితిస్థాపక సహజ మౌలిక సదుపాయాల అభివృద్ధిని ప్రోత్సహించగలవు. ఉదాహరణకు వాతావరణ మార్పుల ఫలితంగా సంభవించే వరదల నుండి మడ అడవులు మరియు పగడపు దిబ్బలు తీర ప్రాంతాలను రక్షిస్తాయి. వృక్ష సంపదను కలిగి ఉండే సహజ మౌలిక సదుపాయాలు నేల కోతను నివారించగలవు. నేల కాలుష్య కారకాలు నీటి వరణలు చేరకుండా నిరోధించగలవు. ఈ హరిత మౌలిక సదుపాయాలు ప్రయోజనకరమైన మరియు తక్కువ ఖర్చుతో కూడిన విధానంగా నిరూపించబడ్డాయి. సో తద్వారా మనం సుస్థిరాభి లక్ష్యాల్లో 8 సాధించిన వాళ్ళం అవుతాము. జీవవైవిధ్య పరిరక్షణలో పెట్టుబడి పెట్టడం మరియు స్థానిక సమాజాల్లో సుస్థిర పద్ధతులను ప్రోత్సహించడం వల్ల దేశాల లోపల మరియు దేశాల మధ్య అసమానత అనేది గణనీయంగా తగ్గిపోతుంది. సుస్థిర పద్ధతులు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను మెరుగుపరిచిన వాళ్ళం అవుతాము. ప్రకృతితో పెరిగిన అనుబంధం మానసిక మరియు శారీరక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇలా అనేక విధాలుగా అనేక సుస్థిరాభి లక్ష్యాలను సాధించడంలో జీవ వైవిధ్యం తోడ్పాటును అందిస్తాం అనటంలో ఎటువంటి సందేహం లేదు. జీవ వైవిధ్యానికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు మధ్య ఉన్న సంబంధాన్ని ఈ మార్గదర్శకాలన్నీ కూడా మనకు తెలియజేస్తున్నాయి. ఈ నిబంధనలు అమలు చేయడం ద్వారా మెరుగైన పర్యావరణ పరిస్థితులు, ఆహార భద్రత, వ్యాధుల వ్యాప్తి తగ్గడంతో ప్రపంచంలో ఎంతో ఆనందంగా జీవించడానికి మన భూమి మారుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
1: మీరింతవరకు జీవ వైవిధ్యంతో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీ ఈ శ్రీనివాసరెడ్డి గారి ప్రసంగం విన్నారు.

బహుజన హితాయ, బహుజన సుఖాయ. మన ఆకాశవాణి ఒక స్వరం, 90 ఏళ్ల ప్రయాణం, కోట్ల హృదయాల అనుబంధం. మన ఆకాశవాణి వార్తల్లో నిజం, సమాచారంలో విశ్వాసం, సంగీతంలో మాధుర్యం, పాటల్లో పరిమళం, కళాకారుల్లో ఆత్మవిశ్వాసం, సంస్కృతిలో భారతీయత. మన ఆకాశవాణి మన జ్ఞాపకం, మన గర్వం, మన భావోద్వేగం, మన ఆకాశవాణి. సగర్వంగా, ఘనంగా 90 వసంతాల విజయోత్సాహంతో, 100 వసంతాల మహోత్సవాల వైపు అప్రతిహతంగా కొనసాగుతున్న స్వర ప్రస్థానం మన ఆకాశవాణి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి 90 వసంతాలు జరుపుకుంటున్న సందర్భంగా విశ్రాంత ఉప సంచాలకులు డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారు ఆకాశవాణితో పంచుకున్న జ్ఞాపకాలు.
2: అనంతపురం ఆకాశవాణి అనగానే నాకు బ్రాడ్కాస్ట్ పరంగా ఓనమాలు నేర్పించిన కేంద్రంగానే నేను భావిస్తాను. ఇప్పుడు పదవి విరమణ చేసి ఉండవచ్చు. నిజానికి అనంతపురం ఆకాశవాణి వస్తోందన్న విషయము నాకు తెలిసింది చాలా తమాషాగా. నేను గోవాలో పనిచేస్తున్నాను ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్ గా. ఓ రోజు హిరేమెట్ దగ్గర కూర్చున్నాను, ఆయన ఇంగ్లీష్ టాక్స్ చూసే పెక్స్ వారు పోస్ట్ ఉత్తరాలు చూస్తూ, వేణు మీ ఊర్లో రేడియో కేంద్రం వస్తోంది అని ఆయన అన్నాడు. అంటే టెక్నీషియన్స్ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ఉన్న ఒక కాగితంలో అనంతపురం ఆకాశవాణిని ఒక పేరు కనబడింది. ఆయన చెప్పడంతో అది 1990 లేదా 89 అయి ఉండవచ్చు. అప్పుడు అనంతపురంలో ఆకాశవాణి వస్తుందా అని నాకు చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే జనసామాన్యాన్ని భాగస్వాములుగా చేసుకుని సాగే సాంస్కృతిక వ్యవస్థలకు చాలా గొప్ప ఆదరణ ఉంటుంది. అది పత్రిక కావచ్చు, రేడియో కావచ్చు, టెలివిజన్ కావచ్చు. కనుక ప్రజలు మమేకం అవుతారు, దాంతో కలిసి పనిచేస్తారు, దాంతో అంతర్భాగంగా వాళ్ళు ఆనందంగా సేవలు అందిస్తారు. అలాగా ఆ రోజు నేను అనంతపురంలో పనిచేస్తాననే విషయం నాకు స్ఫురించలేదు, ఆశించలేదు. అయితే మా ఊర్లో కూడా ఆకాశవాణి వస్తోంది అని ఆనందపడడం జరిగింది. అప్పటికే నేను యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళాను, అయితే ఇంకా రిజల్ట్స్ రాలేదు. అప్పట్లో నేను అక్కడ భాష తెలియని కేంద్రం, అంటే మరాఠీ, పోర్చుగీసు, కొంకణి, ఇంగ్లీషు, హిందీ ప్రసార భాషలుగా ఉన్న కేంద్రంలో పనిచేస్తున్నాను. అక్కడ ఇంగ్లీషు క్యాంపస్ ఫోకస్ అనే ప్రోగ్రామ్ చేసేవాళ్ళం నేను, త్రిపాఠి.

అయితే అందులో పాల్గొన్న సందర్భాలు మాత్రం లేవు, ఎందుకంటే అక్కడ యాక్సెంట్ వేరు, మనం మాట్లాడే పద్ధతి వేరు, అందువల్ల అటువంటి సాహసం చేయలేదు. నేను 1991 ఏప్రిల్ 11న అనంతపురం వచ్చాను. అంటే 3 ఏళ్లు గోవాలో పనిచేసి అక్కడ నుంచి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గా యూపీఎస్సీ సెలెక్షన్ వస్తే ఆ కేంద్రం నుంచి రిలీవ్ అయి వెంకటాద్రి ట్రైన్ ఎక్కి నేరుగా అనంతపూర్ వచ్చాను. అనంతపూర్ వచ్చినప్పుడు కేవలం ఒక్క స్టేషన్ డైరెక్టర్ పద్మనాభరావు గారు మాత్రమే అక్కడ ఉన్నారు. ఇన్స్టలేషన్ ఇంజనీరింగ్ స్టాఫ్ ఉన్నారు, కొందరు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కూడా ఉన్నారు, ఇంతే. అప్పటికి రేడియో కేంద్రం ఎప్పుడు ప్రారంభం అవుతుందన్న సమాచారం కూడా ఏం లేదు. ఆయనేమో కొత్తగూడెం స్టేషన్ లో పనిచేసి వచ్చారు. నేను అక్కడ రాగానే శ్రీనివాసులు, సుబ్రహ్మణ్యం, సుబ్బరామయ్య అనుకుంటా, వాళ్ళ ముగ్గురు ఉన్న గదిలో నేను సర్దుకుని పని మొదలు పెట్టాము. ఇది నేపథ్యం. కొత్త అనౌన్సర్ల నియామకం కోసం పరీక్షలు, ఇంటర్వ్యూలు అయిపోయినాయి. ఆ అయిపోయిన కాగితాలతో ఫైల్ ఢిల్లీ వెళ్ళింది, ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇది పరిస్థితి. అంతలో మే 22న ఆకాశవాణి మొదలవుతుంది అనంతపురం స్టేషన్, మరో 4 స్టేషన్లతో కలిసి, అంటే 4 స్టేషన్లు దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో ఉన్నవి అని వర్తమానం రావడంతో కొందరిని, ప్యానెల్లో ఉన్నవారు ఎవరో పద్మనాభరావు గారికి తెలుసు కనుక వారు కొందరిని ఎంపిక చేసి క్యాజువల్ అనౌన్సర్స్ గా ప్రాసెస్ కంప్లీట్ చేసి వాళ్ళని సిద్ధం చేశాము. అలాగే కడప నుంచి గోపి గారు ఒక 15 రోజులు డెప్యుటేషన్ మీద వచ్చారు. వారు అనౌన్సర్లకి శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. ఇది ఒక వ్యవహారం. రెండవది, ఆకాశవాణి మొదలవుతుంది అనగానే పత్రికల నుంచి, లోకల్ ప్రముఖుల నుంచి చాలా పెద్ద ఎత్తున ప్రోత్సాహం లభించింది. అంతేకాకుండా నేనున్నంత కాలం ప్రతిరోజు రేడియో ప్రసారాల వివరాలు చాలా వివరంగా 3 ప్రధాన పత్రికలు కూడా ప్రచురించేవి. కాశీపతి గారు, సాయినాథ్, అలాగే కృష్ణమూర్తి ఇలాంటి పాత్రికేయ మిత్రులు చాలా చాలా శ్రద్ధ తీసుకునేవాళ్ళు. ఇంకా కొందరు పేర్లు నాకు గుర్తురావడం లేదు, ఎందుకంటే 35 ఏళ్ల క్రితం విషయం కదా. అలాగే నేను అనంతపురంలో కాలు పెట్టిన తర్వాత మొట్టమొదటి ఇష్యూ చేసిన కాంట్రాక్టు 7 యంగ్ అన్నది. అంటే అది అనంతపురం ఆకాశవాణి ప్రసారం కోసం కాదు, హైదరాబాద్కి అనంతపురం ఆకాశవాణి తరఫున 7 యంగ్ అన్న కవిత చదువుతారు. అయితే ఆయన్ని పంపడానికి కాంట్రాక్ట్ ఇష్యూ చేయాలి. అంటే కోఆర్డినేషన్ ప్రోగ్రామ్ కి నేను కాంట్రాక్ట్ ఇష్యూ చేయడం అనేది అది మొట్టమొదటి జరిగింది. ఇది సంసిద్ధం అవుతున్నప్పుడు ఎఫ్పిసి అంటే ఏ టైంలో ఏ కార్యక్రమం ప్రసారం అవ్వాలా అన్న వివరాలు తెలియజేసే పట్టిక, అంటే ఏ గంటలకి ఏ ప్రసారం అవుతుంది. అప్పట్లో కేవలం 3.5 గంట మాత్రమే ప్రసారాలు ఉండేవి, సాయంకాలం 6 గంటలకు మొదలయ్యి 9:30కి ముగిసేవి. వార్తల బులెటిన్లు కూడా ఎక్కువ ఉండేది కాదు, 6 గంటలకు 5 నిమిషాల వార్తలు, తర్వాత 6:30కి ప్రాంతీయ వార్తలు, 7:10కి వార్తలు, అంటే 10-10 నిమిషాల బులెటిన్స్ ఇంతే. ఇంకా వ్యవసాయదారుల కార్యక్రమం ఉండేది, అలాగే ఒక 1/2 గంట సినిమా పాటలు ఉండేవి, 1/2 గంట హిందీ సినిమా పాటలు ఉండేవి. వెరైటీ ప్రోగ్రామ్స్ అని జానపద సంగీతం, హరికథ, బుర్రకథ ఇలాంటివి 1/2 గంట కార్యక్రమాలు ఉండేవి. అది కాకుండా 1/2 గంట ప్రోగ్రామ్స్ అవి ప్రతిరోజు ఉండేవి. ఇది స్థూలంగా అప్పుడు పనిచేసిన షెడ్యూల్. రేడియో స్టేషన్ మొదలవుతుంది అని వర్తమానం రాగానే మేము ఇంకొంచెం త్వరపడ్డాము. మే 2వ వారమో 1వ వారంలోనో పద్మనాభరావు గారు ఒక ముహూర్తం నిర్ణయించి ఆ రోజు నుంచి మనం లాంఛనంగా రికార్డింగ్లు ప్రారంభిద్దాము అని అనుకున్నాము. ఆ రోజు అనంతపురం మున్సిపల్ చైర్మన్ నారాయణ రెడ్డి గారు ప్రారంభకులుగా వచ్చారు. ఆ రోజు నుంచి రికార్డింగ్స్ ప్రారంభించాము. పుష్పరాజు, పోతన్న, అమృత వీళ్ళు ఉన్నారు, గోపి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇంతలో ఎం హరి ఆయన ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్ గా బదిలీ మీద వచ్చారు. ఇది అప్పటి వ్యవస్థ. అయితే ఇక్కడ ఏమైందంటే మే 21న రాజీవ్ గాంధీ శ్రీపెరంబూరు దగ్గర ఒక ఎలక్షన్ మీటింగ్ లో మాట్లాడుతుండగా ఆయన హత్యకు గురయ్యారు. దాంతో మౌర్నింగ్ 7 రోజులు ఉంటుంది కనుక అనంతపురం ఆకాశవాణి ప్రారంభోత్సవం కూడా వాయిదా పడింది, మిగతా 4 గంటలతో పాటు. అంటే మే 22 జరగలేదు, దాని బదులు మే 29కి మార్చారు. అంటే మార్నింగ్ టైం 7 రోజులు అయిపోతుంది. సో మే 29న ఆకాశవాణి అనంతపురం మొదలైంది. ఆ రోజు వై కాశీపతి అంటే ప్రముఖ జర్నలిస్టు, అలాగే జానపద కళాకారులు అమలుదిన గోపీనాథ్, లలిత కళా పరిషత్ సెక్రటరీ నరసింహమూర్తి, సాధన పత్రిక సంపాదకులు పప్పూరు రామాచార్యుల కుమారుడు పప్పూరు శేషాచార్యులు ఇలాంటి పెద్దలంతా వచ్చారు. వీళ్ళంతా కంట్రోల్ రూమ్ లో వాళ్ళు ఉండగా గోపి గారు ప్రారంభం అనౌన్స్మెంట్స్ ఇచ్చారు. ఆ

అలాగా మొదలైంది. అయితే ఆ రోజు ఒక తమాషా జరిగింది. ఏంటంటే మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో గోపి పరపరగా వచ్చారు స్టూడియో నుంచి నా గదికి. అంటే అప్పటికి నేను ఒక్కడనే ప్రక్తిని. పద్మనాభరావు గారు జోక్ చేసేవాళ్ళు, ఏకోపాధ్యాయ పాఠశాలలాక ఏకపెక్స్ స్టేషన్ అనేవారు. ఆయన పరిగెత్తుకుని వచ్చారు, సార్ సిగ్నేచర్ ట్యూన్ లేదు, ఏం చెయ్యాలి అని. నిజానికి ఏంటంటే రేడియో స్టేషన్ మొదలయ్యే ముందు ఒక 2 నిమిషాల పాటు ప్రత్యేకంగా సులువుగా గుర్తుపట్టేట్టు ఒక సంగీతాన్ని మనం ఇస్తాము. అదేంటంటే ఆల్ ఇండియా రేడియో స్టేషన్ అని గుర్తుపట్టడానికి. కార్యక్రమం బిగినింగ్ ఎవరు మిస్ కాకూడదు అనే ఉద్దేశంతో సిగ్నేచర్ ట్యూన్ ప్రసారం చేస్తారు. అయితే అది లేని విషయము అంతవరకు ఎవరు గమనించలేదు. చాలా హడావుడి జరుగుతోంది, కార్యక్రమం రికార్డ్ చేస్తున్నాము కానీ సిగ్నేచర్ ట్యూన్ విషయం ఎవరికి గుర్తు రాలేదు. మనం కడప నుంచి ఆ రికార్డింగ్ తెప్పించే అవకాశం కూడా లేదు, ఎందుకంటే కడప దగ్గరలో లేదు, మనకి టెలిఫోన్ మెసేజ్ కూడా అంత సులువుగా ఇచ్చే పరిస్థితి లేదు. సో దాంతో అప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ కు వెళ్లి ఎక్స్టర్నల్ సర్వీస్ ప్రసారాలు ఏదైనా ఉంటే వెతికితే ఆ ప్రసారాల ముందు సిగ్నేచర్ ట్యూన్ ఉంటుంది అని ఆలోచన వచ్చి అక్కడ స్కాన్ చేశాము. సిగ్నేచర్ దొరికింది, దాన్ని ప్రాపర్ గా ఎడిట్ చేసుకుని వాడుకున్నాం. అప్పట్లో రేడియోని పాపులర్ చేయడం అనేది చాలా పెద్ద విషయంగా ఉండేది. ఎఫ్ఎం రేడియో సెట్లు దొరికేవి కాదు, ఇది ఒక సమస్య. ఎఫ్ఎం సెట్ అందుబాటులోకి తేవడం అనేది అక్కడ చాలా కీలకమైన విషయంగా ఉండేది. కొన్ని రోజులకి రమణమూర్తి గారు వైజాగ్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు, విద్యాలంకర్ కళాకృష్ణ హైదరాబాద్ నుంచి వచ్చారు, అంతలో వై శ్రీనివాస్ లు, విజయరాఘవ రెడ్డి, డి మురళి ట్రాన్స్ఫర్ ఎగ్జిక్యూటివ్స్ గా వచ్చి చేరారు, యాదిరెడ్డి అని లైబ్రరీ నుంచి చేరారు, పోతన్న, అమృత, పుష్పరాజు వీళ్ళకి ఆర్డర్స్ కూడా వచ్చాయి. సో ఈ పూర్తి సిబ్బందితో ఆకాశవాణి అనంతపురం మొదలైంది. ఇది ఒక ఆస్పెక్టు. రెండవది, రేడియో స్టేషన్ ఉన్న ప్రాంగణంలో గార్డెన్ బాగా ఉండాలి అని పద్మనాభరావు మొదటి నుంచి చెప్పేవారు. దాంట్లో అందరికీ ఆసక్తి ఉండేది. ఆ DFO కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వాళ్ళని సంప్రదించి చాలా రకాల మొక్కల్ని మేము అక్కడ ఏర్పాటు చేశాము. నీళ్లు సమస్య ఉంది, దానికి తగ్గిన పరిష్కారాలు కూడా ఏర్పాటు చేశాము. తర్వాత దశలో అక్కడ ఒక నందిని ఏర్పాటు చేయడం, బళ్ళార్ రాఘవ, రాళ్లపల్లి అనంతకృష్ణ గారు, మోహకృష్ణ గారు ఎయిర్పోర్ట్లు పెట్టడం, జిల్లా మ్యాప్ పెట్టడం అది జరిగింది. అలాగే రోంత ఇనిపొప్ప అనే కార్యక్రమం ఆర్వేట్ శ్రీనివాసులు ఉన్నప్పుడు మొదలెట్టాం. అంటే లోకల్ మాండలికంతో కార్యక్రమం చేసేవాళ్ళము. అది ఆయనే పార్టిసిపేట్ చేసేవారు, ఆయనతో పాటు ఇంకొకరు తోడు ఉండేవాళ్ళు. తర్వాత క్రమంగా అదే చావడి అని మారినట్టు గుర్తు. ఇక సిబ్బంది బదిలీల్లో ఉంటారు గనక వ్యక్తులు మారుతున్న సందర్భం మనకు కనబడుతుంది కూడా. ఆ సమయంలో నేను పనిచేసే కాలంలో కీలకమైన సంఘటనలు ఏంటంటే, అనంతపురం ఆర్ట్స్ కళాశాలకు 75 ఏళ్ళైన సందర్భం, ఎస్కే యూనివర్సిటీకి 10 ఏళ్ళైన సందర్భం, ఇప్పుడు యూనివర్సిటీగా ఉన్న JNTU అనంతపూర్ గా ఉన్న ఇంజనీరింగ్ కళాశాలకు 45 ఏళ్ల సందర్భం. ఈ 3 సందర్భాలను పురస్కరించుకుని మేము పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసినట్టు గుర్తు. దీనికి తోడు ప్రతి సంవత్సరం నవంబర్ 22న సత్సాయి యూనివర్సిటీ కాన్వకేషన్ ఉండేది, అది కూడా రెగ్యులర్ గా చేసేవాళ్ళం. సూక్తి సుధా అనే మాటను ఆర్వేడ్ శ్రీవాసుల కాలంలో వినదగ మాట అనే పేరు మార్చాము. అలాగే సేద్యం శుద్ధులు అని కూడా పొలం కబుర్లు అప్పుడే మార్చినట్టు గుర్తు. అలాగే ప్రతి వారం ఒక కథానిక 2 కవితలు ఉండేట్టు చూసుకునేవాడిని. ప్రతి వారం సైన్స్ ప్రోగ్రామ్ ఉండేది, ప్రతి వారం సాహితీ వేదిక అని సాహిత్య సంబంధమైన ప్రసంగం ఉండేది. అది కాకుండా ప్రసంగ వేదిక అని చారిత్రక, సాంస్కృతిక, ఇలాంటి విషయాలు, ఆర్థిక ఇలాంటి విషయాలతో ఇంకో ప్రసంగం గాని ఇంటర్వ్యూ గాని ఉండేది. తర్వాత 2004 ముందు, అంటే 2002-2004 మధ్య ఒక 1.5 సంవత్సరం పాటు నేను పనిచేశాను. అప్పుడు ఎస్ఎస్ సంజనప్ప ఉండేవారు, సుబాను, శాస్త్రి అనౌన్సర్లుగా ఉండేవాళ్ళు, అసలుగా రమణమూర్తి, హరి ఉండేవాళ్ళు, ప్రెక్సర్ మాత్రం వాళ్లే ఉండేవాళ్ళు, వై శ్రీనివాసులు, మురళి, రాఘవరెడ్డి. ఆ సమయంలో కొన్ని వినూత్నమైన కార్యక్రమాలు చేసే అవకాశం కలిగింది. అదేంటంటే స్థానిక చరిత్రను, కళలను ప్రతిబింబించే రీతిలో అనంత కళారూపాలు అనే పేరుతో ఒక 24 కళారూపాలని మళ్ళీ గోపీనాథ్ పరిచయం చేశాడు. ఆయన మళ్ళీ దీన్ని పుస్తక రూపంలో తెచ్చాడు. అది దానికి తొలి ఇనిషియేటివ్ అంటే బీజం మన ఆకాశం ద్వారానే పడింది.
అలాగే ఆకాశవాణి ఎదురుగా ఉన్న ఓటీఆర్ చాలా పెద్ద

0: మిషన్ వయోవృద్ధుల అవసరాలు, ఆందోళనలను పరిష్కరించే లక్ష్యంతో అనేక రకాల ఫీచర్లతో అందిస్తుంది. వీటిలో ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాల సమాచారం, అత్యవసర సహాయం, వృద్ధాశ్రమాల వివరాలు వంటివి ఉన్నాయి. వృద్ధ వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్లాట్ఫామ్ను సరళమైన తీరులో రూపొందించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశవ్యాప్తంగా రేపు జరగనున్న 19వ రోజ్గార్ మేళాలో వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలలో కొత్తగా నియమితులైన యువతకు 51,000కు పైగా నియామక పత్రాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమం ద్వారా పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా నియామక పత్రాలు అందుకున్న వారిని ఉద్దేశించి నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. 19వ రోజ్గార్ మేళాను దేశవ్యాప్తంగా 47 ప్రాంతాలలో నిర్వహిస్తున్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల నుండి ఎంపికైన కొత్త అభ్యర్థులు రైల్వే మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్యం కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, ఉన్నత విద్యా విభాగం వంటి కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖల విభాగాలలో చేరనున్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడంతో గత 4 రోజులుగా దేశ విద్యుత్ డిమాండ్ సరికొత్త రికార్డు స్థాయికి చేరుకుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. నిన్న పగటిపూట గరిష్ట విద్యుత్ డిమాండ్ 270.82 గిగావాట్లుగా నమోదైందని, ఇది గత రికార్డులన్నింటినీ అధిగమించిందని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ పేర్కొంది. బుధవారం ఇది 265 గిగావాట్లకు పైగా ఉండగా, సోమవారం మంగళవారాల్లో డిమాండ్ వరుసగా 257, 260 గిగావాట్లకు పైగా ఉంది. సాధారణంగా పగటిపూట గరిష్ట డిమాండ్ మధ్యాహ్నం 2 నుంచి 4 మధ్య ఏర్పడుతుందని తెలిపింది. తీవ్రమైన వేసవి కారణంగా అవసరమైన మేరకు విద్యుత్ను సరఫరా చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిత్వ శాఖ పేర్కొంది. అదే సమయంలో దేశ ప్రజలు విద్యుత్ను పొదుపుగా వాడుకోవాలని సూచించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నంబరుకు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. దేశంలోని పలు రాష్ట్రాలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హర్యానా, పంజాబ్, ఢిల్లీ, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్లోని తీర ప్రాంతాలలో వేడి వాతావరణం కొనసాగుతోంది. రాగల 4-5 రోజుల పాటు ఇదే తరహా వాతావరణం ఉంటుందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. ఉత్తరప్రదేశ్లో వరుసగా 5వ రోజు కూడా రాష్ట్రంలోని బందా జిల్లాలో దేశంలోనే అత్యధికంగా 47.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆ వివరాలను ఐఎండీ శాస్త్రవేత్త సుప్రీత్ కుమార్ వెల్లడిస్తూ,
1: హీట్ వేవ్ టు సివియర్ హీట్ వేవ్ కండిషన్స్ లైక్లీ టు కంటిన్యూ టు ప్రివేల్ ఓవర్ ప్లెయిన్స్ ఆఫ్ నార్త్ వెస్ట్ ఇండియా, సెంట్రల్ అండ్ ఈస్ట్ ఇండియా అండ్ పార్ట్స్ ఆఫ్ పెనిన్సులర్ ఇండియా డ్యూరింగ్ నెక్స్ట్ 6-7 డేస్. వార్మ్ నైట్ కండిషన్స్ ప్రివేల్డ్ ఇన్ ఐసోలేటెడ్ పాకెట్స్ ఓవర్ పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఈస్ట్ మధ్యప్రదేశ్ అండ్ విదర్భ. నౌ విల్ సీ ద అడ్వాన్స్ ఆఫ్ సౌత్ వెస్ట్ మాన్సూన్ 2026. యాజ్ ఇన్ ద ఫిగర్, నార్థర్న్ లిమిట్ ఆఫ్ మాన్సూన్ కంటిన్యూస్ టు పాస్ త్రూ ద సేమ్ ప్లేస్ యాజ్ యెస్టర్డే, బట్ కండిషన్స్ ఆర్ ఫేవరబుల్ ఫర్ ఫర్దర్ అడ్వాన్స్ ఆఫ్ సౌత్ వెస్ట్ మాన్సూన్ ఇన్ టు సమ్ మోర్ పార్ట్స్ ఆఫ్ సౌత్ ఈస్ట్ అరేబియన్ సీ.
0: ఐపీఎల్లో భాగంగా హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ ప్రారంభించి 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 2 వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 231.99 లాభపడి 75,415 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 64.60 పెరిగి 23,719 వద్ద ముగిసింది. 9వ తరగతి విద్యార్థులకు త్రిభాషా విధానాన్ని 1 జూలై నుంచి తప్పనిసరి చేస్తూ సీబీఎస్ఈ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను వచ్చే వారం విచారించేందుకు సుప్రీంకోర్టు ఈరోజు అంగీకరించింది. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని జస్టిస్ జయ మాల్యా బాగ్చీ, విపుల్ ఎం పంచోలీలతో కూడిన ధర్మాసనం ముందు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్కి ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్, సైప్రస్ దేశాల మధ్య బలమైన స్నేహ సంబంధాలున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వ్యవస్థలో ఆధునిక సాంకేతికతలను అనుసంధానించడం ద్వారా సరిహద్దు భద్రతను కట్టుదిట్టం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. 10 రాష్ట్రాల్లోని 24 రాజ్యసభ స్థానాలు

0: కు జరిగే ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది. ఐపీఎల్లో భాగంగా హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: గుర్తుకొస్తున్నాయి ఆకాశవాణికి 90 వసంతాలట. నానమ్మకి కూడా 90 వసంతాలు. ఆకాశవాణి ఆవిర్భావం రోజే నానమ్మ పుట్టిందట. అందుకే వాణి అని పేరు పెట్టారు. నానమ్మంటే నాకిష్టం. ఆమెకి రేడియో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. ఈ మధ్య చూపు మందగిస్తోంది. లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామని ఆలోచన. మళ్లీ అలనాటి మధుర జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా కుటుంబం ఇంత ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించినా, అత్త హిందీ పండితైనా, మీ నాన్నకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగినా, చిన్నాన్న కళాకారుడైనా, ఆఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా. అందుకే నానమ్మ దగ్గరికెళ్లి గిఫ్ట్గా రేడియో ఇచ్చి ఆకాశవాణి 90 వసంతాల స్వరసంధ్య కార్యక్రమానికి తీసుకెళ్తాను.
1: దేశభక్తి గీతం వింటారు.

0: దేశభక్తి గీతం విన్నారు.
1: నవపదుల నిండి నూతన సబుగులతో, నిత్యోత్సాహంతో, ప్రతితరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ, మునుపటి కళలను పరిచయం చేస్తూ
2: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
1: మన ఆకాశవాణి
2: భరతావనికే
1: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది,
2: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

ఆకాశవాణి శ్రోతలకు నమోవాకములు అర్పిస్తూ, కాలక్షేపో నకర్తవ్య క్షీణమాయు క్షణే క్షణే, యమస్య కరుణానాస్తి కర్తవ్యం హరికీర్తనం అని చెప్పుట కలి సంతరణోపాయము హరికీర్తనముగా ప్రవర్తిల్లుననుట అక్షరసత్యం. మోక్ష సాధన సామగ్రియాం భక్తిరేవ గరీయసి. మోక్షాన్ని సాధించే సాధనాలలో భక్తి చాలా గొప్పది అన్నారు శంకర భగవత్పాదులు. మహాభక్తులు ఎందరో మన పుణ్యభూమి అయిన భారతావనిలో జన్మించారు. వారిలో గానం ద్వారా భగవంతుణ్ణి సులభ మార్గంలో చేరుకోవచ్చని నిరూపించిన వాగ్గేయకారులలో అతి ముఖ్యులు అన్నమయ్య, త్యాగయ్య, రామదాసు, క్షేత్రయ్య, జయదేవులు మొదలగువారు. నేటి మన కథానాయకుడు అన్నమయ్య.

మానామి చరితం శృణ్వతాం అఘనాశనం తస్మాత్ సర్వం ప్రయత్నేన శ్రోతవ్యం బుద్ధిమజ్జనై. మహాత్ముల పవిత్ర చరిత్ర బుద్ధిమంతులు పాప నివారణ ప్రయత్నంతో వినవలెను. భక్త మహాశైలారా, తెలుగు భాషలో పదకవిత ఒక ప్రత్యేక వాంగ్మయంగా ప్రసిద్ధి చెందింది. ఇందులో సంగీత సాహిత్యాలు రెండు పరస్పరాచ్ఛాదితములు కాకుండా విజృంభిస్తూ ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వంతో రాగ రస సౌందర్యంతో అర్ధనారీశ్వరత్వాన్ని ప్రత్యక్షీకరింపజేస్తాయి. పదకవితలోని ప్రధాన లక్షణం ఇది. మానవ సహజమైన నైజ గుణములను వ్యక్తం చేయడానికి ఈ పదకవితలు ప్రసిద్ధి పొందాయి. సాహితీ సౌరభవాసితాలైన పదకుసుమాలతో సప్తగిరి సార్వభౌమిని, చరణ పద్మాలను అర్చించినవాడు తాళ్లపాక అన్నమాచార్యులు. క్రీస్తుశకం 15వ శతాబ్దిలో హరినందకాంశము నుంచి ఆయన అవతరించాడు. భక్తి మార్గ ప్రచారానికి సంకీర్తనలను ఆధారంగా తీసుకుని పరబ్రహ్మతత్వాన్ని జగజ్జేగీయమానంగా ఆలపించిన మహానుభావుడు అన్నమయ్య. సంస్కృతంలో సంకీర్తన లక్షణం రచించారు. శ్రీవేంకటనాథుని వైభవాన్ని 32,000 కీర్తనల్లో సంకీర్తించిన భక్తాగ్రేసరుడు. పల్లవి చరణాలతో కూడిన పదాలకు ఆంధ్ర వాంగ్మయంలో సుస్థిర స్థానాన్ని కల్పించి పదకవితా పితామహుడుగా పేరొందిన ధన్యచరిత్రుడు. విష్ణు సంకీర్తనమే విశుద్ధమైన జ్ఞానమని విశ్వసించి సర్వేశ్వరుని అనంత కళ్యాణ గుణ వైభవాలను తన సంకీర్తనంలో కీర్తించిన అన్నమయ్యలో సంగీతం, సాహిత్యం, భగవద్భక్తి, త్రివేణీ సంగమం వలె మూర్తీభవించాయి. నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే ఆత్మ నిధానాంజనము అంటూ సారపు కైంకర్యములు కేశవు కైంకర్యంబులు. ఈతడే ముక్తిదోవ, ఈతడే మా ఆచార్యుడు, ఈతడు గలుగబట్టి ఇందరు బతికేది. ప్రపంచ భాషలన్నిటిలోనూ పదకవిత, పద్యకవిత అని రెండు విధాలు. పాడుకోవడానికి ఉపయోగించేది పదం. ఈ పదాలు శృంగార వైరాగ్య పదాలని రెండు రకాలు. తాళ్లపాక వారి కాలమున సంకీర్తనమునకే పదము అని పేరు. వాచం గేయం చ కురుతే స వాగ్గేయకారః. తెలుగులో ప్రథమ వాగ్గేయకారుడైన అన్నమాచార్యుడు సంస్కృతంలోనూ కూడా దాదాపు 100 పదాలు మనోహరంగా రచించారు.

అన్నమయ్య చరిత్రకు వీరి మనుమడు తాళ్లపాక చిన్నతిరు వేంగళనాథుడు రచించిన అన్నమాచార్య చరిత్ర ఆధారం. ఇది ద్విపద కావ్యం. ఇతడు పెద్ద తిరుమలాచార్యుని నాలుగవ కుమారుడు. చిన్నన్న అని వ్యవహార నామం. తాళ్లపాక కొత్తపినాడు మండలం నడిబొడ్డున తాళ్లపాక గ్రామం విరాజిల్లుతుండేది. ఆ గ్రామంలో వెలసిన చెన్నకేశ్వరస్వామి కరుణతో ఆ గ్రామజనులు సుఖజీవనం సాగించేవారు. ఇతడి చెన్నకేశ్వరస్వామిని జనమేజయుడు ప్రతిష్ఠించాడు అంటారు. ఆ గ్రామవాసులు గోవిందుని దివ్య మంగళ విగ్రహం వికనుచు, నారాయణుని దివ్య లీలా విశేషములను వినుచు, కౌస్తుభధారి హరి పూజలు సల్పుచు, మాధవు శ్రీపాదయుగమి తలపుసేయుచు.

వనమాలిగను ప్రసాదంబె కురుచుచు నందనందన్ని సన్నిధికి అరుగుచు తమ జీవితములను సార్థకపరుచుకునుచున్నారు. అన్నమయ్య నందవరవైదిక బ్రాహ్మణ వంశస్థుడు. వారు ఋగ్వేదులు, అశ్వరాయన సూత్రులు, భారద్వాజ గోత్రులు. నందవరీకుల గాథ. 10వ శతాబ్దిలో కాశీ నుండి ఆంధ్రదేశానికి వలస వచ్చిన శుద్ధ వైదిక బ్రాహ్మణుడు నందవరీకుడు. 10వ శతాబ్దంలో నేటి కర్నూలు జిల్లాలో నందవరం అనే గ్రామాన్ని నందుడు అనే రాజు పరిపాలించేవాడు. ఈయన కాశీయాత్రకు వెళ్లినప్పుడు అక్కడ కొందరు వైదిక బ్రాహ్మణులు చాముండేశ్వరి ఉపాసకులు పరిచయం అయ్యారని, వారణాసిలో క్షామం రాగా నందరాజు ఆశ్రయంలో నందవరంలో స్థిరపడ్డారని, తద్వారా నందవరీకులుగా ప్రచారం పొందారని జనవాక్యం. అన్నమయ్య వంశీకులు. అన్నమయ్య వంశానికి మూలపురుషుడు భరద్వాజ ఋషి, తర్వాత నారాయణయ్య, ఆయన కుమారుడు విఠలయ్య, ఆయన కుమారుడు నారాయణయ్య, విఠలుడు, నారాయణుడు, నారాయణ సూరి ఆయన కుమారుడు అన్నమయ్య. అన్నమయ్యకు ముందు 4వ తరంలో జన్మించిన నారాయణయ్యతో అన్నమయ్య చరిత్ర ప్రారంభం. నారాయణయ్య చిన్నతరంలో చదువు సంధ్యలు అబ్బలేదు. తండ్రి విఠలయ్య తన వద్ద ప్రయోజనం లేదని పక్కనే ఊటుకూరులో తన బంధువుల వద్ద ఉంచాడు. ఊటుకూరు నేటి కడప జిల్లా రాజంపేట తాలూకాలో ఉన్నది. ఊటుకూరు నందు గురువులు నారాయణయ్యను సామదాన భేద దండోపాయాలకు గురి చేశారు. అయినా బాలునికి చదువు పట్ల శ్రద్ధ కలగలేదు. ఆ బాలుడు అవమానంతో కుంగిపోయాడు. లేత మనస్సు గాయపడింది. ఊటుకూరు గ్రామశక్తి అయిన చింతాలమ్మ గుడి సమీపాన పుట్టలో పాముందని విని నారాయణయ్య ఆ పుట్టలో చెయ్యి పెట్టాడు. త్రికాలవేదిని చింతాలమ్మ ప్రత్యక్షమై ఓదార్చింది. చెన్నకేశవస్వామి అనుగ్రహంతో సకల విద్యలు పొందగలమని, నీకు 3వ తరంలో శౌరి వరప్రసాదం వల్ల పరమభాగవతోత్తముడు జన్మిస్తాడని అనుగ్రహించి అంతర్ధానమైంది. అమ్మవారి ఆదేశాను ప్రకారం తాళ్లపాకజేరి నారాయణయ్య ఆశ్రిత క్లేశనాశకుడైన చెన్నకేశవస్వామిని సేవించి స్వామి అనుగ్రహంతో వీరవీరాంగ పారంగతుడే సర్వజ్ఞుడు అని కీర్తి పొందుతాడు. నారాయణయ్య కుమారుడు నారాయణ సూరి. ఇతడు సకల విద్యాధురంధరుడు. వీరి ధర్మపత్ని లక్కమాంబ. ఈమె మాడుపూరు మాధవస్వామి భక్తురాలు. సంతాన రాహిత్యంతో మనోవిరజంది సర్వజనాభీష్టదాయకుడైన శ్రీ వెంకటేశ్వరుని దర్శింపగోరి పయనమై తిరుమల చేరి స్వామి మందిరం చేరి గరుడకంపం వద్ద సాగిలి మృక్కారు. స్వామివారి నిజఖడ్గమైన నందకాన్ని కలలో ప్రసాదించాడు. నందకాంశతో తమకు పుత్రోదయమవుతుందని నారాయణ సూర్యలక్కమాంబ తెలుసుకుని తాళ్లపాక చేరతారు. సర్వధారినామ సంవత్సర వైశాఖ మాసం విశాఖ నక్షత్రంలో 9/5/1408 బుధవారం రోజున పుత్రోదయమై అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ అన్నాత్ భవంతి భూతాని అన్న శృతి ప్రకారం పరబ్రహ్మవాచకంగా అన్నమయ్య అని నామకరణం చేశారు. అన్నమయ్యం గారు, అన్నమాచార్యులు, అన్నయ్య గురు, అన్నయార్య, కోనేటి అన్నమయ్యం గారులు అనేవి నామాంతరాలు అన్నమాచార్యులకు. తాళ్లపాక సాహిత్యంలో, శాసనాల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. శ్రీ మహావిష్ణువు వక్షస్థలమందరి కౌస్తుభమే శఠగోపయతిగా, గుడిగంట వేదాంత దేశికులుగా, స్వామి హస్తమందలి నందకమే పేయాళ్వారులు అన్నమయ్యలుగా అవతరించారు. అన్నమయ్య బాల్యం. పసిబిడ్డడైన అన్నమయ్య వెంకన్న ప్రసాదమని చెబితేనే ఉగ్గుపాలు త్రాగేవాడు. వెంకటపతికి మొక్కమని చెబితే మొక్కేవాడు. వెంకటపతి మీద జ్వాల పాడినదే నిద్రపోడు. లక్కమాంబ భక్తి గీతాలు పాడుతుంటే పరవశించిపోయేవాడు. ఇలా అన్నమయ్య శిశుప్రాయం నుండి వెంకటపతి మీది ధ్యాసతో పొద్దు గడిపేవాడు. 5 సంవత్సరాలు నిండే అక్షరాభ్యాసం జరిగింది. అహినాయకాద్రి వెన్నుని వరముచే విద్యలన్నీయూ అమితంబులగుచు విహ్వారంగ సీమ తాము తామె జొచ్చి నర్తనమాడదొడగి. అన్నమయ్యకు 8వ ఏట గర్భాష్టకల్లో ఉపనయన సంస్కారం నెరవేర్చారు తల్లిదండ్రులు. నగాయత్ర్యా పరమం మంత్రం నమాతు పరదైవతం. తల్లిని మించిన దైవం లేదు, గాయత్రిని మించిన మంత్రం లేదు. అన్నమయ్య ఆడిన మాటల్ల అమృత కావ్యంగా, పాడినదిల్ల పరమగానంగా భాసించేది. చిన్ననాటనే వింత వింతలుగా వెంకటపతిపై కీర్తనలు ఆలపించేవాడు. కాని అన్నమయ్య సంకీర్తనా రచనకు స్వామి ఆదేశం పొందినది మాత్రము 16వ ఏటనే. ఈ విషయం రాగిరేకులపైన తొలి వాక్యాల వల్ల స్పష్టమవుతోంది. బాల్యంలో తల్లిదండ్రులు వదినా చెప్పిన పనులు విసుగుచెందక చేసేవాడు. ఎప్పుడూ దండి భుజాన తగిలించుకుని పాటలు

పాడటం ఇంటివారికి నచ్చేది కాదు. అందరూ కలిసి ఒకనాడు పశువులకు గడ్డి తెమ్మని అన్నమయ్యను అడిగి పంపారు. కొంత పచ్చిక కోసి మనసంతా శ్రీహరిపోయినే ఉన్నది. మరికొంత పచ్చిక కోయబోయేసరికి అన్నమయ్యకు కడవేలు తెగి రక్తం కారింది. వేదనలో విరక్తి భక్తి జనించాయి. వేదనలో వేదం ప్రభవించినట్లుగా ఈ సంఘటన అన్నమయ్య జీవితంలో భక్తి రసావేశానికి నంది పలికినది. లౌకిక బంధాలపై మమకారం వీడిపోయి, అయ్యో పోయే ప్రాయము కాలము, ముయ్యంచు మనసునన్నే మోహమతినైతి, తగు బంధులా తనకు తల్లులు తండ్రులను వగలబెట్టుచు తిరుగువారేగాక, మిగుల వీరల పొందు మేలనచు హరినాత్మ తగిలి లేక, చింతాపరుడనై తేను చింతించి, తల్లి తండ్రి దైవము గురువు ఎల్ల సంపదలనునై ఎల్ల చందముల నను బ్రోచు శేషాద్రినాథుని గొలచి మనియదా అని నిర్ణయించుకుంటాడు. ఆ సమయాన తిరుమల వెళ్లే యాత్రికుల గుంపు చూశాడు. చేతిలో కొడవలి పారవేశాడు. యాత్రికులతో కలిసిపోయాడు. వారు సనకాదులనే భక్త బృందం. జింక చర్మపు కిరీటాలు పెట్టుకున్నారు. దట్టమైన పట్టెనామాలు, శంఖుచక్ర ముద్రికలు, కాళ్లకు కంచుటందెలు పెట్టుకున్నారు. దండెలు మీటుకుంటూ చిటిదాళాలు వాయిస్తూ భక్తి పారవస్యంతో

చిత్రగతులు అప్పాడుకుంటూ యాత్రికులతో కలిసి తిరుపతి చేరతాడు అన్నమయ్య. తిరుపతి పొలిమేరలలో గ్రామశక్తి తాళ్లపాక గంగమ్మను సేవించాడు. తిరుపతిలో మే నెలలో గంగమ్మ జాతర వైభవోపేతంగా జరుగుతుంది. అనంతరం అన్నమయ్య 108 తిరుపతులను కీర్తిస్తూ

అచ్చడి చక్రవర్తి పీఠాలు, దేశాంతరుల మఠాలు, తపస్సుల గృహాలు, విశ్రాంత దేశాలు సందర్శించి తిరుమలకు పయనమై మార్గమధ్యంలో అళిపురి సింగరి, తలయేరుగుండు, పెద్ద ఎక్కుడు, కప్పురంపు కాలువలను సందర్శించాడు. అలిపిరి కొండ ఎక్కుడులో తెలుమెట్టుగల ప్రాంతం. అడిపడి, అలిపిరి అని వ్యవహారనామాలు. ఇక్కడ వెలసిన నృసింహస్వామిని అన్నమయ్య దర్శించాడు. తలయేరుగుండు కొండ ఎక్కే భక్తులు ఈ గుండును తలతో మోకాలితో తాకి నమస్కరిస్తే నొప్పులుండవని నమ్మకం. ఆంజనేయస్వామి వారి మూర్తి దీనిపై కనిపిస్తుంది. స్వామి పాదాలు దీని వద్దనే ఉన్నాయి. శ్రీరామానుజుల వారు తిరుమల నంబి వద్ద రామాయణ రహస్యాలు తలయేరుగుండు సమీపంలో తెలుసుకునేవారు. తిరుమల నంబికి మధ్యాహ్న సమయంలో తిరుమల వెళ్లి స్వామి పూజ చేయుటకు ఆటంకం ఏర్పడింది. తిరుమల నంబి బాధపడ్డారు. స్వామి పాదాలు ఇక్కడ ప్రత్యక్షమైనాయిట. ఈ పాదపద్మములను అన్నమయ్య

తలయేరుగుండు దాటిన తర్వాత కనిపించేది కురువమండపం. కురువనంబి, కురువరతినంబి అని అన్నమయ్య కొండలపై నెలకొన్న కోనేటి రాయుడివాడు అనే కీర్తనలో వ్యవహరించిన ఈ భక్తుడు ప్రతినిత్యం కుండలు చేయగా మిగిలిన బంకమట్టితో పూలు చేసి తాను తయారు చేసుకున్న కొయ్య వెంకటేశ్వరిని పూజించేవాడు. తిరుమల అర్చామూర్తిని తొండమాన్ చక్రవర్తి బంగారు పుష్పాలతో పూజ చేసేవాడు. ఒకనాడు చక్రవర్తి బంగారు పుష్పాలు తొలగి బంకమట్టి పూలు స్వామి చరణాలపై నిలిచాయి. రాజు కుమ్మరిని శరణు వేడాడు. కురువ అంటే కాలిత్రోవ, కాలిత్రోవలో కాపురం చేసే నంబి కాబట్టి కురువరతి నంబి. పెద్ద ఎక్కుడు, ఇక్కడ మెట్లు నిట్టనిలువుగా ఉంటాయి. వల్లవరాయని మఠం క్రీస్తుకము 1287 ప్రాంతంలో నమ్మాళ్వారు ఈ మండపాన్ని నిర్మించిన ఇతడు వల్లవరాయని మఠం నిర్మించాడు. కప్పురంపు కాలువ, పెద్ద ఎక్కుడు, మోకాళ్ల ముడుపు మధ్య ఈ కాలువ ఉన్నది. ఆ కాలువ కమ్మని వాసనలు ఆఘ్రాణిస్తూ పూ పొదలను జలప్రవాహాలను చూసుకుంటూ మోకాళ్ల పర్వతం చేరాడు. మధ్యాహ్న సమయం కావస్తోంది. ఎన్నడూ తల్లిని విడిచి ఉండేవాడు కాదు, వాకిలి దాటి ఎరుగడు. కావున ఒక పొద కింద కూర్చుండి చెప్పులతోడనే అలసిపోయి ఒక రాతిపై పరున్నాడు. మోకాళ్ల ముడుపు వెంకటశైలము సాలగ్రామమైనది కనుక యాత్రికులు మోకాళ్లతో నడిచేవారు అంటారు. ఒక్కొక్క మెట్టు మోకాళ్ళ ఎత్తు కలిగి మోకాళ్లు ముడుచుకుంటూ ఎక్కడం వల్ల మోకాళ్ల ముడుపు అనే పేరొచ్చింది. బాల అన్నమయ్య అలసటను ఆకలిని జగదంబ అలమేల్మంగ గమనించింది. కరుణాపాంగ అలమేల్మంగ విలసత్కాంతులు విరజల్లుతూ

ఒక పెద్ద ముత్తైదు వలే బాలుడున్న ప్రదేశానికి చేరి సేద తీర్చి సాలగ్రామమయమైన తిరుమలను చెప్పుకాళ్లతో ఎక్కరాదని శౌరి తాను భుజించిన ప్రసాదాన్నములు పెట్టి కందర్పజనకుని సందర్శించే మార్గం సూచించి అంతర్ధానమైనది. అన్నమయ్య నలుదిశలా చూచి మనసులో ఆశ్చర్యచకితుడై ఆ పద్మదళాయతాక్షి తన చేతనించిన ప్రసాద ప్రభావమున సంగీత సాహిత్య ధరంధరుడై అలమేలుమంగపై ఆసువుగానొక శతకంబు అర్పించి

అలమేల్మంగా ఆశీర్వాద బలంతో తిరుమల చేరుకుని దివ్యస్థలాలను సందర్శిస్తాడు. పుష్కరణి. స్వామి పుష్కరణి గురించి వరాహ పురాణంలో స్వామి పుష్కరణి యందు స్నానం, సద్గురుని సమాశ్రయం, ఏకాదశి వ్రతానుష్ఠాన సిద్ధి అని మూడు సంఘటనలు మహాపుణ్య విశేషం. 84 లక్షల జీవరాశులలో మనుష్య జన్మ లభించడం, క్రమంగా వర్ణాశ్రమ ధర్మాలను నెరవేర్చడం, అందులో ఒక్కసారి అయినా శ్రీ స్వామి పుష్కరణిలో స్నానమాచరించడం అత్యంత దుర్లభం. పుష్కరణి సోయగాన్ని చూచి విస్మయం చెంది, దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మా, వేవేల మొక్కులు లోకపావని నీకమ్మా అని కీర్తించి తిరుమలలో తెప్పోత్సవం ఆర్జిత సేవగా మంగళవారం నాడు నిర్వర్తిస్తారు. వరాహస్వామి ఆలయం. తిరుమలకు వరాహక్షేత్రము అని నామాంతరం. పుష్కరణికి వాయవ్య దిశలో ఈ ఆలయం ఉన్నది. అనంతరం పెదగోపురానికి, నీడతిరుగుని చింత చెట్టుకు, కోరికలు తీర్చే గరుడ కంబానికి నమస్కరించి చెంపక ప్రదక్షిణం చేశాడు. ప్రసాదశాలకు చేరి తిమ్మప్పనికి నివేదించే భక్ష్య భోజ్యాలు, వెన్నగాజిన వింతపచ్చళ్లు, గజ్జోదనాలు, అప్పాలు, రసాలు, అతిరసాలు దాసులకు సమర్పిస్తున్న వైభవానికి ఆశ్చర్యపోయాడు. అట అన్నమయ్య శ్రీనివాసుని నమస్కరించి భాష్యకారులను పొగడి శ్రీనృసింహుని సేవించి జనార్దను నిసన్నుతించి అలమేలుమంగకు అభివందనాలు సలిపి యాగశాలను కీర్తించి ఆనంద నిలయాన్ని దర్శించుకుంటాడు. అట్లే స్వామివారి కళ్యాణ మండపాన్ని, బంగారు గరుడుని, అశ్వశేష వాహనాలను తిలకిస్తాడు. తిరుమలలో నృసింహాలయం ఈశాన్య దిశను ఉన్నది. గరుడవాహనం గూర్చి, ఇటు గరుడుని నీవెక్కినను పటపట దిక్కులు భగ్ని పగిలే అన్న కీర్తన రచించారు అన్నమయ్య. పిడప తట్టుపురుగు తయారు చేసే ప్రదేశాన్ని సందర్శించాడు. తట్టుపురుగు తయారు చేసే ప్రదేశం పక్కనే బంగారు పళ్ళెల్లో చక్కెరలు అరగించుచు పంచవన్నెల రామచిలుకలు వెంకటపతిని సేవించడం, కానుకలను సమర్పించండి, కొండలప్పకు దండాలు పెట్టండి అని పలుకుతున్నాయట. స్వామి పట్టుపీతాంబరాల శ్రీభండారాన్ని చూశాడు. తన పంచకొంగున ఉన్న ఒక బంగారు కాసు గాదులకు సమర్పించి అర్పించాడు. బంగారు వాకిలి చేరి స్వామిని దర్శించి పులకాంకిత గాత్రుడై సర్వాలంకార శోభితుడైన స్వామిని గూర్చి ఆనందాతిశయంతో

అని కీర్తించగా అచ్చటి అర్చకులు బాలుని భక్తి తత్పరతకు ముగ్ధులై తీర్థప్రసాదాలు ఇచ్చి శఠకోపంతో దీవించారు. శ్రీహరి పాదతీర్థంబే చెడని మందు, మోహపాశాలు గోసి మోక్షమిచ్చే మందు అని కీర్తించి ఒక మండపంలో విశ్రమించి మరునాడు కుమారధారా తీర్థం, అమరతీర్థం, ఆకాశ గంగ, పాప వినాశనం, వైకుంఠ జాబాలి విరజా తీర్థములు, చక్ర తుంబుర సనక సనందనాది తీర్థములు అన్నీ సందర్శించాడు. వరాహస్కాంద పురాణంలో వీటి వర్ణన కనిపిస్తుంది. తీర్థస్నానం ముగించుకుని స్వామి సందర్శనంకై వెళ్ళాడు. ఆలయం మూసి ఉన్నది. వెంకటపతి శతకం పఠించాడు. తలుపులు తెరుచుకున్నాయి. అక్కడ వేంచేసి ఉన్న గరుడాళ్వారు, విశ్వక్సేనుని, సీతారామ లక్ష్మణ సమేత హనుమంతుణ్ణి దర్శించాడు. వివిధ అర్చామూర్తులను సంసేవించాడు. వెంకటగిరిపతి ఎదుట నిలిచాడు.

ఆహారం అన్నమయ్య చేతుల్లో పడింది. అర్చకులు సంభ్రమంతో బాలుని మహిమను కొనియాడారు. స్వామి తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ రోజుకు వరాహస్వామి ఆలయంలో విశ్రమించాడు. తిరిగి ద్వాదశి నాడు స్వామిని సందర్శించుకుని తిరువీధుల వెంట కోవిల చుట్టి నారాయణ నామస్మరణ చేస్తూ ఒక పంచతిన్నెపై విశ్రమించాడు. పంచసంస్కార దీక్ష. ఆ ద్వాదశి స్వామి అన్నమయ్యను అనుగ్రహించిన దినం. వైష్ణవ మత స్వీకారానికి స్వామి సంకల్పం పొందిన రోజు. ఘనవిష్ణువు అనే వైష్ణవేతి తిరుమలలో నివసించేవారు. మహాభాగవతులు వైష్ణవతత్వాన్ని ప్రబోధించేవారు. యతికి స్వామి కల్లో కనిపించి ముద్రికలు ఇచ్చి, తాళ్లపాక అన్నమయ్యనే నా భక్తుడొకడు, చిన్నవాడు, నల్లనివాడు, నన్ను ఎప్పుడూ విడువక సంకీర్తనము చేయుచుండు, ముద్దుగారే పిల్లవాడు, వానికి ముద్రాధారణ గావింపమన్నారు. యతి స్వామి వాత్సల్యానికి పరవశుడై శిష్యగణము వెంటలాగా యజ్ఞశాలకు చేరుకుని అట అన్నమయ్య భగవత్ సంకీర్తనలు ఆలపిస్తుంటే

వాళ్ళని ఆనవాళ్లు స్వామి చెప్పినట్టుగానే ఉన్నాయి. వాళ్ళని సమీపించి స్వామి ఆదేశానుసారం వేదమార్గానుసారం శంకుచక్రాంకితం చేసి పంచ సంస్కారాలు నెరవేర్చారు. అప్పటి నుండి అన్నమాచార్యులు అయ్యారు. వైష్ణవుల్లో పంచ సంస్కారాలు అతి ప్రధానాలు. తాపము, రెండు భుజముల ముద్రికల ధారణ, పుండ్రము, మొత్తం 12 ఊర్ధ్వపుండ్రములు, నామము, దీక్షా సమయం నుండి శ్రీనివాసదాస ఇత్యాది నామములు, మంత్రము ఓం నమో నారాయణాయ, యాగము భగవదారాధనా పద్ధతి. వైష్ణవమత స్వీకారం తర్వాత కొన్ని సంవత్సరాలు అన్నమయ్య తిరుమలలోనే గడిపినట్టు భావించవచ్చు. 8 సంవత్సరాల పిన్నవాడుగా తిరుమలకు వస్తాడు. అట తాళ్లపాకలో సూరిగారు లక్కమాంబ కుమారునికై పరితపిస్తారు. స్వామి అనుగ్రహించే తిరుమల చేరి పుత్రునికై వెదికారు. వైష్ణవ దీక్ష పొంది శంకుచక్రాల ముద్రలు ధరించి స్వామిని సంకీర్తిస్తున్న అన్నమయ్యను చూచి తల్లిదండ్రులు పరవశించిపోయారు. భక్తవత్సలుడైన వెంకట విభుడు తమ తనయునిపై కురిపించిన అనుగ్రహానికి తన్మయులవుతారు. తమ బిడ్డ కారణదినుడని గ్రహించారు. అయినా కడుపు తీపితో అన్నమయ్యను తాళ్లపాకరమ్మని ఆహ్వానిస్తారు. నిరంతరం హరిచరణ స్మరణాసక్తుడదు అన్నమయ్య. తల్లితో వీడకు ఇష్టపడడు. తల్లి మాట కాదనలేడు. అందుకే తిరుమలవాసిని వేడుకుంటాడు. స్వామి కలలో ఆదేశం వినిపించింది. కలలో స్వామి ఆదేశం వినిపించింది. పరచింతలుడిగి నాపైన విన్యస్తభరుడు వేయి ఉండ శుభంబులన్నీను అనఘాత్మా నిను చందునని వరంబిచ్చి జననివాక్యము త్రోయిదనుజు కుమారా అన్నారు స్వామి. తాళ్లపాకలో అన్నమయ్య. స్వామి ఆదేశానుసారం అన్నమయ్య తాళ్లపాక చేరి భగవత్కీర్తన గానాన్ని నారాయణ నామస్మరణాన్ని మాత్రం విడవలేదు. నామలీలాగుణాదీనాం ఉచ్చైర్భాషాత కీర్తనం. తాళ్లపాకలో భగవతత్వ బోధనకు శ్రీకారం చుట్టి అనేక విధాలుగా పరతత్వాన్ని గూర్చి ప్రబోధించసాగాడు. యవ్వన దశలో అన్నమయ్య వైరాగ్య గీతాలు పాడడం గ్రామస్తులకు వింతగా తోచింది. బంధుజన పరిహాసము తప్పలేదు. అన్నమయ్య వివాహం. అన్నమయ్య వైఖరిని తల్లిదండ్రులు గమనించారు. పర్యవసానంగా పెళ్లి ప్రయత్నాలు చేయసాగారు. ఫలించలేదు. స్వామి అనుగ్రహంచే తిమ్మక్క అక్కలమ్మ అను కన్యకలతో వివాహం జరిగింది. తాళ్లపాక తిమ్మక్క తెలుగులో తొలి రచయిత్రి. సుభద్రాపరణి అనే దిపత రచించింది. గృహస్థాశ్రమ ధర్మాన్ని నివర్తిస్తూ భగవత్సేవలో నిమగ్నమయ్యాడు. 16వ ఏట నుండి స్వామి ఆదేశం ప్రకారం రోజుకొక సంకీర్తన రచిస్తూ సంకీర్తనా యజ్ఞాన్ని కొనసాగించాడు అన్నమయ్య. అహోబల ప్రయాణం. సంకీర్తనా యజ్ఞాన్ని నిర్వహిస్తున్న అన్నమయ్యకు భగవత్తత్వాన్ని బోధించే వేదాంత రహస్యాలు తెలుసుకోవాలని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రమైన అహోబిలానికి పయనమయ్యాడు. కర్నూలు జిల్లా సిరివోలు మండలంలో రుద్రవరం గ్రామ సమీపంలో నల్లమల కొండల మధ్య ఉన్నది అహోబిలం. ఆదివంశం శఠగోపయ్య అహోబలమఠ సంస్థాపకుడు. ఆయనను ఆశ్రయించాడు. అహోబల నృసింహుడు తానే గురువై త్రిదండాలను మంత్రాలను శఠగోపయ్యకి అనుగ్రహించాడు. హయగ్రీవానుగ్రహాన్ని పొంది సన్యాసి అయి వేదాంత దేశకుని సాంప్రదాయానుచరుడై వైష్ణవమత ప్రచారకుడిగా కీర్తినందాడు శఠగోపయ్యతి. ఈయన వద్ద అన్నమయ్య విశిష్టాద్వైత వేదాంతం అధ్యయనం చేసి నృసింహ మంత్రాన్ని పొంది వెంకటేశ్వరుని వలె విశేషంగా అహోబిల నృసింహుని ఆరాధించాడు. శ్రీ వెంకటేశ్వరునిపై కాక నృసింహునిపై రచించిన కీర్తనలు వేరే దైవంపై రచించలేదు అన్నమయ్య. శ్రీ నృసింహ మంత్ర పఠన ప్రభావంచే అక్షరానికి వెయ్యవంతున

32,000 కీర్తనలు రచించాడని, రాముని, కృష్ణుని, నృసింహుని ఏ దైవాన్ని కీర్తించినా తులిచరణాలలో శ్రీవెంకటేశ్వరుని అభేదతత్వాన్ని కల్పించి కీర్తించాడు. తుంబురుడో, నారదుడో, గంధర్వుడో అని సర్వజనులు అన్నమయ్యను ప్రసిద్ధించేవారు. ద్విపదలో అన్నమయ్య రామాయణం రచించారు. అది అలభ్యం, అజాశ్రయం. టంగుటూరుని పాలించే సాళ్వ నరసింగరాయలు అన్నమయ్య ఖ్యాతి విన్నాడు. తన కొలువుకు రమ్మని ఆహ్వానించాడు. విజయనగర రాజులకు, తిరుమలకు ఉన్న అనుబంధం ప్రసిద్ధమైనది. విజయనగరాధీశులైన సంగమ, సాళువ, తుళువ, అరవీటి వంశాల వారు ప్రభువునకు అనేక కైంకర్యాలు చేసి తమ భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. సాళ్వ నరసింహభూపతి 1486 నుంచి 1491 వరకు పాలించాడు. దండనాథుడుగా టంగుటూరుకు ఉండేవాడు. కడప జిల్లా రాజంపేట తాలూకాలో ఉన్నది టంగుటూరు. అందువల్లే నరసింహభూపతి అన్నమయ్య కీర్తనలు వినడం తటస్థించింది. అన్నమయ్య రాజు కోర్కెను మన్నించి టంగుటూరు చేరుకుని కేశవమూర్తి ఆలయ సమీపంలో ఒక నగరు నిర్మించి ఇవ్వగా రాజు అందులో నివాసమున్నారు అన్నమాచార్యులు. పెనుగొండ రాజ్యానికి ప్రభువైనాడు రాయలు. టంగుటూరు నుండి పెనుగొండకు రప్పించారు అన్నమయ్యను. వెన్నునిపై విన్నవించిన లోకసన్నుతంబైన మీ కీర్తనలు వినాలని కోరాడు. అన్నమయ్య రంగైన రాగవర్ణములతో కర్ణప్రేయంగా ఎన్నో కీర్తనలు వినిపించాడు. అన్నమయ్య సంకీర్తన రచనా ప్రతిభకు రాయలు మురమందాడు. అనేక విధములుగా సంభావించాడు. సాళ్వ నరసింగరాయలు అన్నమయ్యకు పెనుగొండలో ఒక నగరు నిర్మింపజేశాడు. వైష్ణవ ధర్మ వ్యాప్తికి రాజాశ్రయం ఉపకరిస్తుందనే అభిప్రాయంతో అన్నమయ్య కూడా అంగీకరించాడు. విశిష్టాద్వైత ప్రచారం చేయసాగాడు. రాజధిక్కారం, అన్నమయ్య పదాలు శృతులై శాస్త్రములై వెంకటశైలపతి వల్లభరతి క్రీడా రహస్యాలై కీర్తిని పొందాయి. ఒకనాడు రాయలు అన్నమయ్యను కొలువుకు ఆహ్వానించి వెంకటవల్లభునిపై మధుర పదాలను వినిపించమని ప్రార్థించాడు. సభలో కవులు, విద్వాంసులు, గాయకులు, సామంతులు, కండనాథులు కొలువే ఉన్నారు. అన్నమయ్య రాజు కోరికను మన్నించి ఏమొకో చిగురుటధనమున ఎడనెడ కస్తూరి నిండెను అంటూ దివ్యదంపతులు అలమేల్మంగా శ్రీనివాసులను గూర్చి మధుర సంకీర్తన గానం చేశాడు. రాజు అన్నమయ్య మహిమ తెలిసి కూడా నాపైనొక్క పదము చెప్పమని కోరాడు. అన్నమయ్య చెవులు రెండు చేతులా మూసుకుని హరిహరి అనుచు హరి ముకుందుని గోవిందుని కొనియాడు నా జిహ్వ, నిన్ను కొనియాడంగ నేరదు. నరహరి కీర్తన నానిన జిహ్వ, ఒరులను నుతింప నోపద జిహ్వ, పరిపరి విధాల తలబోసి నరసింహరాయలు యొక్క నైత్యపు పలుకులకు ఖిన్నుడై రాజాశ్రయంలో లభించే భోగాలను సిరిపతిని కొలిచే మాకు సిరులు ఒరులు ఇయ్యవలెనా అని రాజుకు తెలియజేసి సభ నుంచి నిష్క్రమించాడు. సింహరాయలు ఈ ధిక్కారాన్ని సహింపలేకపోయాడు. భటులచే అన్నమాచార్యని బంధింపజేశాడు. 3 రాయరగండ సంకెలు తగిలించి చెరసాలలో బంధించాడు. అన్నమయ్య

ఉత్తరాణపరాయణుడైన శ్రీ వెంకట విభుని ప్రార్థించగా సంకెళ్లు వీడిపోయాయి. భటులు ఈ విషయం రాయలకు తెలిపారు. రాజు మిత్రత్వం మరచి తిరిగి సంకెళి వేయించాడు. అన్నమయ్య తీరని ఆవేదనతో స్వామిని వేడగా శృంఖలాలు ఊడిపోయాయి. రాజు ఈ చర్యకు భయపడిపోయాడు. అన్నమయ్య చరణాబ్దములకు సాగిలి మృక్కాడు. పట్టమహిషితో సహా వేడుకుని రాచమర్యాదలతో తిరిగి ఆదరించాడు. అన్నమయ్య రాజుని క్షమించి కృతయుగంలో ధ్యానం వల్లను, త్రేతాయుగంలో యజ్ఞ యాగాదుల వల్లను, ద్వాపరంలో అర్చనాదుల వల్లను, కలియుగంలో హరి సంకీర్తన వల్లను జనులు ముక్తి పొందుతారు. హరిభక్తులను సేవించు, భాగవతావమానం భగవదవదాన అవమానాన్ని మించినదని రాయలకు ఉద్బోధిస్తాడు. రాజాశ్రయం వీడి తిరుమల చేరి స్వామికి శృంగారమంజలి సమర్పించాడు. అన్నమయ్య రచించిన లఘుకృతుల్లో లభ్యమైన వాటిల్లో ఇది ఒకటి. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతి సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాలలో అన్నమయ్య పాల్గొనేవాడు. అంతేకాక దేశ సంచారం చేసి అనేక క్షేత్రమూర్తులపై ఎన్నో సంకీర్తనలు రచించాడు. అన్నమయ్య మహిమలు. అన్నమయ్య వాక్శుద్ధి కలిగి ఉండేవాడు. అతని నోటి వెంట వచ్చిన మాట అక్షరాలా జరిగేది. ఒకరోజు స్వామికి నైవేద్యంగా మామిడి పళ్లను సమర్పించగా అవి పుల్లగా ఉన్నాయి. జీడి పులుసుకాయలు స్వామికి సమర్పించానని చాలా మనోవేదన చెందాడు. ఆ జీడి మామిడి చెట్టును తాకి దీని పళ్ళు తియ్యని వేగుగాక అని వెంకటపతిని ప్రార్థించాడు. ఆ జీడి మామిడి పళ్ళు తియ్యనిగా అయ్యాయి. అలాగే ఒక పేద బ్రాహ్మణుడు తన కుమార్తె వివాహానికి అన్నమయ్యను ధనవర్ధించాడు. అన్నమయ్య వశ్యవాక్కు వల్ల ఒక రాజు ధనం సమకూరుస్తాడు. పురంధరదాసు అన్నమయ్యను వార్ధక్యంలో దర్శించాడు. దర్శించి సాక్షాత్తు వెంకటేశ్వరుని అవతారమని కీర్తించాడు. అన్నమయ్య దాసులవారిని కౌగలించుకుని, నీవు సంధ్యవార్చుకోవడానికి ఆ స్వామితోనే నీళ్లు తెప్పించుకున్న భాగ్యశాలి, విఠలుని అవతారం అనే కీర్తించాడు. 32,000 కీర్తనల్లో లభ్యమైనవి 14,000 కీర్తనలు మాత్రమే. శృంగారమంజరి శ్రీవెంకటేశ్వర శతకం, సంకీర్తనాలక్షణం, ద్విపద రామాయణం, సంస్కృతంలో వెంకటాద్రి మహత్యం, 11 శతకాలు, ప్రబంధాలు కాలగర్భంలో కలిసిపోయాయి. అన్నమయ్య మహాభక్తుల కోవకు చెందినప్పటికీ కేవలం స్తోత్రప్రాయములైన భక్తి పాటలు పాడినవాడు కాదు. సంగీతవేత్త అయినప్పటికీ నాదప్రధానమైన రచనలే సాగించలేదు. మహాకవి అయినా కావ్యాలు అల్లినవాడు కాదు. భక్తుడు, గాయకుడు, కవి అయిన అన్నమయ్య రాశిలో వాసిలో మిన్నయైన భావప్రధాన రచనను చేసినవాడు. ఆంధ్ర వాంగ్మయ చరిత్రలో పదప్రక్రియకు ఒక నిర్దుష్ట స్థానం కల్పించి పదకవితా పితామహుడని, ద్రావిడాగమ సార్వభౌముడుగా ప్రశస్తి పొందినవాడు. అన్నమయ్య ఆధ్యాత్మ పదాలను గురించిన తిరుమలయ్య అనేక రీతులుగా తమ తాతగారిని కీర్తించాడు. అవవిధ భక్తి మార్గాలను, వేద ప్రమాణాలను, పరతత్వాన్ని, దేహదేహి అనుబంధాన్ని, శరణాగతిని, మాయతత్వాన్ని, పరంజ్యోతి స్వరూపాన్ని అనేక విధాలుగా కీర్తించాడు. సర్వభోగాలను అనుభవించిన పిమ్మట పరతత్వచింతనకు ప్రయత్నించడం అవివేకం అంటూ, సముద్రే శాంతకల్లోలే స్నాతుమిచ్చతి మూఢధీ, తథైవ శాంతే సంసారే జ్ఞానమిచ్చతి దుర్మతి, సూత్రార్థ ప్రకాశికలోని భావాన్ని కడలుడిపి నీరాడగా తలచువారలకు, కడలేని మనసుకు కడమ ఎక్కడిది అంటూ, కర్మబంధాన్ని తప్పించుకోవడం భగవంతుడికి కూడా తప్పదని చమత్కరించాడు. అన్నమయ్య సంకీర్తనలు ద్రవిడ వేదాంతమని కీర్తింపబడుతున్న ఆళ్వారుల పాశురాలలో సరిపోల్చదగినవి. మధుర భక్తుడు అన్నమయ్య శ్రీవెంకటేశ్వరుని చిన్నికృష్ణునిగా మనసులో భావన చేసి

అన్నమయ్య శ్రీ వెంకటేశ్వరుని పరతత్వంగా భావించి శృంగార భక్తి భావనలో ఎన్నో వేల కీర్తనలు రచించాడు. అశాశ్వతమైన లౌకిక విషయాలు విడచి పరమార్థమునందే మనసు నిలిపి సోపాన క్రమంగా పరమాత్మ యందు తన్మయీభావం పొందడమే మధురభక్తి లక్ష్యం. వైష్ణవంలో గోపికాభక్తి ప్రసిద్ధమైనది. జీవాత్మ పరమాత్మ సంయోగానికే పరితపించడం అనేక విధాలుగా ఉల్లేఖింపబడినాయి. సామాన్య జనులు తత్వదృష్టితో దైవమును చూచి కొలుచుట తరించుట వలనుగాని పని. వారి వారి అనుభవములకు తగిన శృంగార రీలనైతే మధురముగా చేపట్టి పాడుకొనగలరు. అందుకే అన్నమయ్య శృంగార దృష్టితోనైనా వెంకటేశ్వర నామాంకిత కీర్తన సాగించి కృతార్థులగుదురుగాక అని జిహ్వికాన్యాయంతో ఈ శృంగార కీర్తన రాసిని పెంచినట్టున్నది. ఇదిగాక సౌభాగ్యం, ఇదిగాక తపం, మరి ఇదిగాక వైభవం ఇంకోటి గలదా? అన్నమయ్య పదాల్లోని దేశికవితలు

భాగవత తత్వాన్ని సామాన్యులకు తెలిపే ప్రయత్నంలో అన్నమయ్య పదాల్లో అనేక విధాలైన జానపద రీతులు చోటు చేసుకున్నాయి. దేశ పర్యటన మనర్చి జనజీవన సాహిత్యాన్ని బాగా ఆకలింపు చేసుకోవడంతో అన్నమయ్య పదాల్లో వివిధ జానపద రీతులు చోటు చేసుకున్నాయి. అన్నమయ్య శిష్ట వ్యవహారం, సామాన్య ప్రజలలో ఉన్న భాష గ్రాంధికం వీటికి ప్రాధాన్యం కలిగించాడు. సంస్కృతంలో కొన్ని కీర్తనలు రచించిన పామర భాష అన్నమయ్య సంకీర్తనలో ప్రథమ స్థానాన్ని ఆక్రమించింది. ఆంధ్ర వాగ్గేయకారుల్లో అనేక దివ్యస్థలాలు సందర్శించిన ఘనత అన్నమయ్యదే. రాయలసీమలో కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, గుంటూరు, నెల్లూరు జిల్లాలను, కర్ణాటకలోని కలశాపురం, మతంగాద్రి, విజయనగరం, కంచి, శ్రీరంగం, చిదంబర క్షేత్రాలు సందర్శించాడు. అంతేకాక తిరుమల పరిసరాలను, తాళ్లపాక చుట్టూ ఉన్న కనుమలను కూడా సందర్శించాడు. దయాగుణ సంప్రతితమై కరతలామలకమైన భగవత్తత్వాన్ని కోరి అలసి ఓపనంటేనూ అండనే ఉండు అని తన ఇష్టదైవమైన వెంకటాచలపతిని నరసింహస్వామిగా, మువ్వగోపాలునిగా, సీతారాములుగా, స్వగ్రామమైన మాడుపూరులోని చిన్నకేశవస్వామిగా భావించి అనేక విధములను వర్ణించి నిండాలిన భక్తి తత్పరతతో హృదయానందం పొందాడు.

భగవన్నామ సంకీర్తన చేసి ఆధ్యాత్మిక భావనను పెంపొందించుకోవాలని సూచించిన ఈ నందకాంశ సంభూతుడు ఫాల్గుణ బహుళ ద్వాదశ తిథియందు 1503వ సంవత్సరంలో శ్రీహరిలో ఐక్యమయ్యాడు.

మీరింతవరకు అన్నమయ్య హరికథ విన్నారు. కథకురాలు నేమాని నాగలక్ష్మీ భాగవతారిణి. ఈనాటి హరికథా కాలక్షేపం ఇంతటితో సమాప్తం.

0: ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన
1: సమయం 11 గంటలు. వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే
0: ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.
2: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాత్ మే మొహమ్మద్ జుబైర్. भारत और साइप्रस के बीच आतंकरोधी नवाचार और प्रौद्योगिकी, उच्च शिक्षा और अनुसंधान तथा सांस्कृतिक सहयोग पर संयुक्त कार्य समूह की स्थापना सहित विभिन्न क्षेत्रों में कई समझौते हुए. नई दिल्ली में प्रधानमंत्री नरेंद्र मोदी ने साइप्रस के राष्ट्रपति निकोस क्रिस्टोडोलाइट्स के साथ विभिन्न क्षेत्रों में द्विपक्षीय सहयोग मजबूत करने पर चर्चा की. वार्ता के बाद संयुक्त संवाददाता सम्मेलन में प्रधानमंत्री मोदी ने कहा कि दोनों देशों ने द्विपक्षीय संबंधों को रणनीतिक साझेदारी के स्तर तक बढ़ाया.
3: आज हम अपने विश्वसनीय संबंधों को एक स्ट्रेटेजिक पार्टनरशिप के रूप में एलिवेट कर रहे हैं. भारत और साइप्रस के बीच यह स्ट्रेटेजिक पार्टनरशिप दोनों देशों के फाइनेंशियल और सर्विसेज हब को जोड़कर कॉमर्स के लिए कैपिटल अनलॉक करेगी. यह साइप्रस के इंफ्रास्ट्रक्चर, एनर्जी और एग्रीकल्चर सेक्टर में भारतीय कंपनीज के लिए नए अवसर प्रदान करेगी और भारत के तेजी से बढ़ते शिपिंग और मैरिटाइम क्षेत्रों में नया निवेश लेकर आएगी.
2: श्री मोदी ने कहा कि साइप्रस के साथ रक्षा सहयोग भी बढ़ा है. साइप्रस के राष्ट्रपति ने कहा कि पिछले एक वर्ष में दोनों देशों के आपसी संबंध और यूरोपीय संघ तथा भारत के संबंधों में अभूतपूर्व प्रगति हुई है. दोनों देश आतंकवाद से निपटने के लिए संयुक्त बल स्थापित करने पर सहमत हुए. विदेश मंत्रालय में पश्चिमी मामलों के सचिव सीबी जॉर्ज ने नई दिल्ली में बताया कि दोनों नेताओं ने सीमा पार से आतंकवाद सहित हर प्रकार के आतंकवाद से निपटने की प्रतिबद्धता दोहराई है. साइप्रस ने आतंकवाद से मुकाबले में भारत के साथ एकजुटता व्यक्त की. श्री जॉर्ज ने बताया कि दोनों नेताओं ने कई क्षेत्रों में संपर्क सहयोग बढ़ाने पर बातचीत की.
4: Discussions focused on enhancing cooperation.
5: बातचीत में मुख्य रूप से व्यापार और निवेश, रक्षा, समुद्री सुरक्षा, वित्तीय संपर्क, प्रौद्योगिकी और नवाचार, गतिशीलता, शिक्षा, संस्कृति तथा भारत यूरोपीय संघ सहयोग को बढ़ावा देने पर चर्चा हुई. दोनों नेताओं ने क्षेत्रीय और वैश्विक मुद्दों पर भी विचार साझा किए. उन्होंने आतंकवाद के सभी रूपों से निपटने की प्रतिबद्धता दोहराई.
4: In all its forms and manifestations, including cross-border terrorism.
2: राष्ट्रपति द्रौपदी मुर्मू ने आज राष्ट्रपति भवन में साइप्रस के राष्ट्रपति निकोस क्रिस्टोडोलाइट्स का स्वागत किया. उन्होंने उनके सम्मान में भोज का भी आयोजन किया. राष्ट्रपति निकोस क्रिस्टोडोलाइट्स और उनके प्रतिनिधिमंडल का स्वागत करते हुए राष्ट्रपति मुर्मू ने कहा कि भारत और साइप्रस के बीच विश्वास और सद्भावना पर आधारित घनिष्ठ संबंध हैं. राष्ट्रपति मुर्मू ने इस बात पर प्रसन्नता व्यक्त की कि भारत साइप्रस संबंध एक नए चरण में प्रवेश कर रहे हैं, जिसमें रक्षा और सुरक्षा, प्रौद्योगिकी, वित्तीय सेवाओं, संपर्क और समुद्री सहयोग जैसे प्राथमिकता वाले क्षेत्रों में सहयोग का विस्तार हो रहा है. केंद्र सरकार स्मार्ट बॉर्डर परियोजना लागू करेगी तथा बांग्लादेश और पाकिस्तान से लगी पूरी सीमा को अभेद्य बनाएगी. नई दिल्ली में एक कार्यक्रम में गृह मंत्री अमित शाह ने कहा कि स्मार्ट बॉर्डर अवधारणा के अंतर्गत विभिन्न प्रौद्योगिकी के एकीकरण का कार्य प्रगति पर है. ओडिशा के चांदीपुर एकीकृत परीक्षण रेंज से आज कम दूरी के बैलिस्टिक मिसाइल अग्नि-1 का सफल परीक्षण किया गया. रक्षा मंत्रालय ने बताया कि परीक्षण सभी प्रचालनगत और तकनीकी मानकों पर सटीक उतरा. ये सफल परीक्षण भारत की रणनीतिक रक्षा तैयारियों में एक अन्य मील का पत्थर है, जो देश की प्रतिरोधक क्षमता बढ़ाता है. केंद्रीय गृह मंत्री अमित शाह ने माउंट एवरेस्ट पर तिरंगा फहराने के लिए आईटीबीपी की पहली महिला पर्वतारोहण टीम को बधाई दी है. श्री शाह ने कहा कि कठिन भूभाग और प्रतिकूल जलवायु परिस्थितियों का सामना करते हुए इस शानदार जीत को हासिल करके टीम ने आईटीबीपी के राष्ट्र सर्वोपरि के सिद्धांत को सार्थक कर दिखाया है. IPL क्रिकेट में आज हैदराबाद में सनराइजर्स हैदराबाद ने रॉयल चैलेंजर्स बेंगलुरु को 256 रन का लक्ष्य दिया है। ताजा समाचार मिलने तक बेंगलुरु ने 14 ओवर में 3 विकेट पर 139 रन बना लिए हैं। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
6: This is Akashvani, the news read by Navanita Adhikari. Prime Minister Narendra Modi and Cyprus President Nikos Christodoulidas today called for strengthening multilateral efforts to combat terrorism and the expeditious finalization and adoption of the Comprehensive Convention on International Terrorism within the UN framework. The joint statement on the state visit of the Cyprus president said both leaders urged for strong and concerted action against all UN and EU designated terrorist and terrorist entities, including those under 1,267 UNSC sanctioned committees. They underline the need for cooperation to counter violent extremism and radicalization, financing of terrorism and money laundering, as well as to prevent exploitation of new and emerging technologies for terrorist purposes and to tackle terrorist recruitment. Both sides also call for eliminating terrorist safe havens and infrastructure, as well as disrupting terrorist networks and combating the financing of terrorism at the United Nations and the Financial Action Task Force. Addressing a joint press conference, Prime Minister Modi said India and Cyprus would work together on connectivity initiatives such as Indo-Pacific Oceans Initiative and the India-Middle East-Europe Economic Corridor. On defense and security cooperation, Mr. Modi said both countries agreed to further strengthen collaboration in cybersecurity, maritime security and counter-terrorism.
3: Aaj humne cyber security, मैरिटाइम सिक्योरिटी और काउंटर टेररिज्म सहयोग को भी और मजबूत करने का निर्णय लिया है। इतना ही नहीं, हम इंडो पैसिफिक ओशन इनिशिएटिव और इंडिया मिडल ईस्ट यूरोप इकोनॉमिक कॉरिडोर जैसे महत्वपूर्ण पहलों से कनेक्टिविटी सुनिश्चित करने के लिए भी साथ मिलकर काम करेंगे।
6: Later, President Draupadi Murmu received Cyprus President Nikos Christodoulidas at Rashtrapati Bhavan today. She also hosted a banquet in his honour. Welcoming President Nikos Christodoulidas and his delegation to India, President Murmu said India and Cyprus share close relations based on trust and goodwill. She said bilateral relations have been elevated to the level of a strategic partnership, which reflects the growing maturity, depth and mutual trust in the India-Cyprus relationship. The government will launch a smart border project and make the entire border with Bangladesh and Pakistan impenetrable. Mr. Shah was addressing the Border Security Force investiture ceremony and Rustamji Memorial Lecture in New Delhi today. He said that work is in progress towards creating an impregnable border security grid within the next year by integrating all kinds of technologies under the smart border concept. He said the ministry will soon introduce a smart border project equipped with drones, radars, modern cameras and other advanced technologies. The Home Minister said once this initiative begins, the work of the Border Security Force will become significantly easier and stronger. He emphasized that India must adopt new strategies to address cyber threats, hybrid warfare and drone-based challenges. Short-range ballistic missile Agni-1 was successfully test-launched from the integrated test range at Chandipur, Odisha today. Ministry of Defence said that the launch validated all operational and technical parameters. The test was carried out under the aegis of the Strategic Forces Command. The successful launch marks another milestone in India's strategic defense preparedness and reinforces the credibility of the country's minimum credible deterrence capability. Agni-1 is a short-range surface-to-surface ballistic missile developed indigenously as part of India's strategic missile program. The Quad Foreign Ministers meeting will be held in New Delhi on 26th of this month. At the invitation of External Affairs Minister Dr. S. Jaishankar, Foreign Minister of Australia Penny Wong, Foreign Minister of Japan Toshimitsu Motegi and Secretary of State of the United States Marco Rubio are arriving in New Delhi to participate in the meeting. The Ministry of External Affairs said, in keeping with Quad vision for a free and open Indo-Pacific, the ministers will build on discussions held in Washington, D.C. on 1st July last year. In IPL cricket, Sunrisers Hyderabad have set a target of 256 runs for Royal Challengers Bengaluru in Hyderabad. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రేపటి కార్యక్రమాల వివరాలు. రేపు ఉదయం 6 గంటలకు సూక్తి సుధ సమర్పిస్తారు డాక్టర్ గోర్త. 10 నిమిషాలకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం, ఇంకా అన్నమాచార్య కీర్తన. 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, శ్లోక విశ్లేషణ సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్ నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం పద్యతోరణం శీర్షికన సుమతి శతక పద్య పఠనం ధారావాహిక సమర్పణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఇంకా శ్రీమతి యామిని కృష్ణమూర్తి గారి స్వీయ కవితలు, ఆ తర్వాత దక్షిణాంధ్ర యుగ కవులు భక్తితత్వం ఉపకథలు ధారావాహికలో శ్రీ పశుమతి కామేశ్వర శర్మ సమర్పిస్తారు ఈ ధారావాహిక. ఇంకా లలిత గీతాలు ఉంటాయి. 8:30 అన్నమయ్య జిల్లా సమాచార లేఖ వింటారు, రచన శ్రీ ఎన్ సుదర్శన్ రెడ్డి. 9:00 కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీ టిఎన్ శేష గోపాలన్ గారి గాత్ర కచేరి, శ్రీ కందదేవి అళగిరిస్వామి వయలిన్ వాద్యం, శ్రీ గురువాయూర్ దొరై మృదంగ వాద్యం. 11:00 గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా సినీ నటులు రాజనాల గారితో పరిచయం వింటారు. ఈ కార్యక్రమ పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్. 1:30 వనితావాణి కార్యక్రమంలో ప్రసవం తరువాత వచ్చే డిప్రెషన్ కారణాలు చికిత్స డాక్టర్ పి విజయలక్ష్మి గారితో పరిచయం వింటారు. సాయంత్రం 4:00 యువలయ క్విజ్ ప్రశ్నల కార్యక్రమం. 4:30 విశేషన్ 9వ తరగతికి హిందీ పాఠం వింటారు అధ్యాపకులు శ్రీ వి వల్లభరావు, విద్యార్థిని జి ఊర్మిళ. 4:45 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ వీర్నాల వరప్రసాద్ బృందం ఆలపించిన జానపద గీతాలు. 6:30 పల్లెసీమల కార్యక్రమంలో పిల్లలకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అలవాటు చేసే విధానం డాక్టర్ బి అనురాధ గారితో పరిచయం వింటారు. 7:15 పంటసీమల కార్యక్రమంలో ఆయిల్ పామ్ తోటలు నాటే ముందు యాజమాన్యం డాక్టర్ కె రామచంద్రుడు గారితో పరిచయం వింటారు. 8:15 90 వసంతాల ఆకాశవాణితో నా అనుబంధం డాక్టర్ కప్పగంతుల మధుసూదన శాస్త్రి గారితో పరిచయం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణలో. రేపు 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి రేపటి కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మంచి మాట. అహంకారం వల్ల ఏర్పడే అంధకారం అసలు చీకటి కంటే దట్టమైనది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నిలయంలో ఇప్పుడు సమయం 11:13 దాటి 26 సెకండ్లైంది. 358.4 మీటర్లు 837 కిలోహెడ్స్ పై మీడియం వేవ్ ప్రసారాలు సమాప్తం. 102.2 మెగాహెడ్స్ FM గోల్డ్ ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుంచి కొనసాగుతాయి. నమస్తే.